0: someone who has tied up his hair, who has got a trishula in his hand, who has got three eyes, and who has got a leopard skin on him, and so on. This is the kind of feeling we get in this present day world.
1: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాగాధరమ్ముతోడ తటహేమమై వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవల దుర్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేరితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
0: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్, ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్, ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్, ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
1: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాలనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
0: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
1: Aithe itti Ishwarathvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
0: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
1: Atti Maheshwarini yokka sankalpamu chetane ఈ సృష్టి స్థితి లయములనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం.
0: ఇట్ ఈస్ బై ది వెరీ థాట్, బై ది సంకల్ప ఆఫ్ సచ్ మహేశ్వర వీ బిలీవ్ దట్ ఆల్ దిస్ క్రియేషన్, దిస్ మెయింటెనెన్స్ అండ్ దిస్ డిస్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్.
1: ఇట్టి మహేశ్వరుని యొక్క వాయు భాగమునే ఒక విష్ణువని, దక్షిణ భాగమునే శివుడని, ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
0: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు, అనదర్ పార్ట్ యాజ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
1: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు, మంగళమును అందించేటువంటి వాడు, కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
0: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
1: Manaku aneka rakamulainatundi ikka margadarshakuduga nilichi sakalaishwaryamulu kodanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu ధనాశ్చర్యము, గుణాశ్చర్యము, బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్, హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
1: Sam karudu kara anaga emti neeku sam anaga sukhamunu andincheetuvanti vaadu anaga chidanandamunu andincheetuvanti vaadu sachidanandamunu andincheetuvanti vaadu.
0: Shankara, that is kara, is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda, is caused by Shankara.
1: Sadhuvula yokka hrudaya sthayi ayinatundi vaadu kanukane atani yokka hrudayamulandu taanu shayaninchu vaadu kanukane shivudani kuda nu mari cheptu vacharu.
0: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
1: Itti pavitramainatundi arthamulnu puraskarinchukoni ninnati dinamu pragnalu mooduga cheppanu jeeva pragna, ishvara pragna, aatma pragna ani.
0: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna: the jeeva prajna, the ishvara prajna and the aatma prajna.
1: Jeeva prajna tanam taanu bandhinchunani, ishvara prajna parulanu bandhinchunani, aatma prajna బంధ విమోచన జరుపుతుందని తెలిపాను.
0: It was mentioned to you yesterday that Jiva Prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you.
1: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandhinchunu aneetvanti oka sandehamu bayalderindi.
0: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
1: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు.
0: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
1: అనగా ఎట్టిన ఐశ్వర్యమునగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు. ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
0: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of Aishwarya or wealth.
1: Inti kadu జ్ఞానము చేత కూడాను బంధించవచ్చు. అందుకోసమనే భక్తుడు భక్త పరాధీనుడు అన్నాడు. భక్తి చేత భగవంతుని బంధించటం చేత భక్తునికి స్వాధీనుడైపోయాడు భగవంతుడు.
0: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ బైండ్ అదర్స్ బై జ్ఞాన ఆర్ బై విజ్డమ్. దట్ ఈస్ వై గాడ్ ఈస్ కాల్డ్ భక్త పరాధీన. ది డివోటీ కెన్ బైండ్ గాడ్ టు హిమ్సెల్ఫ్ బై హిస్ డివోషన్.
1: కనుక మనం ఐశ్వర్యముతో ఈశ్వరత్వముతో బంధింపబడటం అనేటువంటిది ఒక విధమైనటువంటి సద అసత్ లోపల ఉండేటువంటి ఒక తత్వానికి ఇది సమన్వయమైపోతుంటాది.
0: దేర్ఫోర్ దిస్ ఐడియా దట్ ఐశ్వర్య ఆర్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర ఇన్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ కెన్ బి యూస్డ్ టు బైండ్ వన్, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ నైదర్ ట్రూత్ నార్ అన్ట్రూత్. దిస్ ఈస్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
1: ఎవరు జ్ఞానమును పొంది జ్ఞాయత జ్ఞేయ స్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివాణిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
0: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
1: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
0: దిస్ మీన్స్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ బ్లిస్ అండ్ హీ హాజ్ రీచ్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ ఇన్ దట్ బ్లిస్ హీఈస్ లైక్ హీఈస్ వన్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, ది జ్ఞేయ స్వరూప.
1: అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారిని త్వమేవ తత్ అన్నారు.
0: బట్ దిస్ జ్ఞాత ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్ వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్ హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
1: తత్ఏవ తత్వం, తత్ఏవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండింటి ఎందు కూడా ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
0: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, వెన్ యూ లుక్ ఎట్ దీస్ టూ థింగ్స్ యూ విల్ ఫైండ్ దట్ వన్ ప్లేస్ బిలాంగ్స్ టు ది గురు అండ్ ది అదర్ ప్లేస్ బిలాంగ్స్ టు ది డిసైపుల్.
1: అనగా తత్వస్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు.
0: దిస్ మీన్స్ దట్ వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ డెసిగ్నేటెడ్ అస్ తత్ అండ్ హూ ఎక్స్ప్లెయిన్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్వమ్, హీఈస్ ది గురు.
1: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
0: The one who sits in the place of Tvam and makes an inquiry about the nature of Tat, he is the disciple or the student.
1: Kanuka guru aneetvanti vaadu sat aneetvanti yokka sthanamu lopala nilchinaatvanti vaadu.
0: Guru stands in the place of Tat.
1: Sat. Anaga, aa sattuku samipamulone nivasinchetunti vaadu shishyudu.
0: The disciple or the student also lives in close proximity to this Sat.
1: Kanuka samipamulunde sancharinchetunti shishyuniki sat bhavamule raavali. Aa sat bhavamulanu abhiruddhi parchukunnappudu తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటాయి.
0: ది స్టూడెంట్ హూ ఈస్ లివింగ్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ సత్ హీ హ్యాస్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ గెటింగ్ సద్భావ ది గుడ్ ఐడియా అబౌట్ సత్.
1: సత్ అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు.
0: The disciple or the student

0: proximity of Sat, he has the opportunity of himself getting Sadbhava, the good idea about Sat.
1: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: ఇంకా రెండవ విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు, మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము, ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడాను సహజం.
0: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ, వన్ హ్యాస్ టు స్టేట్ దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
1: ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
0: టు గెట్ అట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
1: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: Manam udukuga undinappudu, ekku vediga undinappudu, manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamnaku vellatamo jarugutu untadi.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
0: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
1: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోటమో లేక హీటర్ ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్, హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
1: Aithe ee naadu manamu upasanalu upavasamulu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manamu upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
0: So today why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
1: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manaku vachinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manaku ostundi manlo unna durgunamulu manaku dooram aipothundi.
0: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
1: Kanuka bhagavantuniki samipamulo poyyetundi yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukovatamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు డజన్ ప్లాంటన్స్ చేర్ మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 share of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu

0: అందించినటువంటి భారతీయ సంస్కృతి అందు అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థములు మనం తీసుకొనక మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
1: In the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
0: Prema swaroopulaina vidyarthulara, itti yadarthamainatundi vishayanni meeru artham chesukoni nimittamai ee okka nela ee okka summer class lo meeru cheraru. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంలో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Pavitratma Swarupas, students, you have come here for this summer class and you are staying here for a month with a specific view to understand the truth about these things. You must take the truth about these things into your heart and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Inati manavudu. ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హి ఆల్సో రికగ్నైజెస్ the varied situations and conditions.
1: Inka parishodhanalu yendu ye vidhamainatundi takku ledu.
0: There is no shortage in research and experimental
1: process. Annintini parishodhanalu salputunnadu.
0: In fact, he experiments everything.
1: Parishodhanalu lenatundi oka padartham ee jagattunandu kaanaraadu.
0: There is no matter which cannot be investigated and experimented.
1: Kaani
0: but
1: అన్నింటినీ చూడగలిగేటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: the British Prime Minister Churchill,
1: annintini parishodhanalu salipi
0: investigated all,
1: oka vishayanni maatramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all,
0: man has conquered all,
1: but he has not conquered himself,
0: but he has not conquered himself.
1: Ee naati manavudu అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: మ్యాన్ టుడే
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యు ఆర్, వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూము నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుకు తనంతాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికి వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైనటువంటి మానవత్వాన్ని వహించి,
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: if he doesn't sustain the sacred heart,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితములో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world.
1: Sadhu jantulanaga govulu nivasinchetvanti gruhamunandu,
0: at a place where pious cows live,
1: pululu todellu praveshiste aa pasuvulu emaipothayi?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on,
1: pulula vanti kopamulu todela vanti dveshamulu indulo praveshisthe ee saatvikamainatundi pasuvulu ye gati avutayi.
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకుని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాస్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న వలన, కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్, హీ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ how do you expect the sacred qualities to live in?
1: Okadu oka grahamu nirminchukunnadu.
0: A person has built a home for him.
1: Aa grahamunaku simha dwarani kuda unchukunnadu.
0: He has the main door also for his home.
1: Ee simha dwaram ye nimittamai niminchadu?
0: Why the main door is kept?
1: Taanu tanaku ishtamainatunti varu, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: ద మెయిన్ డోర్ ఈజ్ మెంట్ సో దట్ హీ వుడ్ గెట్ ఇన్, హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ వుడ్ ఫైండ్ ఎ ప్లేస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
1: కానీ బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి విడవడానికి వీలు కాదు.
0: ద మెయిన్ డోర్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ మంకీస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
1: కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సమాతన దేహం అనేటువంటి ఒక గృహమనందు,
0: ఇన్ దిస్ బాడీ ఎ హోమ్,
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: హీ హాస్ మెనీ డోర్స్.
1: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్ హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
1: అయితే ఈనాటి మానవుడు
0: Man today,
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: When hatred, jealousy, ego are to find a place in our heart, what will happen to truth, righteousness, peace and love, the pious qualities?
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ ఎర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్, సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha prema anaga loka samastha sugino bhavantu, sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema aneetundi,
0: this selfish love,
1: oka room lo nimminchukunnatundi light vantidi,
0: is like a light in a room.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్ కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: లైట్ ఇస్ దేర్ ఇస్ నాట్ దట్ షైనింగ్.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: దిస్ ఇస్ అన్యోన్య ఆర్ మ్యూచువల్.
1: పరాత్మ ప్రేమ అనేటువంటిది సన్ లైట్.
0: ద స్పిరిచువల్ లవ్ ఇస్ ద సన్ లైట్.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండి.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our are our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి.
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రం గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తనవారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: For this a small example.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows at every station, all the eatables like fruits and so on.
1: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
0: But none of the children got down in strict adherence of the instructions of the father.
1: ఎంత సేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌ ఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
1: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి.
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టంకి గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి.
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్ డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్ వేర్ ఐ గెట్. That was the command.
1: కాని ఈ శాసనను ఎవరు కూడా ను శిరసావహించటం లేదు.
0: But no one is following his command.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్స్.
1: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఏ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కాని రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: హీ ఓన్లీ రిస్పాన్సిబుల్ ఫర్.
1: కానీ మనం దానికి విచారం చేస్తున్నాము.
0: బట్ వీ వరి అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
0: Man is not able to
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
0: Man with body attachment.
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: అండ్ సో ఈస్ పుట్ టు ట్రబుల్స్.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
0: What we have to know today.
1: ఏది జరిగినా,
0: whatever happens,
1: ఏది చూచినా,
0: whatever that is
1: seen, ఏది అనుభవించినా,
0: whatever is experienced,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers.
1: నమ్మిన వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది.
0: Those in full faith will find their life full of
1: జగత్తునందు,
0: in this world.
1: ఏ చిన్న విషయమునందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: Any tiniest, simplest thing cannot happen without God's will.
1: కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచేయును.
0: Oh God, even grass blade cannot move without your will.
1: అది ఏనుదన్న అనగనేలగా.
0: Why that and this?
1: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవి.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: అది ఎరుంగరు.
0: That is not known.
1: మది గలంగరు.
0: They don't understand.
1: ముదవ జందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు వెర్రవీకి ఎదురు కానీ కడకి ఏ వ్యక్తి ఎప్పుడూ కలుగును.
0: దే ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ దర్ ఇంటెలెక్ట్ అండ్ దర్ మెంటల్ కాంప్రిహెన్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: దీన్ని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: దోస్ దట్ హావ్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్
1: దీన్ని అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: దే ఆర్ రియల్లీ మెరిటోరియస్ పర్సన్.
1: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: అండ్ దోస్ దట్ ట్రాన్సెండ్ డిజోబే ఆర్ ద సిన్నర్స్.
1: దుఃఖితుడు.
0: అండ్ దోస్ దట్ డిజోబే
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పం పైన కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటి మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వై
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్ట గుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి.
0: Because of these wild cruel animals, what will happen to the pious cows?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునె వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రము పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises,
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు.
0: Immediately understand
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
0: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
1: Sat anaga trikala bhajyam sat.
0: Sat which is same in all the three periods of time.
1: Moodu kaalamulu endukodunu maarpu chendinatvante sat.
0: Sat is that which is changeless in all the three periods of time.
1: Atti bhavamulu pravesh pettali.
0: We should have such feelings within us.
1: Idi nijamainatvanti sadhana.
0: This is true spiritual practice.
1: Sadhanalu maatram chestu
0: we do practice.
1: హృదయంలో ఈ క్రూర మృగములు ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏమి?
0: వైల్ డూయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇఫ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్ ఆల్ దీస్ వికెడ్ వైల్డ్ యానిమల్స్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: ఆల్ అవర్ స్పిరిచువల్ పాస్ ఎండివర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: బట్ బై నెగ్లెక్ట్ if you drop this bundle of threads they will drop down and spread hither and thither.
1: Aneka vidhamaitmenti oka deentlo loose aipothayi.
0: And all the thread windings which have been doing they get loose.
1: Okkate chuttedi
0: but winding is one and the same.
1: Mani chey jari poyindatanti aneka chuttanta kuda vyattham aipothundi.
0: But when once you drop they will be spread everywhere.
1: Karukone manam cheseetvanti sadhanalu chala takkude.
0: What the spiritual practice we do is less.
1: Kani దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చేసినప్పటికీ సుఖ దుఃఖీ సమే కృత్వ లాభో లాభిజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టరీ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడ కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: జగత్తును బాగు చేయాలంటే
0: టు కరెక్ట్ ద వరల్డ్,
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు వర్క్ ఫర్ లిబరేషన్ వీ షుడ్ హ్యావ్ దిస్ డివోషన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగ స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగ ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: Yoga helps for self control.
1: Sukarma kausalam.
0: Yoga is nothing but discharging the duty with all excellence.
1: Kaduka ee naati manavudu tanantaanu modalu gurtinchi itarunu gurtinchadaniki prayatninchali.
0: So man today should know himself first and know the rest next.
1: Tanantaanu telusukonaka
0: without knowing one's own self.
1: Devam anetuvanti vaanni vetakadukuntunte devam ee reethiga labhyamavutadu.
0: How do you expect him to know God and attain, reach God?
1: Mukar oka samayalo Anibisent kuda cheppindi.
0: At one time Anibisent also said same.
1: Emani?
0: What did he say?
1: Prati sadhakudu kuda daivanni vetukutunnadu, daivanni vetukutunnadu ani anukuntunnaru.
0: Anibisent said like this, every seeker is searching for God, searching for God.
1: Kaadu kaadu.
0: No.
1: Sadhakudu daivanni vetakatam ledu.
0: Seeker is not in search of God.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది. సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for him?
1: But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: In fact, God is in search of a good devotee.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఇస్ ఏ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈ సర్చ్ బై గాడ్.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: డివోటీ ఇస్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: టేప్ రికార్డు కూడా భజన చేస్తుండాలి.
0: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
1: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
0: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన.
0: But the man of with life and awareness
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయమునందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called
1: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: Love is Brahma.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: Brahmanu vetukutunnaru chaala mandi.
0: Many are in search of Brahma.
1: Ekkada unnadu Brahma?
0: Where is Brahma?
1: Tarayende unnadu.
0: He is within.
1: Tarayende unnatundi Brahmanu bayata vetukuti ela chikutadu?
0: When God is within you, you want to search for him outside.
1: Karuka neeti ende putti.
0: Having been born in water.
1: Neeti ende nilichi.
0: Standing in water.
1: నీటి అంటే అణంగు, నీటి బుడగ.
0: The water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదగు.
0: Human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకని మనం మొట్టమొదట నిన్న దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ and work to be good
1: man. మంచివారైనప్పుడే మంచిలోప సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఎ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంతో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి యందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ
1: మానవుడు, మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫామ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
1: సర్వజీవులు ఎందుకు కూడాను నారాయణ చూస్తూ వచ్చాడు.
0: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దం దేనికోసం అందించాడు?
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్.
1: తను చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
1: కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
0: దేర్ ఫోర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యువర్.
1: కనుకనే అద్దమైన రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకానొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాజ్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్. ఒక
1: పిల్లంగోయ్ ఊదుతూ ఉన్నాడు.
0: హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయ్ ఊదుతం చేత,
0: as he was playing on the flute,
1: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హీ వాజ్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారణ చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హీ సెడ్, హూ ఆర్ యూ?
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హీ హెర్డ్ ద సౌండ్, హూ ఆర్ యూ?
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
0: దెన్ హి థాట్, ఓహ్, హి ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
1: తిట్టాడు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అట్టర్ డిస్గస్ట్ హి బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హి క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హి కంప్లైంట్ టు హిస్ మదర్, మదర్, దేర్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్ స్పీకింగ్ లైక్ మీ.
1: తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
0: వాట్ ఎవర్ ఐ సే హి స్టార్టెడ్ రిపీటింగ్.
1: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
1: అతను పెద్దవాడు కాదు.
0: హిస్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
1: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
0: ప్రాబబ్లీ ఆఫ్ మై ఏజ్.
1: విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
0: వాట్ రైట్ హాస్ హీ టు స్కోల్డ్ మీ
1: అని చెప్పేటప్పటికి, వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: అండ్ హి టోల్డ్ హిస్ మై మదర్ యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తాను నాయనా, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగోయ్ ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగోయ్ రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
0: ద బాయ్ సెడ్, మదర్ సీ, దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌటెడ్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు,
0: ఇస్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ యొక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
1: కొండంతా కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
1: సముద్రం అంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమంతా బ్రహ్మయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహం అంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హ్యాస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అని.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మా there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget atma, we go by the body and the mind. That is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: జయించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body, it is divinity.
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం అందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ది త్రీ ద డెమోనిక్ the bestial and the human temperament.
1: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: దేర్ఫోర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ ద హ్యూమన్ క్వాలిటీ వి షుడ్ హ్యావ్ ద యూనిటీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ త్రీ బాడీ మైండ్ అండ్
1: ఆత్మతత్వము ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
0: స్లోలీ వి హావ్ టు గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్ డెవలప్ ద మైండ్ అండ్ ఆత్మ.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: దెన్ ది యానిమల్ ట్రైట్స్ వుడ్ రన్ అవే ఫ్రమ్ యు.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికి
0: whatever might happen,
1: ఇదంత దైవాగ్ని,
0: ఇట్స్ ఆల్ గాడ్స్
1: దైవ సంకల్పమే,
0: ఇట్స్ గాడ్స్
1: దైవ నిర్ణయమే,
0: ఇట్స్
1: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
0: వెన్ వీ హావ్ గాట్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్ అండ్ డివైన్ విల్, వీల్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్. Play it.
0: Life is a game. Play it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy
1: it. Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of any challenges. We should never waver.
1: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: వెన్ వీ రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్ దేర్.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: వెన్ వన్స్ డౌట్స్ ఆర్ దేర్ యూ విల్ బి అటర్లీ కన్ఫ్యూజ్డ్.
1: కన్ఫ్యూజన్ వచ్చినా
0: when once confusion comes, when once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక నీ కన్ఫ్యూజన్ కి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యూ నో ద ట్రూత్ యూ నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else. You
1: will be utterly confused. Confusion vachina.
0: When once confusion comes,
1: oka fuse potundi.
0: When once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక నీ కన్ఫ్యూజన్

0: ఎందుకో లేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తాయి. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకనే ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వములందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasam undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanaka prema chetaney mana jeevitham sarthakam gavinchukovali.
1: In fact we can redeem all lives.
0: Prema chetaney mana oka jeevitham gamyanni varaku prayatam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దుర్భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి,
1: బికాస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్,
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్,
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్,
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్,
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్,
0: no evil think what is good,
1: think no evil think what is good,
0: do no evil do what is good,
1: do no evil do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొట్ట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏ నాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
1: దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
1: వితౌట్,
0: కానీ నమ్మి చెడినట్టు వారి వారి ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
0: కాన్ఫిడెన్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్
0: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indiyartheshu vairagyam, vairagyam sampajitam. Indiyartheshu vairagyam, vairagyam sampajitahani. సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: ఫర్ ది వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ Detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranam.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనసు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనసు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.

0: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
0: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
1: మైండ్ విచ్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇట్ కుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది ఆత్మ.
0: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
1: దెన్ ఆత్మ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ రియల్ విజన్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: ఏ తర్వాత ఆత్మ సంస్కారము కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
1: గీత హ్యాస్ టాట్ దట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ హ్యావింగ్ ఏ విజన్ ఆఫ్ ఆత్మ.
0: పతంజలి సూత్రమును ఆధారం చేసుకుని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కాని చూచినటువంటి వస్తువులపైన కాని మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్ నాట్ బీయింగ్ స్వేడ్ బై ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ అట్రాక్ట్ ది సెన్స్ ఆర్గన్స్ లైక్ ఇయర్ అండ్ ఐ.
0: విషయ స్వరూపం నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యమని కూడా స్థిరం చేసింది.
1: ఫ్రీడ్ ఫ్రమ్ ది స్లేవరీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ వైరాగ్యం.
0: ఈ లోకమునందు గల వస్తువులు కాని పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తిభావమును దూరము గావించుకొని అట్టి వస్తువుల యెడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
1: శంకర భాష్యం హ్యాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagya.
0: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulu paina rotaye pradhanamaina vairagyam ani kudunu bodhinchindi.
1: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
0: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
1: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
0: Kattalu teesi vesina agni samantaka taame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu samantaka taame arikattabadtayi.
1: Just as after removing the firewood the fire automatically gets extinguished, so also once the sense objects are removed the senses become powerless.
0: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
1: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
0: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
1: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi and renouncer.
0: Nachiketudu yamuna daggariki vellinappudu ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు సలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతను లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
1: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketas said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
0: Indiyathyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
1: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
0: Manamu oka gruhamulandu అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం.
1: లెట్ అస్ అస్యూమ్ దట్ వి హావ్ బీన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ హౌస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఒకానొక దినములో ఆ ఇల్లును వదిలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది.
1: ఆన్ ఎ పర్టికులర్ డే వి హ్యాడ్ టు లీవ్ దట్ హౌస్ అండ్ గో టు అనదర్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: అప్పుడు మనవి అని భావించినటువంటి సమస్త పదార్థములను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళ్తాం.
1: ఇన్ దట్ కేస్ వి వుడ్ ప్యాక్ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ బిలాంగ్ టు యూ విచ్ ఆర్ ఇన్ దట్ హౌస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ లారీ అండ్ టేక్ దెమ్ విత్ అస్ టు ది నెక్స్ట్ డ్వెల్లింగ్.
0: కడపటికి ఇది నాది అని అనుకున్నటువంటి యొక్క పాత చెప్పులు పాత పరకలు కూడాను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం.
1: ఇట్ ఈస్ అ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వోర్న్ అవుట్ చెప్పుల్స్ and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
0: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indiyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
1: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects and therefore we even so much of interest in packing them and taking with us.
0: Oka college principal leka oka school headmaster untuntaru.
1: Let us take another example of a college principal or a headmaster of a school.
0: Aa vidya samasthi endu aneka vastuvulu untuntayi.
1: In that educational institution a number of articles will be there.
0: Viruvu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
1: Highly valuable equipment will be there in the lab.
0: Aneka kurchilu untuntayi.
1: Number of chairs will be there.
0: Desks untuntayi.
1: A lot of furniture.
0: Tables untuntayi.
1: Tables.
0: Wall clock untuntadi.
1: Wall clock will be there.
0: Ee vidhanga enno vastuvulanta kuda nu ee oka vidya samasthalo untuntayi.
1: In this way a number of valuable articles may be there in the educational institution.
0: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga ochinatundi vaadu ochinattuga aa school nu vadali baita vellutadu.
1: But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came.
0: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
1: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
0: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
1: The reason is he knows fully well that they do not belong
0: to management varu ye trust varu ye prabhutvamu ivi ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta dan ye matram kodunu chintinchukunda vellutadu.
1: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me and therefore with a sense of detachment or indifference he leaves the school.
0: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
1: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
0: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము.
1: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
0: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
0: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
1: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
0: Jagattunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
1: All the objects which you can find in the world, you may make use of them.
0: Vastu visajjane gavinchako.
1: Don't give up the objects itself.
0: Karmatyagamu cheyavaddu.
1: Don't give up action.
0: వస్తువుపై ఉన్నటువంటి అభిమానము కర్మలపై ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
1: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
0: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
1: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
0: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
1: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డెడికేషన్.
0: వస్తువునందలి దోషములను విసర్జించు.
1: Give up the defects in the objects.
0: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantadu taame veedipothundi.
1: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
0: Puttutaku puramu thalli evaru bidda evaru.
1: Before you were born, who is father and who is the son?
0: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
1: Before marriage, who is husband and who is wife?
0: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
1: Only after the marriage, husband and wife. Only after birth,
0: daniki puramu leru, dani tadupari leru.
1: Before that there was no relationship. After that there is no relationship.
0: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
1: Only in the transitory period there would be that kind of attachment, there would be that kind of possessiveness.
0: Ivi mana bhava doshamu drishti doshamulu yokka prabhavamulu.
1: This is all the effect of the defects in our vision and the defects in our approach.
0: Mana samasta dukkhamulaku kudanu mana doshamulu yokka prabhavamule deeniki moola karanam.
1: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
0: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuku e maatramu avakasam undadu.
1: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
0: Kanukane deeniki oka daniki tarakamani rendu daniki marakamani pilchabadtaru.
1: Therefore these two have been described as one as tarakam and the other as marakam.
0: Tyagam tarakam, అభిమానం మారకం.
1: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
0: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
1: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్.
0: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరొక అనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వమునందే లగ్నమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
0: Kanuka swapna sushupti yendu kudanu ee abhimana mamakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokoodadani deeni yokka soochana.
1: The indication given by this particular statement is that even during deep sleep or dream state one should not have any kind of attachment and bondage.
0: Jagrata avastha yendu deeni yokka mamattamunu మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరమవుతుంటాది.
1: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ the subtle form will be there in the dream stage and the deep sleep.
0: Swapnavastha kevalamu addam vanti sthiti.
1: Dream stage may be compared to a stage wherein you get the reflection of in a mirror.
0: Jagrati yandu manam yema anubhavinchidemo dani yokka pratibimbamule ee swapnavasthalu yindu appudu appudu kanipistuntayi.
1: Whatever you experience in the waking stage, its reflection and its image can be seen in the dream stage.
0: కనుకు జాగ్రత్త స్వప్నములు రెండు కూడా బింబ ప్రతిబింబం లేదు.
1: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
0: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
1: If in the waking stage we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream stage we will get its reflection, we will be on the right path.
0: Kanuku ee vidhamga kudanu vairagya sthitini kramakramena vastu doshamunu aadharam chesukoni visarjinchutaku prayatninchali.
1: In the same way, we will have to recognize the defects and the flaws in these sense objects and slowly we will have to overcome and give up attachment to them.
0: Kala marpu cheta సర్వం కూడాను మార్పు చెందినవి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
0: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
1: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
0: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
1: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
0: Idi kevalam amrutamayanga untuntadi.
1: This will be nectar.
0: Adhe rendu dinamulu manam unchukoni tinnappudu ide vishanga maaripothundi.
1: The same thing becomes poisonous after a lapse of 2 days.
0: Edanini manam manchidani vishwasinchinamo aashinchinamo anubhavinchinamo adi kontha kaalamunaku అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
0: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానిని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
1: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
0: Puttina tachaname pasibidda antaru, child antaru.
1: Immediately after the birth, the newly born one is described as the child.
0: 10 samvatsaramulayyetappatiki, atani pillavadu, oka boy.
1: After 10 years, the same person is described as a boy.
0: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
1: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
0: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
1: ఇట్ ఇస్ ద సేమ్ పర్సన్ హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
0: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
1: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
0: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamani bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu ilanti doshamulu ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani migili okka vastuvulu endukani marpulu lekunda unduna.
1: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
0: Manishi yandu goppa dosham emitinte marpu chendatame goppa dosham.
1: If you ask what is the greatest defect in man, it is the changes to choose the coming.
0: Manchi kaani cheddadi kaani marpu marpu,
1: be it good or bad, a change remains a change.
0: Ee marpu anetundi dosham undeyundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
1: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
0: Talli tandru evaru?
1: Who is father and who is mother?
0: Tanayulu mari evaru?
1: Who are the children?
0: Mitrulu evaru?
1: Who are friends?
0: Ilanu shatrulu evaru?
1: Who are enemies?
0: Dhanamulu evvari?
1: Whose is money?
0: Dhanyamulu evarivi?
1: హూస్ ఇస్ చారిత్ర
0: ప్రభువులే వారివి
1: హూస్ ఆర్ ది
0: గ్రేస్తులెవరు గ్రేస్తులెవరు
1: హూ ఆర్ ది ఫ్యామిలీమెన్
0: మనమెవరము
1: హూ ఆర్ వి
0: పూర్వమంది ఎచ్చటుంటిమి పూర్వమంది ఎచ్చటుంటిమి
1: వేర్ వర్ వి ఇన్ ది
0: ముందు ఎచ్చటుండుము
1: వేర్ వుడ్ వి బి
0: జరుగలేదు
1: వి డు నాట్ నో దట్
0: కనుక ఇలాంటి మహాత్మతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
1: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
0: కనుక ఈ దోషమును గుర్తించుకొని క్రమక్రమేణ వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత.
1: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
0: రెండవది అభ్యాసం.
1: The second one is constant practice.
0: అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం.
1: అభ్యాసం we just describe it as practice.
0: ఎలాంటి ప్రాక్టీస్?
1: What type of practice can be called అభ్యాసం?
0: దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు.
1: It is truly described as tapas.
0: తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు.
1: The moment people hear this word tapas, they get frightened a little.
0: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
1: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
0: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: This is truly speaking not tapas.
0: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
1: In a way, this is externally putting the body to certain suffering and sacrificing the body.
0: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
1: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుట్టింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ ఇన్ అస్ టు రియల్ టార్చర్.
0: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
1: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: దీనిని తపస్సు అని చెప్తారు.
1: This may be described as tapas.
0: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
1: There are three types of tapas.
0: శారీరక వాచక మానసికములని మూడు.
1: One is the tapas of the body, the other is tapas of the talk or the tongue, and the third one is mental tapas.
0: శారీరక తపస్సు అనగా
1: physical tapas refers to
0: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి
1: this is using the body in performing certain good actions.
0: దేవతలను ఋషులను మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
1: praying to great people, gods and rishis, and expressing our sense of gratitude towards them.
0: వారి అనుగ్రహమునకు పాత్రులు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లోలీ
0: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
1: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ దే డిక్లైన్ దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
0: సదాచార సంపన్నుడు అవుతాడు.
1: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
0: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
1: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
0: సత్సంగములు ఎంత చేరుతాడు.
1: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
0: తద్వారా భగవద్గీతలు రామాయణము భాగవతము భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
1: త్రూ దాట్ హీ వుడ్ స్టార్ట్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ భగవద్గీత రామాయణం మహాభారతం అండ్ సచ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్.
0: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
1: ఇన్ అడిషన్ టు దిస్ హీ వుడ్ ఆల్సో అండర్టేక్ చారిటీ అండ్ సచ్ అదర్ యూస్ఫుల్ యాక్టివిటీ.
0: ఇందులో విద్యాదానము,
1: ఇన్ దిస్ గివింగ్ ది చారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: వైద్యదానము,
1: చారిటీ ఆఫ్ మెడిసిన్,
0: శ్రమదానము,
1: చారిటీ ఆఫ్ ది
0: అన్నదానము,
1: చారిటీ ఆఫ్ ఫుడ్,
0: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్
0: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
1: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
0: Etti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam,
1: seeing that he doesn't expose himself to any defects in
0: bhautika prapanchamunandu. Etti durmargamunaku kudanu palapadakunda undatam,
1: in the physical world not doing any activity which is harmful and bad.
0: Ee rajotaku guna tamogunamulaku thanu sattudu kaakunda undatam,
1: not coming under the spell of rajoguna and tamoguna.
0: Viti bari nundi taru sadhyamaina varaku tappinchukunataku prayatninchatam,
1: to escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
0: Idi sharirika tapasu ani cheptaru.
1: This may be described as the bodily penance.
0: Inka sharirika tapasu, vachaka tapasu.
1: Then the next one is vachaka tapasu.
0: Vachaka managa పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
1: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
0: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
1: ఈవెన్
0: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
1: ఈవెన్ వన్ when one speaks truth, you should not be severe, should not be cutting, and you should not be hurting.
0: Satyam kadani itarlu badinchetuntidiga kuda undakodadu.
1: Even if it is truth, you should not be for hurting others.
0: Satyam kadani itarni himsinchetuntidiga kuda undakodadu.
1: Even if it is truth, you should not be violent to others.
0: Satyam kadani apreetikaramainatundi kuda nu cheppakodadu.
1: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్ టు అదర్స్.
0: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్ అనేది గీత.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్, స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
1: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
0: Manasu ne matram kudanu noppimparadu.
1: You should not give any suffering to the mind. As
0: ee vaakku cheta daiva chintanu kudanu abhivruddhi parchukovali.
1: Your thought should help you to develop thinking of God.
0: Daivam yokka leela gunagana visheshamunu kudanu varninchali.
1: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
0: Parulaku sahayakaramainatundi yokka padavulu kudanu andulo upayoga pettali.
1: You should use words which would be highly helpful to others.
0: Itellaku sariyainatundi margaanni bodhinchali.
1: You should use the tongue and your talk to show the right path for others.
0: Meeku anupavinchinatundi yokka సత్కర్మలను, ఒక ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్, యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
0: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
0: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వన్ హాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్ హుడ్ ఎంటర్స్ ఇన్ టు యువర్
0: టాక్. సత్యవ్రతుడు కావాలి.
1: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
0: అహింసాపరుడు కావాలి.
1: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
0: ఈ సత్య, అహింస ఈ రెండింటి ఎందు కూడా ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
1: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
0: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Quite a few problems you may face if you want to pursue this particular path.
0: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని, నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
1: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎన్ ఓత్ దట్ యు వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
0: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు, వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
1: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
0: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi oka pradesham nunchi aa tapas chestunna vyakti ediruga parigipoyetattuga taanu tarumukoni vachadu.
1: This hunter drove a deer in such a way that it passed in the in the front of that particular rishi who was doing tapas.
0: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
1: This person who was doing penance, he saw it.
0: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
1: The deer went and hid itself in a bush.
0: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
1: The person, this Maharshi, saw that particular incident also.
0: ఈ వేదగాడు పరిగెత్తి వచ్చి, స్వామి, ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
1: This hunter came running and asked Maharshi, Swami, have you just seen a deer passing through this way?
0: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యం ఆడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
1: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
0: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
1: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
0: నాయన, ఏది చూచెనో అది పలుకదు, ఏది పలుకునో అది చూడలేదు.
1: He said,
0: కన్నులు చూచినాయి కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
1: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
0: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
1: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be truth.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
1: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
0: Kanuka vaaktapasmandu madhya madhya ilanti konni paristhithulu manaku tagilinappudu manu rendintikini koncham santiddha avasthalo undinattuga manu baadinchukokunda rendintini tappinchukoni tirigeetundi yuktini manu abhivruddhi parchukovali.
1: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering.
0: Elanti paristhithilo aina kodanu asatyam aadakoda.
1: Whatever be the circumstances, one should not utter a lie, one should not utter untruth.
0: Neeku ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppanaddu akkaraledu.
1: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
0: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ మానసిక తపస్సు.
0: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
1: ఇన్ ది మెంటల్ తపస్ ఆర్ మానసిక తపస్, యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటుంది.
1: వాట్ ఎవర్ థాట్స్ విల్ బి flashing in your mind, your face
0: is the index of life, mind ani.
1: That is how it is just said, face is the index of mind.
0: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
1: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
0: Manu vicharanga untunte lopala mukham kuda enu vicharangane kanipistundi.
1: Mentally, if we are grief stricken, our face reflects the grief.
0: Lopala pavitramaina bhavamule అభివృద్ధి అవుతుంటే ముఖం నందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
1: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ కేర్ఫుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖంలో ప్రకటిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
0: కనుకలో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందుండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
0: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటాయి.
1: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ అగోనీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ నేచురలీ, ఇట్ వుడ్ బి సంథింగ్.
0: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యాయట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాయి. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
1: ఇఫ్ దేర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీ ఈస్ అకాస్టెడ్, ఇఫ్ యు వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
0: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
1: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
0: ఎప్పుడిది ఆనందంగా ఉంటాది, సుఖంగా ఉంటాది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటాది.
1: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
0: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
1: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
0: your thoughts. దినమున కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
1: At least a few hours in a day, one should observe silence.
0: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
1: Only in that case, mind gets rest from these words and the thought waves.
0: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
1: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
0: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
1: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
0: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారము గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
1: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
0: శారీరక పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడా తగిన కృషి చేయటం లేదు.
1: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
0: సచ్చింతనలు, సదాలోచనలు, సద్భావములు కూడాను మానసిక పరిశుద్ధతకు సరైనటువంటి పరికరములు.
1: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
0: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapasu.
1: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
0: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
1: ఎ రియల్ మహాత్మా ఈజ్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
1: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
0: manas anyat, vachas anyat, karman anyat, duratmanam manna.
1: If mind is different, word is different and deed is different, he is a bad person.
0: Kanuka tapasthanaga deeni yokka antarathame emanaga mana yokka rajoguna tamogunamula yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
1: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ and destroying this Rajoguna and Tamoguna, or merging these things in Sattvaguna and enjoying all these things together as one guna, this may be described as tapas.
0: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
1: తపస్సు మీ అగైన్ డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రోలింగ్ రజస్ విత్ హెల్ప్ ఆఫ్ సత్వ, కంట్రోలింగ్ తమస్ విత్ హెల్ప్ ఆఫ్ రజస్, అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ త్రీ థింగ్స్ యాజ్
0: వన్. కడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి.
1: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వ గుణ ఇట్సెల్ఫ్.
0: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
1: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఏ పర్టికులర్ థర్న్ యాజ్ సచ్.
0: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకొకటి కొడవలో, ఇంకే విధమైన కట్టో మనం తీసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థర్న్ ఫ్రమ్ యువర్ ఫుట్, దర్ ఇస్ నో నీడ్ ఫార్ గోయింగ్ ఇన్ ఫార్ ఎ స్వోర్డ్ ఆర్ ఎ కడ్జల్.
0: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
1: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
0: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన.
1: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వ గుణ ఇట్సెల్ఫ్.
0: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
1: సపోజ్ యూ హ్యావ్

0: ఫుట్. అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీశాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
1: యూ హ్యావ్ టు యూజ్ ఎక్స్ట్రా టర్న్ టు రిమూవ్ ది టర్న్ విచ్ హస్ గాన్ ఇన్ టు యువర్ ఫుట్. వన్స్ యూ టేక్ దట్ టర్న్ అవుట్ ఆఫ్ ది ఫుట్ యూ హ్యావ్ టు త్రో బోత్ ద థింగ్స్ అవుట్.
0: అదే విధంగానే ఈ రజస్తమో గుణములు ఉండేటువంటి ఒక ముందు మనల్ని బాధిస్తుంటాయి.
1: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్ దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ విత్ ది టర్న్ ఆఫ్ సాత్విక గుణ యూ కెన్ యూ హ్యావ్ రిమూవ్ దీస్ టూ.
0: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
1: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్ రజో గుణ అండ్ తమో గుణ
0: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
1: వన్స్ యూ రిమూవ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ దీస్ టూ గుణాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సత్వ గుణ యూ విల్ హావ్ టు గివ్ అప్
0: యువర్ సత్వ గుణము బంగారు చైన్ వంటిది.
1: సత్వ అట్రిబ్యూట్ నువ్వు డిస్క్రైబ్ యాజ్ ఎ గోల్డ్.
0: రజో గుణము కాపర్ చైన్ వంటిది.
1: రజో గుణ నువ్వు డిస్క్రైబ్ యాజ్ ఎ కాపర్ చైన్.
0: తమో గుణము ఇనప గుణ కొలుసు వంటిది.
1: తమో గుణము డిస్క్రైబ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
0: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
1: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
0: బంధనేమో సమానమే.
1: The binding is common for all the three.
0: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage. Only you have to
0: transcend that. దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
1: Only until you reach divinity, you need sattva guna.
0: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
1: Once you merge in Lord,
0: అమనస్కుడైపోతాడు.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavinchetuvanti okka abhyasamulu.
1: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
0: ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
1: Practice refers to practicing things which will help you to reach the divinity.
0: సత్యనిత్యమైనటువంటి ఒక వస్తువుల యొక్క సంబంధమై ఉండాలి.
1: They should be associated with the truth.
0: నిర్మలమైనటువంటిగా ఉండాలి.
1: They should be pure.
0: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరియైన పరికరములు.
1: దీస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకుని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకుని దైవానుగ్రహానికి పాత్ర కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: నాకు గొప్పని సిక్కులనగ.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతంబైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు. ఈ యొక్క కాలమునందు
1: రిలిజియన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులయందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ, బెల్, తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకుని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: Joseph belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: Joseph then is Joseph now.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: Christianity is not just 2000 years in its origin. It was there even before Christ, 350 years.
0: Andulo Bhagavantuni yokka tattvamu ati sulabhanga prabodhistu vachindi.
1: There the divinity is explained very clearly.
0: Bhagavantudu 6 dinamal lopane ee srishtinanta kodanu erparchadu ani vaari yokka vishwasam.
1: Their faith is that God created the whole world in 6 days time.
0: Modati dinamu,
1: first day,
0: prakashanni srishtinchadu.
1: First day the brilliance, light is created.
0: Rendava dinamu gali meghamulanu srishtinchadu.
1: Second day the wind and the cloud.
0: Moodava dinamu suryudu chandrudu nakshatranni srishtinchadu.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు అన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: That's called Sunday.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి ఒక స్తుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Sunday is the good day when they pray to God.
0: కనుకని క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: So Christians attend churches on Sunday the Sabbath day and offer prayers.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: A means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is
0: pavitramu
1: sacred.
0: Pavitramu okkate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: Atanu okkade ga daivamu ani itvanti reetiga yudhulu vishwasistu vacharu.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamulaku perugata cheta అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: Vaari sevalu manaku chaala aadarshavantamainatuvi.
1: Service unto the parents is really ideal.
0: Endu nimittamai?
1: Why?
0: Mana yokka blood, food, head, duddu anta talli tandrulu yokka gift.
1: The blood, food and head are the gifts of the parents.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: Therefore we should express our gratitude to
0: our parents. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ taught in this way the good teaching to youngsters that they have to be grateful to their parents.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికీ తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: మదర్ వాస్ వెరీ మచ్ వరీడ్ ఎట్ ద సైట్ ఆఫ్ దిస్.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: దేర్ ఇన్ ద టెంపుల్ దేర్ వర్ మెనీ వైలెంట్ యాక్ట్స్ టేకింగ్ ప్లేస్.
0: హింసలు కూడా జరుగుతూ వచ్చాయి.
1: వయలెన్స్ వాజ్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all religions.
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దాని వల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: లైక్ దిస్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్ వాజ్ ఆన్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: దేర్ వర్ 250 schools of thought, divisions there.
0: Dinilo ee yokka konni konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
1: They also monopolized certain countries.
0: Yudhullo oka vidhamainatundi yokka tagalu yerpadi ee yokka Jesus nu aneka vidhamuga himsinchadani kuda poonukunnaru.
1: Because of so many groups there, they all attempted even to harm Jesus.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ and that led to madness.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: Because of this attachment to group affiliations, naturally there was conflict and fighting.
0: ఈ మతాభిమానమునకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayam sadhana salputu I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: Tadupariye holy ghost.
1: Finally comes holy ghost.
0: Ivi anni matamulu yendu kudanu unnatundi okka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yendu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: పర్సన్ దీంట్లో కూడా ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions and we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people. But we don't follow their command.
0: కాని మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇంటు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్ గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్న దాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: Idi aa book.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్ భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam jekam saranam vraja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in colors.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body. Follow the conscience and
1: don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన conscience ని మనము follow చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat chit ఆనందం.
1: Three aspects, sat chit ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకని అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అదే ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్
0: ఇంక్రీజింగ్. బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్, వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I? Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body,
0: but
1: body is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the master.
0: Children, bandhavulu, mitru, antakudu madhyalo vachetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇస్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time there is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadilipoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్.
0: అదే
1: పాసింగ్ క్లౌడ్.
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ది డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: The body is gifted to do.
0: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: The time is there so that you may do.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: Therefore you understand the time and the body and the duty and discharge your responsibility.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడే యేసు.
1: Is Yesu has known this fundamental truth.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: హీ సాట్ దేర్ ఫర్ 12 డేస్.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and
0: fatherhood of God.
1: Gradually they become unified.
0: Father property lo son ku right vachestundi.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: సో యూ టు ఫైట్ ఫర్ దట్ రైట్.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: జ్ఞానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యూ థింక్ యూ ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యూ ఆర్ సెపరేట్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యూ సే దట్ యూ మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యూ ఆర్ సెపరేట్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Truth, daya. That which
0: daya
1: is
0: compassionate. Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day
0: with
1: love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: He is beloved to God.
0: గోమద్ భక్త. అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తాడో, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: The one full of love is a friend of God.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: పాకెట్లో మనీ ఉంది.
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది.
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్లో మనీ లేదు.
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది.
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
0: ఇదే మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: God is our permanent friend.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: All worldly pleasures and comforts are like passing clouds.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: How long they last?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: Many foreigners have come here. ఇన్ని
0: మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈజ్ బాయ్.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ హిమ్ ఎ బాయ్.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈజ్ మ్యాన్.
1: ఆఫ్టర్ 30 ఈజ్ అ మ్యాన్.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈజ్ గ్రాండ్ ఫాదర్.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈజ్ అ గ్రాండ్ ఫాదర్.
0: person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: Adi fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person is
0: present. Chayindu,
1: is
0: atane boy, atane man. దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.

0: ఉన్న వ్యక్తి ఒక్కడే.
1: ఓన్లీ వన్ పర్సన్.
0: అతనే చైల్డ్, అతనే బాయ్, అతనే మ్యాన్, అతనే గ్రాండ్ ఫాదర్.
1: ద వెరీ సేమ్ పర్సన్ ఎట్ వన్ టైమ్ వాజ్ ద చైల్డ్, ద బాయ్, ద మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ లేటర్.
0: అదే రీతిగానే దైవము ప్రారంభం లోపల సాకార స్వరూపుడు.
1: సో ఎట్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థాత్తిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ. వెల్,
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: Fourth wife is the modern wife. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్ళాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I'm returning next week. Write to me what you want
0: facts
1: from me.
0: గా పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent to me.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటురా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunraandi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodava bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendava wife chesinaatundi aa grandhalanta tisukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodava wife akkada aamiki taginaatundi mandulu tisukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్, శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈజ్.

0: God acts in a similar way.
1: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇమ్మన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్ గాడ్ విల్ గ్రాంట్ యూ.
1: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్ సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్ గివ్ దెమ్ విజ్డమ్.
1: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
1: మిగతా వాళ్ళకి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
0: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
1: అది ఏ ఇందులో ఉన్నట్లు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
0: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
1: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
0: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
1: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
0: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తానే ముఖ్యము.
0: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
0: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
1: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to
1: pray for God. మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
0: Because we are from God, we should be back to God.
1: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
0: So many assembled here.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: Where did you come from?
1: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
0: You belong to different countries all over the world and you are
1: here. అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
0: Though you are in a blissful state, when once the money is over you have to go back.
1: And visa aipoyetappudike velli povasustundi.
0: The moment visa expires you must return.
1: Kaani daggara undadaniki veelu kaadu.
0: It's not possible to be here always.
1: Adhe reethigane
0: likewise
1: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
0: It's not like a temporary stay.
1: Ee permanent visa sampadinchali.
0: You should have a permanent visa.
1: Adhe grace.
0: That is God's grace. Is permanent visa.
1: Love, love, love.
0: That you can get it through love, love and love alone.
1: Premanu sampadinchukunte permanent ga aipothundi.
0: When once you have love, you'll have permanent visa.
1: Kanuka prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru endukunu prema untundali.
0: There is love in every one of you.
1: Aa premanu abhivruddhi parchukondi.
0: Develop that love.
1: Aa premanu 10 mandiki panchukondi.
0: Share it with the people.
1: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
0: You also experience with your fellow people.
1: Ee prema aneetvantidi.
0: This love.
1: One way traffic kaadu.
0: This love is not one way traffic.
1: Give and take, give and take, give and take.
0: It is just two way, give and take.
1: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్
1: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
0: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
1: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
1: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
1: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
1: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
0: యు ఫాలో వన్ పాత్ హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
1: అది ఏ ప్రేమ తత్వము.
0: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

ಸಂತ ಜನರ ಸದಾ ಬಸತ ಏಕ ರಾಮನ ಮಾತಾ ಪಿತಾ ಬಂಗ

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్స్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలు కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ హస్బెండ్స్ అండ్ బ్రాట్ దెం హియర్.
0: ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthane abhirudhi parchi aa sevallo veeru palgontunnaru.
1: They may be anywhere, they participate in sai organizational activity.
0: Premaku okka hadde ledu.
1: Love has no limit.
0: Premaku okka birthday ledu.
1: Love has no birth.
0: Premaku okka death ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మీన్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రం మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిధిపోయి చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 20th of April 1998 at Kodaikanal. Bhagavan in this discourse makes it crystal clear that spiritual victory is possible only by rising above the mind and maya. Be ready for a glimpse of the road to liberation shown with the great example of Buddha.
1: ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗ ಭಜ ಸಾಧು ಸಮಾಗಮ ಕುರು ಪುಣ್ಯಮಹೋರಾತ್ರ ಸ್ಮರ ನಿತ್ಯ ಅನಿತ್ಯತಾ ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
2: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್
1: ದುರ್ಜನ ಸಂಗಮ ನುಂಚಿ మనం దూరం కావాలి మొదలు
2: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం మంచి వారితో చెలిమిని చేయాలి
2: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరు తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: The whole world depends on the principle of I or I-ness.
0: కోటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru motta motta.
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kade.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: Kanuka ee vidhamga vicharana chestu pote vastula perlu, desham perlu, vruttula perlu, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: కూడాను సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ చేమాని గుర్తించినటువంటి వాడే తన చేమాని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on society.
0: ఇట్టి సమాజం యొక్క చేమాని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ వితౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హి హస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దాట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ foundation should be strong.
0: Punadiye lekundina bhavaname nilavadu.
1: Without foundation the building will not stand.
0: Kanuka ee punadiye aatmavishwasamu.
1: This foundation is self confidence.
0: Aatmavishwasam gattiga unnappude tana jeevithamane bhavanamu subhadranga untuntadi.
1: When the foundation of the self confidence is strong, the mansion of human life is safe.
0: Ee punadi deni kosam?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of this.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits.
0: కానీ ప్రపంచంలో చిక్కనిది.
1: That which is not available
0: to భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దాని కోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: We pray to God for that which is not available in the
0: world. ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను విచారం చేయటం లేదు.
1: No man inquires about this.
0: ఏదో దీన్ని కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుని ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: మేము భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందము, పరమ సుఖము, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించడం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyatvam anetundi oka atma tattvanni artham chesukogaladu,
1: he can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu saluptu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: enni
1: sadhana
0: chesinappatikini,
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatikini,
1: in spite of listening to
0: enni grandhamulu chadivinappatikini,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: ప్రతి
1: vision.
0: ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: ఈ సృష్టి నుంచి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: As is the vision, so is the creation.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమి సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: He understood that mind stands as a
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: Then he has withdrawn his mind.
0: ఈ అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: Because of this amanaska or withdrawal of the mind, he could know atma.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: The spiritual path consists first forgetting one's own mind.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: How to forget the mind?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ టు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: ది జనరల్ నాలెడ్జ్ కెన్ బి అబ్టైన్డ్ బై డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికని కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth that
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of dependence, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి,
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని,
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that it's beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: హి?
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా.
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇస్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్
0: ఇల్యూజన్. మాయా అనగా ఏమి?
1: వాట్ ఈస్ ఇల్యూజన్?
0: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈజ్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as
0: a ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీ సౌండ్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీ సౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణ మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైనా కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
0: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvi nandanandana padadvandwaravinde chane.
1: Out of that, if you spend a fraction.
0: Danto veyinte oka bhagamaina kudanu bhagavantri padamul pai manasu pettatamu ento adrushtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yashasu kosam enta neevu parthapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో సొసైటీ,
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారత్.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయస్.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్ రాగము.
0: తా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ లవ్. భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లెస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ ది బ్లెస్ we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatam.
1: Sat means that which is
0: shashvatamaina yokka bhavam cheta shashvatamaina bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chit anaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamaina
1: wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, He will give us His love.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the pika matter.
0: ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that's served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లింబ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
1: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 ఇయర్స్, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
0: బాల్యమందు
1: ఇన్ ద చైల్డ్హుడ్,
0: లేక ప్రాయమందో,
1: ఆర్ యూత్,
0: ముదిమి ఎందో,
1: ఓల్డ్ ఏజ్,
0: లేక ముసలి ఎందో,
1: ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ వుడ్ డై నోబడీ నోస్.
0: మరణమే నిశ్చయము,
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైన,
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇంటెలిజెంట్,
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్, while in life alive, you should know yourself.
0: ఇది మన దేహము,
1: ఇస్ దిస్
0: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఆఫ్ ఫౌల్ స్మెల్?
0: మలినపు కొంప,
1: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప,
1: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
0: సంచలనము పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమే ఈదగలేని కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
0: అంబులపగిలంబు మనమెప్పుదలంప,
1: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నమ్మబోకు మనసా,
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మైండ్ దట్ యు ఆర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
0: పుస్తకములు పఠించితివి,
1: వీ హావ్ రెడ్ బుక్స్.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు,
1: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
0: నీ హస్తయుగము మోచి,
1: joining both of your hands,
0: paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam.
1: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
0: నిద్ర నుండి లేచి,
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
0: మరి నిద్రపోయడు దాది,
1: అంటిల్ యు గో టు స్లీప్,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్,
0: వ్యయమందగతేయుచు జీవితంబు,
1: యు వేస్ట్ యువర్ టైమ్.
0: నీ విత్తుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
1: యూ హావ్ స్ట్రెయిన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్
0: కాని భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం శ్రమలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
1: బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్.
0: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
1: వాట్ ఇస్ దట్ యు
0: అచీవ్మెంట్? దానికోసం వెయిట్ చేస్తున్నావు.
1: వీ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
0: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
0: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్.
0: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
1: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ బ్లెస్.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
1: దట్ ఈస్ ట్రూ లైఫ్.
0: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం, ఇది కాదు.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to safeguard your body. దేని
0: కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షములు ఫలములంత ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫాల్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఎ కౌ
0: తన నిండుకు కావలసినంత క్షీరంను పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో క్షీణం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది,
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
0: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూషన్? ఏమి
0: త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు.
1: That day man sacrifices the selfishness, he would be the recipient of God's grace.
0: Lokamanta manchiga undali,
1: whole world should be good.
0: Lokakshemanni korinappudu lokam manchemanni enduku koradu?
1: When we pray for the welfare of the world,
0: dharmo
1: the world also desires your goodness.
0: Dharmanni manam rakshinchinappudu dharmam mannu rakshistundi.
1: When you uphold dharma, the dharma will protect you in
0: turn. Dharma eva hato hanti, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
1: ఇఫ్ యు కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫెమరల్ టెంపరల్
0: జాయ్. ఇవన్నీ క్షణభంగురాలు.
1: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
0: భజ గోవింద్ సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we are the portion of family.
1: Chala pavitramaina advaitamu.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: Advaitam nandu kudunu bhakti ki pradhatna ichadu.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామం వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ సిల్వర్. That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్

0: రిమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ,
0: బట్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ,
0: క్లాత్ ఈజ్ గాడ్.
1: ఇందులోనూ అద్వైతం ఉంది.
0: దేర్ ఇస్ నాన్ డ్యులిజం హియర్.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్ డ్యులిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకనే
1: అద్వైతమతం జ్ఞానం.
0: సో దిస్ నాన్ డ్యులిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్
1: డ్యులిజం. కూడాను
0: సచ్ నాన్ డ్యులిజం.
1: ఒక ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్.
1: మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. ఒక క్షణంలో
1: మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్ లవ్.
1: ప్రేమించు.
0: లెట్ అస్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: Has he given you all by desire?
1: He granted you before you
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi adugunabadunani adugakunna pani vadivanagunani adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jitayu is offered.
1: Adige kodi adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: Manasa.
0: Oh mind, don't.
1: Enni ni adagaddu.
0: Oh mind, don't.
1: Nu adagavalsindi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else
1: will follow. Bangaru chetra unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ring ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatundi oka aanandanni aina anubhavinchuko.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: అన్నింటికి అధిపతి దైవము.
0: గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: బట్ యెట్ వీ గో బై ద వరల్డ్ ఫర్ గెటింగ్ గాడ్.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: గాడ్ మేడ్ త్రీ ప్రామిసెస్.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ బిహేవింగ్ అప్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సర్చింగ్ గాడ్.
1: ఏంది వెతుకుతున్నాడు?
0: వాట్ యూ సర్చ్?
1: సిరి సంపదలు వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్ సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? వాట్ డోర్ డస్ హి
1: ట్యాప్? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search for.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతో అయినా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. భవనాలంతా
1: ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్
1: లవ్ లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఒక ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

స్థిత్ మరచిత్ రేపటి గూర్చి మరచిత్ నిన్న గూర్చి మరచిత్ రేపటి గూర్చి ఈ ప్రపంచమందు ఈ క్షణాన చేసి చూపునెవడు చేయవలసినవన్నీ చేసి చూపునెవరు చేయవలసినవన్నీ అతని హృదయమే పండినట్టివాడు అతని హృదయమే పండినట్టివాడు అతని

0: మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు, అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే, ద వన్ హూ హ్యాస్ నో కన్సర్న్ అబౌట్ టుమారో, అండ్ ద వన్ హూ డస్ ఆల్ దట్ ఈస్ సపోజ్ టు బి డన్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఎట్ దిస్ మోమెంట్ ఈస్ ద వన్ హూస్ హార్ట్ ఈస్ సేక్రెడ్, హూస్ హార్ట్ ఇన్ ది మైండ్ ఈస్ సాంక్టిఫైడ్ అండ్ ఫ్రక్టిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గడిచినది గడిచినది,
1: పాస్ట్ ఈస్ పాస్ట్,
0: రాబోవునది మనది కాదు,
1: ఫ్యూచర్ ఈస్ అన్సర్టన్,
0: ఇప్పుడు జరుగునది మన యొక్క పంట,
1: ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ అవర్ కన్సర్న్ రైట్ నౌ.
0: ఈ పండిన పంటను భుజించి ఆనందించి ఈ ఆనందమును 10 మందికి పంచుటమే మానవుని యొక్క హృదయ పంట.
1: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
0: Nijamuga manavudu chala adrishtavantudu.
1: In fact, human being is very lucky.
0: Manavudu ee prapancha bhoomandalamula paina atyanta swalpudu.
1: In this planet earth, man is so subtle, so small.
0: Svalpude kaadu alpudu.
1: Not only small but low too.
0: Alpude kaadu adumatra swarupudu.
1: Not only low but very minute.
0: Ee adumatra swarupudaina manavudu anantamaina jagattunu gurtinchadam aneetvantide ide aashcharyakaramainatvanti drishyam.
1: It is rather surprising seeing to find out the man who is very minute, comprehending the infinite cosmos.
0: Anuvunande ghanamu, ghanamunande anuvukudanu, ekamai, anantamai, amrutamai, anandamainatvanti yokka anutattvanni pondutunnadu.
1: In fact, he attains that state of eternity, immortality, being a microcosm for himself, understanding the divinity in the macrocosm.
0: Ninna cheppanu.
1: Bhagavan said yesterday,
0: ఎవరి హృదయమునందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: ఎవరి హృదయమునందు ప్రేమ పంటను పండించునో వాడే సిక్కు.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: ఎవరి హృదయమునందు ఈ ప్రేమ పంటను పండించునో వాడే హిందువు.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: Yavane hrudayamunandu ee premanu pandinchuno vaade muslim.
1: The one who has got this crop of love is a Muslim.
0: Vaade manavundu vasudayendu.
1: He is a true human being on earth.
0: Itti hrudayamunandu pavitramaina prema pantanu pandinchukuneetundi vaade manavudu.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ee prema leka manavudu ledu.
1: No human being without love.
0: Prema leka jeevitam kaadu.
1: And in fact it's not life bereft of love.
0: Ee premane hiranyagarbhudu.
1: And this prema, love, is hiranyagarbha.
0: Ee premane hiranya swarupudu.
1: And it's the very embodiment of hiranya.
0: Ee hiranyagarbhudu ainatvanti yokka swarupamu manavunaku kudi bhagamunandu untundi.
1: And this love, which is in the form of Hiranyagarbha, is present on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఇస్ టువర్డ్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
0: హిరణ్యగర్భుడైనటువంటి యొక్క హృదయం కుడి భాగమునందు ఉంటున్నది.
1: Whereas the హిరణ్యగర్భ is located on the right side.
0: ఇది ఎప్పుడు కూడాను రైట్ రైట్ రైట్ నో లెఫ్ట్.
1: హిరణ్యగర్భ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ ఆల్వేస్ రైట్.
0: అది ఎప్పటికీ శాశ్వతము.
1: It is permanent.
0: ఇది అమృతత్వము.
1: It is immortal.
0: ఇది అమరత్వము.
1: It is eternal.
0: ఇది ప్రేమ తత్వము.
1: It is one of love.
0: ఇది దైవత్వము.
1: It is divine.
0: ఇది సర్వస్వరూపము.
1: It is all encompassing.
0: కనుక అతి హిరణ్యము ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నది.
1: Such hiranya is present in the heart of everyone.
0: మానవుని యందు మాత్రమే కాదు.
1: Not merely a human.
0: పశుపక్షి మృగాదుల యందు కూడా ఉంటున్నది.
1: It is present in birds and beasts too.
0: కనుకనే వేదము ఈశావాస్యం ఇదం జగత్ ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు ఉన్నటువంటి యొక్క హిరణ్య స్వరూపుడు అదియే.
1: Therefore Veda declares that it is same hiranya swarupa which is present in all of the beings.
0: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
1: It is love that originates out of this hiranya.
0: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
1: Therefore love is the reflection of హిరణ్యగర్భ.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
1: And it's the reflection of Hiranyagarbha.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
1: And it's the reaction of Hiranyagarbha.
0: ఈ యాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
1: It is the three principled one, reaction, reflection, resound that comes out of Hiranyagarbha.
0: ఇది తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
1: Man is not able to know his true nature.
0: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనల యందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
1: He is spending all the time dedicating his life for these ephemeral, transient, temporal pleasures.
0: బంగారునందు అనేక విధములైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
1: In fact, as Bhagavan said yesterday, if so many metals are mixed up in the gold, it loses its brilliance and its value.
0: ఆ హృదయమనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సేక్రెడ్ గోల్డ్.
0: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాప్తమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
1: బికాస్ దిస్ గోల్డ్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ లైక్ అదర్ మెటల్.
0: ఈ లోహములు చేరటం చేత తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతుండాలి సువర్ణము.
1: Because of the other metals mixed up with the gold, it has lost its pristine form.
0: Tane yokka viluvanu kudunu marchipothundadi ee suvarnamu.
1: In fact, the gold has forgotten its true value.
0: Aneka lohamulato kudinatvanti yokka gold ku evvaru kudunu viluvu ivvaru.
1: No one would attach any value to gold which is mixed with other metals.
0: Ee lokam prapanchamu ee sthiti ende untunnadi.
1: This is the present plight of this world.
0: Aneka lohamulato kudinatvanti yokka suvarnamu ee vidhanga viluvu lekunda roopakantulu lekunda శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
1: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్ ది హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ డెమన్ అండ్ ఈవిల్ స్పిరిట్.
0: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్ర ప్రేమమైన ప్రేమనే.
1: దట్ విచ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ సీక్రెట్ లవ్.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: దిస్ ఇస్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ లవ్ వే భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ కంటిన్యూస్లీ.
0: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: బట్ ది సెల్ఫిష్ లవ్ గోస్ రౌండ్ ది టూ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: కనుకనే ఈనాడు మర్చిపోవటము ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
1: ది ఫర్గెటింగ్ అండ్ గెటింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్.
0: భగవంతుని ప్రేమ వదలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
1: గాడ్స్ లవ్ కెన్ నాట్ బి డ్రాప్ డౌన్, ఇట్ వుడ్ నాట్ రన్ అవే, ఇట్ విల్ నెవర్ స్లిప్ ఎనీ మోమెంట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
1: Such divine love is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
1: హనుమాన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ. హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
0: తదుపరి వారం సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: లేటర్ హనుమాన్ ఫాలోడ్ బై ది ఆర్మీ ఆఫ్ వానరస్ దే కిల్డ్ రావణ అండ్ దెన్ హనుమాన్ టోల్డ్ సీత దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ షీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ రావణ.
0: విన్నటువంటి సీతాదేవి, నాయన, పరిపరి లంకాపురమును జొచ్చిన పురవరసేవుడు నీవయ్యా అనింది. పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుండి నీవయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద వారియర్, ద వన్ ఆఫ్ బ్రేవరీ హూ హస్ గాట్ ఇన్ టు దట్ లంక.
0: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
1: యు హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: పురవర శౌర్యుండు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
1: సీత గేవ్ హిమ్ ఎ వెరీ బిగ్ టైటిల్ దట్ యు ఆర్ ద వారియర్ ఆఫ్ వారియర్స్.
0: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
1: ద మూమెంట్ హనుమాన్ హర్డ్ దిస్ టైటిల్ గివెన్ టు హిమ్ బై సీత బెన్ డౌన్ హిస్ హెడ్.
0: రామ ముద్దికను కొనుకుని సముద్రము దాటిన భద్రపరాకుం దీవయ్యా అనేది రెండవతోంది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ సెకండ్ టైటిల్.
0: రాముడిచ్చినటువంటి ఉంగరము తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్రపరాకుం దీవయ్యా అని వర్ణించింది.
1: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రామునికి అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: షీ ఆల్సో ప్రైజ్ హిమ్ సచ్ షీ సచ్ ఎ గ్రేట్ నోబుల్ వన్ బికాస్ షీ బ్రాట్ ద జ్యువెల్ ఆఫ్ సీత అండ్ గేవ్ టు రామ.
0: రఘుపతి కార్యం ఈడేర్చిన కపి రాజశిఖామణి నీవయ్యా అని మరొక టైటిల్ ఇచ్చింది.
1: అండ్ షీ ఆల్సో గేవ్ అనదర్ టైటిల్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ హూ హావ్ డన్ హూ హావ్ ఫుల్ఫిల్డ్ ద కమాండ్ ఆఫ్ రామ.
0: ఈ వర్ణనలు వినేటప్పటికీ రాము హనుమంతుడు క్రమక్రమేణా కృంగిపోతూ వచ్చాడు.
1: Listening to the praises, Hanuman was depressed and frustrated.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సీత, అయ్యో, ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత felt that obviously that Hanuman is not happy about these praises.
0: హనుమంత, నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: And Sita said, I have not come across such a virtuous one as you.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: In this world there is none equal to you in respect to physical strength.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో లేడే.
1: A person equal to you is not found anywhere.
0: హనుమంత అని ఒక టైటిల్ ఇచ్చింది.
1: And she gave the title హనుమంత.
0: అనగా గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అనేటువంటి ఒక టైటిల్ అందుకుంది.
1: She gave the titles, you are one of virtue, you are one of strength.
0: కానీ దానికి కూడా హనుమంతుడు ఏమాత్రమో ఆనందించలేదు.
1: Even those titles have not pleased Hanuman.
0: ఈ హనుమంతుడికి ఆనందం నందించేటువంటి వార్తలు ఏమిటి, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: In fact, she has gone deep in thinking what titles, what praises would please Hanuman.
0: యోచించేసింది.
1: She thought over.
0: హనుమంత.
1: హనుమాన్.
0: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దీస్ టైటిల్స్.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
1: అండ్ షీ బ్లెస్డ్ హిమ్ దట్ రామ షుడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హనుమాన్ వన్స్ ఫర్ ఆల్.
0: తన యొక్క ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: దట్ యు బి ద రిసిపియెంట్ ఆఫ్ రామాస్.
0: నిరంతరం కూడా నువ్వు సర్వకాల సర్వావస్థది ఎందు కూడాను సర్వదా సర్వకాలేషు హనుమంత రామ ప్రేమ స్వరూపుడు ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: రామ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. Let that love be installed in your heart, everywhere, every time.
0: ఆ ప్రేమను పొందుదుగా కానటప్పటికి హనుమంతుడు ఎగిరి దుంకాడు.
1: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
0: తల్లి, ఈ ప్రేమ కంటే మించినది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
1: Mother, there's nothing that is more than
0: love.
1: If I'm deserving love of Ram, I don't want anything else
0: more.
1: I don't want anything greater than this gift. I will not be happy by catching hold of you. Whole world.
0: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యమైపోతుంది నా జీవితము.
1: If I receive the rays of that love, it's enough for me.
0: చూసారా, పరమ భక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా నువ్వు లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటుపడుతూ వచ్చాడు.
1: Such a strong, mighty one, an ardent devotee Hanuman, cared for love only.
0: ఈ విధంగా పరమ భక్తులైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రలు కావాలి.
1: దేర్ఫోర్ ఎ సిన్సియర్ డివోటీ షుడ్ యర్న్ అండ్ పైన్ ఫర్
0: ఆ ప్రేమనే సర్వస్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమనే ఈ లోకము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
0: ప్రేమమయమైనటువంటి ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు మనం ఉద్భవించి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్
0: ప్రేమను మనం తెలుసుకునలేకుండా
1: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్
0: ప్రేమను కోల్పోయి
1: హావింగ్ లాస్ట్ లవ్
0: ద్వేషము అసూయ క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్ జెలసీ అండ్ ద డిఫరెన్స్
0: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం.
1: యట్ డిక్లేర్ అవర్ సెల్వ్స్ యాజ్ హ్యూమన్స్
0: ఇది కాదు మనుష్యత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయ తత్వాన్ని నీవు స్టడీ చేయి.
1: ది హ్యూమన్ క్వాలిటీ రిక్వైర్స్ యూ టు స్టడీ యువర్ నేచర్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: That's what is meant by the proper study of mankind is man.
0: Proper study.
1: What is the proper study?
0: అదియే హృదయం నందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపజేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
1: The human quality lies in kindling love within, speaking with love and acting with love.
0: దీనికంటే సాధించవలసింది ఏమిటి?
1: There is nothing more to be achieved.
0: బుద్ధుడు ప్రయాణమై వెళ్తుండగా
1: When Buddha was passing by,
0: ఒక పండితుడు బయలుదేరి వచ్చాడు.
1: He saw a scholar, pundit.
0: కంకణములు ధరించాడు.
1: And he's having the decoration.
0: రుద్రాక్షలు వర్ణించాడు.
1: He was having rudrakshas.
0: Buddha, నీ ప్రసంగములు చాలా గొప్పగా వింటున్నారు.
1: People have been listening to your discourses.
0: కానీ
1: but
0: ఈ పండితుని నీవు జయించితివట్టే నేను నా శిష్యులు అందరూ కూడాను మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
1: If you win over me, I and my disciples will follow your Buddha.
0: 3000 మంది శిష్యులు ఉంటున్నారు.
1: Well, I have 3000 disciples.
0: ఈ 3000 మంది శిష్యులు కూడాను నాతో పాటు నీకు శరణాగతులైపోయి నీ సేవని మేము చేస్తాము.
1: I and my 3000 disciples will follow your Buddhism and serve you.
0: నీవు నాతో నీ ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నాడు.
1: If you are to lose, you should follow me.
0: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
1: Then Buddha smilingly said,
0: Pandita samadarshanaha.
1: A pandit will have equanimity.
0: Panditulaku sukhamu dukkhamu anetundi rendu teliyadu.
1: Pandit does not know the praise or blame.
0: Oppa heeramu anetundi teliyadu.
1: Nothing like great or low.
0: Ee varnandi ye matramu undadu.
1: There's no description of this nature.
0: Pandita anaga samatvanni poolinatundi vaade panditudu.
1: Equal mindedness is the hallmark of a pandit.
0: Kaka neevu panditulani ye reethiga cheppukuntunnavu.
1: How do you declare yourself a pandit?
0: Ee ahankaramu.
1: It is ego.
0: ఈ అహంకార భావం యొక్క స్వరూపమైన క్రోధము.
1: It is egoistic feeling in the form of anger.
0: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
1: When you have ego and anger, how can you call yourself a scholar?
0: పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండా.
1: పండా is a scholar who gives the mantra that gives liberation
0: to anyone. మరణించినటువంటి వారికి మోక్ష ప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండా.
1: A teacher who teaches mantra that would give liberation to the departed one.
0: హరిద్వారము ఋషికేశము బద్రి అమర్నాథ్ కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశములందు పండాలు అని కొంతమంది ఉంటారు. అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రమును ఉపదేశిస్తుంటారు.
1: In pilgrim centers like హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ కేదార్నాథ్ You have got the pandas who will give mantra.
0: Panda anetundi padamunu artham kuda telusukolekapothunnaru.
1: People do not know the meaning of this word panda.
0: Karuka panditudaniga neevu kaadu nayana.
1: You are not pandit.
0: Ee jagattunandu ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హు హావ్ గాన్
0: ఎంతమందో పండితులు ఉన్నారు.
1: దేర్ మెనీ పండిట్స్.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: ద నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టల కట్టల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: సరే, ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice.
0: నీ పాండిత్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance of scholarship?
0: అని ప్రశ్న ఇచ్చేటప్పటికీ జవాబు లేకుండా పోయింది.
1: When that question was put, there was no response.
0: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The human quality requires to conduct oneself as the true meaning of the word.
0: వ్యాకరణం ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యమే ప్రయోజనం లేనటువంటి.
1: హావింగ్ నోన్ ఆల్ ద వొకాబులరీ నామెన్క్లేచర్ అండ్ టెర్మినాలజీ, ఈ వన్ డస్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ ద వర్డ్స్ దట్ హీ వుడ్ రీడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్?
0: కవి పురాణం అనుశాస్త్రం ప్రణవరణీయాంశమస్మరేజ్ సర్వస్య దాతారం చింతనం మాదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం పురాణం అనుశాస్త్రం ప్రణవరణీయాంశమస్మరేజ్ సర్వస్య దాతారం చింతనాపు మాదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. నాయన, కవి అంటే ఎవరనుకున్నావు?
1: హూ ఇస్ పోయట్? కవి
0: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
1: పోయిట్ ఇస్ నో వన్ నాట్ ద వన్ హూ జస్ట్ కంబైన్ ఫ్యూ వర్డ్స్.
0: వర్ణించినటువంటి వాడు కాదు కవి.
1: పోయిట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
0: త్రికాల భాజ్యం కవిత్వం అన్నారు.
1: ద పోయిట్ ఇస్ ద వన్ హూ
0: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
1: కవి ద పోయిట్ ఇస్ ద వన్ హూ వుడ్ రికగ్నైజ్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కాబట్టి నీవు ఏ రెండు కాలములు కూడా నువ్వు అనుభవించలేదు.
1: యూ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దీస్ టూ అట్లీస్ట్.
0: అతను భగవంతుడు ఒక్కడే కవి.
1: God is the only poet.
0: కవి అనేటువంటి పదమునకు భగవంతుడికి మాత్రమే పేరు.
1: The title కవి poet applies to God alone.
0: పురాణం. పురాణం అనగా ఏమిటి?
1: What do you mean by పురాణం?
0: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా గ్రంథించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
1: Purana the epic is quite ancient, that would depict the histories of many.
0: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా నువ్వు సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
1: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్, ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: పురము,
1: బాడీ ఇస్ పురా.
0: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
1: పురాణ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద డివినిటీ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ దిస్ దేహ. ద బాడీ ఇస్ ద పురా.
0: అతను భగవంతుడు ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ పురాణ.
0: తర్వాత అనుశాసితం.
1: ద థర్డ్ వన్ అనుశాసితం.
0: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారములు చేసినటువంటి వానికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
1: దర్ మెనీ హూ కమిటెడ్ మిస్టేక్స్ and who harmed others also, they are punished periodically.
0: పరలోక సత్తును అపహరించినటువంటి వ్యక్తులను చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
1: Thieves are caught and they are kept behind the bars.
0: కాని దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేసారు. కాని
1: the body is kept in prison and locked.
0: అతని మనసు ఎక్కడైనా సంచరించవచ్చు.
1: But the mind of the prisoner can go anywhere.
0: తన వారిని చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
1: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా, కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
0: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
1: దేర్ నన్ హూ కెన్ కమాండ్ ద
0: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
0: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్
0: మ్యాన్. అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
1: సో అనుశాసిత ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
0: ఈ విధంగా కూడా తాను అర్థములు చెప్పి
1: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
0: ఆ పండితుడు నోరు మూయించాడు.
1: అండ్ హీ మేడ్ హిస్ Don't be after pomp and exhibition. Don't give any scope for this pride and ego. Ego will ruin you. And this madness is nothing but ego. It is all worldly, the physical, secular knowledge. Acquire the divine knowledge, which is novel, which is evergreen, which is fresh and divine. Surrendering to God is the divine knowledge. That you try to implement. I practiced so long. And I have... I sacrificed the food and drink and sleep. In fact, I strained a lot to know this
0: book.
1: I have gone through more books than you. In fact, I met many of the scholars more than you. I served many preceptors. But I have no satisfaction. Why? First thing, one point has to be recognized. God has given 5 gifts to mankind. They are the gifts given personally by God. Make them sacred, fulfill the purpose of
0: that.
1: If you observe this sacredness, naturally you can work for
0: redemption.
1: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge. And that is atmic knowledge. What is this atmic knowledge?
0: Shabda sparsha roopa rasa gandham. Ee panchendriyamulanu pavitram gavinchukoni panchendriyamulanu arikattukoni panchendriyamulanu adupulo pettukotame nijamaina aanandaniki moola kaaranamu annadu.
1: The main cause for bliss is to control the 5 senses. And to experience them, the proper use of them. If we don't sanctify the 5 senses, what's the fun of going through many of the books? I followed them. I made them in the proper way. I could understand the true meaning. In fact, I have controlled the 5 senses. Now I have become the embodiment of bliss. So saying. And he called Ananda. He said, Ananda. Your name is Ananda. But there's no trace of bliss, Ananda. I am attaining liberation. What do you mean
0: Nirvana?
1: Merger in bliss is Nirvana, liberation. I am being born in water. It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water. And man is water
0: bubble.
1: And this water is God himself. The bubbles are born in water. They are sustained in water. They move in water. They submerge. In water. This is human life. We are born in bliss. We grow in bliss. We move about in bliss. And we will go back to this bliss. There is no other path.
0: Beyond.
1: This is supreme knowledge. True bliss can be attained by controlling the 5 senses. This is true spiritual practice.
0: Ram Ram Ram Raman japan cheste kaadu sadhana.
1: Not merely chanting the name Ram.
0: Bhajan cheste kaadu sadhana.
1: Not merely bhajan.
0: Govinda Govinda ani mettekite kaadu sadhana.
1: Not by repeating Govinda's name.
0: Gopala Gopala ani velulutte kaadu sadhana.
1: Not shouting Gopala's name.
0: Kani motta motta mani indriyanni arikattukovali.
1: First we should control our senses.
0: ఈ సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: We should see they proceed along the right path.
0: అప్పుడు మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then we'll get atmic knowledge.
0: అని చెప్పి,
1: so saying,
0: ఆ ఆనందుని పిలిచి,
1: he called ananda,
0: నేను నిర్వాణం చేస్తున్నాను.
1: I am about to reach liberation.
0: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు.
1: Don't shed tears.
0: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
1: ఐఎమ్ యువర్ బ్రదర్.
0: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మస్వరూపుడే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
1: డోంట్ వరీ ఎనీ లాంగ్.
0: చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసి.
1: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
1: దోస్ దట్ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఎట్ ఎనీ టైం.
0: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
1: వెన్ లిబరేషన్ ఇస్ సో ఈజీ అండ్ సింపుల్, వై డు యు స్ట్రగుల్ హార్డ్?
0: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
0: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
1: ద గోల్డెన్ ఇన్నర్ ట్రూత్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్, ద ఐరన్ అండ్ కాపర్.
0: మన హృదయము మాలిన్యమైపోయింది.
1: దేర్ఫోర్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్.
0: దాని వల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
1: దేర్ఫోర్ హార్ట్ హస్ ఫర్గాటెన్ బ్లెస్. దాని వల్లనే
0: మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
1: ది హార్ట్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ఇట్స్ ట్రూ నేచర్.
0: తెలుసుకుని ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
1: దేర్ఫోర్ ది ఎల్డర్స్ హావ్ సెడ్ ద విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: స్వరూపం, అది ఏ మన ఆత్మ.
1: సా స్వరూప వన్స్ ఓన్ ట్రూ
0: ఐడెంటిటీ.
1: ఇట్ ఈస్ సాలోక్య.
0: అది ఏ సాయుధ్యము,
1: సాయుధ్య అమర్జ.
0: ఆ సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: ద నియర్నెస్ అండ్ అమర్జ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాము. కాదు కాదు.
1: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
0: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్, ఇన్ ద ప్రాపర్ వే.
0: కపిల మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు.
1: సేజ్ కపిల సెట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ త్రూ యోగ.
0: దీనికంటే మించింది లేదు.
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ ఇంద్రియములు నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
1: యు మే టేక్ ఆస్టెరిటీస్, పెనెన్స్ అండ్ గుడ్ డీడ్స్, బట్ యెట్
0: సహజమైన
1: వన్ హస్ టు కంట్రోల్ సెన్సెస్.
0: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: యు మే క్వశ్చన్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ సెన్సెస్?
0: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
1: కంట్రోల్ డజన్ మీన్ టోటల్ అరెస్ట్.
0: మీరు చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
1: డూ ఆల్ దట్ యుర్ సపోజ్ టు డూ.
0: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
1: యాజ్ ఎ హౌస్ హోల్డర్ డూ ఆల్ ద
0: రెస్పాన్సిబిలిటీస్. విద్యా పాఠములు అన్ని కూడా చక్కగా నేర్చుకో.
1: యు స్టడీ, యు లెర్న్.
0: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారంకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడా నీవు ఆచరించుకో.
1: యాజ్ ఎ బిజినెస్ మెన్ డూ ఆల్ దట్ యుర్ సపోజ్ టు.
0: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు చక్కగా అనుసరించవచ్చు.
1: యు మే బి ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ వొకేషన్ బట్ యూ షుడ్ డూ వాట్ యుర్ సపోజ్ టు.
0: చెప్పటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
1: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
0: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిషన్ సచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: బ్యాడ్. సృష్టిలో ఉన్నది చెడ్డ.
1: In fact, it's only your vision.
0: కాని భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
1: In God's creation, everything is sacred.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీంట్లో లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
1: In the sacred world, the surrender is so easy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
1: You find dedication difficult.
0: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
1: Just to weave this cloth is so difficult.
0: పత్తినంత తీసుకోవాలి,
1: కాటన్ ఎస్
0: విత్తనంత తీసిపారవేయాలి, దీన్ని మెత్తపరచాలి, దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి, దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నీయాలి.
1: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
0: ప్రతి పండినటువంటి పండును పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
1: To make the cotton into cloth is so difficult.
0: పూచిన పువ్వునంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
0: ప్రపంచంలో సర్వము కష్టమయమైనటువంటిదే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్
0: కానీ నా ఉద్దేశము, నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది, దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
1: But from Bhagavan's point of view, the surrender, dedicating to God, is so simple and easy. You just leave aside such a simple, easy one, but you struggle hard. And it's only very simple to collect the petals and rub them. And the surrender, dedication is much simpler than this. Why?
0: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
1: Why do you find it difficult?
0: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుంది.
1: Since the faith is not strong, we find it difficult.
0: భగవంతుడు ఉన్నాడు.
1: There is God.
0: ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా.
1: God is there.
0: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
1: There's no place where there's no God.
0: దేవుడు కానటువంటి మనిషే లేడు.
1: There's no person without divinity.
0: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
1: There's no being without divinity.
0: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
1: There's no material where there's no divine.
0: సర్వత్రా భగవంతుని యొక్క స్వరూపమే.
1: Everything is the embodiment of the divine.
0: ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
1: When you have strong faith in this inner truth, you will never find any difficulty.
0: విశ్వాసములో కొంతవరకు లోపము ఉన్న చేతనే అన్ని కష్టంగా నీకు కనిపిస్తున్నాయి.
1: When the faith is defective, you find it difficult to achieve anything. Embodiments of love. With all your love, love your
0: Lord.
1: With all love, have faith in God.
0: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడా మనకు సమకూరుతుండాలి, సర్వం కూడా విజయాన్ని సాధిస్తుండాలి.
1: With the self confidence, you are bound to be successful, accomplished.
0: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: ఎంత కఠినమైన కార్యమైనా కూడా భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
1: ఇట్ మే బి వెనీ హార్డ్ టాస్క్, యట్ విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ విన్.
0: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేడలు దంత చేసిన దంతవర్ణులు కాంతికేయుడు గృహమున స్థితి. శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్, క్లైమ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్సన్.
0: వీధి వీధులు,
1: in fact I went around the streets,
0: dunchalalu vedamedalu,
1: and I could also see the mansions there.
0: Aa lankalo unnatundi medalanta kudanu aakashanni antutunnattuga kanipinchirayata.
1: Multi storied mansions there in Lanka,
0: dunchavallanu,
1: and I could kill all the demons there.
0: Kantakeedi gruhambularsiti, Sri Rama na manavi vinuma.
1: Rama, I have seen the palaces over there, please listen to my prayer.
0: Aarandinchadu paapun Ramulu.
1: Rama was so happy.
0: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
1: He said, Hanuman is one of that valor and the strength.
0: కట్ట కడబటికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాములు. కోపం వచ్చేసింది, ఆ అంబుని తీశాడు.
1: And out of anger he took out the arrow out of it, said one statement.
0: చెలగి పిల్లుల లోపులనున్న చిలుక రీతి వణకుచును నచున్న పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేస్ అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేస్ ఉంటారు.
1: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
0: చెరగి చిలకి రీతి వణకుచునున్న చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుండాలి పాప ఆ సీత.
1: And Sita is just shivering like the parrot kept in a cage.
0: పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
1: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demons surrounded, holding swords to cut off her head any moment of time.
0: అనేటప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీలేదు రెండు దంపతి.
1: And Rama Lakshmana took out the arrow, said, "I want to wait for a moment. I can't bear the suffering of Sita any longer."
0: Sita bhadya anetundi bhavamto prikadun chiluka reeti madri vadaktu untundadi paapa aa Sita.
1: And Sita is just shivering like the parrot kept in a cage.
0: Palu rakshasa magavulellanu balimito khadgamulu jalupuchu.

0: సీత భార్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
0: సీత ప్రకృతి.
1: సీత ఇస్ నేచర్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
1: గాడ్ కెనాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ నేచర్ ప్రకృతి సీత.
0: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధముల సందిగ్ధమయ్యాడు.
1: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హీ వాస్ ప్రిపేర్డ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ టు అకౌంట్.
0: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్.
0: ధర్మ అర్థ కామ మోక్షములు అని.
1: దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: కానీ వీరంతకును ఆశ్రమవాసములైనటువంటి వారంతా ఈ అర్థము తీసుకుంటారు.
1: Those that stay in hermitage will go by this meaning.
0: ఈ పురుషార్థములు నాలుగుడను ఆశ్రమ ధర్మాలే కానీ నిజమైన ధర్మములు కాదు.
1: In fact, this is the code of conduct of hermitage. In fact, they don't speak in a true way.
0: ఇది పవిత్రమైన యొక్క పరతత్వం యొక్క బోధనలు కాదు.
1: They are not spiritual in any way.
0: పురుషార్థము పురుషుడు చేయవలసినటువంటివి నాలుగు అన్నారు.
1: పురుషార్థ, the human being is supposed to follow the four.
0: కానీ ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుషానగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
1: ఇండివిజువల్స్ హూ డోంట్ నో ద కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
0: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము,
1: విల్ ఇట్ నాట్ అప్లై టు విమెన్?
0: స్త్రీలకు లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
1: విమెన్ ఆల్సో ఆర్గ్యూ వాట్ డోంట్ దే అప్లై టు అస్.
0: పురుష అనగా
1: పురుష మీన్స్
0: ఆత్మ అని అర్థము.
1: పురుష మీన్స్ ఆత్మ.
0: చైతన్యము అని అర్థము.
1: అవేర్నెస్.
0: ప్రాణము అనే అర్థము.
1: లైఫ్.
0: జీవుడు అనే అర్థము.
1: ఇండివిజువల్.
0: ఈ ఆత్మకు చైతన్యమునకు ప్రాణమునకు ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగభేదములు లేవు.
1: ఫర్ దిస్ ఆత్మ ద అవేర్నెస్ ద లైఫ్ అండ్ ఫర్ ద ఇండివిజువల్ నేచర్ ఇట్ హస్ నో జెండర్.
0: అనేటువంటి లింగభేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ జెండర్.
0: పురుషార్థం అనగా ఆత్మధర్మమే పురుషార్థము.
1: పురుషార్థ మీన్స్ ద కోడ్ ఆఫ్ ది ఆత్మ.
0: చేతనా ధర్మమే పురుషార్థము.
1: ధర్మ ఆఫ్ దిస్ అవేర్నెస్.
0: ప్రాణం యొక్క ధర్మమే పురుషార్థము.
1: ఇట్ ఇస్ పురుషార్థ ఆబ్జెక్టివ్ లైఫ్.
0: చైతన్యమే పురుషార్థము.
1: దిస్ అవేర్నెస్ ఇస్
0: పురుషార్థం. ఇది ఒక వైబ్రేషన్.
1: ఇట్ వైబ్రేషన్.
0: ఇది ఒక రేడియేషన్.
1: దిస్ ఇస్ రేడియేషన్.
0: ఇది ఒక ప్రాణతత్వము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దీనికి పురుషార్థము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్.
0: పురుషార్థం అనేటువంటి దానికి అర్థం తెలియకోకుండా పురుషులు చేయవలసినవి ఇది స్త్రీలు చేయవలసినవి కొంత ఆశ్రమ ధర్మాలుగా విభజించుకున్నారు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వీ క్లాసిఫై కేటగరైజ్.
0: ఆత్మధర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మిక్ ధర్మ?
0: అదే సాయుధ్యము.
1: దట్ ఈస్ మర్జర్ సాయుధ్య.
0: అది ఏ నిజమైనటువంటి పురుషార్థము?
1: దట్ ఈస్ ది మెయిన్ పురుషార్థ.
0: కామ అర్థ కామ అర్థం చెప్పాలి. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
1: అర్థ మీన్స్ మనీ.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ధనకనక వస్తు వాహనాలంతా ధనంగా భావిస్తున్నాము.
1: నాట్ ది కన్వీనియన్స్ ద కంఫర్ట్.
0: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
1: ఇస్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
0: ఈ ధనము కాదు.
1: నాట్ దిస్ వెల్త్.
0: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం. అదే మనం సాధించవలసిన
1: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
0: టూ ఓన్లీ వన్. ఓన్లీ వన్. ఓన్లీ వన్.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్ నాట్ టూ ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్ విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్
0: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
1: అండ్ దాట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
0: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
1: దిస్ నాట్ ట్రూ వెల్.
0: కామం.
1: దెన్ కామ.
0: ఈ లౌకికమైనటువంటి దేహము వల్ల అనుభవించేటువంటి యొక్క విషయ వాసనలు కాదు కామం.
1: కామ ది డిజైర్ నాట్ సెన్సువల్.
0: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి హ్యావ్? వీ షుడ్ డిజైర్
0: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
0: మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ ద ట్రూ నేచర్ అండర్స్టాండింగ్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
1: టు రికగ్నైజ్ ది ఆత్మ ఇస్ ద ట్రూ డిజైర్.
0: యొక్క అర్థము.
1: దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ధర్మార్థ కామములుగా మానవుడు పుట్టినటువంటి వాడు
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్
0: ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూ.
0: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఆత్మిక్
0: మోక్షకామాన్ని ప్రేమించాలి.
1: ఎంటర్టైన్ ద డిజైర్.
0: మానవ యొక్క జీవితం సార్థకమవుతుంది అన్నాడు.
1: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిస్ లిబరేషన్ బై లాగ్.
0: కనుకనే పదములకు ఎన్నో అర్థములుంటున్నాయి కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
1: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
0: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
1: That is just meant for the different stages in life.
0: ఆధ్యాత్మిక ధర్మమే మనకు నిజమైనటువంటి ధర్మము.
1: The spiritual dharma is the true one.
0: అది

0: దట్ ఈస్ సాలోక్య ముక్తి.
1: మర్జర్ ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: భగవంతుని చేరిపోవటం అన్నారు.
0: మర్జర్ రీచింగ్ గాడ్.
1: కాదు కాదు, మన స్వరూపాన్ని, మన నడతలను, మన ప్రవర్తనను సర్వమును వదిలి భగవంతుల్లో లీనం కావాలి.
0: వన్ హ్యాస్ టు మర్జ్ ఇన్ డివైన్, ఇన్ హిస్ ట్రూ నేచర్, ఇన్ హిస్ ట్రూ ఫార్మ్.
1: గంగా గోదావరి సరస్వతి ప్రవహిస్తున్నాయి.
0: We find the rivers like Ganga, Godavari.
1: ఈ జలమంతా కూడా పవిత్రమైన సీట్ గా ఉంటుంది.
0: We also find the form also.
1: ఈ వంకర్లు టింకర్లు కానీ,
0: not the bench,
1: తన రూపనామములు కానీ, తన రుచిని కానీ పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
0: Rivers of different forms, different tastes. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
1: అయ్యో, నేను గోదావరిని, నేను కృష్ణని, నేను గంగనే అని సముద్రంలో విభాగం ఏమైనా ఉందా? లేదు.
0: Do you find any categorization such as Godavari?
1: దైవత్వాన్ని పొందినప్పుడు ఏ విభాగము ఉంటుండదు.
0: Then once you attain divinity, there are no differences whatsoever.
1: అద్వైత దర్శనం అన్నారు.
0: That is the experience of non-dualism.
1: అట్టి దివ్యత్వాన్ని చెందటమే పురుషార్థము.
0: To attain the divinity is the objective of life.
1: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైన మానవత్వం.
0: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
0: టుడే సేక్రెడ్ డే,
1: శివరాత్రి యొక్క తత్వమని,
0: ఇస్ నేచర్ శివరాత్రి.
1: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల,
0: శివ యాజ్ హి వాస్ ఎమాన్సిపేటింగ్ దిస్ వరల్డ్,
1: ఆలాహలమును మింగటం చేతనే,
0: యాజ్ హి స్వాలోడ్ పాయిజన్,
1: అక్కడ తన్మయత్నం అంతా కూడా నిర్మూలమైపోయిందని,
0: దట్ హి హస్ ఫర్గాటన్ హిస్ సెల్ఫ్,
1: తాను పడిపోయినాడని,
0: దట్ హీ ఫెల్ డౌన్,
1: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతా కూడా ప్రపంచానికి ఎక్కిందని,
0: ఆల్ దట్ హీట్ అవుట్ ఆఫ్ ఇట్ హస్ గాన్ టు ది
1: ఎంటైర్ వరల్డ్, ఆ వేడి చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని,
0: టు కూల్ ఇట్, టు పాసిఫై ది హిమాచల వాస్
1: క్రియేటెడ్, ఆ హిమాలయ పర్వతం అంతా కూడా తన కడుపైన పెట్టుకున్నాడని,
0: అండ్ దట్ హీ కెప్ట్ దట్ మౌంటైన్ హిమాచల ఆన్ హిస్ స్టమక్,
1: ఆ హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని,
0: బికాజ్ ఆఫ్ దట్ ఐస్ దట్ హోల్ హీట్ కుడ్ బి పాసిఫైడ్,
1: శివుడు లేచాడని,
0: దెన్ శివ గాట్ అప్.
1: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
0: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి.
1: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు.
0: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్.
1: ఇది లౌకికమైన చరిత్రలు.
0: ఇట్స్ వరల్డ్ హిస్టరీ.
1: ఇది కేవలము ఒక దృశ్యకల్పితమైన చరిత్రలు.
0: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్.
1: హిమాలయం అంత తనయందే ఉంటుంది అది.
0: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ.
1: తనకంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యూ.
1: సర్వము ప్రపంచమంతా తనయందే ఉంటుంది అది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ యూ.
1: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఏముండదు.
0: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ బర్త్ నాట్.
1: దేహంలో మార్పులు చెందవచ్చును.
0: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ.
1: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే.
0: ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటాది.
0: వేర్ ఎవర్ హీ ఇస్ ఇట్స్ లవ్. చక్కెర
1: తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది.
0: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
1: ఆ చక్కెర తీసుకుపోయి కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటాది.
0: షుగర్ మిక్స్ విత్ కాఫీ.
1: ఆ చక్కెర తీసుకుపోయి టీలో వేయి తీయగానే ఉంటుంది.
0: ఈవెన్ మిక్స్ ఇన్ టీ.
1: ఆ చక్కెర పాయసంలో వేయి తీయగానే ఉంటుంటాది.
0: రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్.
1: ఈ చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు.
0: సో దేర్ కెనాట్ బి స్వీట్నెస్ విదౌట్ షుగర్.
1: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్.
0: So that which is changeless wherever you go is this sat, the
1: sat
0: truth.
1: Anaga ade being eppudu undetundi adi
0: sat, the ever existent.
1: Ekkade poyina tiyega undetundi adi.
0: It is nectarine wherever you go.
1: Keep manaku akkada chikkadu
0: and you don't get
1: manivindi untundadi.
0: It is within us.
1: Manundi aavirbhavincheetundi oka premane aa teepu.
0: It is the love that comes out of us is nectarine.
1: Aa premana manamu vishesha sambandhamendi lekunda vishesha sambandhamendi ga manam maarchukovali.
0: The nectar of love should be connected, should be related to God,
1: adi
0: not to the
1: chakkara,
0: world.
1: Chakkara, chakkara to samanamu.
0: It is equal to sugar.
1: Chitti.
0: Chit.
1: Chaitanya swarupam ainatundi.
0: It's of awareness.
1: Adi ye, konda paina posina neellu kindike edugutayi gaani paiki povu.
0: Water from the mountain top flows downward.
1: Adi kindike vastayi.
0: It flows downward.
1: Kabatti adi ye chaitanyamu.
0: That is chaitanya awareness.
1: Ee sattanaitundi nippu guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povu.
0: Sat, the fire, always would move upward, upward.
1: కనుక సత్తు ఎప్పుడు ఉండేటువంటిది.
0: సో సత్ ఇస్ ఎవర్
1: ఎగ్జిస్టింగ్.
0: ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ.
1: చక్కెర నీళ్లలో కలిపినప్పుడు ఏమైపోతుంది? చక్కెర నీళ్లలో కలిపినప్పుడు ఇది చక్కెర కాదు, నీళ్లు కాదు.
0: వెన్ వన్స్ యూ మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
0: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద సిరప్.
1: అది సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: సో సత్ అండ్ చిత్ ఆర్ అపార్ట్.
1: ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
0: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్.
1: సత్తే అదే ఆత్మతత్వము.
0: సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
1: చిత్తే ఈ దేహము.
0: చిత్ ఇస్ ద బాడీ.
1: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద ఉమెన్.
1: ఆ సత్తే పురుషుడు అన్నారు.
0: And the sat is masculine.
1: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
0: The chit is nature.
1: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
0: The chaitanya is
1: ప్రకృతి
0: divinity.
1: పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The unity of the divinity in the humanity is the human life in general.
1: ప్రకృతి ఈ దేహము.
0: And the bodies of nature.
1: పరమాత్మ ఆత్మ.
0: God is Atma.
1: అదే దివ్యత్వము.
0: That is divinity.
1: అదే కాన్షియన్స్.
0: That is conscience.
1: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: The conscience and the body together result in the human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
0: Human life is androgynous.
1: మానవుని యందే స్త్రీ తత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
0: In fact, within every human being there is this masculine and the feminine nature.
1: ఈ ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
0: The combination of these two is the human being.
1: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు.
0: Everyone is Ardhanarishwara, androgynous.
1: Dehamu, stri.
0: Body is feminine.
1: Atma, purushudu.
0: Atma is masculine.
1: Atanu, chaitanya swarupudu.
0: Is one of awareness.
1: Atanu, divya swarupudu.
0: And is divine.
1: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
0: The unity of these two you find in man.
1: Deenine Shivaratri annaru.
0: This is Shivaratri.
1: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame. శివతత్వము అన్నారు.
0: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
1: పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
0: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
1: జడమనేటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిగా భావిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
1: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
0: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్.
1: ఇప్పుడు దీంతో ఉంటుండాలి.
0: But yet there lies divinity within.
1: ఇదంతా మాలిన్యమైనటువంటిదే.
0: Yes, it's polluted.
1: కానీ దివ్యమైన నవ్యమైనటువంటి ఆత్మతత్వం చేరేటప్పటికి ఇదంతా నిర్మూలమైపోతుంది.
0: When once this divine, ever fresh, ever novel, the new divinity within, it becomes Atma.
1: ఈ ఆదర్శాన్ని చూపించాలంటే దేహమే మనకు ప్రధానము.
0: To set an ideal to this world, the body is important.
1: దేహం చేత కర్మలు ఆచరించి,
0: with this body we work.
1: హృదయం చేత ఆనందించి,
0: and we feel happy.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
0: We should experience the unity of these two and experience the state of bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేహమే పార్వతి.
0: The body is Parvati.
1: ఆత్మనే ఈశ్వరుడు.
0: ఆత్మ ఇది ఈశ్వర.
1: ఒక గురువు ఉండేటువంటి వాడు.
0: There was one teacher.
1: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంతా నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
0: Yes, many disciples. And he used to teach them every day.
1: Oka bhaktuni kochadu nayana namas shivaya aneetundi panchachara namaanu smarinchu annadu.
0: And he wanted one disciple to chant namas shivaya, one mantra.
1: Inkoka daggari poyadu.
0: He went another disciple.
1: Aham shiva soham, aham shivoham, shivoham shivoham annadu.
0: He wanted him to chant and repeat this shivoham shivoham.
1: Aa yokka snehitudu chusi అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే ఈ శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు.
0: Another person question like this. You go on chanting, repeating శివోహం శివోహం while walking and sitting, eating every time. What do you mean by that?
1: అయ్యా నా గురువు బోధించినటువంటి మంత్రం అన్నాడు.
0: He said that's the teaching of my
1: గురువు. బోధించాడు నిజమే, కానీ దీని అర్థం ఏమిటి అన్నాడు.
0: Yes, it's true, that's given by your guru. What meaning?
1: నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు, దీని అర్థం అన్నాడు.
0: The meaning of శివోహం is I am శివా, I am శివా.
1: దీనిపైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: దెన్ హీ సెడ్ యు ఆర్ శివ నో డౌట్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ శివ అండ్ పార్వతి,
1: సంబంధ బంధం ఏమిటి అన్నాడు.
0: హీ సెడ్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్,
1: అపరాధం అపరాధం అపరాధం అని చెప్పు.
0: దెన్ హీ సెడ్ వాట్ ఇస్ సిన్, ఇట్ ఇస్ నో నో నథింగ్ లైక్.
1: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన, ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఉంటుంది. పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు?
0: In fact, he has got true faith that he is Lord Shiva. Why can't he declare that Parvati is his concept?
1: Parvati anetundi oka swaroopamu linga bhedanga teesukunnadu.
0: And he goes by the femininity of the word Parvati.
1: Atma reetiga teesukunnadu.
0: And the one he has taken atmic form. Kanukane
1: ikkada rendintu oka bhedamulu vallane manavudu dukkhanni anubhavistunnadu.
0: And here we find the bifurcation duality.
1: Aa nammakame poorthi untunte,
0: if he has got strong faith,
1: nenu shivudu Parvati na angame.
0: Yes, I am Shiva and Parvati is part of
1: me. Mama vivamsa ane enduku annakoddu.
0: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
1: Kani ee naati manavudu aa vidhamainatundi nammakam lekunda.
0: Today man has lost that such strong
1: faith. Manavudu kudanu ఈశ్వరత్వంతో కూడినటువంటి వాడే. ఈశ్వరుడు కూడాను పరుత్తో కూడినటువంటి వాడే.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఈశ్వర
1: మన యొక్క దేహము.
0: ద బాడీ ఈజ్
1: ఆత్మనే ఈశ్వరుడు.
0: ఆత్మ ఈజ్ ఈశ్వర.
1: యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ది యూనిట్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వం అనేటువంటి కొత్తది కాదు.
0: ద హ్యూమన్నెస్ ఇస్ నాట్ కొత్తది
1: కాదే కాదు.
0: ఇస్ నాట్ న్యూ అట్
1: ఈ పదంలోనే ఉంటుండాలి.
0: ది మీనింగ్ ఇస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్.
1: కాదు
0: మా నో
1: నవా కొత్తది
0: న్యూ
1: కొత్తది కాదు ఈ మానవత్వము అని దీని అర్థం.
0: మానవ నాట్ న్యూ.
1: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
0: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ అన్కాంకరబుల్ ఇంపెరిషబుల్.
1: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ది త్రీ లెటర్స్
1: మా అనగా మాయా
0: మా మాయా ఇల్యూషన్
1: నా అనగా కాదు
0: నా నెగేషన్
1: వా వర్తించటము మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
0: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్.
1: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
0: టుడే వి గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
1: ఇంత డీటెయిల్స్ ఎవరికూ బోధించేటువంటి వారు లేరు.
0: దేర్ ఆర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
1: కనుక అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
0: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
1: ఈనాటి నుంచైనా మీరు సత్యాన్ని గుర్తించి
0: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద ట్రూత్.
1: నా దేహం ఈ ప్రకృతి ఈ ప్రపంచమే.
0: Deha, the body is this very word.
1: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
0: జస్ట్ యాజ్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: కాగానే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
0: దేర్ఫోర్ దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద రిలేషన్షిప్ ఆఫ్ రియాక్షన్
1: చూసుకుంటున్నావు. ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూసుకో.
0: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్ యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
1: విధమైనటువంటి ఒక శివతత్వాన్ని మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to understand the sanctity and the auspiciousness and the true meaning and the inner significance of Shivaratri.
1: ఈ హిరణ్యగర్భ స్వరూపాన్ని
0: ది హిరణ్య గర్భ అయ్యర్
1: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
0: దిస్ హిరణ్య గర్భ దట్ భగవాన్ ఈ షోయింగ్ టు అస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగంలో ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆన్ హిస్ బాడీ.
1: ఇది దేహమంతా వ్యాపించి ఉంటుండాలి.
0: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
0: బట్ భగవాన్ విల్స్ ఈ టేక్స్ ఎ ఫార్మ్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
0: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంక జన్మ లేదు.
0: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్య గర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హావ్ బర్త్ అగైన్.
1: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
0: You must have seen as it has come the form.
1: కనుకనే ఇలాంటి దర్శనమే ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావతం భావనం గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది.
0: These things have got to be done now and then to make you know the divinity.
1: దీనివల్ల ఒక విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం వారికి అర్థమవుతుంది.
0: You can understand the latent immanent divinity within you.
1: ఇది ఎక్కడ వేసినా కానీ పగలేటువంటిది కాదు.
0: It will not break. You may
1: పగలదు. ఎక్కడ వేసినా పగలదు.
0: డ్రాప్ ఇట్ డౌన్ ఎనీవే.
1: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
1: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ డివినిటీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ఏదైనా బంగారుదైనా వేస్తే ముక్క అవుతుంది.
0: అండ్ ఈవెన్ గోల్డ్ వుడ్ బ్రేక్. But this will not break.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
0: Unbreakable divinity, you find it here.
1: కాని శివ శివ శివ శివ యన రాధా నీ కృతమిన బతికన

0: The last 20 years, there's no situation as this Lingodbhava. It stopped since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
1: Lingodbhava.
0: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this. There are three types of linga.
1: What
0: is it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antaratham.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur. Idi materialization.
0: Bhur signifies materialization.
1: Bhuvaha. Idi a vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi a radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation is atmagnanamo.
0: That radiation is atmagnanamo.
1: Ah, vibration is pranagnanamo.
0: Vibration is life.
1: Ee materialization is dehagnanamo.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmagnana.
0: The one you really are is Atma, the Spirit.
1: Jesus could have said, I am the messenger of God.
0: The same thing is stated by Jesus, I am the messenger of God.
1: Messengers. Adi a materialization.
0: It is the body, there is a messenger, materialization.
1: I am the son of God. Adi aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga, nenu bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga, bhagavantudu veru, bidda veru ga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one, annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude Holy Ghost annaru.
0: There comes Holy Ghost.
1: Ee vidhangane prati matamanandu kudanu.
0: In every religion,
1: ప్రతి విషయమునందు కూడాను అంతరాత్మలు మూడుగా ఉంటుంటాయి.
0: In every religion, in every situation, there are three interpretations.
1: ప్రతి శివరాత్రి ఎందుకు కూడాను ఒక్కొక్క సమయంలో మూడు కూడాను ఆవిర్భవించేటువంటివి.
0: Every శివరాత్రి, all these three would come out.
1: ఇప్పుడు కూడాను ప్రారంభమైంది కానీ,
0: even now it started.
1: నేను అడగదొక్కాను.
0: భగవాన్ kept it under check.
1: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
0: Because there are many things to be told to you, taught to you.
1: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని మీరు చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమే, దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ టాకింగ్, సింగింగ్, ఈటింగ్, డైనింగ్,
1: ఏది చేసినా సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఈజ్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: నో కించిత్తైన ఒక వెంట్రుకు మందమైనా కూడా సెల్ఫిష్ లేదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: అంతా పదార్థమే, పదార్థమే, పదార్థమే.
0: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
1: దృఢంగా మీరు విశ్వసించాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు, ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫార్ యువర్ డిజైర్ టు బి ఫుల్ఫిల్డ్.
1: సంపూర్ణ విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ సఫర్, యూ ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదట ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్ టు.
1: నిజంగా మీరెంతో అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారము.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవార మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కుడిలో పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు.
0: సోమేశ్వర
1: సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివదేవాలయంలో కూడా సోమశేఖర సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్?
1: ఈనాడు అంతా మంగళవారము హనుమంతుణ్ణి పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముడి యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రాముడి మరణం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
1: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్స్ డే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంత ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటివి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ది రీసెంట్ టైమ్.
1: కూడా లేవు.
0: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అని పేరు.
0: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
0: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్ దే గో బై ది రాంగ్ పాత్.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
1: కాస్ట్ మారినా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్ని కాదు.
0: ఇట్ ఈస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 15th of February 1999 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ద శివరాత్రి సెలబ్రేషన్స్. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi.
0: This is obvious. This is seen very clearly.
1: Swapnamantunan.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body which is associated with five senses is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ఎవ్రీ బాడీ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion.
1: Atulane
0: in the same
1: manasulo enetunti manavattamu manava sthiti ee vidhame enetunti astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బి ఇట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బి ఇట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలన మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: Kanukane ee panchabhautikam enkunte shariram yokka kshemamunakai tana kalamunu tana karmanu kudanu viniyoga parchukuntunnadu.
0: That is the reason why Man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
0: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ ఆఫ్ ది బాడీ.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: Such persons are wasting their life, basing their entire life on food.
1: Buddhi anu vijnanamayamunu aashrayinchi aa vijnanamayam cheta manomayamunu jayinchinatvanti vaade vignudu kaagaladu.
0: That person can be called a wise person who conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: ఈ ప్రజ్ఞాన తత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
0: Only by good thoughts one would be able to get that kind of wisdom.
1: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: This good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the results depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: These good thoughts would develop themselves depending upon the circumstances and depending upon the situation.
1: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: Mind cannot be merely compared to a white paper.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: Mind is a result of the tendencies cultivated over a number of births.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: This can be even taken as a reflection of ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలోన్.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు సృష్టికే మూల కారణం మనసు.
0: Mind is not merely the basis for both these factors. In fact,
1: సర్వస్వమునకు మూల కారణము మనసే.
0: It is the basis for the entire creation and for all the things in the world.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చి ఉన్నారు.
0: It is in this context it is said mind is responsible for liberation as well as bondage.
1: ఈ స్థితిగతులకు ఏ మాత్రం కూడాను ఇది లొంగదు.
0: It is not subject to be controlled by the circumstances.
1: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకొని వర్తించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
1: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచా విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపచేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర్ వాస్ ఎ మర్డర్.
1: పాఠశాలను అనేక విధములుగా హింసించి
0: ట్రావెలర్
1: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ అఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షులు యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
1: ఇతను కూడా ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రము వారిని వదలక వారి అంగుష్టములను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ హి యూజ్డ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ అరౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ యాజ్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
1: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
0: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
1: వీరు కూడా ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
1: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమభక్తులుగా మారి వారి భజనయందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
1: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
1: తమిళ రాజ్యం లోపల
0: ఇన్ తమిళనాడు
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
1: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
1: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
0: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ అ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడాను గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడాను తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సెడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యు షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్డ్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
1: Tana jeevithamulo aneka dinamulu pastu undetunti vaadu papa.
0: A number of days he used to fast for want of money.
1: Atani sthithigatulu chusthe chaala deenanga undetuntivi.
0: His condition was rather pathetic.
1: Repati dinam parikshanaga aanadu ratri veedi deepamulu mundu kurchoni చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: He did not have even sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
0: The coffee never used to cost those days as much as it is today like a rupee. It was only a paisa.
1: కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు.
0: He did not have even that much of money, even a pie for
1: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: He went, drank a cup of water, wiped his eyes with water, came back to the street light and sat down.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: He underwent these kind of troubles and problems and he passed his law examination.
1: కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam,
0: but one thing he had was implicit and great faith in God.
1: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini bhagavantudu naa manchi kosame istadu aneetundi bhavamu atanlo deerghanga undeetundi.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: Kana mitrulu evaraina athaniki ee paristhitini chusi ayyo emi niki durgati vattinde bhagavantudu daya leda ante taanu cheppetunti vaadu. God has everything for our own good anetunti vaadu.
0: If any friend approached him and just sympathized with him and said, does not God have any sympathy for you, he used to say that whatever God does is for my own good.
1: Inta vishwasamato paatu aa satyankapam kuda cheratam chetane athi yokka jeevitham chaala goppa maarpunuku vachindi.
0: As he had not merely good resolution, along with that good thought he had also faith in God, therefore he made good progress.
1: Swatantram vachina takshaname
0: after getting independence,
1: మద్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
1: Atane Muthuswami Iyer.
0: That person is none other than Muthuswami Iyer.
1: Ee Muthuswami yokka sthitigathulu bodalu e vidhanga undeetundi ee satyankalpamulu yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హై కోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: Ide vidhamga videshamulu yandu kudanu bazaar lo bootsul kanta kudanu polish vestu newspaper lu ammukuntu,
0: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
1: copy bottle lopala tattalu kadugutundetunte yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చేటువంటి అర్హులం అవుతాం.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: ఇదే విధంగా విదేశములు యందు కూడా

0: వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
0: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
1: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: వారి జీవితాన్నంతా కూడా సత్ప్రవర్తన చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
1: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూజ్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైవ్లీహుడ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూజ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూజ్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూజ్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హీ యూజ్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూజ్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
1: హీ యూజ్ టు
0: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: హీ యూజ్ టు ఆఫ్టర్ మే గాడ్ బ్లెస్ యూ whenever he sent those children also out of the tuition is over.
0: Thana sankalpamlu kudanu yenaatikaina naaku ee vidhangane jeevitham undadu munduku bhagavantudu naaku unnatamainatunti uttamamainatunti sthanamlo cherchi naa cheta sevalu cheyinchagaladu aneetunti gaadhamainatunti sat sankalpam kudanu undeetuntidi.
1: He had a firm belief in good thoughts and he was hoping that God would bless him with all the prosperity and with a good position sometime later in life.
0: Tanu tuition cheppetunte pillalakante kodanu trust in God ani mottamotta cheppetunte vaadu.
1: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
0: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti.
1: The person was one who had such implicit and firm strong faith.
0: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
1: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
0: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
1: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
0: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము, మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
0: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
0: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడమి ఎందుగల జీవరాశులు అన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్త్, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ

0: he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: By a proper resolution, he can get a control over the entire world itself.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: But by nature, man is also weak.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
0: Man's life is bound by certain limitations. By certain limits.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హి మే హ్యావ్, ఏ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
0: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకుండా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాజ్ టు హౌ టు మేక్
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: బై థింకింగ్ దట్ హీఈస్ టూ క్లెవర్, హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: ది రీజన్ అస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈజ్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్, గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
0: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈజ్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
0: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
1: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలన్నీ కూడాను అపమార్గమును అనుసరిస్తున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్, ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ ఎ రాంగ్ డైరెక్షన్.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
0: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
0: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్ ఇంక్రీజింగ్.
1: ప్రాంతీయ దురభిమానములు
0: పెరోషియలిజం,
1: బంధు ప్రీతి
0: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్,
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
0: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
0: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
1: అసూయలు,
0: ది హేట్రెడ్, యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్.
1: ఇది కేవలం అవధి తప్పి
0: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్
1: స్వేచ్ఛాధిహారము సల్పుతున్నాయి
0: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ
1: దీనికి కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్
1: నీతి నిజాయితీలను కోల్పోవటమే
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే
0: హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీస్ ఇండల్జింగ్ ఇన్
1: దురాశల యొక్క చేష్టలే
0: ఈ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది
0: హూ హ్యావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన నువ్వు భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి
0: ఇట్ ఇస్ దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
1: నిర్ణయ శక్తి
0: హీ విల్ హ్యావ్ ది పవర్ టు డిసైడ్
1: మేధాశక్తి
0: హీ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్
1: విచక్షణాశక్తి
0: హీ విల్ హ్యావ్ డిస్క్రిమినేషన్
1: గ్రహణ శక్తి
0: హీ విల్ హ్యావ్ వాక్ శక్తి కాంప్రహెండ్
1: వాక్ శక్తి
0: హీ విల్ హ్యావ్ ది కెపాసిటీ
1: ఆలోచన శక్తి
0: టు థింక్ టు
1: టాక్ శక్తి
0: అండ్ టు ఇమాజిన్
1: ఈ సప్తశక్తులు కూడాను ఈ ఇచ్చాశక్తితో లీనమై ఉంటుంటాయి
0: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్
1: ఈ ఇచ్చాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది
0: This willpower is as undercurrent in all the other types of the powers and the desires.
1: Ichcha shakti peragavaranna manam emi cheyali?
0: If we have to develop willpower, what is it that we'll have to do?
1: Korikalu tagginchukovali.
0: We have to reduce our desires.
1: Oka chinna udaharanam.
0: One small example here.
1: Oka vyakti nenu cigarette tagali ani ishtamavutundi.
0: One person may have a desire to smoke a cigarette.
1: Nenu oka coffee tagali madhyapanam cheyali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: ఇలాంటి ఆశలు ఉండినప్పుడు వాటిని మనం విసర్జించి
0: if one has such a desire
1: ఆ ఆశలను మనం అదుపులో పెట్టుకున్నప్పుడు
0: one should control such kind of desire and
1: వాటిపైన ప్రసరించుతున్నటువంటి యొక్క శక్తి ఇచ్చాశక్తిలో లీనమైపోతుంది.
0: If you can control such kind of desires that controlled yes, energy will join the will power
1: manavuniki oka 20 30 korikalu unnay anukondi
0: let us assume that every man has 20 to 30 desires
1: ee korikalu enni tagginchukunte aa korikala paina prasaristunnatvanti oka shakti ichcha shakti tho leenamai ichcha shakti ni balaparustundi
0: if you want to reduce your desires the power which would have gone to satisfy those desires will be available for developing the will power and they will strengthen the will power
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ యూ కెన్
1: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అచీవ్
1: సర్వ విజయంలో కూడా ఇచ్చాశక్తియే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్ మెనీ థింగ్స్ అదర్వైజ్
1: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
0: The willpower will develop proportionate to reduction in your desire.
1: కనుకని మన వాంఛనను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ గ్రాడ్యువలీ టు డిక్రీజ్ అవర్ ఓన్ డిజైర్స్.
1: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపున మరల్చాలి.
0: వి షుడ్ డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్.
1: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపున మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగం అవుతుంది.
0: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్, ఇట్ ఇస్ అ వేస్ట్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
1: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
0: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్,
1: ఆ గడ్డపార యందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడాను నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినట్టుదిగాను ఉంటుండాలి.
0: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మేర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్త్.
1: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
0: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్, దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: అదేవిధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్,
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
1: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్, అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: We have to therefore transform our will power into good thoughts.
1: Sankalpamulu yokka prabhavamu manishi chakkinappatikini sankalpamulu chakkeetuntivi kaadu.
0: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
1: Ivi amarathamainatuntivi.
0: Thoughts may be described as immortal.
1: Amrutathamainatuntivi.
0: They are having that capacity to last long.
1: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సంకల్పముల చేతని మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ basically refers to mind.
1: Manasanaga sankalpamula yokka cheriki.
0: Mind means it is a conglomeration of
1: sankalpamulaga nityamu manam anubhavincheetundi yokka parinamame.
0: Thoughts refer to the things which we enjoy in day to day life.
1: Kanuka jeevithamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
0: Therefore life is full of thoughts.
1: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamulainatundi sadhanalu chesinappatikini ivi nirupayogamule.
0: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
0: For everything, faith in God is essential.
1: Bhagavat Vishwasam Leka.
0: Without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
0: whatever number of books you read,
1: Upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
0: even if we understand the
1: Gita kalamunu rolinappatikini,
0: even if we chant Gita,
1: Brahma Sutramunu minginappatikini,
0: even if we repeat Brahma Sutra,
1: జప ధ్యానములు సరిపినప్పటికీ
2: ఈవెన్ ఇఫ్ యు డు జప అండ్ ధ్యానం,
1: కేవలము ఒక దేహంతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
2: ఆల్ దీస్ విల్ బి సో మెకానికల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రిల్ పర్ఫార్మ్డ్ బై ద ఫిజికల్ బాడీ అలోన్.
1: ఇవంతా కూడా కేవలం ఎక్సర్సైజ్ వంటివి.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుకున్నటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
2: యు హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
2: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి మనుషులు అవనియందు.
2: A person who does not have faith, he is really blind person.
1: తాను చూడకయున్న దైవము లేడకో.
2: If he does not see God, can you say that God doesn't exist?
1: తనకు లేడే కాని మనకు లేడా?
2: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to foster our own faith.
1: దైవమే లేకుండినా,
2: if there is no God at all,
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్టార్స్ బట్ దే ఆర్ నాట్ డ్రాపింగ్ డౌన్ టు అర్త్.
1: లోకాల చీకటినంతా కూడా హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
2: బై హోల్డింగ్ సన్ అండ్ మూన్ యాజ్ అ ల్యాంప్స్ దే ఆర్ ప్రొవైడింగ్ లైట్ టు దిస్ అర్త్.
1: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
2: Without axle, this earth is moving round and round.
1: ye jeetabatyam kudanu andukokunda kudanu pradalakanta kudanu chakkani fanlanta vechi galini istunnaru.
2: Without receiving any salary, the wind god is providing breeze.
1: Anantamaina aakasham nelalalakunda akkada aapi untundedi evari valla?
2: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm?
1: ఈ చిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
2: Who is responsible for all these kind of strange happenings and events? And
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: Who is giving transcendental experiences for all the human beings? The
1: way అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
1: Kanipinchinade kanipinchinetuvanti daniki tinipistu untadi. Kanipinchinade kanipinchu jagattunu tinipistu untadi.
2: The one which is not visible is making all the visible things move.
1: Adi divya shakti.
2: That is adi
1: daiva shakti.
2: That is God's power.
1: Adi satya shakti.
2: That is the power of truth.
1: Adi dharma shakti.
2: That is the power of dharma.
1: Adi dharmo rakshati rakshitah.
2: That is the meaning of the statement that
1: dharma ni rakshinche nimittamai manam satsankalpalu poshinchukovali.
2: For protecting dharma we should develop good thoughts.
1: Ee satsankalpamle maniyandu lekundina dharma eva hato hanti.
2: If we do not have good thoughts,
1: dharmamunu manam hatam chestamu kaani dharmamu manamunu hatam chestundi.
2: We are going to destroy dharma and such a state would also destroy us.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
1: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ బ్యూటిఫుల్ వే.
1: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ టేక్ వన్ అప్రోచెస్ ఎ గురు
1: అతని సుబోధనల చేత
2: by his own good teaching,
1: manam unnata sthayiki cherutamane vishwasam bharatiyulu.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of.
1: Ikkada gurulu aneka mandi untunnaru.
2: There are different types of gurus.
1: Shastra sammatamainatundi gurulu 8 mandi.
2: There are 8 types of gurus according to shastra.
1: Bodha guruvu.
2: One is the bodha guru.
1: Veda guruvu.
2: Veda guru.
1: Nishiddha guruvu.
2: Nishiddha guru.
1: Nishiddha guruvu.
2: Nishiddha guru.
1: Kamya guruvu.
2: Kamya guru.
1: Kamya guru.
2: Kamya guru. Kamya guru.
1: Vachaka guru.
2: Vachaka guru.
1: Suchaka guru.
2: Suchaka guru.
1: Karana guru.
2: Karana guru.
1: Pihita guru.
2: Pihita guru.
1: Ee 8 mandi guruvulaga undetundi vaaru.
2: These are the 8 types of gurus.
1: Bodha guru anetundi vaaru kevalamu shastrarthanni maatrame bodhinchi.
2: Bodha guru is one who only explains shastras.
1: Dani yokka nibandhanalu.
2: He explains the rules and regulations given in shastra.
1: Tagina reetiga aacharinchadaniki.
2: He also explains the method of
1: utsahamulu andinchetundi vaadu.
2: He explains how to practice them and encourages one to live.
1: Veda guru
2: anaga Veda guru
1: tattvarthani bodhinchi.
2: Veda guru is one who teaches
1: tattva darshanamu gavinchi.
2: Who teaches tattva and who also shows
1: tana manasunu దైవం వైపును మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీడ గురువు అనేటువంటి వాడు.
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు.
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్.
1: మనసును పరిశుద్ధముగా ఉంచి
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్.
1: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: He is one who will be able to purify the heart and by purification
1: Nishiddha guru anetundi vaadu.
2: Nishiddha guru is the fourth one.
1: Konni kamya karmalanu bodhinchi
2: he will be teaching people to discharge certain duties.
1: Iha paramulu yendu modamunu andinchetundi vaadu.
2: He will be able to give us joy both in the world and in the world hereafter.
1: Kamya guru anetundi vaadu.
2: Kamya guru is one.
1: పుణ్యకార్యములు ఆచరింపజేసి
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ వుడ్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
1: సూచక గురువు అనేటువంటి వాడు.
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
1: శమధమాది సప్తమతుని బోధించి
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్.
1: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: He will be able to help man to control his senses.
1: Inka vachaka guru.
2: The next one is vachaka guru.
1: Itanu yoga tattvamunu bodhinchi
2: he teaches the principles of yoga.
1: Divyattamainatundi atma tattvanni anubhavimpajesetundi vaadu.
2: He makes people enjoy and live the divine principles.
1: Karana guru.
2: The next one is karana guru.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
2: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ గురు కారణ గురు ఇస్ ది మోస్ట్.
1: జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
2: హీ వుడ్ బి ఏబుల్ టు ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఎక్స్పౌండింగ్ ది ప్రిన్సిపల్ అండ్ ది teaching stating that there is the relationship between
1: jeevunaku devunaku bhedamu ledani cheppani nirupinchetunte vaadu.
2: He proves that there is no difference between God and man.
1: Acharana roopamainatti prabodhalu salipetunte vaadu.
2: He practices and also preaches
1: pratyaksha pramanamulu nirupinchetunte vaadu.
2: He will be able to demonstrate the reality of all the
1: ee guruvu okka daivamu maatrame.
2: Such a guru is only God.
1: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈస్ వర్షిప్డ్ దట్.
1: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులు అని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ బికాస్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్స్.
1: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
1: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
2: Of all the deeds, if you just take the gurus of today, they are rather very strange.
1: Chevulo mantram cheptam chetlo dabbu teesukotam.
2: They give a mantra in the ear and demand money from the hand.
1: Ee mantramulu yokka vyaparamlo ee naadu munigipoyinaru gurulu.
2: They are doing business of mantras.
1: Mantramulu cheta gaani tantramulu cheta gaani e maatram kudanu manaku divyattam praaptinchadu.
2: We will not be able to achieve and attain divinity by mantras and tantras.
1: మనసునందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: That day when we purify our heart from all the bad thoughts which would have been petrified in our own heart, we will be able to get
1: కరుకనే చిత్తశుద్ధియే కర్మః. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఈ విధమైన విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
1: ఏది చూచినా ఏది చెప్పినా ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ having full faith in
1: sarvam vishnumayam jagat.
2: We have to recognize the immanent divinity in everything that we just see.
1: Sarvam sankalpamayam vishnumayam,
2: all our thoughts must be full of divinity.
1: Kanuka vishnumunuku sankalpamunuku bhedam ledu.
2: There is no difference between thought
1: ee sankalpame vishnu swarupam.
2: Our thoughts are the very
1: vishnumayam kevala shankara sadadhari matrame kaadu sarvatra vyapinchinatvanti yokka chaitanya shaktiye vishnu.
2: Vishnu is that power which is all power pervading. It is not a physical entity which has
1: kevalam laukikamainatunti yokka puranamulu cheta manam laukikamainatunti vaanchalane vishwasinchi laukikamainatunti yokka bhavamulle manam vishwasinchi manam laukikamunande manam munigipothunnam.
2: But what is happening is we are indulging in worldly thoughts and imagining only worldly things and we are getting merged and immersed in this worldly activity.
1: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
1: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్ట్ ఆఫ్ ది ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ షుడ్ హావ్ హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వి ఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: శాంతి జగత్తులో లేదు.
2: Peace doesn't exist in the external.
1: Shanti niyande untundi.
2: Peace is in your own self.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Manam ekkadaina oka pattananiki camp vestam.
2: Let us just say that we have camped in a particular town.
1: Padidinala parinimittamai oka hotel lo praveshinchalani prayatnistamu.
2: We take a room in a hotel for staying 10 days.
1: Manam motta motta manam ye aaharanni bujistamo ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
1: హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోటల్ దేర్ ఇస్ ఎ బోర్డ్ విచ్ సేస్ దట్ దిస్ ఇస్ బ్రాహ్మిన్స్ హోటల్.
1: మరొక వైపు చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
2: On the other side, there is another hotel with a board that this is a military hotel.
1: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వచ్చాడు.
2: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's Military Hotel.
1: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: If he is a vegetarian, he will go into Brahmin's Hotel.
1: ఇతను ఏమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: If he is a non-vegetarian, he may take a room in military hotel.
1: అట్లు కాకుండా పేరును చూడకుండా.
2: But if it is not like that, if he doesn't observe the board,
1: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: if he enters into military hotel,
1: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: If he orders for sambar and rasam, which are purely vegetarian stuff, would he be able to supply that?
1: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్ పోమంటాడు.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel. Please go to the next hotel.
1: Board chudakunda praveshinchatame deeniki karanam.
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
1: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ఈ ప్రపంచమునకు ముందు ఉండేటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
1: అనిత్యం అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
2: What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
1: ఇక్కడ శాంతి ఎక్కడ ఉంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డ్ ఉంటుండాలి.
2: The board clearly describes that there is no peace here. It is not going to be permanent.
1: నిజంగా ఆ బోర్డు చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world that I want
1: ekkada untundi?
2: In that case, where do you find peace?
1: Tana yende untundi.
2: Peace is found in tana
1: yende untundi. Shantini taanu marachi,
2: he is forgetting peace with his
1: jagattulo vedagadaniki prayatniste idi doriketundi kaadu,
2: which is inside him. But if he is searching for such peace in the outside world, how would he get it?
1: Shantiki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible,
1: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get
1: aashrayinchaka manam shanti shanti enti manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
1: Kanuka peace ni ee vidhanga vastundi? Jagatlo anta peace isthe there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
1: Hastamuna anubambu unchuka harachutunduru shanti shantini.
2: Keeping an atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
1: Chetulo undedi atom bomb.
2: In your palm you are holding an atom bomb.
1: Harachedi shanti shantini ekkadostundi? Bhayamga untundadi. Shanti ekkadostundi?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
1: ఎప్పుడు ఈ ఆటం బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి
2: లభిస్తుంది. If you throw away the autumn bomb, then only you can think of
1: జగత్ భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
1: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
2: This kind of belief and faith
1: ee vishwasanne manam ee naadu chaatali.
2: This alone will have to just declare
1: ee guru purnima dinamu.
2: On this guru purnima day,
1: ee ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu.
2: Swami is not undertaking to give any ashtachara.
1: Ee panchachara naamamu meeku upadeshinchadaniki nenu siddhamuga lenu.
2: Swami is not ready to just give any eight-lettered mantra.
1: ఏ ఉపనిషత్తులో, ఏ భాగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మ సూత్రాలో చదవమని నేను బోధించడం లేదు.
2: Swami is not also teaching that you should read Bhagavad-gita, you should read Upanishads, you should read Brahma Sutras.
1: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: There is only one five letter word.
1: దేవుడు దేవుడు ఉన్నాడు.
2: దేవుడు
1: ఉన్నాడు. ఈ ఐదక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ దిస్. యు టేక్
1: దేవుడు ఉన్నాడు.
2: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్ దేవుడు ఉన్నాడు, దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్.
1: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
2: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈజ్ గాడ్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఓన్లీ యు రిమెంబర్ దిస్ పర్టికులర్ మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఇఫ్ యు లివ్ ఇట్ అండ్ ఇఫ్ యు కాన్స్టెంట్లీ రిపీట్ ఇట్ అండ్ ఇఫ్ యూ వర్ టు జస్ట్ కాంటెంప్లేట్ అపాన్ దిస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్.

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణి చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపింతకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడయ్యా.

0: చరిత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యూ హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్ అటైనింగ్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మే బి ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ ఫేస్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్ర దట్ యు హ్యావ్ ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamainatuvantidi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావంలో పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యూ దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యూ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైన భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైన ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్ అదృష్టమునకు
0: దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మని ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్.
0: ఈ కర్మ మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ వి కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్ థాట్స్.
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: సంకల్పం వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ద థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టము అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరీ మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యు గో ఆన్ రిపీటింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యు టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదు అని ఈ సంశయాత్మావినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ వీ ఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: విధమును కూడా అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయమునకైనా కూడా ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever
0: he is. ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాలను పోషించుకోవాలి.
1: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వి షుడ్ హ్యావ్ ద కరేజ్.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్
0: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు హౌస్ అట్ ఆల్ హీ వుడ్ నాట్ బి గోయింగ్.
0: ఒక బ్యాగ్ తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కే పోడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యూ విల్ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్.
0: ఈ చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడాను వెనుక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈ నాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards, at least, we have to take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus, Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina, daivaniki seva chestunnanu ani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: one might have mastered and turned the pages of Vedas and Vedangas. One might be capable of writing poetry and himself be a great poet. But if he does not have the purity of the heart, he comes to only destruction and ruin. This is the word of Sai, which explains the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Yantati telivitetulu kalavadainanu, yantati vidyavantudainanu, antakkarana parishuddhiye lekundina, ఆత్మానందమును అనుభవించలేడు.
0: హౌఎవర్ క్లవర్ ఎ పర్సన్ బి, హౌఎవర్ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హీ కెనాట్ ఎంజాయ్ బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి నిమిత్తమై ధ్యాన తప యోగ ధర్మం ఇత్యాది సత్కర్మలు ఆచరించి,
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, పీపుల్ మే అండర్టేక్ మెడిటేషన్ తపస్ యోగా అండ్ పర్ఫార్మింగ్ చారిటీస్.
1: ఫలాపేక్షరహితమైనటువంటి దాన ధర్మాదులను కలిపి సామాజికమైనటువంటి యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించడమే చిత్తశుద్ధికి ప్రధానమైనటువంటి మార్గము.
0: But the proper path to acquire purity of heart is performing action, not expecting the fruits thereof, and for the service of the humanity alone.
1: Anandam annadi kevalam manu kottaga sampadinchukoneetundi kaadu.
0: Bliss is not something which you are going to acquire anew or afresh.
1: Anandamu manavuni yokka swaroopamu.
0: The very nature and form of a human being is bliss itself.
1: Tana swaroopanni tanu sandarshinchadame manavuni yokka pradhana kartavyam.
0: It is the primary duty of man to realize his real nature.
1: Tellavari modalu ratri parundunnanta varakunu puttina modalu gatti ittunnanta varakunu ee aananda nimittamai manavudu aneka vidhamuluga taapatre padutu arulu chaachutu aneka vidhamuluga deenini ponduteku prayatninchutunnadu.
0: From the dawn of the day to the dusk, from his very birth to the death, man has been making frantic efforts to acquire this bliss.
1: Aithe indriya sambandhamainatundi okka aanandamunu anubhavinchu idiye nityanandamu satyanandamane bhavinchi kevalamu pratibimbananda nimittamai taanu praakulaadutunnadu.
0: But what he is actually enjoying is the joy arising out of the sense enjoyment. But it is only a reflection of the real ananda. It is only a reflection and an image of real ananda, not real ananda itself.
1: Kani ee pratibimbanandamu nityanandamu kani aatmanandamu kani kaaneradu.
0: This reflected ananda or joy cannot be equal to the true ananda itself.
1: Achaya anandam, advaita anandam, atita anandam ainatundi yokka brahmanandam ane manavudu nijamuga anubhavinchavalsinatundi.
0: What man has to really enjoy is that particular bliss which arises out of the experience of oneness and unity.
1: Ee chanikamainatundi yokka bhautika anandamunu anubhavinchukoladi korikalu perugune kaani tarugavu.
0: As man goes on enjoying more and more these transitory and transient pleasures, his desires will multiply. They never get
1: any more. Perigi perigi,
0: they go on multiplying.
1: Tanato bandhamunu kalpinchukoni adi kevalam oka uriga marutundadi manavuniki.
0: They become such growth of desires, create a type of bondage, and they are going to kill him.
1: ఇలాంటి భౌతిక ఆనందముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క త్యాగమునకు పూనుకుంటున్నాడు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఫిజికల్ అండ్ సెన్షువల్ ఎంజాయ్మెంట్ man is prepared to make a number of sacrifices.
1: మానవుడనగా కేవలము మనసుకు ఆవరణ ఉన్నటువంటి ఆత్మ ఈ తత్వాన్ని తాను గుర్తించుకున్నప్పుడు మనసుకు యువతనున్నటువంటి యొక్క దేహమును మాత్రమే తాను ఏమాత్రం కూడా విశ్వసించడు.
0: వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దాట్ ది రియల్ మ్యాన్ స్టాండ్స్ ఫార్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ బేస్ విచ్ కమ్స్ బియాండ్ ద సెన్సెస్ హీ వుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ బిలో సెన్స్.
1: మనసుకు ఈవలం ఉన్నటువంటిదే శరీరము, మనసుకు ఆవరణ ఉన్నటువంటిదే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ ట్రాన్సెండింగ్ ది మైండ్, ఇట్ కమ్స్ బియాండ్ మైండ్, వెరస్ బాడీ కమ్స్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ మైండ్.
1: ఆత్మతత్వము నిత్యమైనటువంటిది, అమృతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు ఆది మధ్యాంతరహితుడనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అన్నిటను ఆత్మరూపుడై అమరుచుండు.
0: దట్ ఆత్మన్ డజంట్ హ్యావ్ ద బర్త్ ఆర్ ద డెత్, ఇట్ డజంట్ హ్యావ్ ద బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్, ఇట్ డజంట్ kill or it is not being killed. That is the one which lives permanently and which doesn't have birth or death.
1: Itti nitya satyamainatundi yokka amrutatvamana aanandimpajeyatundide aatma tattvamu.
0: The principle of atma is one which can give you an experience of this bliss which is permanent and which is associated with the truth.
1: Inka dehama malinapu kompa.
0: If you take the physical body is a basket of
1: rogamuna mraggedu sevaka gampa.
0: It is one which is full of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the something like a vegetable which undergoes a number of
1: jalasagaram edagaleni kampa.
0: This is the one which cannot help you to swim the ocean of
1: ambula padilambu manameppu dalampa.
0: If only you were to reflect a little, you find this as this is the physical body.
1: Itti anityamu achastamu asatyamainatundi yokka niti budaga vanti yokka dehamunu manam viswasinchi nitya satya nirmalamainatundi yokka aatma tattvanni manam vismaristunnamu.
0: But we are placing so much of confidence in this particular body which is temporary, which is not going to be permanent, which is something like a water bubble, but we are giving
1: ee kaaranam chetane manam aanandinchavalsinatundi yokka aanandamunaku aatmaanandamunaku ati dooramai pothunnam.
0: As we are not caring for the principle of atma, we are becoming distant to the joy and the bliss which is this
1: meghamulu kappinache suryuni vale.
0: It is like the sun behind the clouds,
1: nimuru kappina nippu vale.
0: It is the cinders covered by the ash,
1: sorakappina kanti drishti vale.
0: It is like the cover for the eye which has covered
1: paachi kappina neeru vale.
0: It is the moss which has covered the water,
1: raga dveshamulato kappinatundi yokka ee chittamunaku aatmanandam ye reetiga labhyam avutundi.
0: For the heart which is covered by the attachment and the hatred, how can it experience the ananda or the bliss of atma?
1: Meghamulu kadin tarvatane chandrunu suryunu chudavachunu.
0: Only when the clouds move away you will be able to get a vision of sun.
1: Nimuru oopina tatchane manam nippunu chudavachunu.
0: Only when the cover disappears you will be able to the
1: raga dveshamulanu dooramu gavinchinappude ఈ ఆత్మానందమును అనుభవించవచ్చును.
0: యు విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది ఆత్మానంద ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి వర్తించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ దేర్ ఫోర్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ ఆత్మ.
1: మానవుడనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ధరించినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ డస్ నాట్ నెసెసరీ మీన్ ద వన్ హూ ఈజ్ మేడప్ ఆఫ్ a body consisting of five elements.
1: ఈ ఆత్మానందమనేటువంటిది నిహి నిక్షేపము.
0: He is the one who has to aspire for the bliss of ఆత్మా.
1: లోకములో నిధి నిక్షేపమును అనేక విధములుగా భద్రము గావించి దానిని అనేక విధములుగా కాపాడుతూ ఉంటుంటారు.
0: Man is taking a lot of care to protect the worldly wealth and the riches.
1: దీనిని ఎన్ని విధములైనటువంటి కాపలాలో చేస్తుంటారు.
0: They take all the protection to see that it is safe.
1: అదే విధముగానే మానవుని యొక్క జీవితం యొక్క కర్తవ్యమైనటువంటి ఆనందమును అనే నిధిని నిక్షేపమును ఈ అహంకారం అనేటువంటి సర్పము కాపాడుతూ ఉంటుండాలి.
0: The wealth of ఆత్మ which is so precious is being taken care of by the snake of అహంకారా, the ego sense.
1: ఏనాడు ఈ అహంకారం అనేటువంటి సర్పమును నిర్మూలము గావించమో ఆనాడే మనకి ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ కిల్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద వెల్త్ ఆఫ్ ఆత్మిక్ బ్లిస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను మనం ఆత్మానందమును అతి దూరంగానే ఉంటున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఈగో యూ విల్ బి డిస్టెంట్ టు ది రియల్ బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మానవుడు రాగద్వేషములకు దూరమై అహంకారం నిర్మూలన చేసి నిస్వార్థమైనటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేర్ ఫోర్ ఈజ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ కిల్ ది ఈగో అండ్ ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: నిజముగా మానవుడు ఆనంద స్వరూపుడు.
0: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను ఆశించినది ఆనందమే.
0: He aspires only for bliss.
1: సఖ్య ఈ సౌఖ్యముతో కూడినటువంటి యొక్క నిధి ఈ యొక్క మానవత్వము.
0: హ్యూమన్ బీయింగ్ ఈజ్ బేసికలీ ద వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్
1: సౌఖ్యానుభూతి అనగా ఆనంద సాగరము.
0: సౌఖ్యానుభూతి ఇట్ మీన్స్ ద ఓషన్ ఆఫ్ బ్లిస్.
1: తన లోపల వెలుపల చుట్టూ పైన క్రింద ఉన్నటువంటిదంతా ఆనందమే.
0: Inside the man, outside and everywhere else, there is only bliss.
1: ఆనందం నుండే మునిగి నిల్లాడుతున్నటువంటి ఈ యొక్క మానవుడు ఆనంద నిమిత్తమే అరుణ రాస్తున్నాడంటే ఇది కేవలం అజ్ఞానం కాదా?
0: Although man is full of bliss outside, inside, if he is aspiring for bliss, does it not look ridiculous?
1: ఆనందము తనయందే ఉంటున్నది.
0: Bliss and joy is within man.
1: అనంత స్వరూపుడై ఆనందమయుడై ఉండినప్పటికీ అల్పమైనటువంటి దేహమునే తానని భ్రమించటం చేతనే తాను ఈ ఆనందమును కోల్పోతున్నాడు.
0: ఆల్దో హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఇన్ఫినిట్ యాజ్ హీఈస్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ హీఈస్ లూజింగ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ది బ్లిస్.
1: జీవితం యొక్క గమ్యము దైవమును చేరటమే కాని చావటం కాదు.
0: ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు రీచ్ గాడ్ అండ్ నాట్ టు డై.
1: కనుక సముద్రమునకు అంశము నది.
0: రివర్ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఓషన్.
1: ఈ నది సముద్రంతో చేరినప్పుడే దీనికి ఆనందము.
0: ఓన్లీ వెన్ ద రివర్ జాయిన్స్ ది ఓషన్ ఇట్ గెట్స్ రియల్ జాయ్.
1: నదికి అంశమే చేప.
0: ఫిష్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రివర్.
1: ఈ జలమును వదిలి ఒక్క క్షణమైనా కూడా నువ్వు జీవించలేదు ఈ చేప.
0: ఫిష్ కెనాట్ లివ్ without being in water or in the river even for a moment.
1: తల్లికి అంశము బిడ్డ.
0: Child is an aspect of mother.
1: తల్లిని వదిలి జీవించగలదా ఈ బిడ్డ?
0: Can the child live without mother for a moment?
1: చెట్టుకు కొమ్మనే అంశము.
0: The branches are the aspects of tree.
1: చెట్టుని విడిచి కొమ్మ బ్రతకలేదు.
0: A branch cannot live without being attached to a tree.
1: కనుకనే దైవాంశమే మానవుడు.
0: Therefore, we have to recognize man is an aspect of
1: మానవుడు దైవమును విడిచి ఉండలేడు, బ్రతకలేడు.
0: Man cannot live away from divinity.
1: కనుకనే దైవమును చేరే నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించినటువంటి సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
0: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ఎసెన్షియలీ దాట్ వీఆర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. నా అంశమే సర్వుని ఎందుకు ఉండనటువంటిది అనేటువంటిది సత్యాన్ని భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హాస్ డిక్లేర్డ్ అండ్ టాట్ దాట్ ఇట్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అహమాత్మ గుడాకేశ, నేను సర్వజీవుల యందు కూడాను ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని బోధించాడు.
0: కృష్ణ హాజ్ ఆల్సో టాట్ దట్ ఐఎమ్ లివింగ్ యాజ్ ది ఆత్మస్వరూప ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: పశువు వలె ప్రకృతికి బానిస జీవించడం కాదు మానవుడు జన్మించినటువంటిది.
0: మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ టు బీ ఎ స్లేవ్ ఆఫ్ ద నేచర్.
1: ప్రకృతి ప్రభు అయి తాను జీవించాలి.
0: హీ హాస్ టు లివ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ నేచర్.
1: నరుడు నారాయణత్వాన్ని అనుభవించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ నారాయణత్వం.
1: ప్రతి మానవుడు కూడాను శివోహం శివోహం శివోహం అచ్యుతానందోహం ఆనందోహం అనేటువంటి ఒక తత్వాన్ని మనం అనుభవించాలి.
0: Therefore, every man has to be taught that he is Shiva himself. He is Sachidananda himself.
1: Kanuka, manamu, mana satyani manam gurtinchi, kala sattvamu kaatuku veyakunupe.
0: Therefore, we have to recognize our own truth. And before we are bitten by
1: jeevitamaga munigipogu munupe,
0: before we are bitten by the snake of time and before the life comes to an end,
1: atmanandani manam anubhavinchataku prayatninchali.
0: We have to make efforts to enjoy the atmananda. The
1: mokshamu mokshamu mokshamu ante untundi pratyekamainatuvanti oka sthanam kaadu.
0: When we speak of moksha or liberation, there is nothing like a place where you get that.
1: Tana swarupamu tanu gurtinchukovatame mokshamu.
0: Recognizing one's real nature itself is liberation.
1: Tana swarupanni tanu sandarshinchatame mokshamu.
0: Getting a vision of your real nature itself is
1: moksha. Tanu tanu gurtinchukovatame mokshamu.
0: Recognizing oneself or himself is moksha.
1: Ilanti satyaniki manam ati dooramai asatyaniki samipudamai ashantiki anubhavinchadaniki prayatnistunnamu.
0: When we are distant for this basic truth and this real truth, we naturally suffer lack of peace.
1: Sarvatra undadetvanti aanandame.
0: Bliss exists everywhere.
1: Manam nivasinchunadi aanandame.
0: We also aspire to
1: mana jeevitame aanandamu.
0: We live in aananda and our
1: life is namakara abhimanamulu cheta manam kappabadi ee aavaranam chetane manam ashanti anubhavistunnamu.
0: On account of the ignorance and the ego sense, we are put to this kind of
1: yanaadu avarinchinatundi ee avaranaanni manam tolaginchukundamo aanaade satya swaroopanni manam gurtinchadaniki veelavutundi.
0: Only when we remove ignorance which is covering us, would be able to get a real view of ananda and the bliss.
1: Raatri manam gaadha nidrana anubhavinchamu.
0: The previous night we had a good sleep.
1: Ee gaadha nidrana lopala aanandaanni anubhavinchamu.
0: In the sleep we had enjoyed and tasted
1: ee aanandam ekkada nunchi vachindi.
0: From where did this happiness?
1: Nidralo ye vastunu manam anubhavinchaledu.
0: We have not enjoyed that in a different way.
1: Ye vastunu manam andukoledu.
0: We have not come in contact with any
1: ye vastunu manam chudaledu.
0: We have not seen any object.
1: Kaani ee aanandam ekkada nunchi vachindi?
0: Then where did we get this joy?
1: Idi bayata nunchi vachinatlu praveshinchinatundi kaadu.
0: Joy has not come from external.
1: Kaani endunnatundi aanandamane anni vidhamaina aavaranaanni tejinchadam cheta aanandanni anubhavistu vachadu.
0: The joy which is innate in us only we would have enjoyed in the sleep. That is how we would have enjoyed sleep, joy in sleep.
1: Unnadi rendu tattvamulu.
0: There are only two things which are
1: existing. Okkati drukku rendavudi drushyam.
0: One is the vision, the other is the object of vision.
1: ఈ దృక్కు అనేటువంటిది సాక్షిభూతమైనటువంటి ఒక ఆత్మతత్వము.
0: The vision is standing for a witness of Atma.
1: దృశ్యము రూపనామములతో కూడినటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వము.
0: The object of vision is associated with nature.
1: దృక్కు చైతన్యము.
0: There is no change in the vision.
1: దృశ్యము జడము.
0: The object is inert.
1: ఈ జడ చైతన్యములు రెండింటినీ వేరు భావించటమే వేరు గావించటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty is to discriminate and identify the consciousness and the inertness.
1: ఈ రెండింటినీ విభజించేటువంటి యొక్క దీని ఎందు మానవుని యొక్క తెలివితేటలను అభివృద్ధి పరచుకోవాలి.
0: Man has to develop all intelligence in discriminating between these two.
1: ఈ విభాగ యోగాన్ని అనుభవించినటువంటి వాడే సరి అయిన సాధకుడు.
0: A real sadhaka is one who has ప్రాక్టీస్ దిస్ కైండ్
1: ఈ రెండింటిని చేర్చడం చేతనే మానవుడు దుఃఖమునకు గురి అయిపోతున్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మిక్సింగ్ అప్ ఆఫ్ దీస్ టూ మ్యారేజ్ పుట్ టు గ్రీఫ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధమైనటువంటి ఈ అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ హెస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ హీస్ పుట్ ఏ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ సారో అండ్ గ్రీఫ్.
1: కనుక దుక్కు దృశ్యముని యొక్క భేదములను గుర్తించి దీనిని వేరుగావించడమే ప్రధానమైనటువంటి యొక్క పని.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ దేర్ ఫోర్ ఈజ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్. అండ్
1: ఎంతకాలం ఈ లౌకికమైనటువంటి భోగభాగ్యములు అనుభవించినప్పటికీ ఇందులో శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ మే గో ఆన్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, దేర్ ఇస్ నో రియల్ జాయ్ ఇన్ ఇట్.
1: ఇవి అనుభవించుకోలేదు కూడాను. ఇవి మరింత మనము బంధనలో చేర్చుతున్నవే కాని అశాంతిని అందించుతున్నవే కాని శాంతి సుఖములకు ఏమాత్రం కూడా నువ్వు నోచుకోలేము.
0: యాజ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ మోర్ అండ్ మోర్ దీస్ సెన్స్ ప్లెజర్స్ యూ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ మోర్ అండ్ మోర్, దేర్ విల్ బి నో రియల్ జాయ్ అట్ ఆల్.
1: అనుభవించుకున్నది ఇంద్రియములు కూడా నువ్వు మరింత బలహీనమవుతున్నావు కానీ ఇవి బలతత్వాన్ని పొందటం లేదు.
0: యాజ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ మోర్ అండ్ మోర్ సెన్స్ ఎంజాయ్మెంట్స్, సెన్సెస్ బికమ్ వీకన్, దే కెన్ నెవర్ బి స్ట్రెంగ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ జాలరీ ఒక దీనికి కొలనకపోయి గాలం వేస్తుంటాడు.
0: ద ఫిషర్మన్ గోస్ టు ఎ రివర్ అండ్ స్ప్రెడ్స్ హిస్ నెట్.
1: ఆ గాలమునకు కొసలోపల ఒక మునికిగా పెట్టి దీనికి కొన్ని రకమైనటువంటి యొక్క మార్గమును ఒక రూపాన్ని ధరిస్తుంటాడు.
0: ఇన్ ది నెట్ అట్ ద ఎండ్ హీ విల్ హ్యావ్ కెప్ట్ సర్టన్ థింగ్స్ అస్ బై.
1: దానికి ఒక మాంసపు ముక్కను అతికించి జలములో దాన్ని పడవేస్తాడు.
0: ఎ పీస్ ఆఫ్ మటన్ వుడ్ హావ్ బీన్ స్టక్ టు ఆర్ పుట్ టు దట్ నీల్.
1: విజ్ఞానము లేని చేప ఈనాడు గొప్ప ఆహారం నాకు లభించినదని ఎంతో ఆశతో వచ్చి ఆ మాంసం మింగుతుంది.
0: ఫిష్ విచ్ డస్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెంప్టెడ్ బై ది బెయిట్ ఇట్ గోస్ టు.
1: ఈ మాంసము ముక్క ఎంత ఆనందాన్ని అందించిందో మరుక్షణము లోపలే ఇది తన అంత దుఃఖాన్ని కూడా అనుభవిస్తుంది.
0: దట్ పీస్ ఆఫ్ మటన్ విచ్ మైట్ హావ్ గివెన్ ఎ టెంపరీ జాయ్ టు ద ఫిష్ వుడ్ హావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్
1: మాంసటింగ్ చేత. ఆ గాలము తాను అంచుకుని ప్రాణమును వీడుతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ టెంప్టేషన్ అండ్ లీడింగ్ టు ద టెంప్టేషన్ ఫిష్ కమ్స్ టు గ్రీఫ్ అండ్ డైస్.
1: అదే విధంగానే క్షణభంగురమైన యొక్క ఇంద్రియ సుఖమునకు మనం లోబడి దీనిని ఎంతో ఆశగా అనుభవించి తదుపరి ఎంతో దుఃఖాన్ని కూడా మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ద సేమ్ వే టెంప్టెడ్ బై ది సెన్స్ ప్లెజర్స్ వీ యీల్డ్ టు దెమ్ అండ్ వీ దేర్ఫోర్ ఇన్ ద లేటర్ లైఫ్
1: ఇందులో శాశ్వతమైన ఆనందమని కాని శాశ్వతమైనటువంటి ఒక సుఖమని కాని ఏనాడు కూడా లేదు. అనిత్యం అసుఖం లోకం.
0: ఇన్ ది సెన్స్ ప్లెజర్స్ అండ్ ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ జాయ్ అట్ ఆల్. ఇట్ ఇస్ ఆల్ టెంపరీ అండ్ ఇట్ ఈస్ నాట్
1: కూడాను. సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం అన్నాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ బుద్ధ ఆల్సో హెస్ డిక్లేర్డ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ టెంపరీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్
1: గుర్తించినటువంటి వారి ఆనాటి మహారాజులు కనుకనే సర్వ సౌఖ్యములు ఉండినప్పటికీ సర్వ సదుపాయములు అనుభవించినప్పటికీ సర్వసంగ పరిత్యాగులై పరమాత్మని యొక్క ఆనందాన్ని అనుభవించి నిమిత్తమై అడవులకు ప్రయాణమై వెళ్లారు.
0: ద కింగ్ హూ కుడ్ ఎంజాయ్ బై నియర్ కమాండింగ్ ఎనీథింగ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ యాజ్ హీ రియలైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ హీ గేవ్ అప్ ఆల్ దీస్ కంఫర్ట్స్ వెంట్ టు ద ఫారెస్ట్ సీకింగ్ ద లైఫ్ ఆఫ్
1: త్యాగమే నిజమైన యోగమని కూడా వాళ్ళు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో ఫెల్ దట్ ఇట్ ఇస్ ద మెడిటేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు డ్యూ దెమ్.
1: లేక సర్వము భగవత్ యొక్క స్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించినప్పుడు ఇట్టి ఆత్మానందాన్ని మనం అనుభవించవచ్చు.
0: దెర్ ఇస్ అనదర్ వే అండ్ ది అదర్ వే ఈస్ టు సీ దట్ ది ఎంటైర్ నేచర్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ ఓన్లీ, దెన్ ఆల్సో వీ కెన్ గెట్ రియల్ బ్లిస్.
1: మానవుడు మూడు రకములైనటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపుల్స్.
1: ఇందులో మూడు రకమైనటువంటి ఆకాశములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశ ఆర్ స్కై.
1: మొదటిది భూతాకాశము.
0: ద ఫస్ట్ వన్ ఇస్ భూతాకాశ,
1: రెండవది చిత్తాకాశము,
0: ద సెకండ్ వన్ ఇస్ చిత్తాకాశ,
1: మూడవది చిదాకాశం,
0: ద థర్డ్ వన్ ఇస్ చిదాకాశ.
1: ఈ యొక్క భూతాకాశం అనగా మనకు కంటికి కనిపించేటువంటి ఈ భూమండలం అంతా కూడాను, అడవులు, చెట్లు, కొండలు, సముద్రము, నదులు, ఇవన్నీ కూడా నువ్వు భూతాకాశంలో చేరినవి.
0: భూతాకాశ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ కెన్ బి సీన్ బై ది ఐ, లైక్ ది ట్రీస్, ద రివర్, ద మౌంటైన్స్ అండ్ ఆల్ ది నేచర్ దట్ యూ కెన్ జస్ట్ సీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ఐ.
1: ఈ భూమండలం యొక్క నిడివి 8,000 మైళ్ళు ఉంటుంది.
0: ది డయామీటర్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈస్ 8,000 మైల్స్.
1: ఇది అంతయూ కాక దీనికంటే ఒక సూర్యమండలం అనేటువంటిది పెద్దదిగా ఉంటుండాలి.
0: దెర్ ఇస్ సన్ విచ్ ఇస్ బిగర్ దాన్ ఎర్త్,
1: అది 8,00,000 నిలువుగా ఉంటుంటాది.
0: ఇట్ ఈస్ 8,00,000 మైల్స్.
1: దీనికంటే అది చాలా పెద్దది.
0: దట్ ఈస్ మెనీ టైమ్స్ బిగర్ దాన్ ఎర్త్.
1: దీనికంటే ఇంకా గొప్పమనేటువంటిది నక్షత్రాలంతా ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ స్టార్స్ విచ్ ఆర్ మచ్ బిగర్ దాన్ సన్.
1: ఈ నక్షత్రాలు అమితమైనటువంటి దూరంగా ఉంటున్నాయి.
0: These stars are thousands of miles away, lakhs of miles,
1: crores of miles,
0: crores of miles away.
1: ఈ యొక్క నక్షత్రముల యొక్క నిడివి ఇట్టిది అట్టిదని ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: The diameter of these stars is so much that it is impossible to describe even.
1: కనుకనే ఇట్టి నక్షత్రముల యొక్క కాంతి ఒక్క క్షణమునకు, అనగా ఒక కనురెప్ప పాటకు 180,000-160,000 మైళ్ళు దూరం పోతుంటాయి.
0: లైట్ ఫ్రమ్ దీస్ స్టార్స్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్ పర్ సెకండ్.
1: ఈ ఇంత ప్రయాణం చేసేటువంటి ఈ వెలుతురు ఇంకా కొన్ని నక్షత్రములు వెళ్తూ ఈనాటికి కూడా నువ్వు భూమికి చేరలేకుండా ఉంటుండాలి.
0: ట్రావెలింగ్ అట్ సచ్ ట్రెమెండస్ స్పీడ్ ఆఫ్ 186,000 మైల్స్, ఇట్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రీచ్ ఎర్త్ అట్ సచ్ డిస్టెన్స్. దేర్ ఆర్ స్టార్స్.
1: ఈ విధంగా తాను ప్రయాణం చేస్తూ ఇది అంతా కూడా చేరితే ఈ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని చేరినటువంటిదే ఒక భూతాకాశం.
0: భూతాకాశ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, సన్, ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇంత భూతాకాశం అనేటువంటిది చిత్తాకాశంలో ఇమిడి ఉంటుంది.
0: సచ్ ఎ బిగ్ భూతాకాశ is only a part of chittakasha.
1: ఈ చిత్తాకాశం అనగా ఏమిటి? మనం సందర్శించినటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను మన చిత్రములో అణుమాత్రంగా నిలిచిపోతుంటున్నాయి.
0: ద మీనింగ్ ఆఫ్ చిత్తాకాశ ఈజ్ దట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ వీ కెన్ సీ బికమ్ ఎ స్మాల్ పార్ట్ అండ్ పార్సల్.
1: ఈ భూతాకాశం అంతా కూడాను ఈ చిత్తాకాశంలో చిన్న రూపకంగా నిలిచిపోతుంటుంది.
0: ద ఎంటైర్ భూతాకాశ విల్ రిమైన్ ఓన్లీ యాజ్ అ స్మాల్ పార్టికల్ ఇన్.
1: అదే మానసిక తత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వంలో కూడాను చిదాకాశం అనేటువంటిది చాలా మరింత దీనిగా నిలిచిపోతుంటుంది.
0: ఈవెన్ దిస్ చిత్తాకాశ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ఈజ్ ఓన్లీ అ స్మాల్ పార్ట్.
1: ఈ చిదాకాశమే ఆత్మస్వరూపము.
0: దిస్ చిదాకాశ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: ఈ ఆత్మ ఎందే భూతాకాశము, చిత్తాకాశము ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ దిస్ ఆత్మ, దిస్ భూతాకాశ అండ్ చిత్తాకాశ ఆర్ సబ్బజ్
1: సమస్త బ్రహ్మాండం అంతా కూడాను ఈ యొక్క ఆత్మతత్వము నుండి ఇమిడి ఉండటం చేతనే ఆత్మనే సర్వస్వము అనేటువంటి దీనిలో మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: ద ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఆత్మ. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ ఆత్మ ఈజ్ ఎవ్రీథింగ్.
1: ఇట్టి ఆత్మానందాన్ని అనుభవించడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ఇట్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్ దిస్
1: ఆనందమయులై కూడాను ఆనందాన్ని అనేక విధములుగా కూడాను బయట ప్రపంచంలో మనం వెతకడానికి ప్రయత్నిస్తున్నాము.
0: ఆల్దో వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మానంద ఇట్ సెల్ఫ్, స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు సర్చ్ ఫర్ ఆత్మానంద ఎల్స్వేర్.
1: అంతర్ముఖం గావించుకోవాలి.
0: మ్యాన్ హ్యాస్ టు టర్న్ హిజ్ థింకింగ్ ఇన్వర్డ్స్.
1: మన దృష్టి బహిర్ముఖంలో తిరుగుతున్నంత కాలం కూడాను మనకి ఆత్మానందం లభ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ యువర్ విజన్ గోస్ అవుట్వర్డ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మ.
1: కస్తూరి మృగము ఏదో కొంత వాసనను గమనించి అడవంతా సంచరిస్తుందట తన యొక్క కస్తూరి వాసన ఎక్కడ నుంచి వస్తుంది.
0: మస్క్ డియర్ గెటింగ్ ది స్మెల్ ఆఫ్ మస్క్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్.
1: తిరిగి తిరిగి తిరిగి ఈ కస్తూరి మృగము అలసిపోయింది.
0: Going in search of that particular smell, it got tired and
1: exhausted.
0: It went near a tree and in the shade of the tree it wanted to take
1: a rest. As it was tired, it came to the edge of the tree and kept its nose and
0: its mouth near its stomach and it went to sleep.
1: తక్షణమే అక్కడి నుంచి ఏదో కస్తూరి వాసన ప్రారంభమైంది.
0: ఇమ్మీడియట్లీ ఇట్ గాట్ ద స్మెల్ ఆఫ్ మస్క్.
1: క్రమక్రమేణా ఈ వాసన తన నుండే వస్తుండదని గుర్తించింది.
0: గ్రాడ్యువలీ ఇట్ రియలైజ్ దాట్ ద స్మెల్ ఆఫ్ మస్క్ ఇట్ ఇస్ గెటింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ బాడీ.
1: అప్పుడు ఈ యొక్క మృగము ఇంకెక్కడ కూడా సంచరించకుండా ఒకే స్థానంలో నిలిచిపోయింది.
0: వన్స్ ఇట్ రియలైజ్ దిస్ ట్రూత్ ఇట్ స్టేడ్ దేర్ ఇట్సెల్ఫ్ వితౌట్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్.
1: అదే విధంగానే మానవుడు ఈనాడు ఈ ఆనందము బాహ్య ప్రపంచమునందు ఉన్నదని ప్రపంచములో సర్వత్రా కూడా సంచారం చేస్తున్నాడు.
0: లైక్ ద మస్క్ డియర్ మ్యాన్ టుడే థింకింగ్ దట్ జాయ్ ఇస్
1: ఏ ఉద్యోగంలో నాకు ఆనందం లభిస్తుందో అని ఉద్యోగాల కోసం ప్రాకులాడుతున్నాడు.
0: థింకింగ్ దట్ జాయ్ ఇస్ obtaining and getting a job, he is looking for
1: ye vyaparamlo naaku aanandam labhistundo ani vyaparamto kungipothunnadu.
0: Expecting joy in business, he is also undertaking business.
1: Ye vyavsayamlo naaku aanandam labhistundo nu ratrim pagalu shraminchipothunnadu.
0: Similarly, expecting joy in cultivation and in agriculture, he is
1: tana aanandam vyavsayamlo ledu vyaparamlo ledu udyogamlo ledu tana aanandam tana yende untunnadi.
0: His joy is not found either in the business or in the agriculture or in job. It is
1: kanaka manavudu tana drushtini bahirmukham gaavinchukunnanta kaalam kudanu aanandaniki dooram gaane untadu.
0: So long as man allows his vision to go external, he will be distant from the real
1: joy. Yenadu tana drushtini tana antarmukham gaavinchukunnu aanade satyanandamunu anubhavistadu.
0: Only when he turns his vision inward, he will be able to enjoy the bliss.
1: Adi amaraanandamu. అదే ఆత్మానందము, అదే అమృతానందము.
0: దట్ ఈస్ ఆత్మానంద అండ్ అమృతానంద.
1: ఇట్టి ఆనంద నిమిత్తమై మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడా సమీపించటం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ దిస్ రియల్ ఆనంద ఆర్ ఆనంద.
1: లోక సంబంధమైన ఆనందములు క్షణికములని తెలుసును.
0: ది ఓన్లీ జాయ్ ఈజ్ ఓన్లీ టెంపరీ. దిస్
1: తాను తెలుసుకుడును తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ఫ్యాక్ట్ స్టిల్ హీఈస్ నాట్
1: తన తెలివితేటలు అన్ని కూడా బహిర్ముఖం గావించుకుంటున్నాడే కాని అంతర్ముఖంగా అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: హీఈస్ డెవలపింగ్ ఆల్ హిస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు గో ఇన్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కావాలని పరిశోధనలు జరుపుతున్నాడు.
0: హీఈస్ undertaking a lot of research.
1: వైజ్ఞానికుడు తన శాస్త్రం లోపల బహిర్ముఖమైనటువంటి పరిశోధనలు సల్పి బహిర్ముఖమైన సత్యాన్ని గుర్తించుకుంటున్నాడు.
0: సైంటిస్ట్ ఈజ్ మేకింగ్ రీసెర్చ్ ఇన్ టు ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కానీ ఈ పరిశోధనల వల్ల అంతర్ముఖమైన ఆనందం తనకు అర్థం కాదు.
0: బట్ బై సచ్ కైండ్ ఆఫ్ రీసెర్చెస్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ టేస్ట్ ఆఫ్ ద ఇన్నర్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఏనాడు ఆత్మానందమును అనుభవించాలని కోరుతాడో
0: only that day when he aspires to have atmananda.
1: మానవుడు బహిర్ముఖమైనటువంటి దృష్టిని కొంతవరకు అణుచుకోవటానికి ప్రయత్నించాలి.
0: సచ్ ఎ మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్ హిస్ విజన్ గోయింగ్ ఎక్స్టర్నల్.
1: దైవమునందే ఇది ఆత్మానందం మనకు ప్రాప్తించును కాని వస్తు వాహనాదులు కందు కాని విషయములు ఎందుకు కాని వ్యక్తులు ఎందుకు కాని మనకి ఈ ఆనందం లభించదు.
0: వన్ కెన్ గెట్ బ్లిస్ ఆఫ్ దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ ఓన్లీ ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్ and not in the external objects or in the nature.
1: కనుక అట్టి ఆనంద నిమిత్తమై ఆనాటి గోపికలన్నీ కూడాను అనేక విధమైనటువంటి పరితాపములు అనుభవిస్తూ వచ్చారు.
0: గోపికాస్ ఆఫ్ దోస్ డేస్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆనంద మేడ్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ఓ దైవమా, నిన్ను వదిలి ఒక్క క్షణమైనా మేము ఉండలేము.
0: దే ప్రేడ్, ఓ లార్డ్, వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ వితౌట్ యు ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: నీ తత్వమే మా తత్వంగా మారిపోవాలి.
0: యువర్ ప్రిన్సిపల్ షుడ్ బికమ్ వన్ విత్ అవర్ ఓన్.
1: మా తత్వమే నీ సత్యంగా మారిపోవాలి.
0: అవర్ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బికమ్ ట్రూత్.
1: సత్యమే తత్వం కావాలి, తత్వమే సత్యం అయిపోవాలి.
0: ట్రూత్ మస్ట్ బికమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బికమ్.
1: ఈ విధమైన ప్రజ్ఞాన దృష్టితో వాళ్ళు పరిశీలన చేస్తూ వచ్చారు.
0: విత్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దే అప్రోచ్ టు అండర్స్టాండ్
1: ప్రజ్ఞానమనే బ్రహ్మగా భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ దట్ కైండ్ ఆఫ్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మాని మహావాక్యములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దోస్ పీపుల్ రికగ్నైజ్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది మహావాక్య ప్రజ్ఞాన.
1: క్షణమైనా దైవాన్ని వదిలి ఉండేటువంటి వారు కాదు.
0: దే వర్ నాట్ ప్రిపేర్ టు లివ్ ఈవెన్ ఫర్ అ మోమెంట్ వితౌట్ డివినిటీ అండ్
1: దైవం. ఏ రూపము ధరించినప్పటికీ ఆ రూపంలో సమీపంగానే తాము జీవించాలని ఆశించేటువంటి వారు.
0: దే వర్ ఆస్పైరింగ్ టు లివ్ టు డివినిటీ ఇన్ విచ్ అవర్ ఫారం హీ టేక్స్
1: సర్వత పాడిపాదం. భగవంతుడు సర్వస్వరూపుడు.
0: గాడ్ టేక్స్ ఎవ్రీ ఫార్మ్
1: సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: హీఈస్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి పరమాత్మను ఎక్కడని వారు పరిశోధన చేయటం.
0: వేర్ కెన్ యూ గెట్ హిమ్ ఎక్స్క్లూజివ్లీ.
1: ఎక్కడ అన్వేషణ జరపటము.
0: వేర్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ వన్ ప్లేస్.
1: అంతా భగవంతుని యొక్క సంకల్పమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ద సంకల్ప అండ్ ద విల్ ఆఫ్ లార్డ్.
1: ఏకోహం బహుశ్యామని తానే సంకల్పించుకున్నాడు.
0: లార్డ్ హ్యాడ్ ఎ సంకల్ప అండ్ విల్ దట్ హీ వాజ్ వన్.
1: సర్వరూపములను తానే.
0: ఆల్ ది ఫార్మ్స్ ఆర్ హిజ్.
1: వీటిని సంకల్పించుకుని అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించమనే కర్మ ఉపాసన జ్ఞాన మార్గాన్ని అందిస్తూ వచ్చాడు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ కర్మ ఉపాసన అండ్ జ్ఞాన యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ మార్గముల ద్వారా అనంత స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఏకస్వరూపుడైనటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: బై ఫాలోయింగ్ దీస్ త్రీ పాత్స్ వన్ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ద
1: ప్రభువుకు అనేక నామ్.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ బట్ విత్ డిఫరెంట్ నేమ్స్.
1: అంతేకాని అనంతత్వాన్ని ఏకత్వంగా మనం భావించాలి, అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ ఫీల్ అండ్ ఎంజాయ్ ది డైవర్సిటీ విత్ ది అండర్లయింగ్.
1: ఈ ఏకత్వాన్ని అనేకత్వంగా కూడా మనం భావిస్తున్నాము.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ టుడే వీఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైవర్స్ వేస్ ది అండర్లయింగ్ రియల్ యూనిటీ.
1: కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టు డూ.
1: మానవునికి క్షణ క్షణము కూడా సందేహంతోనే మునిగిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ వేరియస్ టైప్.
1: మానవుడంతా కూడా భేదములతో బాధలతో నిండి ఉంటున్నాడు.
0: Man is full of pain and
1: ఎక్కడ చూచినా భేదము.
0: Wherever he sees
1: కుల భేదము, మత భేదము, లింగ భేదము, వ్యవస్థల భేదము, ఆశ్రమ భేదములు, అన్ని భేదములే.
0: Differences based upon the caste, the community, the religion, the sex and everything else.
1: యుద్ధ భయము, అధిక భయము, ఇంకా ఆస్తి భయము, సర్వము భయమే.
0: And another thing is fear of the war, fear of the
1: అనావృష్టితో భయము, అధిక వృష్టితో భయము, యుద్ధములతో భయము, కరుకాటకాలతో భయము. ఈ భయము భేదములు ఈ రెండే మానవుని బంధిస్తుంటున్నాయి.
0: ది ఫియర్ అండ్ ది సెన్స్ ఆఫ్ డిఫరెన్స్ దీస్ ఆర్ బైండింగ్ మ్యాన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఈ బాధలు భేదములు పోవాలనుకుంటున్నప్పుడు కనక్రమీణ త్యాగం మనం అవలంబించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ the fear and the difference, you must develop sacrifice.
1: Jagam chetane bhayamu bhedamulu nirmoolam avutayi.
0: By a sense of sacrifice you can free yourself from fear.
1: Jagam anaga emiti?
0: What do you understand by sacrifice?
1: Kevalam illu vaakalu vadalatamu, kutumbalu vadalapettatamu, aranyale potam, idi kaadu tyagamu.
0: Sacrifice doesn't stand for giving up the family and going to the forest.
1: ఇది కేవలము మానవత్వం ఉండేటువంటి యొక్క భేదభావం మనం దూరం చేయాలి.
0: ది ఓన్లీ సాక్రిఫైస్ రిఫర్ టు హియర్ ఈజ్ సాక్రిఫైసింగ్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
1: చాలమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదియే యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవి కేగుట కాదు.
0: గివింగ్ అప్ ద బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ మ్యాన్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. Not giving up the family.
1: ఇలాంటి దుష్ట భావాన్ని మనం వదలటమే నిజమైన త్యాగం.
0: Giving up the wicked and the bad ideas in the man, that is real త్యాగం.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క సత్యంలో మనము ప్రవేశించాలి.
0: We have to enter into an area and the belief and the faith that everything is performed for the sake of the
1: మానవ జాతి. లౌకికంగా భౌతికంగా ఎంతయో అభివృద్ధి గాంచినది.
2: అని నైతికంగా చూస్తే క్షుద్ర విమర్శలు సంకుచితమైన భావములు మితిమీరిపోతున్నాయి.
0: బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మొరాలిటీ
3: there is a lot of meanness and wickedness.
2: ఏది చూచినా, ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా స్వార్థం స్వార్థం స్వార్థం. స్వార్థం యొక్క చేతిలో కీలుబొమ్మై జీవిస్తున్నాడు మానవుడు.
3: Whatever he sees, whatever he tells, whatever he thinks, everything is emanating from selfishness, selfishness.
2: ఈ స్వార్థము సప్రయోజనమైనటువంటి యొక్క సంకేతం ఏనాడు మనం త్యజించుతామో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తి.
3: Only when we give up the bondage of the selfishness and the self-interest, then only we will be able to just experience divinity.
2: కనుకనే ఈ స్వార్థం అనేటువంటి దానిని మనం పరార్థంగా మనం మార్చుకోవాలి.
3: We have to transform this selfishness into parartha and experience
2: sarvamu bhagavati karma ga mana visheshinchali.
3: We must believe everything is an act of God and for God.
2: Anandamunande manam jeevinchutunnam anetundi bhavanni mana abhruddhi gavinchukovali.
3: We have to develop the feeling that we are living only by the bliss of divinity.
2: Dukkhamu dukkhamu dukkhamulaku roopam emiti?
3: Sorrow, we say sorrow. What is the form of sorrow?
2: Ee yokka managa yokka bhramtulu yokka vikalpame.
3: It is the manifestation of all the illusions which cause us to
2: roopam ledu.
3: There is no form for sorrow.
2: Tana vaanchinchinatundi labhinchukunda povatame dukkhaniki kaaranamu.
3: If one doesn't get what one aspires for, it leads him to sorrow.
2: Ee vaanchalku reason emiti? Deeniki kaaranam emiti?
3: What is the reason for these desires?
2: Ee vaanchalanta kuda nu jagat swaroopamainatundi yokka bhramtule.
3: All these desires are the illusions of the world.
2: Bhramtulu atithimainatundi yokka sthitilo manam praveshinchali.
3: If we can enter into a transcendental stage of where
2: bhramtulu gunam chetane labhinchinatundivi,
3: if we are free from illusion, then we will be
2: gunaatitu bhagavantudu.
3: God transcends all the attributes and
2: guna. Atithaina manam chendinappude ee bhramalanta kuda nu brahmamayanga maaripothayi.
3: Only when we reach the stage when we transcend all these gunas, we will be free from illusions.
2: Kanukane aanaati gopakulu yokka bhramtulu anni kudunu kevalam oka krishna bhramti tappa anya bhramtulu valiki ematramu levu.
3: The gopikas of those days only had one illusion, if you can call that illusion at all, illusion of krishna.
2: Varu gopakulu kadavaledu.
3: They didn't have any other.
2: Ee vela shastra itihasa puranamulanu patinchaledu.
3: They did not study Vedas and
2: the ye yagyagadi krutulu aacharinchaledu.
3: They did not perform any sacrifices.
2: Nirmalamainatundi prema nishwarthamainatundi yokka karma.
3: They had only a pure heart and pure love, and every act emanating
2: prema okkate chalu.
3: That love itself is sufficient.
2: Adi ananya prema.
3: That prema, that love which is unique,
2: danine parama bhakti.
3: That may be described as
2: danine sadhya bhakti anu kodanu cheptovachunu.
3: Great devotion, parama bhakti.
2: Prema ekkada undo akkade siddha untadi.
3: Where there is love, there is shraddha.
2: Ekkada siddhalo siddha vallavate gnanam, akkada gnanam erpadutundi.
3: Where there is earnestness and interest, then there
2: ekkada gnanamo akkade sadhana.
3: Where there is wisdom, there is sadhana.
2: Ekkada sadhana akkade sadhyam.
3: Where there is sadhana, one would be able to reach
2: the goal. Sadhyame parama bhakti.
3: That sadhyam,
2: parama bhakti e ananya bhakti.
3: This parama bhakti itself is called ananya bhakti.
2: Idiye nijamainatundi tyagam.
3: This is true sacrifice.
2: Tana yokka deha bhramtulu kani, mano vanchalu kani.
3: One should not have one's own illusions of the body and
2: attachment to the body and desire.
3: For gopikas, all these things were only one thing and about that. That is about Krishna.
2: Kanuka ee naadu manaku kavalsinatundi kaligamulo naamamu.
3: In the Kali age, what we really need is the name, sacred name.
2: Dhanamu. Dhanamu.
3: Sacrifice.
2: నామము దానము రెండే మనకు ప్రధానము.
3: దేర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్.
2: ఏ దానము, ఏ నామము.
3: వాట్ నేమ్ అండ్ వాట్ ధ్యానం.
2: దానమంటే నామం పెట్టడం కాదు, దానమంటే అన్నదానము, నామం అంటే భగవత్ నామము.
3: దాన హియర్ చారిటీ రెఫర్స్ టు ఫీడింగ్ ది ఫుడ్, గివింగ్ ఫుడ్ యాజ్ చారిటీ.
2: కారణమేమిటి? అన్నం బ్రహ్మ.
3: Food itself is Brahma. That is how you should
2: ఆ బ్రహ్మతత్వాన్ని ఈ రూపంలో మనం అనుభవించాలి.
3: We should enjoy the bliss of Brahmatattva in giving food.
2: నామములో నామిని మనం దర్శించాలి.
3: we have to get a vision of the named one in the name.
2: కల్పని ఇక్కడ జగచైతన్యములు రెండు కూడాను నామనామములుగా ఉంటున్నాయి.
3: ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫార్ ది నేమ్
2: దీనినే క్షేత్రజ్ఞ క్షేత్రముగా రూపొందుతున్నాయి.
3: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ క్షేత్రజ్ఞ.
2: ఇది ఆత్మ అనాత్మగా రూపొందుతున్నాయి.
3: ద సేమ్ థింగ్ మే బి ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ అండ్ అనాత్మ.
2: దీనినే దేహీ దేహములను కూడా పిలువబడుతున్నాయి.
3: ది సేమ్ థింగ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బాడీ అండ్ ది ఇన్వెలప్
2: శరీరము శరీరీ అని కూడా పిలువబడుతున్నాయి.
3: సేమ్ థింగ్ మే బి కాల్డ్ యాజ్ శరీరము అండ్ శరీరం.
2: ఒకటి చైతన్యము ఒకటి జడము.
3: దాట్ మీన్స్ వన్ ఇస్ కాన్షియస్.
2: ఈ జడ చైతన్యముల యొక్క విభాగము గావించడమే మన ప్రధానమైనటువంటి యొక్క సాధన.
3: ద రియల్ సాధన విచ్ యు నాట్ అండర్టేక్ ఈస్ టు
2: రెండింటిని ఏకత్వం గావించడమే ప్రధానమైనటువంటి సాధన.
3: విల్ హావ్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
2: అందులో మనం ఏకమైనప్పుడే ఈ దివ్యత్వాన్ని మనం అనుభవిస్తాం.
3: వెన్ విల్ బికమ్ వన్ విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ వీ ఎంజాయ్ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా, ప్రేమ చేతనే పరమాత్మను పొందుటకు ప్రయత్నించాలి.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఓన్లీ త్రూ లవ్ వీ షుడ్ బి ఏబుల్ టు
2: గెట్ దట్. ప్రేమ తప్ప అన్య మార్గంలో ఏమాత్రం కూడా భగవంతుని మనం పొందలేము.
3: వీ కెనాట్ గెట్ గాడ్ బై ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ లవ్.
2: తపమును చేయవచ్చును,
3: వన్ పర్ఫార్మ్
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సత్కర్మలుగా భావించవచ్చు.
3: దిస్ మే బి ఇన్ ఎ వే డిస్క్రైబ్డ్ యాజ్ గుడ్ యాక్టివిటీ.
2: ఇంకా యజ్ఞయాగాది క్రతంలో ఆచరించవచ్చు.
3: యజ్ఞ అండ్ ది అదర్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్
2: ద్వారా ఒక చిత్తశుద్ది కలగవచ్చు.
3: త్రూ దాట్ వన్ మే బి ఏబుల్ టు అక్వైర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
2: ఇది చిత్తశుద్ధియే కర్మ. ఈ కర్మల ద్వారా చిత్తశుద్ది కలగవచ్చు.
3: ఆల్ ద యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై ది హార్ట్.
2: తద్వారా మనము స్వర్గాన్ని పొందవచ్చును.
3: త్రూ దాట్ వీ మే బి ఏబుల్ టు గెట్ హెవెన్.
2: క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. తిరిగి ఆ యొక్క పుణ్యఫలములు నశించిన తక్షణమే తిరిగి మత్స్యలోకములు రావాల్సింది.
3: వన్స్ యూ ఎంజాయ్ ది మెరిట్స్ ఆఫ్ ఆల్ గుడ్ యాక్షన్స్ ఇలా అగైన్ కమ్ డౌన్.
2: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని కోరే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ఓన్లీ టెంపరరీ జాయ్.
2: ప్రేమ ఒక్కటి మాత్రమే డైరెక్ట్ గా భగవంతుని చెందడానికి వీలవుతుంది.
3: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ కెన్ లింక్ యూ అప్ అండ్ టేక్ యూ డైరెక్ట్లీ టు గాడ్.
2: సర్వులను మనం ప్రేమగా మనం చూడాలి.
3: వీ హావ్ టు లుక్ అబౌట్ ఎవ్రీ వన్.
2: సర్వులు ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమ స్వరూపాన్ని మనం దర్శించాలి.
3: వీ హావ్ టు గెట్ అట్ ద విజన్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్
2: ప్రేమని. ఎవ్రీ మానవుడు జగత్తులో కానరాడు.
3: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ ఇస్
2: ప్రేమకు ఎన్ని రూపంలో ఎన్ని నామంలో పెట్టవచ్చును.
3: యూ మే గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్
2: కానీ ప్రేమ ఒక్కటే.
3: బట్ లవ్ ఈజ్ వన్ అలోన్.
2: కనుకనే ఇట్టి ప్రేమను పొందడానికి మూడు మాత్రం ఆటంకములు చేస్తున్నాయి.
3: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
2: అవే మన పరమ శత్రువులు.
3: దీస్ ఆర్ అవర్ త్రీ గ్రేట్
2: శత్రువులు. ఎవరు?
3: వాట్ ఆర్ దోస్ త్రీ ఎనిమీస్?
2: కామ క్రోధ లోభ.
3: దోస్ త్రీ ఆర్ కామ క్రోధ అండ్ లోభ.
2: ఈ కామక్రోధ లోభములు మూడు కూడాను పరమ శత్రువులుగా రూపొంది సాధకుని అన్ని విధముల కూడాను తను బంధిస్తున్నాయి.
3: డిజైర్, యాంగర్ అండ్ మైజర్లీనెస్, దీస్ ఆర్ బైండింగ్ మ్యాన్ టు ఆల్ ది
2: మూడింటి యొక్క సంహార నిమిత్తమే రామాయణము భారతము భాగవతము ఈ మూడు కూడా తయారైనవి.
3: ద త్రీ స్క్రిప్చర్స్ రామాయణ భారత అండ్ భాగవత కమింగ్ టు ఎగ్జిస్టెన్స్.
2: రామాయణం లోపల రావణుడు కామంగా రూపొందుచూ వచ్చాడు.
3: ఇన్ రామాయణ రామ ట్యాకిల్ దిస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డిజైర్.
2: తద్వారా క్రమక్రమేణా ముదిరిపోవటం చేతనే తనకు తాను తన యొక్క వంశమును కూడా నాశనము గావించుకున్నాడు.
3: ది రామాయణ టీచర్ ది లెసన్ దట్ డిజైర్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ఆల్ లిమిట్స్ విల్ కమ్ విల్ బ్రింగ్ ద ఎంటైర్ క్లాన్.
2: కాలు పెరిగి పెన వేసుకుని ఊరిగా మారిపోయింది ఈ రావణుకు.
3: దిస్ డిజైర్ ఎక్సీడెడ్ ఆల్ లిమిట్స్ అండ్ ఇట్ బికేమ్ ఎ కాజ్ ఫార్ ది రూయిన్ ఆఫ్ రావణ.
2: తద్వారా తన వంశంని నాశనం చేసుకున్నాడు, తన జాతిని కూడా భస్మం చేసుకున్నాడు.
3: త్రూ సచ్ కైండ్ ఆఫ్ అన్డిజైరబుల్ డిజైర్స్ అండ్ ఎక్సెసివ్ డిజైర్.
2: ఇది మనం రామాయణంలో గుర్తించవచ్చినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంశం.
3: దిస్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్ విచ్ యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ రామాయణ.
2: భాగవతములో
3: ఇన్ భాగవత
2: దీనిలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీరు కేవలం ఒక ద్వేషంతో జీవిస్తూ వచ్చారు. క్రోధము
3: హిరణ్యాక్ష అండ్ హిరణ్య కశ్యపు దే లివ్డ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
1: హిరణ్యకశిపుడు కేవలం హరి ద్వేషి.
3: హిరణ్యకశిపు హేటెడ్ హరి.
1: ఈ క్రోధము మండిపోయేటువంటిది.
3: దిస్ హేట్రెడ్ బర్న్డ్ హిమ్.
1: కానీ హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు? ఈనాటి యొక్క వైజ్ఞానికుల లోపల మితిమీరినటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
3: ఇఫ్ యూ కంపేర్ హిరణ్యకశిపు టు ద సైంటిస్ట్ ఆఫ్ టుడే, హీఈస్ ఫార్ సుపీరియర్ టు ద సైంటిస్ట్ ఆఫ్ టుడే.
1: సర్వత్రా పరిశోధనలు గావించాడు.
3: హీ హాడ్ కండక్టెడ్ రీసెర్చ్ ఇన్ ఆల్ ఏరియాస్.
1: పంచభూతములను అస్తమునందు వశం చేసుకున్నాడు.
3: హీ హాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: భగవంతుడు ఎక్కడ ఎక్కడ అని సముద్రాలంతా గాలించాడు.
3: ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ వెంట్ టు ఫైండ్ గాడ్ ఇన్ ఆల్ ద ఓషన్స్.
1: చేపవలే జలములో సంచరించాడు. పక్షివలే ఆకాశంలో ఎగురుతూ వెళ్లాడు.
3: లైక్ ఫిష్ హీ వెంట్ టు ద ఓషన్స్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
1: ఎన్ని సేవలు సంపాదించి ప్రయోజనం ఏమిటి?
3: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్ ఆల్?
1: ఇవన్నీ ఇప్పుడు భౌతిక శక్తులే.
3: దిస్ ఆర్ ఆల్ ది ఎనిమీస్ ఆఫ్ డివోషన్.
1: దైవాన్ని మరిచిన తర్వాత ఎన్ని ఉండి ఏం ప్రయోజనము?
3: ఇఫ్ వన్ ఫర్గెట్స్ గాడ్ వాట్ ఎవర్ ఎల్స్ వన్ మే హ్యావ్ వాట్ ఈస్ ది యూజ్?
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్ గాడ్ అన్నారు.
3: హీ డిక్లార్డ్ దట్ హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మరిచినటువంటి శక్తిని ఎన్ని సంపాదించే ప్రయోజనం ఏమిటి?
3: వాట్ ఎవర్ పవర్స్ యూ అక్వైర్ విచ్ మేక్ యూ ఫర్గెట్ గాడ్, వాట్?
1: దైవాన్ని మరచడం చేతనే క్రోధం మితిమీరిపోయింది.
3: ది హేట్రెడ్ అండ్ యాంగర్ ఎక్సీడెడ్ ఆల్.
1: ఈ కోపం కలిగినటువంటి వానికి అన్ని కూడా నష్టములే కష్టములే.
3: ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్ హీ కమ్స్ టు,
1: వారికి నిందలే నిష్ఠూరములే. సమాజంలో మంచి పేరుని ఏమాత్రం పొందలేడు.
3: హీ కెనాట్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ అట్ ఆల్.
1: కన్న కొడుకు గాని కట్టుకున్న భార్యకు గాని తాను విరోధిగానే మారుతాడు.
3: హీ బికమ్స్ ఎన్ ఎనిమీ ఈవెన్ ఫర్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
1: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
3: నథింగ్ కెన్ బికమ్ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎ పర్సన్.
1: పాపపు పనులను చేయొచ్చు చీపొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
3: హీ కమిట్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిన్స్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి డిస్గస్టెడ్ విత్ హిమ్.
1: తనకని భంగపుచ్చును.
3: హీ వుడ్ లూజ్ ఆల్ హిస్ వెల్.
1: తనకు గల గౌరవం దగ్ధం చేయు.
3: ఆల్ ద గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్. హీ బికమ్స్ ఎన్ ఎనిమీ ఈవెన్
1: కోపము వలన సర్వము చెడుగు.
3: అన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ ఎవ్రీథింగ్ విల్ బి.
1: హిరణ్యకశిపుడు కట్టగట తన కన్న కుమారుడనేటువంటి యొక్క ప్రేమ కూడా లేకుండా కుమారుని కూడా నానా అవస్థను పెట్టాడు.
3: దిస్ ఇస్ ఇలస్ట్రేటెడ్ ఈవెన్ విత్ కేస్ ఆఫ్ హిరణ్యకశిపు హూ బికేమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ హిజ్ ఓన్ సన్ అండ్ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ టు హిజ్ ఓన్ డియర్ సన్.
1: కనుకనే భాగవతము లోపల ఈ క్రోధమునకు హిరణ్యకశిపుడు చాలా ప్రతీతి.
3: ఇన్ భాగవత హిరణ్యకశిపు స్టాండ్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫార్ ఎక్సెసివ్.
1: భారతము, ఈ భారతంలో మహాలోభి దుర్యోధనుడు.
3: దెన్ నెక్స్ట్ ఈజ్ మహాభారత. ది దుర్యోధన స్టాండ్స్ ఫార్ మైజర్లీనెస్.
1: హక్కులు కలిగినటువంటి వారికి, వారికి బాధ్యత ఉండినటువంటి వారికి ఏమాత్రం కూడా అవకాశం అందించలేదు.
3: పీపుల్ హూ హ్యాడ్ రైట్ టు ప్రాపర్టీ వర్ నాట్ గివన్ దట్ పర్టికులర్ రైట్ అట్ ఆల్ బై హిమ్.
1: పాండవులు ధర్మమూర్తులైనప్పటికీ,
3: పాండవాస్ ఫర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: సూర్య మనమోపేటువంటి యొక్క స్థలం కూడా ఇవ్వనని అంత లోభిగా మారిపోయాడు.
3: దుర్యోధన బికేమ్ సచ్ ఎ గ్రేట్ మైజర్. హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ ఈవెన్ ఎ స్మాల్ పార్టికల్ ఆఫ్ ల్యాండ్.
1: తనది కాలినటువంటి భారతము, ఈ భారతములో మహాలోభి దుర్యోధనుడు.
3: దెన్ నెక్స్ట్ ఈజ్ మహాభారత. ది దుర్యోధన స్టాండ్స్ ఫర్.

0: enjoy the pleasures of things which really do not belong to him.
1: తనది కానిదంతటి దాన్ని తాను అనుభవించాలని ఆశించి దాన్ని ప్రయత్నించేటువంటి వాడు ఎవరనగా దొంగ అన్నారు.
0: హూ ఈజ్ దట్ పర్సన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ థింగ్స్ విచ్ డు నాట్ బిలాంగ్ టు హిమ్? హీ ఈజ్ ఎ థీఫ్.
1: దొంగను శాస్త్రం కాని ప్రభుత్వం కాని నిషేధించింది.
0: బీట్ స్క్రిప్చర్స్ ఆర్ ది గవర్నమెంట్ దే కండెమ్ ఎ థీఫ్.
1: కారణం ఏమిటి? తనది కానటువంటి దానిని తాను ఆశిస్తున్నాడు.
0: What is the reason for that kind of
1: treatment?
0: A thief wants to enjoy things which are really, which do not On account of this, he was put to all types of shame.
1: ఏ కించిత్ మాత్రం కూడా ఇతరులకు ఇచ్చి పుచ్చుకునేటువంటి యొక్క విశాల భావం కోల్పోయినాడు.
0: He lost all the capacity to give anything to people who are entitled for it.
1: కనుకనే లోభిమానిని లోకమ్ము లోపల అనేక విధములుగా అడగడానికి ప్రయత్నిస్తే ఏమి దాంతో ప్రయోజనం ఉండదు.
0: Therefore, in the world, if you ask for anything from a miser, you are not going to get anything at all.
1: ఇలాంటి యొక్క లోభితత్వమును అనుభవించటం చేతనే దుర్యోధనుడు తన జీవితాన్ని తన యొక్క వంశాన్ని కూడా నాశనం గావించుకున్నాడు.
0: As Duryodhana was such a great miser, he became responsible for
1: kanuka ramayanam lopala kamamu bhagavatam lopala krodhamu bharatam lopala lobhamu ee moodinti dwarane ee yokka puranamalanta kudanu manavuniki chakkaga prabodhistu vachayi.
0: In ramayana the desire and in bhagavata anger and in bharata it is the miserliness. These are the things which the bad effects of all these things are.
1: Ee kaligam lopala మూడు కుడును కూడినటువంటి మానవుడుగా తయారవుతున్నాడు.
0: ది మ్యాన్ ఆఫ్ కలి హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్.
1: రామాయణంలోని కామము ఈయందు ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే దెర్ ఈస్ దట్ డిజైర్ ఆఫ్ రామాయణ ఇన్ హిమ్.
1: భాగవతంలోనేటువంటి క్రోధం కూడా తాను నిండి ఉంటుండాలి.
0: యాంగర్ ఫౌండ్ ఇన్ భాగవత ఆల్సో ఈస్ ఫౌండ్ ఇన్
1: భారతంలోని లోహత్వం కూడా నిండి ఉంటుండాలి.
0: ది మైజర్లీనెస్ found in Duryodhana.
1: గుణముండటం చేతనే ఆ యొక్క వ్యక్తులంతా కూడా హతమారిపోగా ఈ మానవుని యందు మూడు గుణములు కూడా నిండి ఉండటం చేత వీడు ఇంకా ఎన్ని విధమైనటువంటి హీన స్థితికి జారిపోతాడు.
0: ద మెన్ ఆఫ్ దోస్ డేస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈవెన్ వన్ వీక్నెస్ అండ్ వన్ ఈవిల్ క్వాలిటీ దే కేమ్ టు సచ్ సఫరింగ్ అండ్ రూయిన్.
1: ఈ సర్వ దుర్గుణములు కూడాను ఒక సర్వేశ్వర నామంతోనే మనం పరిహారం గావించుకోవచ్చును.
0: By the name of the Lord, you can be free from all the weaknesses and problems.
1: Kanuka ee naadu Shivaratri, Shivaratri. Shivaratri anaga enti? Mangalakaramainatundi ratri.
0: Today is Shivaratri. What does Shivaratri mean?
1: Ratri anaga chikatito koodinatundi.
0: It is an auspicious night.
1: Kaani ee naadu Shivaratri mangalakaramainatundi yokka deento koodinatundi.
0: As night is always associated with lack of auspiciousness.
1: Anaga chandrama manaso jata chacho suryo jayata. Manasukunu chanduniki sanniha sambandha bandhavyam untundadi.
0: There is a close relationship between mind and moon.
1: Ee naadu chaturdashi.
0: Today is chaturdashi.
1: Chanduniki 16 kalalu.
0: There are 16
1: manavuni manasukunu 16 kalalu.
0: There are 16 aspects for man's mind.
1: ఈ నాడు 15 కళలను పూర్తి దాటి ఒక్క కళ యందు మాత్రమే ఉంటున్నాడు. కనుక అతి సమీపంలో ఉంటున్నాడు మనకు సన్నిధిని చేరడానికి.
0: Man has conquered 15 aspects which are binding him and there is only one aspect left to reach the goal.
1: కనుక దైవత్వానికి అతి సమీపంలో ఉండేటువంటి యొక్క మానవత్వము ఈనాడు ఏ యొక్క చిత్తశుద్ధితో భగవంతుని నామస్మరణ చేస్తే అతి శీఘ్రంగా మనము ధన్యులమవుతాం.
0: యాజ్ హీస్ క్లోజ్ టు డివినిటీ ఇఫ్ వన్ కెన్ డూ నామస్మరణ టుడే వన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ది గోల్ ఫాస్ట్.
1: కనుక ఈనాడు ఏ యొక్క అన్య చింతనకు మనం అవకాశం ఇవ్వకుండా దైవ చింతన ఎందే ఈ కాలమును సద్వినియోగం గావించుకోవటం అత్యవసరము.
0: Therefore, today we'll have to spend only with the thoughts on God.
1: అమూల్యమైనటువంటి ఈ కాలాన్ని అరక్షణం కూడా మనం వృథా చేయరాదు.
0: Time which is so precious should not be wasted even for a moment.
1: కాలం క్షణక్షణమునకు కరిగిపోతున్నది ఐసుగడ్డ వలె.
0: Time like ice, it is becoming smaller.
1: లోతుబడిన కుండలోపల నీరు కారిపోయినట్టుగా మన ఆయుష్ ప్రమాణం కారిపోతుంటుంది.
0: Life

0: becoming smaller and smaller, like water going out of a pot which has a hole.
1: ఇలాంటి పరిస్థితిలో మనము ఇంకా ఏదో ఎప్పుడో చూస్తామనేటువంటి యొక్క కాలాన్ని వ్యర్థం చేయడానికి మన ప్రయత్నం చేయకూడదు.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ కెనాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ ఫర్ ఫ్యూచర్.
1: ఇలాంటి సదవకాశాన్ని మనం అనుభవిస్తూ ఈ సదవకాశాన్ని నిరంతరం కూడా ఆనందంతో మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: సచ్ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ హావ్ గాట్ నౌ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ రీచింగ్ ది గోల్.

0: is from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat. Priyam brujat. Na brujat satyam apriyam. Satyam vada. Dharmam chara. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై, అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారములకు సూర్యుడు అతి ప్రమాణం.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్య ప్రకాశం చేతనే వర్షం లభిస్తుంది, వర్షం చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్ అండ్ ద రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamulandaru kudanu moodu padamulu pradhanamainatuvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dicta.
1: Ee aaharamunaku ee aakaliki ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్,
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ది సన్ లైట్ వీ హ్యావ్ ది ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: Satyamu anaga kevala unnadi unnattu cheppatamu chusindi chusinattu palakatamu idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: Ee moodu aksharamlandu undinatundi okka mottamodati satt ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: In this life, there is e, the appetite.
1: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: యం sun appeases our hunger.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ ఇంత సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇదియే సత్యము. ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ హస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya.
0: Satya.
1: Ya anaga yamaneemadulu techa manavudu tapasu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi.
0: It manifests.
1: సతయ. స అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: సత్యం. కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల బాధ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి ఒక తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్, ఈజ్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి ఒక సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే.
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: అది సత్యం.
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానం చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానం అనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: జ్ఞాన, విజ్డమ్, ఇస్ ఇన్ఫినిట్.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరార్థములు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: వేదములకంతా కూడా నువ్వు సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
0: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ద ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వి గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ట్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిర్ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యములకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ee satya anetundi fundamental life.
0: This sat satya is fundamental life.
1: Annintiki ni aadharam anetundi yokka swaroopam ee satya.
0: Sat is the fundamental foundation for everything.
1: ee satya lekapothe lokamulo marakati ee srushtinchabadinatundi chitta anetundi kanipinchane ledu.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఈస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఈస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పాను.
0: భగవాన్ సెడ్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ even without food, but one cannot live without water.
1: Kanaka satta anetundi kevalam oka prana swarupam anetundi oka jalam vantidi.
0: Therefore sat is water which is very life.
1: Chit anetundi negative vantidi.
0: Chit is negative.
1: Ee negative anetundi సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమే ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
1: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినప్పుడంటే,
0: when once we mix this chit in this sat, the positive
1: sat water chit chakkara,
0: sat is water, chit is sugar,
1: chittulo pura kuda ruchi undutunadi,
0: there is taste in chit,
1: ee sat chittulo pura chakkari parimitamainatundi yokka gandham kuda untundali,
0: and also we find the aroma smell in chit.
1: కనుకని సత్ చిత్తు ఈ రెండూ కలిసినప్పటికీ ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: వీ డోంట్ కాల్ వాటర్ యాజ్ ఎ సిరప్.
1: చక్కెరను పానకమని చెప్పరు.
0: నార్ ద షుగర్ ఎయిదర్.
1: చక్కెర జలము రెండు చేరినప్పుడే దీనికి పానకం అంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ దట్ మేక్ ద సిరప్.
1: కాబట్టి భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నాడు?
0: ద ఫార్మ్ ఆఫ్ గాడ్
1: పానకంలోని చక్కెర వలె ఉంటున్నాడు.
0: ఈజ్ లైక్ షుగర్ ఇన్ సిరప్.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె,
0: జస్ట్ అస్ ది
1: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ డిడ్ డీప్ పెనెన్స్,
1: ఈ సప్త చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: దే ఫుల్లీ రికగ్నైజ్డ్ సత్ ప్రిన్సిపల్ అండ్ చిత్ అండ్ ప్రొపగేటెడ్ ఇన్ ద వరల్డ్.
1: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ కాంగ్రిగేషన్.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: మెనీ సేజెస్ వర్ మేకింగ్ రిపీటెడ్ అటెంప్ట్స్.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ,
0: ఎంత
1: దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, ఆస్టెరిటీస్ అండ్ వోస్ విల్ నెవర్ హెల్ప్ ఎనీబడీ టు నో సత్ అండ్ చిత్ ఇన్ రియాలిటీ.
1: అందులో సత్యస్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హి కేమ్
1: వేదా హవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదా హవేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సూర్యుని కాంతియే కాదు, సూర్యుని తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హెస్ గోట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశం అనేటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: Suryani kaantato koodinatundi vaadu bhagavantudu.
0: He is of that intensity of light.
1: Aditya varnam tamasa parastat annaru.
0: He is beyond this darkness like the sunlight.
1: Aithe idi ekkada choochaaru meeru ani aneka mandi rishulu prashnistu vacharu.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: హ్యావ్ యూ సీన్ ఇట్ ఇన్ ద డే టైమ్ ఆర్ ఇన్ ద నైట్?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: ఈజ్ ఇట్ ఇన్ మెడిటేషన్ ఆర్ ఇన్ వేకింగ్ స్టేట్?
1: తుర్యావస్థలో చూచారా బ్రహ్మాస్త్రంలో చూచారా?
0: ఈజ్ ఇట్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ ఇన్
1: ఈ విధంగా కూడా అవస్థల త్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied
1: thus. దీనికి కాల భేదము లేదు.
0: It has no difference
1: of time. భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాము.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you realized?
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience in waking or sleeping.
1: ఈ జాగ్రత్త అవస్థ ది చర్మచచ్చువులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మచచ్చువులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మచచ్చువులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not.
1: పశుపక్షి మృగాదులు కూడా ఈ చర్మచచ్చువులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మచచ్చువులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడాను ఈ చర్మచచ్చువులతో చూస్తున్నారు.
0: In this world, all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మచచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చచ్చువు.
0: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ ది
1: జ్ఞాన చచ్చువు.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలో ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యు కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you. Immediately then,
1: ee satya swarupudu vaari yokka nasudu paina button velu pettadu.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: Vedaha vedam purusham mahantam adityavarnam tamasaparastat ani vaadu kuda uchcharistu vacharu.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: Oh prajalara,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ది సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
0: We have seen him in all brilliance, in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular place.
1: అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహియాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లెస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము
0: the truth which is divine,
1: భౌతికమైనటువంటి యొక్క చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there,
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి.
0: But it sees all,
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact, they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: Could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్సు అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ ఆమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: I am the cosmic form, the universal form.
1: Sahasrasirsha purusha sahasraksha sahasrapat.
0: With all the thousands of heads, thousands of feet.
1: Inni taralu, inni swarupamulu, inni vidhamaina chaitanyamulu unnatundi tattvamu ee reetiga meeru gurtinchagalaru.
0: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
1: Okkoka shariramunandu okkoka chaitanyam kanipistundadi.
0: There is chaitanya awareness in every form.
1: Kaani inni chaitanyamulu meeku kanipinchadam ledhe.
0: But you don't see your own chaitanya.
1: Kaani అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటము.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానాన్ని కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపములే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: And reason comes down in the form of
1: reality. ని కప్పిపుచ్చుచున్నది.
0: And it covers the reality.
1: ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: These two emanate from the navel.
1: ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
0: if you want to converse with a person,
1: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
0: You should get into him.
1: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
0: You should also know the effects thereby.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know him in
1: అదే విధంగానే
0: similarly
1: action reaction.
0: Similarly action
1: sound resound.
0: Sound resound.
1: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ రిఫ్లెక్షన్.
1: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
0: వాట్ ఈస్ దిస్ రిఫ్లెక్షన్?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: వెన్ వన్స్ ఇస్ ద క్లిక్ కెమెరా ఫ్లాష్,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: దట్ ఫ్లాష్ విల్ బి ఇమీడియట్లీ ఫాలోడ్ బై దట్.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్
1: డార్క్? ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: బికాస్ ద ఫ్లాష్ ద లైట్ వానిష్డ్ యూ ఫైండ్ డార్క్నెస్ దేర్.
1: అది ఏ రియాక్షన్?
0: దట్ ఈస్ ద రియాక్షన్.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: ద రీసౌండ్ అవుట్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ ది సౌండ్.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది సౌండ్?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: అండ్ ఇట్ ఈస్ ది రియాక్షన్ అవుట్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: దిస్ ఈస్ ది ట్రూ ఫామ్.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వి స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
1: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kalukune satyam ante moodu kaalamlu endu maarpu chendakoddu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడా మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: ఇది సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హావ్ నోన్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యూ హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
1: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్కమ్స్టాన్సెస్
1: ఆ మార్పు చెందేటువంటి
0: చేంజెస్
1: సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: వీ సే సంథింగ్ ఇన్ వన్ మోమెంట్.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: లేటర్ వీ సే డిఫరెంట్.
1: అది సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్. Not two.
1: రెండు కానటువంటి ఒకటే సత్యము.
0: Truth is one and not two.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: How can that be one?
1: ఎప్పుడు చూసినా గాని ఒకే దృష్టి ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫార్మ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యూ స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హెజ్ ఇట్ కమ్?
1: అది నీలంజన్ నుంచి వస్తుండది.
0: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆనందమైన కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యు ఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద్ ఆర్ యు గాడ్?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: యూ థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్. ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్.
1: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: బట్ ద హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పారు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: భగవాన్ ఆల్వేస్ స్మైల్స్.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagwan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagwan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagwan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుండది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: Some are blissful for some time and are serious at other times.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ద మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యూ కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
1: అది యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎట్ట ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
1: ఒకవతూరి మనం నవ్వకపోయినా గాని మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసు,
0: యు నో దిస్.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ సేజ్.
1: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హి ఇస్ ఋషిశృంగ.
1: ఋషిశృంగుడు అని.
0: ఋషిశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
0: వెన్ హి వాస్ దేర్
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల
0: అలాంగ్ ది సేమ్ పాత్
1: అరణ్యంలో సంచరిస్తూ
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ హ్యాపీ షార్ట్ అన్ యారో.
1: క్రింద పడింది.
0: అండ్ ద ఫ్రూట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హీ కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్ట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీఈస్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్డ్ దేర్.
1: ఏమిటి, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఈయన చూచాడు. తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు ఆ ఫలము, కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్న,
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
1: మా యొక్క సోదరుడు అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవా.
1: ఏమిటో అతను ఎత్తి సమయంలో అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడం చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్ బోత్ హ్యాండ్స్.
1: తన బలము, తన కండలము అన్ని కూడా కదిలించి పెట్టాడు.
0: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
1: రిషిశృంగుడు అనగా రోమమునంతా కూడాను ఆశ్రమంతా ప్రకించింది.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the
1: hermitage. వీళ్ళందరూ తొక్కుతూ ఉండేటప్పటికి మెత్తగా లేస్తూ వచ్చాయి.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: తిరిగి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిశృంగుడి కోపం వస్తుంది.
0: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
0: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క

0: అనే ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
1: అండ్ ది ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
0: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు,
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ
0: నీవే తప్ప ఇతపరం వెరుగా.
1: వి డోంట్ హావ్ ఎనీబడి.
0: మన్నింపందగు దీరు నిన్ను.
1: యు షుడ్ రిఫ్యూ.
0: రాధే కృష్ణ కాపాడవే సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు.
1: He saw.
0: ఆ ఫలములు కూడా చూచాడు.
1: He saw the fruit too.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: He said, it's not possible for you to be here.
0: నేను చెప్తున్నాను.
1: I'm telling you now.
0: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, Swami, we always followed you.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచామేమో ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అది చెప్పాడు.
1: So he
0: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: Dharmaja, all of you be here.
0: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
1: I'll go to the ఆశ్రమ.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ దేర్.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్లా చేస్తానో అట్లా ఉండాలి అన్నారు.
1: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగాశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
1: కృష్ణ రీచ్ ద ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నక్కసి వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
0: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది భగవంతుని యొక్క దృష్టి.
1: హీ వాజ్ థింకింగ్,
0: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ సెడ్, ఓ కృష్ణ, యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ద మీన్ టైమ్ పాండవర్స్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్ దేర్ ప్రెసెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మంది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమన్ నమస్కార్ టు ఆల్ ది సిక్స్
0: ఆఫ్ దెం. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్, ఈవెన్
0: ఏ మాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్ప వారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋషిశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హవ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋషిశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్, హీ వాజ్ ఫాలోడ్ బై ఋషిశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋషిశృంగుడు కూడా నమస్కారం చేసి వాడ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫైస్
0: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫీల్ ద రాత్ ఆఫ్ యాంగర్,
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: Pandava should not be cursed.
0: అతనికి గోధుమ రాకూడదు.
1: అండ్ ఋషిశృంగ would not.
0: గోధుమ వచ్చేసి

0: ఎవరు భరించుకోలేరు.
1: When once he was angry, nobody can bear. కాబట్టి
0: ఋషశృంగుడికి కోపం చల్లార్చాడు.
1: So Rishyashrunga was pacified.
0: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు.
1: Later Krishna went on telling.
0: మీరు మహారాజులు.
1: These are all emperors.
0: పాండు రాజులు.
1: They are పాండు king.
0: చక్రవర్తులు.
1: They are emperors.
0: ఇలాంటి పాండు రాజులు అంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: In fact all పాండు kings are here to procure this fruit.
0: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది.
1: My desire is so
0: low. చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
1: In fact I came in the way of the desire of the emperors.
0: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
1: And Rishyashrunga wanted them to go along with him.
0: ఆయన మంత్ర దష్టం చేత తాకినాడు.
1: And he touched that fruit with his power of the mantra.
0: తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది.
1: And he could collect that fruit in his hands.
0: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
1: And then he passed on the fruit to
0: Pandava. అలాగా ఈ ఫలం ఎలాంటిది?
1: What sort of fruit?
0: అమృత ఫలము.
1: It is amruta phala.
0: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జన్మ మరణాలు లేదు.
1: The one who partakes that fruit will not have birth.
0: ఏ లేదు ఇంకా.
1: And then nothing whatsoever.
0: అలాంటి ఫలము ఆ ఋషశృంగుడి యొక్క ఫలము.
1: That is the greatness of that fruit.
0: ఈ ఋషశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
1: ఆఫ్టర్ సిట్టింగ్
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా?
1: And Krishna said, don't you know that I don't eat fruit?
0: ఫలమును నేను ముట్టను.
1: I don't touch any fruit.
0: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
1: Better you eat, he said.
0: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
1: And then and now, God has not touched any fruit.
0: మీకోసం వచ్చింది, మీరే భుజించాలి.
1: You have come here and you eat.
0: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
1: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
0: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
1: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
0: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే ప్రతి భక్తుడు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
1: All kings and emperors followed the sacred path because they were prompted by women.
0: అప్పుడు కట్టగనపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
1: ఫైనల్లీ కృష్ణ సాట్.
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
1: ఋషశృంగ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
1: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
0: నాయన నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
1: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఆనంద బాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
0: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్న తాకాడు.
1: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
0: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
1: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
0: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
1: స్వామి వాట్ ఇస్ దట్
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
1: ఇన్ఫాక్ట్ వీ హాడ్
0: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలో ఎన్ని నిందలో మేము అనుభవించాం.
1: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో ట్రబుల్స్.
0: ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
1: Help us to liberate ourselves.
0: కాదు కాదు ఇంకా జరగవలసినవన్నీ ఉన్నాయి.
1: Krishna said not now, many things should happen.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుంది.
1: And this actor has got a role in every scene till the end.
0: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంకా నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, leave me with this scene.
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said there are many lots.
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to know.
0: కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించకమునిపోయి నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact human life is gifted to know the
0: జన్మం ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాము
0: పెరిగాం పోయాము అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు థింక్ వి ఆర్ బోర్న్ అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వేర్ బాన్ ఇన్ యూ వే హావ్ గ్రోన్ అండ్ వీ షుడ్ అకంప్లిష్
0: ఉండండి అని చెప్పి చెప్పి
1: హి వాంటెడ్ దెమ్ టు లివ్.
0: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు
1: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
0: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
1: దే హావ్ నోన్ ది నేచర్ ఆఫ్
0: కృష్ణుని ఆజ్ఞను మనం ఉన్నంత వరకు చూచా నడుచుకోవస్తుంది.
1: దే హావ్ డిసైడెడ్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: ఈ అర్జునికి నకుల సహదేవులకు ద్రౌపది కూడా చెప్పారు.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ధర్మజ టు హిస్ బ్రదర్స్ అండ్
0: ద్రౌపది. ఆనాడు వారు ప్రామిస్ చేశారు ధర్మజునికి.
1: దెన్ ఆల్ బ్రదర్స్ మేడ్ ఎ ప్రామిస్ టు ధర్మజ.
0: స్వామి మీరు ఏ విధంగా నడిస్తే దాన్ని మేము అనుసరించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
1: ఆల్ బ్రదర్స్ సెడ్ స్వామి విల్ ఫాలో యూ ఇన్ విచ్ ఎవర్ వే యు ప్రొసీడ్.
0: ఆ ప్రమాణ పూర్వకంగా
1: they promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే రాలేదే అర్జునుడు రాలేదే రాలేదే అని కాపు కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతీ ఫీలింగ్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడ పోయినాడు?
1: వెరీ హాస్ హి గాన్.
0: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు కృష్ణ జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి శిశుపాలుని దంతవక్రుణ్ని వీళ్ళందరినీ చంపిన తర్వాత
1: ఆఫ్టర్ కిలింగ్
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
0: కంసునికి అంకల్ అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు ద్రౌపది ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే
0: స్వామి
1: స్వామి
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వేఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్లెస్.
0: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి కన్నులు మూసుకోండి.
1: హి సెడ్ గో టు వేపల్లె క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ ఫాస్ట్ స్లీప్.
0: ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: దట్ నైట్ దే వర్ ఫాస్ట్
0: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
1: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైం దే వోక్ అప్
0: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
1: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
0: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
0: వాళ్ళ సామాన్లంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: దట్స్ హౌ దే రీచ్డ్
0: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడు అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అనే దానికి వెతుకు రావడానికి పోయినట్టుగా పోయింది.
1: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
0: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
0: ధర్మజుడు ఎక్కడా లేవడానికి వీల్లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
0: భీముణ్ణి పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భీమ.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: యు మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు
0: అర్జున్ని పిలిచాడు.
1: హీ కాల్డ్ అర్జున.
0: అర్జున నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
1: హీ సెడ్ మేక్ ఎవ్రీ అరేంజ్మెంట్ టు కారోనేట్ యువర్ సన్.
0: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునికి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
0: అరణ్యానికి ప్రయాణమైపోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమ వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ ది రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: అట్ ది సేమ్ టైం
0: ఒక భయంలో అంత్యక్రియలు.
1: One time obituary.
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము.
1: Another moment coronation.
0: మూడవది సర్వసంగ పరిత్యాగము.
1: And third total renunciation.
0: తల్లి యొక్క అంత్యక్రియలు.
1: And the obituary.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసింది.
1: The last rites, coronation, everything happened at the same moment. Is it possible? Nowhere it happens.
0: కనుకని ఆ విధమే చేసేటప్పటికీ కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from.
0: నేను వెళ్తున్నాను.
1: He said, I am returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyashringa ashrama.
0: Mem siddhame swami annaru.
1: Brothers said, we are ready swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు. ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని నేను ఒకడే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: లెట్ ఎనీబడీ లీవ్ మీ.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
0: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ
0: ధర్మజుడు. నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ. ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము.
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: కానీ యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి జరిగింది.
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: He could have outward view.
0: ఏమిటి కంటే ఇంత అరుపులు ఇంత కోరదములు ఇంత బాధలు ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్ వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ
1: ధర్మజ
0: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
0: అది కూడా అబద్ధం ఏం కాదు.
1: కుంజరహ
0: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు. ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డిడ్ సే లౌడ్లీ.
0: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య. దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపలి.
1: And he went.
0: వెళ్ళితే ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా ఆ బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one dharmaja went to that yamaloka hell, he found everybody ananda bliss.
0: Swami, మీ యొక్క దర్శనం చేత మీ యొక్క స్పర్శం చేత మీ యొక్క సంభాషణ చేత మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, oh dharmaja, because of your visit we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikostunnadu.
1: After the visit he started returning.
0: Dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment is
0: sargapattaname nee vellali annadu.
1: And now he should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kuda nu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఇటు ఉండేది మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీల్లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది అంత విశాలమైనటువంటిది అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు.
1: హి సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజుడు.
1: అండ్ యమధర్మ,
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్
0: యమాదంతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్
0: సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అని చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: సో సేయింగ్ హి సెంట్ హిమ్ టు హెవెన్,
0: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్
0: కనే సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: అండ్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటది.
1: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్నే చెప్పు.
1: ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్, స్పీక్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికి మించిన ధర్మం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య.
0: కనుక మీ జీవితం అంతా కూడా సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: సో లీడ్ యువర్ లైఫ్ అలాంగ్ ద పాత్.
0: దేశాన్ని అంతా కూడా తిరిగి సత్యవ్రతంతో మీరు ఉద్ధరించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ భారత్.
0: ఈ అన్యాయ అక్రమ ఆచార అసత్యములంతా కూడా దూరం చేయండి.
1: బీ అవే ఫ్రమ్ ఆల్ అన్ రైచియస్నెస్ అండ్ ఇన్జస్టిస్.
0: సత్య మార్గం లోపల మీరు సంతోషపడండి.
1: అండ్ బీ హ్యాపీ ఇన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హీ వాస్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: Satyame mee pranamga jeevinchandi.
1: Consider truth as your life.
0: Idi meer nechukovalsinatundi chaduvu.
1: This is the true education.
0: Ekkade poyinappudu asatyam anetundi daniki meer avakasam andinchakandi.
1: Never speak lies anywhere.
0: Satyanni meer palakandi.
1: Speak truth always.
0: Anandanga meer anubhavinchandi.
1: Experience bliss.
0: Ee satyam valla ee kashtam kalugutundani vicharame cheyakandi.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: Alanti satyanni palikutunte
1: when you

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണപ്രേമയന്തു പുട്ടുമുഖ്യന്തു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണപ്രേമയന്തു പുട്ടുനു സൗഖ്യംബു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുനബു.
2: In real world, you will have സൗഖ്യം, happiness, and you will have peace of mind. Shanti and supreme peace, these are available only in the real love.
1: പ്രേമലേഖയുമ ക്ഷേമംഗു ലേദയാ പ്രേമലേഖയുമ ക്ഷേമംഗു ലേദയാ സത്യ സായി മാട പ്രേമവൂട സത്യ സായി മാട പ്രേമവൂട.
2: If you are bereft of love, there is no shame for you. This word of Sai, the spring of love, stream of love, this word of Sai is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
1: Love.
2: In love, if you do not have love, there is no khema at all. This word of Sai is spring of love, stream of love. embodied love. Embodiment of love.
1: నానాం గానమత్తమం ప్రపంచములో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
2: There are several varieties of knowledge.
1: సంగీత, సాహిత్యం, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: By the knowledge of self, one can have peace and happiness.
1: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: The grammar rules, therefore, the grammar rules, నహి నహి రక్షతి, they cannot save you when death comes.
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్, వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్, దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ, లౌకిక ఆనందం, సెక్యులర్ హ్యాపీనెస్.
1: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: The self-knowledge can give you the firm and eternal peace for you.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: Self-knowledge of Brahman are one and the same. There's no difference between these two things.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: ఆత్మజ్ఞానం విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిస్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన మార్గములో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ది ఆధ్యాత్మిక డివైన్ నాలెడ్జ్.
1: అయితే ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
1: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
1: ఈ కర్మలు సదాచారముచే, సత్వర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్య కర్మ, దిస్ సదాచారం.
1: ఇంతే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: సత్కర్మ ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
1: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: Those karmas, the actions which are described in the Shastra, are all satkarmas.
1: I think, loka sambandham ayante vidyanu abhyasinchinatundi vaadu panditudu kavachunu, medhavi kavachunu, atanu vidyavantudu kavachunu.
2: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit,
1: kaani
2: may be a great educationist also.
1: Sarvajnudu kaaledu, sarvadeshudu kaaledu, sarvajnudu.
2: He cannot become omniscient.
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
2: రిమూవ్ గ్రీప్ ఫ్రమ్ యువర్ థాట్. ఆత్మజ్ఞాన టీచర్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీప్.
1: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిద్య ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
1: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్ఫరెన్స్, యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
1: శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి, ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మవిద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మవిద్య? వీ మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: Our children deserve to learn this vidya. Old people, women, men, all are, all can study the Brahma vidya. By having this Brahma vidya, man may become famous. He can fulfill all the aspirations of him. By having laukika vidya, the secular education, man may satisfy his desire.
1: Kaani aapta vidya cheta దైవానుకృతులకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: ఐ ది నాలెడ్జ్ చెప్తారు, హీ విల్ బికమ్ ఎ ఫిట్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేట్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం
1: హెల్త్. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కానీ, కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది
1: వాల్మీకి యౌవని వంశమందలి వారు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే
2: నందన. ఇన్ విచ్ విలేజ్ యూ వాజ్ బోర్న్?

0: కలిగియుండే.
1: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేల?
0: గజరాజు ఏ విద్య కలిగియుండే.
1: దట్
0: గజ ఎంత వయసు కలిగియుండే, వసుధ గృహంత తిమ్మణికెంతటి తెలివియుండే. తిమ్మణికెంతటి
1: సార్ హనుమాన్, వాట్ వాస్ దిస్ నాలెడ్జ్? ఈ బిలాంగ్స్ టు
0: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తు వస్తాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
1: లాస్ట్ స్టేట్ జాతి విద్యారూపకుల ధర క్రియావిధేత ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ఫ్రీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని.
1: లార్డ్ కమ్స్ టు హిమ్, ఈ హ్యాస్ డివోషన్ ఫర్ హిమ్.
0: ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
1: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ బెస్ట్ లీవ్ తులసి దాడ.
0: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి.
1: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: యో మద్భక్త సమే ప్రియ.
1: ది డ్యూటీ ఈజ్ ద డైరెక్ట్ టు మీ, డైరెక్ట్ వన్ టు మీ. సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
0: నన్ను భక్తితో కొనుకేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
1: సో సేస్ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్.
0: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
1: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ.
0: నెగ్లెక్ట్
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో.
0: దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తన పైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
1: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్.
0: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
1: స్వామి వివేకానంద సెడ్ that you should have faith in yourself first.
0: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
0: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
1: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్, బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
0: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును, జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరు.
1: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకని లౌకిక విద్యను కూడా మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
0: చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం.
1: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
0: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
1: వాల్మీకి అండ్ వ్యాస దే వర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్. దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ,
0: పద్మిని పురాణములు, వేదముల యొక్క విభాగములు. ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
1: దో సేజెస్ రోజు ఏజెంట్ పురాణ therefore we can understand they were also well versed in secular vidya also.
0: లోకమునందు గల సమస్త పదార్థములు కాని సమస్త లోకములు కాని దైవం ముందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
1: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
0: అతను ఆశించే లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
1: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
0: అందుకోసమని పోతన చెప్పాడు,
2: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయంబు నమస్తనలవియగుని.
1: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతన హస్ సెడ్, యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ ఎ టెంపుల్ ఫర్ యూ.
2: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిదీపమునెవరు పట్టగలరు.
1: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ, హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్.
2: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
1: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
2: Brahmandamantata bojjalo nunnatti bojja bojjamu neeku pettataguna.
1: The entire world, the universe is in your stomach. How can you offer you food for you?
2: Bojja jaliyutu nunnadi srirama ramayantu.
1: The entire world is telling you, telling us that
0: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కానీ భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫారం టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్వర్డ్ ఆల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్.
0: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగత్వ్యాప్తిగా కీర్తిని అందుట కూడాను అవకాశం ఉంటుంది.
1: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
0: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా అభ్యసించలేదు.
1: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: నిరంతరము దేవిని ఆరాధనయ్యండి తన యొక్క మనసును తాదాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
1: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
0: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
0: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు.
1: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
0: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
1: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ. హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
0: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందుకు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి నుంచి కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలచగలిగాడు.
1: వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే. ఎవరివేర్ యు ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
0: అదే విధంగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే.
1: డబ్బా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనుకౌంట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
1: ప్రహ్లాద రాక్షస
0: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
1: By an account of divine love.
0: మానవ జాతికి సంబంధించినటువంటి వారైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఉంచుకొని దైవ ఆరాధనలందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
1: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్ హిమ్ వర్షిప్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
0: ఇంతే కాదు పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
1: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
0: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వనుకులను సర్వజీవులకులను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
1: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
0: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. That's the most important thing in the Bhagavad Gita. That's why you have started.
0: Bhakti, bhakti, bhakti anaga kevalamu, bhajanlu chetamu, jhanamu chetamu, japamulu chetamu, chetramulu kotamu, divyamayipu, darshana, sparshana, sambhashana, kondutamu, inta matrame kaadu bhakti yukka lakshanamulu.
1: Bhakti is not going on to pligavages, repeating the japa. It is not bhakti.
0: Ini nirmalamayinatvanti yukka ప్రేమతత్వమే భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
1: అండయింగ్ ప్యూర్ లవ్ ఫర్ గాడ్ ఈ భక్తి.
0: ఇది స్వార్థరహితమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: ఇది దోషరహితమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్.
0: నిశ్చలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
1: ద డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత.
0: ఈ ప్రాకృత మార్గం మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
0: నేను ఎవరు?
1: వయమై
0: ఈ దేహమా? నేను
1: ఈ దేశీ బాడీ.
0: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
1: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఈస్ మై బాడీ?
0: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
1: మై బాడీ వెన్ యూ సే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
0: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాను. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
1: If you say my heart, heart is different from you. You are the possessor of the heart.
0: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, వాటి కూడా మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
0: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: మై ఈజ్ ది పర్మనెంట్.
0: అంటే అన్నింటి ఎత్తు కూడా సాక్షిభూతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది విట్నెస్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
0: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్
0: కాన్షియస్.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దానికి చైతన్యం అని కూడా చెప్తారు.
1: ఇట్ ఆల్సో దాని చైతన్య.
0: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ చైతన్య ఈజ్ ఆల్ పర్వే.
0: ఆ చైతన్యమని చిత్ అని చెప్తూ వచ్చారు.
1: ఈ చైతన్య కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
0: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుకున్నది.
1: ఇన్
0: యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: His consciousness is chit, is all pervasive, it is in you, it is everywhere.
0: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
1: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
0: ఇది అంతర్ముఖం కావాలి.
1: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
0: దృష్టిని అంతర్ముఖము లాభించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేటి నేటి నేటి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ బాడీ ఇస్ నాట్ మైండ్ ఇస్ నాట్ బుద్ధి ఇస్ నాట్ చిత్రం ఇస్ నాట్ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
1: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
1: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
0: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
1: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
0: Sarvatra undinatuvanti oka divyatvanni ekkadaina kuda manam sandarshinchavachu.
1: Divinity is everywhere, therefore you can see that everywhere.
0: I see nirguna nirakara parabrahmamainatuvanti tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
1: The nirguna, which is formless and nameless, has become saguna with form and name also.
0: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchalemu.
1: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
0: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
1: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
0: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
1: Steadily, steadily, inch by inch, you must withdraw your mind from other external things.
0: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము అట్టి విశ్వాసము అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
1: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఏ నేమ్ అండ్ ఏ ఫార్మ్.
0: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
1: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
0: పుష్పమే లేక కాయి కాదు.
1: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
0: కాయి కాక ఫలం ఏర్పడదు.
1: దట్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్.
0: రైట్.
1: విదౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
0: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
0: ఈ పుష్పమే కర్మ మార్గం.
1: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
0: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
1: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
0: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
1: వెల్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస ఇట్ బికమ్స్.
0: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
1: వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
0: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
1: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ ది ప్యాటర్న్.
0: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
0: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి చింత చేయాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్ ది
0: సెక్యులర్. అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
1: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్.
0: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకని మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్ డీడ్.
0: ఏం చేసినా కూడా హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
0: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది, ఫలత్యాగములకి కొనిపోతుంది.
1: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
0: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
0: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
1: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
0: కనుక ఈ డిజైర్ ను మనం కనుక్కొని హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
0: ఈ క్రమక్రమేణ

0: से लेकर निष्काम कर्म नाते हैं उनको साध्य कर
1: विदाउट डिजायर यू कैन परफॉर्म निष्काम कर्म इन लिविंग
0: ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్మ్ ఇంటూ వర్షిప్
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్
0: ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్ లార్డ్
0: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు
1: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ సాంగ్స్
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి
1: అనేకమంది
0: అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు కనుక దైవము ఏకం ఏకోహం బహుశ్యాం
1: లార్డ్ ఈజ్ వన్ హి హస్ బికమ్ మెనీ
0: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం
1: వెన్ ఏ స్మాల్ బాయ్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్
0: పసిబిడ్డ
1: బేబీ
0: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్
0: అది 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షములు అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్
0: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికీ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు
1: హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే
1: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
0: మొట్టమొదటి ఆస్తి అకార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోరు
1: ఫర్ ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే
0: ఇవి క్రమక్రమేణ పరిణామం పొందేటువంటి స్థితులు
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్ రైట్స్
0: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం
1: ఫర్ ది ఎవల్యూషన్ ప్రాక్టీస్
0: ఈ సాధనల చేతని సాధనమున్న పనులు సమకూరు ధరలో
1: బై ప్రాక్టీస్ ఈ వెలసి ఎవరిటీ
0: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ
0: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదటి మీ హృదయంలో చిత్రించుకోండి
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్ ఫస్ట్
0: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత
0: ఒకరు జ్ఞానం అంటారు ఒకరు భక్తి అంటారు ఒకటి కర్మ అంటారు మరొకరు యోగం అంటున్నారు
1: సంశయ జ్ఞాన సంశయ భక్తి సంశయ కర్మ
0: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్
0: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది
0: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్
0: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము
1: బై ముఖమే
0: కూడా ఉండాలి
1: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్
0: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవం మామక మండవాస్తేవ కిమ కురువత్ సంజయ ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ
0: కట్టడపడి శ్లోకము ఎత్ర యోగిస్తర కృష్ణ ఎత్త పాత్రో దరిద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ
1: in the concluding shloka of the Gita the word is mama
0: kanka ikkada dharma ikkada mama rendu cheriste mama dharma bodhinchindi Gita
1: if you unite both these words it becomes mama dharma my duty my
0: kanka yavarevani kartavyanni vaaru nirvartinchukuneetundide Gita yokka pradharamaitundi bodha
1: the teaching of Gita is that you should perform your duties to human excellence
0: vidyarthulu విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ
0: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది

0: వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్స్ ఫాలో దేర్ డ్యూటీ.
0: వానప్రస్థులు యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ, దట్స్ ది టీచింగ్ ఆఫ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలం ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధంలో కూడా నిరుత్సాహానికి నిష్ప్రహకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్, దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయం కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీమస్ట్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుకున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యములో అక్కడ ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్టిమ్ అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ నాట్
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
0: అంతేకాని మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
0: మోహక్షయం మోక్షం.
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వం ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బెటర్ బెటర్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్ప్లిటింగ్ అవే ఆఫీస్ లాంగ్. దేర్ఫోర్ ఎవరిబడి మస్ట్ బీ కేర్ఫుల్.
0: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే వన్ శ్లోకా మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ద శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు సాధాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagawan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagawan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: പരമാർത്ഥദായിനീ ഭക്തിരേവ ഭവരോഗനാശിനീ ഭക്തിരേവ പരവേദനപ്രദ ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ഭവരോഗനാശിനി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatini ulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: Devotion means intense love for God.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavun nundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: కనుక తన ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavinchetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: కష్ట సుఖములందు కానీ బాధలు ఎందు కానీ ఆనందమునందు కానీ ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మ ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జున్ కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీ ఈజ్ నాట్ వరీడ్.
0: తన గురువు అయినటువంటి అశ్వత్థామను తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు తన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రమూ విచారించలేదు.
1: హి వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ హీ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ అదర్ దాన్ ద రిపిటేషన్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్. కేవలం
0: ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుని ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్ హిస్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు.
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిందేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా మగవారనందరును ముం బాణప్రయోగోప సంహరణాధ్యాయుడి విద్యలను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: ఉత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశమున్ కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే,
1: and he was praying like that,
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: Bhima could not bear this, his anger.
0: కొడుకుల పట్టు చంపలేని కోపము నందది బాలమాతకు.
1: Because he has killed his own children.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: నిన్ను విడువగనేల.
1: Why should we leave them off?
0: సంపుడిట.
1: Kill them.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిటి పోటున్న శరం భిన్నము చేసి చూడు అన్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist. I will handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరింగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు ఇవిరోర్ విభాగమును పాసిపోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Artha, verachinavani.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundinavani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachinavani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuka madhyamudravinavani. Saukhyamuka madhyamudravinavani.
1: The one who is intoxicated.
0: Kaumudai nilchinavani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmamu kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini Draupadi ye maatram kodanu Ashwatthama paina krodham chupaledu.
1: Draupadi was never angry with Ashwatthama, though Ashwatthama killed her sons.
0: Dharmajudu Draupadi pandavullo pradhanamaitunti yokka rathamulu vanti vaaru.
1: In fact, Dharmaja, Draupadi, Pandavas are precious gems.
0: Ilanti Krishna tattvanni ame aneka paryayamulu chintistu varnistu undetundi.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Kleem Krishnaya Govindaya.
1: Kleem Krishnaya Govindaya.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ స్వాహ
1: స్వాహ
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: Draupadi who has demonstrated to the rest of the world
0: Dharmajudu kudunu chaala akshatinchetunti vaadu.
1: And Dharmaja also had such an intense devotion.
0: Ye chalamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugu chendina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి ఎందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: Hrudaya manasarovaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka aananda bhasmamlo pinchetundi.
1: Therefore devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Karukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం
1: ద లీఫ్.
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: విల్ల పత్రమా?
1: ఇస్ ఇట్
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ దట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్, when the body would drop down, no one can decide.
0: Patram anaga dehame.
1: So leaf meant the body.
0: Bhagavanta naa ee deham ane patramunu ee karpitam chestunnanu.
1: Oh God, My body is like a leaf I offer unto you.
0: ఇదే సరియైన పత్రం నీకు.
1: This is the proper leaf I can offer.
0: బిల్వ పత్రము.
1: బిల్వ leaf.
0: తులసి దళము.
1: తులసి leaf.
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: I am offering such leaves.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I am offering.
0: హృదయమును సృష్టించువే యేసు నాకు.
1: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పించు మహిత మూర్తి.
1: Oh God, I offer that heart.
0: తరగ వేరేమి చెప్పు నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందలకింతు అందుకోవయ్య నీవని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: నా దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారులో తిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కరడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: Avani ellavaru teesukonoste madhyalaniki vaadipothayi.
1: If you bring such flowers, they fade out by
0: evening. Na hrudaya pushpamu vaadanatvantidi.
1: Whereas if my heart is a flower that would never fade away.
0: Parishuddhamainatvantidi.
1: It's so pure.
0: Paripurnamainatvantidi.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It's full of fragrance.
0: నా హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: Then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జాంబు ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జాంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారులు కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy, that is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: A prayer.
0: సత్యభామ కృష్ణుని కొనడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వస్తాడు.
1: And in fact he submits
0: to
1: all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరైన తూకము. నామమునకు రూపమే సరైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నాది ఊరికే లేదు. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్, వేర్ ఎస్ నేమ్ ఇస్ ఫార్మ్లెస్. వాట్ ఇస్
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: ఫర్ ఎ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫార్మ్ దేర్.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: దెన్ షీ హెల్డ్ ద తులసి లీఫ్.
0: పత్రము
1: ఎ లీఫ్,
0: పుష్పము
1: ఎ ఫ్లవర్,
0: ఫలము
1: ఎ ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ ఓ గాడ్ దట్ యు వుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు డివోటీ,
0: తులసి దళమునకు
1: let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: Vesindi papa,
1: he kept the tulsi leaf there.
0: Krishna ni vesindi,
1: while saying Krishna, she kept
0: Krishna namam Krishnuni tuchindi sariyanga.
1: And in fact Krishna's name
0: tulsi
1: was equal to the weight of Krishna's form, and tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi,
1: it has become extra weight now.
0: Kalukune bhakti tikkeetunti vaadu bhagavantudike ani deeniki labhinchadu.
1: You can catch God by your devotion, by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలపు నుండి కూడా భారతదేశము
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
1: They are called సత్చక్రాస్.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ షట్చక్రాస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
1: వన్, హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: The Sahasra Chakra is the lotus with Sahasra, thousand petal lotus.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: then once we understand this wheel to
0: భగవంతుడు వారికి వశుడవుతాడు.
1: Naturally you will have God.
0: ఈ షట్ చక్రమ లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: The షట్ చక్రస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రములో.
1: And this chakras have got eight.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమునకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక 1000 దళములు యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
1: though there are 16,000 gopikas,
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: Then who is the master?
0: భగవంతుడే.
1: God is the master.
0: ఆ భగవంతునికి ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: without knowing the command.
0: ఆమెను రావణుడు దొంగిలించుకొని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తానే ఏమనిపించాడు.
1: సిన్స్ హి హస్ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ, వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
0: కళాతూరికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ హి సెడ్,
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్
0: బ్రాట్. పొరపాటే కాదు, తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ, హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా నీ ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
1: ఆల్ ది 16,000 గోపికలు
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
1: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రార పద్మములన్నీ కూడాను,
1: ఆల్ ద 1,000 పెటల్స్
0: అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
1: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
1: this messages
0: ee astadalamulu praram denni aashrayinchukoni
1: they are after this 8 petal
0: sahasrara padamulo praveshinchi
1: they have gone into the 1,000 petal one
0: taragane aanandanni anubhavincharu
1: and they enjoyed
0: ee aanandam ekkada nunchi vachindi sahasrara padma nunchi vachindi
1: and this ecstasy is the product of 1,000 petal one sahasrara
0: kanuka
1: so
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు.
1: ఈ 8 పెట్టెడ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: The 1,000 petal one with 16 aspects each, 16,000
0: gopikas. చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: And the lotus has got so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: The petals and the flower are not separate.
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: The lotus flower of the heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంత కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of your love.
0: నింపుకోవాలి.
1: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హీ డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్నది చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They come down to the level of skin.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink. They sacrificed
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సార్,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: Krishna, sing for us, fill our hearts with your nectar in words, so that we'll be joyful.
0: Veda saramantadi si.
1: Collecting the essence of Vedas.
0: Nada brahma muganu marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venu vandu tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada roopa muganu marchi. Pata padu ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute. How do you sing? You collect the essence of Veda.
0: Nada brahma mugalu marchi.
1: And you converted. And you convert it into sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana rupa muganu machi. Pata padu Krishna.
1: And you transform into melodious music and sing for us.
0: Aajukka chetta lopala okai idi untai eduku edir thoda edir thotalo edir edir.
1: There in that bushes around over there, and they just plucked a branch. Bamboo is converted into a flute. And then he made the flute and sang for them. As Krishna was playing on his flute, Radha
0: left her body.
1: In fact, I've been waiting for your music. This is enough.
0: ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
1: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
0: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
1: యాజ్ ద డివోటీ ఆఫర్స్ హింసెల్ఫ్ టు గాడ్, సో ఆల్సో గాడ్ ఆఫర్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భావం తద్ భవతి.
1: యాజ్ ఈజ్ ద ఫీలింగ్, సో ఈజ్ ద
0: మన ఫీలింగ్ ఎంత ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్, సో ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్ టు.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంది.
1: ఇఫ్ యూ రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్ అగైన్ అగైన్, గాడ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ యూ డివోటీ డివోటీ లైక్ దాట్.
0: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
1: గాడ్ హ్యాస్ నో అదర్ థాట్.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: డివోటీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: గాడ్ థింక్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
1: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్ బై పాండవులు. ఆల్ ది డిఫికల్టీస్,
0: ఎన్ని బాధలకు గురి అయిపోయినారు,
1: ఆల్ ది లాసెస్ సఫరింగ్,
0: ఎన్ని అవమానములు భరించారు,
1: ఆల్ హ్యూమిలియేషన్,
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్ యువర్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క ఆహారము.
1: దట్ ఇస్ అవర్ ఫుడ్.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకం గావించుకున్న వారు పాండవులు.
1: పాండవ చాంటెడ్ they did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ee sainyamu ivanta kuda next.
1: Relations, battalions of army come next.
0: Pandavulu last.
1: Pandavas, we come in the last.
0: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
1: That was their feeling as they worshiped Krishna.
0: Kauravulu atta kaadu.
1: Kauravas are not like that.
0: First Kauravulu.
1: We come first Kauravas.
0: Next relations.
1: Next relations.
0: Last Krishnudu.
1: Krishna comes in the last.
0: Last, last.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, M-O-S-T.
0: జీవితంలో దేవుడు ఫస్ట్.
1: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: దేవుడు లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is creator, there is creation. దేవుడు
0: లేని జగత్తు జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
1: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: ద వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈజ్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగములు చేసినప్పటికీ
1: In spite of all penance and worship and meditation
0: and practices,
1: we should be after, surrender ourselves to
0: permanent
1: God. Then once you surrender to the principle of permanence, then you will have permanent results. Never expect momentary ephemeral things. Don't be after falsehood. The whole world is temporary and fleeting. So God,
0: Anityam Asukam Lokam.
1: The whole world is ephemeral Anityam
0: Asukam.
1: Pray to God continuously, he said. The whole world is full of misery. A temporary comes today and passes off tomorrow. God neither comes nor goes. In fact, Krishna is the one who has neither entrance nor exit.
0: So Gopikas
1: prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences. The sweetness in the divinity, the principle of love and divinity, can never describe in a specific estimated way. And you cannot satisfy, get it saturated. Is it possible for you to narrate in full the divinity?
0: Kana,
1: so,
0: Pandavaru,
1: Pandavas spend their lifetime singing the glory of Krishna. For the sake of a devotee, God is prepared to do any simple, mean act.
0: Ninna cheppanu. 11th samvatsaramlo Roma Rishivanam lopala.
1: At the age of 11,
0: Draupadi Dharmajudu nadchukuntu potunnaru.
1: At the year of 11, well, they were just passing by the
0: forest.
1: Draupadi saw a very big fruit. In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit for them. And Arjuna came in search of them. And he had hit that fruit with an arrow. It fell on the ground. Arjuna was making an attempt to so heavy.
0: Dharmaj
1: also assisted. Draupadi also joined.
0: He
1: could not shake the fruit. Then
0: Dharmaja
1: said, oh God, even a grass blade would not move without your will. With a reason or without reason.
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు పది గలంగరు ఉదమ చెందరు భూమిని కొందరు భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు కాని చివరికే వేడికేది సంభవించును తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పం లేనిది అన్నాడు కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు
1: ఓ కృష్ణ నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ యువర్ డివైన్ విల్
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాజ్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము బుద్ధిబలము గదబలము అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాజ్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
0: కానీ రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రము చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవాస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
0: shaking.
1: In fact, for the very same fruit Roma Rishi has been in
0: penance.
1: It is immortal fruit. When once I partake this fruit, I don't need to have any food or drink.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది The hair started just
0: getting up. వేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతులుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: You saved us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: In all circumstances you have helped us.
0: నీవే తప్పని తప్పరం ఎవరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
0: కృష్ణ, ఆపత్ బంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యు ఆర్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లోన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: మనలో కోరిందే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ది ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎంత వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me.
0: సంచారం నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu ochin tarvata ee daniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi anna.
1: Observe silence.
0: Ji jagrata jagrata annadu.
1: Said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణ జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమానసమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudu ki namaskaram chesadu, Draupadi ki kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadi ki kuda namaskaram chesetappudiki ee Roma Rishi ki chaala aashcharyam esindi.
1: Roma Rishi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడా వీ పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these Pandavas.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా దొంగిపోయినట్టు.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: thrice. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
1: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
1: And then at the physical level.
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన
1: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
1: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దే ఆర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి?
1: వాట్ ఈస్, వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్? అండ్ దెన్ ఇస్ ది ఫిజికల్ లెవెల్,
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి,
1: మెంటల్ పీస్ అండ్ స్పిరిచువల్ పీస్.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా

0: There are none more than you.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని.
0: What do you mean when you are prostrating to these people?
1: రోమరుషి, నేను భక్తమాన సంచారిని.
0: Osage, understand that. In fact, I am after my
1: devotee.
0: I am in the hands of my devotee.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: They are great devotees.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుడి యొక్క శక్తి సామర్థ్యములు రోమఋషి గుర్తించాడు.
0: Then Roman Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్టకడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life.
1: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీ గానే ఉన్నారు.
0: They were so healthy until they entered the doorstep of the very heaven.
1: ఈ అమృత ఫలం యొక్క
0: the meaning of this fruit.
1: అనుగ్రహానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you have got the steady devotion for God,
1: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: That was going on.
1: 9th దినము,
0: the 9th day,
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: Bhishma took an oath.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: By tomorrow's evening, I'll kill all Pandavas.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది felt so sad.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: Krishna, how are you going to save my husbands?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
1: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయము.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
1: that.
0: And I did curse them.
1: Like,
0: how can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night, in those days they were enjoying the sound sleep. And that was Bhishma.
1: ద్రౌపదితో చెప్పాడు.
0: అండ్
1: ద్రౌపది, ఇప్పుడు నీవు పోయి తక్షణమే పాదాల పైన పడి ఉన్నాడు.
0: కృష్ణ టోల్డ్ ద్రౌపది, ద్రౌపది, యూ గో అండ్ ఫాల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ భీష్మ.
1: ఆనాటి రాణులంతా కూడా కిర్ కిర్ కిర్ అనేటువంటి శబ్దం చేసేటువంటి చెప్పులు వేసుకునేటువంటి.
0: క్వీన్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ దట్ ఫుట్ వేర్, యాజ్ దే వాక్ దే మేక్ సౌండ్.
1: ఈ ద్రౌపదికి రాజకుమారి కనగానే ఆమె కూడా కిర్ కిర్ అనే శబ్దాలు ఉండేటువంటి చెప్పులు ఉన్నాయి.
0: ద్రౌపది బీయింగ్ ద ప్రిన్సెస్ షీ టు హ్యాడ్ ఫుట్ వేర్ దట్ మేక్ సౌండ్.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హీ సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ

0: along with your husband.
1: ఇంతేనా అవతారం లేచిందామే.
0: Oh, she said, then off. She immediately got up.
1: ఏకేతుడికి భీష్ముడు చూచాడు.
0: Bhishma noticed this.
1: ఈ ద్రౌపది
0: పట్టుపు
1: నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, at this hour you are here, who taught you this knack? Who told you this?
1: Grandfather, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యూఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మా వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
1: షాక్డ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఏదో చంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: నేను ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని.
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్మునికి కంటిధారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి, యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
0: To protect the devotees, God is prepared to do any hard, mean.
1: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: God has no difference like mean and low or high.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: He is sure to do anything that he will.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Protecting the devotees is his chief aim.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవ
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్, దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసుకుంటారు.
0: లైక్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే, బట్ దే నెవర్ ఫర్గాట్ దట్. సర్వదా
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఈ సౌండే.
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: The nature of God is not possible for anybody to understand.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: You cannot say God has done this simple task, that gigantic
1: నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: To protect devotee, God will do anything.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: When there is no devotee, where is the question of God?
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: It's only devotee who praises God.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంత మంది ఇక్కడ చేరారు.
0: There's so many are here.
1: ఎందుకోసం వచ్చారు?
0: Why are you here?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: You may know one answer.
1: మీ దగ్గర లేనిది,
0: that which is not in you.
1: మీ ఇంట్లో చిక్కనది,
0: that you can't get at home.
1: మీ గ్రామంలో దొరకనది,
0: that which is not available in the vicinity. That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
1: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not in you is the love for Sai.
1: మీ ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not at home is Sai.
1: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not there in home town is Sai.
1: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం మేము వచ్చారు.
0: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: So you have come here to attain that you do not have.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: That you get it and return.
1: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
0: Fill your hearts with this love.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulaku sanni sambandha bandhavyamu edabayinatuvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Baba.
0: And devotee's life is Baba himself. And life is one.
1: Kanukane, ee bhavani meeru artham chesukoni, meeru ekkada undinappudiki Baba rakshistune untuntadu.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
1: Kanuka daiva bhaktulainatuvanti variki elanti paristhiti endu kodanu ye badhalu kodanu pondaru.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యు షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: ప్రపంచం యొక్క అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada, evaraina aa pachunu teeskeldi kaalu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamunaku kaalu levu, karmamunaku netramulu levu, karmamunaku noru ledu. Attide manavudu anubhavincheatvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evari taram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. మరి ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu panchabhautikamu.
1: We see the five senses.
0: Panchabhautikamainatundi ee yokka dokamu ఒకరు పెట్టితే ఎంచేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే ఆర్ అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are ununderstandable, mysterious.
0: Lendi kanipistundai, kanipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: Okkokariki okkoka vidhamainatundi anubhootulu kalugutuntayi.
1: Each one has his own experience.
0: తలకెందుకున్నట్టుగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడములకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామాను పులిస్టాపు పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్దానంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 16 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారణ కార్చటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కార్చుతున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడా లోకంలో ఉన్నారా.
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku batta vedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aaratu nunchi kaalamu vyaktham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechinchina waste time snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namashivaya namashivaya namashivaya namashivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name namashivaya.
0: Denikosam meeru chintistunnavu ani tanake teliyadu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం ఫలితం నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this.
0: నేను నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారణ కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: What's really should to happen?
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పురకించుకొని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
1: It only meant ఈశ్వర్ అండ్ పార్వతి accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: The parents noticed the movement of the body of the son.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: The boy got up.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: The boy said, "Mother, look here. Ishwara and Parvati
0: brought me back to life.
1: You can spend time with me so long I should be with you.
0: Satkarmalu cheyandi.
1: Do good action.
0: Sadalochana salpandi.
1: Entertain good thought.
0: Kalukane nenu satputruduga maaripothunnanu.
1: I am going to be a deserving son, a good son.
0: Na vallu meeku evarikini ee vidhamainatundi laabha nashtamulu jaragadu.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: Nenu nenu eppatiki nee baadha pettanu.
1: I will never put you to suffering or misery any time.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరూ ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇది నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పం ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore, the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal, చిరంజీవి.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుంది అంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుల యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: In the 11th century,
0: Kerala దేశంలోపల
1: in the state of Kerala,
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరముల వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి, మానవుని ఎందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ noticing the conditions prevalent at that time that the devotion is on the decline, he was thinking of God.
0: ఇప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: మరి 14వ శతాబ్దం లోపల
1: in the 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ
1: అండ్ యూ సెడ్ ద ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒక్కటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హ్యాస్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by Isharatva?
0: Tana yokka satyatattvame Isharatvam.
1: The truth is divine.
0: Anaga mooditi yokka ekatvam kuda akkade untundadi.
1: Meaning the combination of all these
0: sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Ninnu puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga akaranga chuvistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi mundukostu. దీనిపైన ఇంకా కాలం వస్తుంది అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీ డే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పురస్కరించుకొని ఇది ఏ నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no definite form over there.
0: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
0: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగ టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికేది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The శివలింగ is not anyway unrelated. It is related and associated.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: It is not apart, separate.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవుల యందు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivatvam ekatvanga poni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poochesukunetundi kutram ayinatundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఇస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశైలతాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడి తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
1: ది సటిలెస్ట్ ఈజ్ విత్ ఇన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల,
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిదిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: Without the gross, there cannot be the subtle.
0: Brahma lekunda jagat ledu.
1: Without the creator, there is no creation.
0: Kanukane ee Brahma anetundi daram vantidi maatrame.
1: So creator amounts to the thread yarn.
0: Srishtikarta anetundi vaadu ee daramto cheyabadinattu vastram vanti vaade.
1: Therefore the creator yarns the fiber into a cloth.
0: Kanukane sukshma stula karana dehamlo moodu kulanu atanevi.
1: Therefore, the grass, the subtle, and the causal belong to God.
0: కారణమైనటువంటి దేహమును మనము శరీరం రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడా మారుస్తుంది.
1: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: We must see that the thoughts do not prevail, they don't run fast.
0: Daram kevalam pettukunnanta matrame vastam kaledu.
1: The mere presence of the thread will never make a cloth.
0: Padugu pekani rendu vaippu kodanu cherchali.
1: The yarn must be interwoven in opposite directions.
0: Idi prayatnamu suprayatnamu anetundi.
1: That is effort and the divine will should go together.
0: Ee rendinti yokka aakaram chetare adi oka vidhamaina lingaakaram aipothundadi.
1: These two together, the human effort and the divine will gives the shape, the form, linga.
0: Manam cheppetuvanti padamlu kudanu manam cheseetuvanti panlu kudanu ivanni kudanu mana sukshma shariram lopala aavirbhavinchi bahirmukhamayetuvantivi.
1: Therefore all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: Kalaku ee naadu manavulu vedamunu anekanga cheptunnaru.
1: Today people repeat chant Veda.
0: Kani ee chanti anniti kodanu anni aakaram untunnayi.
1: And in chanting you will understand everyone has a form.
0: Iki anni pannalanta untunnayi.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
0: మానవుడు. తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: చాలా మంది
1: మెనీ పీపుల్
0: విద్యార్థులు కూడాను
1: స్టూడెంట్స్ ఆల్సో
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: Donga anaga emti tanlo tana pradhatvanu pettukoni lenattuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: Inta mandiki vedam cheppadam telusu.
1: Many people can chant Veda
0: kani adi vinnappudu లేక చూచినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: When we hear from others, in fact we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: నేను చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ యాజ్ రీచెస్ హియర్ వాచింగ్ ఎవ్రీబడీ.
0: కానీ కొందరికి తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
0: అది విద్యా దోహం.
1: That is what you call betrayal,
0: cheating.
1: Well, that amounts to theft at the
0: student.
1: That means you are a traitor to
0: God.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
1: those people that declare that
0: నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that's the primal cause for all spiritual
0: power. చాలా మంది మీరు బిల్లలు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies
0: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here. And they start joining.
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: And in fact, those people who know this,
0: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేసుకోరు.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: Swami watches everybody.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలో పని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు?
1: They are big thieves.
0: వింటున్నారు.
1: They listen to chanting.
0: ఇది చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the others chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: So chanting and listening should go hand in hand to experience the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: So everyone who knows Veda should start chanting.
0: వేదమే భగవత్స్వరూపము.
1: Veda is the very form of God.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: Ee panchabhutamulu kudanu pranam nandistunnayi.
1: The five elements are responsible for the life.
0: Ee pranam nandinchetundi panchabhutamule.
1: And the five elements are responsible for life.
0: Prapanchani kuda srushtistunnayi.
1: Also create the whole world.
0: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: దీస్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
1: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
1: విల్ బి డూయింగ్ ఇన్జస్టిస్ ఇఫ్ యూ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కంటైన్ ఆల్ దట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటెన్, గివెన్ అప్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: Though they chant here, they forget the moment they leave the place.
0: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటురా.
1: You may go anywhere, at least you should chant within.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: You should never betray the knowledge.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: And if you betray your knowledge, దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
1: That betrayers will never deserve God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టిన ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating
0: tomorrow. ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమై,
1: the sound,
0: చరాచరమై,
1: the movement,
0: జ్యోతిర్మయి,
1: light,
0: విజ్ఞాంతమై,
1: the knowledge,
0: చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేదా అలోన్. One should repeat God's name.
0: ఈశ్వరుడు ఏడవ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్
0: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అధర్వణ వేదము.
1: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
0: యజుర్వేదం లోపల ఐదు వేదములుగా బయలుదేరినాయి.
1: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ జస్ట్ గాట్ ఇట్ సెల్ఫ్ డివైడెడ్.
0: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని,
1: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్,
0: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
1: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యు మే లర్న్, బట్ యు షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యు బిగిన్ టు చాంట్, యు డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
0: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయ అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల.
1: యు మే లర్న్, బట్ యు షుడ్ learn to chant it.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యు బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను

0: delight. It is full of wisdom.
1: కనుకని ఈ ఆనందమయ్యేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు గుర్తించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన verse.
1: మూడవది ఆచరణ.
0: Third is practice, ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third, ఉచ్చరించటం.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth, experience, అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఈస్ ద సీట్
1: ఆఫ్ విజ్డమ్. ఉచ్చరించవచ్చును.
0: దాట్ ఆఫ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: బట్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్ ఓన్లీ.
1: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
0: దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ్యి తర్వాత వేదాంతమయ్యి తర్వాత ఆనందమయ్యి.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss.
1: Karmamayanitti dantone untunna sarvam kudanu.
0: So everything begins with this action, activity.
1: Dani manam uchcharinchinappude manam sarthakamaipothamu.
0: When once we chant Veda, your life is
1: redeemed.
0: So those who want to be the recipients of God's
1: grace,
0: to repeat God's name,
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: అండ్ దాట్ హ్యాస్ టు బి
1: జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: దట్ విచ్ ఇస్ టేకెన్ ఇన్ మస్ట్ బి ఎంజాయ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఈనాడు ఊరికే వారి నేను చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి జస్ట్ రిపీట్ యాజ్ వీ హియర్.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సింప్లీ రిపీట్.
1: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇన్.
1: అన్నం తినేది దేనికోసము?
0: వై డూ యూ ఈట్?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లైడ్ టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపు చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
1: వాక్కునందును, క్రియ యందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన ఎందుకు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: వీ సే దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఇన్ వాట్?
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: ది నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు. భాగం
0: వేద ఈజ్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యూ చాంట్ టు ది ఎక్స్టెంట్ యూ నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్, రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్, అండ్ సో హీ కుడ్

0: his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని పది మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share it in joy for ourselves.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట.

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niyaminchinatvantidiga bhavinchi sada satya nityamainatvanti okka aatma tattvanni vismaristu untunnadi ee naadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktam kavasinatvantidi ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga ishvarechaka prakataniye.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukudanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatunti vade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainappudu vikrutiyu aatma paramainappudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with atma, it becomes divine.
1: Aite ee naadu ee prakruti yokka chaitanyanni evariki manam arpitam gavinchali.
0: In that case, to whom should we dedicate this consciousness which is given by nature?
1: Swarthamunaku kaadu, swaprayojanamunaku kaadu, ishwararpitame gavinchali.
0: Certainly for not selfishness and for self-seeking. It is for dedicating itself to divinity and Ishvara.
1: Kani ee naadu ahankara paramainatundi yokka aasalanu abhivruddhi gavinchukovatam chetane manavattvam anetundi nasinchi danavattvamu pasuttvamuga mari divyattvanni maripinchi daivattvaniki dooramai danavattvamlo jeevistu untunnam.
0: As man has developed selfish desires in excess and beyond any limit, he has lost his human nature, his divine nature, and becoming an animal, a brute, and a demon.
1: Kanukane manavudu veyu prati adugu kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattu ayinatundi yokka abhivruddhi margaanni vismarinchipothunnadi.
0: Every desire is devoid of the future welfare and future progress.
1: Prati aasa durasaga marutunnadi.
0: Every desire is becoming greed.
1: Manava abhyuday bhavalu adugantti povutunnavi.
0: Ideas which will bring about human welfare are totally absent.
1: మానవుని కన్నులయందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటలయందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితులందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండ్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజంలో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ దెన్ దెర్ ఈజ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే, హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకమైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ యాజ్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: డ్యూటీ. జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైన యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ డెవలపింగ్ డ్యుయాలిటీ.
1: ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: డ్యుయాలిటీ కెన్ నెవర్ ఫ్రీ యూ ఫ్రమ్ సారో అండ్ మిజరీ.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: ఇట్ కెన్ ఓన్లీ డెవలప్ సారోస్ అండ్ మిజరీ.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: ఇట్ మేక్ యూ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: Ah, ekattam okkate, adi e prema.
0: That unity, unifying factor,
1: ee premaku phalitamu kaani, ee premaku margamu kaani, ee yokka premaku sadhana kaani, premane.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: Mana premanu enta penchukuntu manam podumo, మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వీ గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్ ఇన్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్
1: ఈ పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as, in the smallest, it remains as the smallest, and in the biggest, it remains
1: as the biggest. Sutra mainatti anumuna sutra maguchu, meti vastu nanduna meti yaguchu. Antatanu sarva sakshi.

0: as smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppindi. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: దీనిని మరొకరు ఉద్ధరించటం కాని నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: This is the very nature.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: Nature in a way is a very aspect of Atma, immortality itself. It does not change in a way.
1: Itti paratattvanni prakrutiki prabodhimpaganchi deeniki konni rakamulainatundi okka gunamulanu srishtinchukuntu vachindi.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaram.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies,
1: form,
0: some form.
1: Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anekunti peruto prakatanam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: ఇది కేవలము గుణోపాధి స్వరూపుడు.
0: దే ఆర్ ఓన్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము.
0: దిస్ బ్రహ్మతత్వ, విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
1: కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడుగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ విచ్ డిక్లర్ దట్ బ్రహ్మ హాస్ ఫోర్ ఫేసెస్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ అండర్టేక్స్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ కరెక్ట్ డిస్క్రిప్షన్.
1: కాదు కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: All these three forms are a description of the qualities which we embody.
1: Prakrutamainatunti yokka shaktulu aidu untunnavi.
0: There are five powers in the form of elements.
1: Bhumi,
0: one is
1: jalamu, agni, vayuvu, aakasham.
0: Earth, water, fire, air and sky.
1: Aithe దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ ఎర్త్.
1: ఈ సృష్టి క్రమం గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: నేచర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్ బేస్డ్ అపాన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది సెకండ్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమంగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది.
0: If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation. But if it is on the base of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada ఈశ్వరత్వం అనగా ఏమిటి?
0: What do you mean by the principle of Ishvara?
1: Ishvara sarvabhutanam uddesho arjuna tishtati anindi Gita. Anaga Ishvara anaga hrudayudu ani hrudayeshudu ani peru.
0: That means Gita has declared that Ishvara resides in everyone's heart.
1: Sarvara hrudayamlo kudano prakashimpa chesetundi vadu.
0: He is the one who makes every heart shine.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయమనే స్థితులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండే విష్ణు తత్వము అని.
0: This mind may be compared to Vishnu Tattva.
1: Vishnu anaga sarvavyapakudu ani dini yokka arthamu.
0: Vishnu refers to an all-pervasive entity.
1: Kanuka manasu kudanu manomoolam midam jagat. Jagatanta vyapinchinatundi manasse.
0: Mind is all-pervasive. It can be found everywhere in the world.
1: Kanuka ee manasunike vishnutvamu anetundi peru.
0: That is why mind has been given the name of Vishnu.
1: Ee Vishnu naabinundi uddhavinchinatundi vaadu Brahma ani ప్రజల యొక్క విశ్వాసం.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: దిస్ బ్రహ్మతత్వ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది సౌండ్ అండ్ సౌండ్ ఇన్ ఆల్ ఇట్స్ forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishvara Vishnu Brahmanaga emti hrudayame Ishvarudu manase Vishnuvu vakke Brahma.
0: What do you mean by Ishvara Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and Vishnu is mind and Brahma is world, vak.
1: Ee moodinti yokka sammilitamainatundi swaroopame divyatvamainatundi aatmatattvam.
0: If you bring all these together and combine them, that is the very nature of Brahma Tattva.
1: Kanukane ee Brahmane manaku guruvu, ee yokka Vishnuve manaku guruvu, ee Ishwarude manaku guruvu aneetundi yokka tattvam lopala dinni ekatvanga bhavistu vachindi.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you will have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This shloka or this stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. ద మైండ్
0: గురుదేవో మహేశ్వర అదే హృదయ స్థానము.
1: Mind also, which is all pervasive, must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru Sakshat Parabrahma Tas Mai Sri Gurave Namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: Heart must be taken as guru, as Ishwara. And in fact, the Parabrahma Swarupa, which is a combination of Brahma, Vishnu, Maheshwara, all these three aspects of world, mind and heart, that alone is divinity and a true divinity.
0: Kanukane aa gurutvam anaga deeni artham emiti? Andhakaramunu nirmoolamuga avincheetundi oka tattvame gurutvam.
1: What do you mean by the true principle of guru? And that is the power of dispelling darkness.
0: Manaku ee moodu gunamulu undinanta varaku andhakaram tappinadi kaadu.
1: So long as you have got these three qualities, you cannot be free from darkness.
0: Kanukane ee moodu gunamulaku atheetamainatundi sthaadini manam pondinappude ade gurutvam annaru. Inka bodhinchadam kaadu.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: Leka ee moodinti yokka gunamulu yokka ekatvanni bhavinchinappude ide nijamainatundi yokka guru bodha.
1: If you can combine the three qualities of sattva rajo tamo in correct proportion, then that becomes real guru bodha.
0: Ee moodinti yokka ekatvamu ade mamaatma sarvabhootaatma, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్. That is the unifying factor. When you give up this unity and develop diversity, then you tend to become sorrowful and miserable.
0: Trigunamulu yokka vikaram chetane ee prapanchamu srushtimpabadi poshimpabadi nasimpabadutu untundali.
1: It is an account of change of these three qualities, the creation, the sustenance and the destruction of the entire
0: trigunamulu kudanu trigunamule punadulu trigunamule aadharamulu trigunamule pranamulu.
1: For the entire creation, these three qualities are the very foundation, the very basis and the very life breaths.
0: Ee trigunamulu yokka swaroopa swabhavalato ee yokka prakruti yokka tattvamu vikasistu vastuntundali.
1: Nature blossoms and gets transformed by the change of a different combination.
0: ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: కనుకనే వేదము త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో,
1: Veda has expounded all these three qualities in different ways.
0: విశేష వికారాలతో,
1: it is also the different types of forms that
0: vilasa hasalato,
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kodunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kodanu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: Satya Gunam. Satya Gunamu Vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that Satya Guna represents
0: Satya Gunamu Vishnuvu kaadu.
1: Satya Guna is not truly Vishnu.
0: Adiye Ishwarattvamu.
1: Satya Guna is Ishwarattva.
0: ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీన్ని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణువుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది యూనివర్స్.
0: రాజ్యమును పాలించేవారు ఎవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలం మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషనే అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: కనుక మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ ద డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకుడో నువ్వు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ హీస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi. Akashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందుకును దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపంలో ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ద ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Ade oxygen, hydrogen ani cheppicharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaari lo bhagavantudu kevalamu prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevitamlo prati vyakti kudanu gurtinchetundide evaraina koncham spruha dappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe.
0: Gaalilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air, God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire, God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get aware and get alive the moment you come in touch
0: with fire.
1: In the form of fire, God is in the form of awareness. In water, God lives in the form of
0: prajna. Prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం స్పృహత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపమని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే.
1: It is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following Angavati path.
0: అన్యవతి మూడవది.
1: The third one is అన్యవతి path.
0: కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పింఛమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: అండర్ దిస్ వన్ కన్సిడర్స్ ఆల్ ఫీట్ యాజ్ హిజ్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ యాజ్ హిజ్ అండ్ ఆల్ హెడ్స్ యాజ్ హిజ్, ఎవ్రీథింగ్.
0: అనగా ఏతావాత మానవుడి యొక్క స్వరూపములంతా దైవాత్మక స్వరూపములే.
1: The summon substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: కనుక ఏకో వశి సర్వభూతాంతరాత్మ, అందరూ కూడాను దైవ స్వరూపులే.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine.
0: దైవ స్వరూపులార, ముఖ్యంగా మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ ఇన్.
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ ఇన్.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: Education is one which can make every person compassionate and kind.
0: Manamu prarthana prarthana prarthana antunnam. Prarthana anaga emiti? Yachinchatam kaadu.
1: Prarthana we say when we go on repeating it. It is not aspiring and begging.
0: Atmanandamunaku chihnamu.
1: Prarthana or prayer is only a
0: symbol of.
1: It is a symbol of experiencing
0: anantamani prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity.
0: Anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matalu leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్. హీ కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యూ హావ్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తా. ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీవన్.

0: డెమానిక్ జెరసీ టు ఎంటర్
1: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
0: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
1: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
0: దెర్ ఇస్ వన్ మోర్ థింగ్.
1: ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు.
0: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్,
1: ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు.
0: నో డాక్టర్ కెన్ క్యూర్,
1: ఏ యొక్క వైద్యానికి కూడాను లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
1: అది అహంకారము.
0: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
1: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
1: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
0: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
1: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
1: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానం లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
1: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
1: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
0: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
1: వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
0: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
1: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
0: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
1: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
0: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
1: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
0: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
1: మనమే దైవ స్వరూపము,
0: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
0: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్
1: సెల్ఫ్. ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
0: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
1: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు.
0: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thomas.
1: దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
1: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనలతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. We have been doing different types of sadhana for a long time.
1: Cheptunnamo edi talastunnamo edi manam chestunnamo ee moodinti yokka ekatvanni manam nirupinchali.
0: Enough of all sadhanas, who should practice now, who should prove the unity of thought, word and deed in our own
1: action. Proper study of mankind is man. Adi appudu ee manavudiga roopanduthavu.
0: Then only you can really become a proper man, and it is in this context it is
1: ee moodinti yokka ekatvame kaakapothe manas anyat vachas anyat.

0: అండ్ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడుగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: అందుకోసమే హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనం సరైన ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్ అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ we should prove ourselves as a model, as an ideal.
0: కంపెనీ ఈ నాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today our all our spirituality is becoming only a big show.
0: కావాల్సిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు చెప్తున్నాము.
1: We are also doing bhajan.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక?
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in
0: the way? ఈ సత్తర తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full
0: of ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి?
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: వచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేద జగతియందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందంటే ఎంత సుఖం. నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్డ్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ అన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దెర్ ఎనీ వర్క్ విచ్ కెన్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వీ కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం, వీడు నావాడు వాడు నా. ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనమందరూ ఒక దైవం బిడ్డలం. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivattamu, divyattamu ekatvanga maaripoyi aanandanni abhirudhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru pounam anukoni ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: దైవం ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated.
0: Mana pravartanu sakramainatundi margamlo pettukunnappudu adhe manaku rakshistundi, adhe vishnutvanga maaripothundi.
1: If your behavior and conduct is okay, it becomes vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action that is
0: వేరు దేశమందును లేడు తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: ఫర్ మై గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఇస్ మై కాండక్ట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా అతపతనములకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: ఫర్ మై డిస్ట్రక్షన్ ఆర్ మై గుడ్ ఇట్ ఇస్ ఓన్లీ మై బిహేవియర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: యూ హావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆల్వేస్ ఫాలో గుడ్ క్వాలిటీస్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్
0: సర్వమతములు సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: ద గోల్ ఆఫ్ ఆల్ రిలీజన్,
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది మెసేజ్
0: ప్రేమ ఒక్కటి,
1: లవ్ ఒక్కటి, ఇట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: టుడే వీ హావ్ టు డెవలప్ దట్ లవ్ ఇన్ అస్.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందున్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ 100 ఫాల్ట్స్ ఇన్ అదర్స్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ లొకేట్ అండ్ ఐడెంటిఫై 1 ఫాల్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ ఇట్.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి.
1: రిమూవ్
0: అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందుకు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్, డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చిన గానీ, హెచ్చుగా సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించిన గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించిన గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. and you may be praised by everyone and you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే ఏ నాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: నరవతమ ఎదములు పెంచి, అసలత్వం స్వీకరించి, సమరాలను స్వాగతించి, శాంతి సభలు జరుపుతారు.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: తన కొరకే బ్రతుకు వాడు మనుషుడే ఎట్లవుదా? తన కోసం తాను బ్రతికేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది
0: జగత్తు. లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్, వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడ నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యు కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వి వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అదియే దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను,
1: ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటరు. ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision.
0: వ్యక్తిగతమైన భేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమనే.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరు కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరు రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: నిజంగా దృష్టి ఉండనే ఉండ, ఆ దృష్టే ప్రేమ.
1: Whatever sight you have, the sight itself is love.
0: కనుక ప్రేమ దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Should develop a vision of love.
0: మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ లైఫ్ ఆఫ్ లవ్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ బికమ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
2: ప్రేమ ముదిత మనసిక

0: If an individual, does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us దట్ దట్ విచ్ ఇస్ ఆబ్టైన్డ్ విత్ ఎ సింగిల్ మైండెడ్ పర్పస్ ఆఫ్ డివోషన్ అండ్ డెడికేషన్ ఈజ్
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: ఈజ్ జ్ఞాన ఆఫ్ సుప్రీం నాలెడ్జ్. ఫర్దర్ యు హావ్ అండర్స్టూడ్ వాట్ అద్వైత ఆర్ నాన్ డ్యూయలిజం ఈజ్ అండ్ దట్ ఈజ్ జ్ఞాన.
1: కానీ ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఈస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు రియలైజ్ యూ, వీ ఆర్డినరీ మార్టల్స్, టు రియలైజ్ యూ త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యూ.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్, ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యూ.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యూ.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ దిస్ కుడ్ బి కాల్డ్ లవ్ ఆల్ రైట్ బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటాయి.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatunti pavitramainatunti swachchamainatunti yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatuntidiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatuntidiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్లీ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము ప్రేమలేనటువంటి యొక్క తత్వము ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ devoid of love can never take you to the destination proper.
1: Nenu aneka paryayanu cheptuntanu ee hrudayam anetundi danni saagu chesetundi paristhithilo manamu premane pradhanamainatundi keelakanga panimuttuga manamu ennukovalasi vastundi.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసేయగది కృష్ణ గానముసేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo ade vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchavalanna kevalam prema dwara ane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kaadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nalla regadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nalla regadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now, if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ye pradeshamulo undinappudiki mana vishwasam anetundidi susthiramai untundali.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: Deenini gopikala daggariki vachinatundi uddhavudu తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండేవారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norettaru
1: the gopikas would not utter a single word,
0: beetila boru,
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or moved.
0: అదేవిధముగానే హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోనాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifices.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that the moon radiates.
0: ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ee vyakti yokka tamassu kaani ee vyakti yokka chanchalatvamulu kaani ee vyakti yokka parishuddhamulu kaani bhagavantudu ye maatram kudanu sambandham kaadu.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: Anninti endu bhagavantudu parishuddhamai పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: బికాస్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ ఎవర్ రిమైన్స్ యాస్ ప్యూర్ అండ్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: సో వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి టేక్ ఎ లుక్ ఎట్ వాట్ మ్యాన్ ఇస్ అండ్ దేర్ బై పెయింట్ గాడ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: కనుక మనలో ఉండినటువంటి భావమును పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితము.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములు

0: పరగ వేరేమి చెట్టు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjalikintu andukovayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
0: Neenu prathiga neeku andinchedi emi ledu.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different names.
0: ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam e maatramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: Bhagavantuniki nenu idi chesanu adi chesanu ani aneka vidhamulaga manamu కొంత బలహీనత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమునకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ye hrudayamto chestunnavu ye bhavamto neevu arpitam gavinchunnavu ani nee hrudaya bhavanni taanu parikistu untadu.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: Bhagavantudu ikkada unnadu akkada unnadu ani ankovatam kodanu mana bhrantiye.
1: It is also a case of sure illusion on our part to feel God is here or God is there.
0: Bhagavantudu sarvatra untunnadu.
1: God is present everywhere.
0: Aithe కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్స్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: కోడలు పట్టి చూడగా పట్టుబట్టలు గట్టి బాబా చుట్టూ తిరిగే పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntuntaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force, there is this supreme sense of conviction. And there is this force.
0: Tatkalikanga adi yeroka reetiga kanipinchinappatigini munmundu dani yokka swaroopanni manam chakkaga darshinchavachchu.
1: Momentarily of course you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: Monnati dinamu feeling on desires aneetunte vishayamlo sai ye maatramu aashinchatam ledaniyu మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని అభిరుచి కాని ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: మనసు మాట నడత మనిషికి ఒక్కటి అయినా
1: ఇఫ్ దేర్ వర్ టు బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ వన్స్ థాట్ వర్డ్ అండ్ డీడ్
0: అతనే సత్యవంతుడు.
1: హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: ఇఫ్ దేర్ వర్ టు బి ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ వన్స్ థాట్ వర్డ్ అండ్ డీడ్ దెన్ హీ ఈజ్ ఎన్ అన్రియల్ పర్సన్.
0: ఈ సాయి సత్య సాయి.
1: నౌ దిస్ సాయి ఈజ్ సత్య సాయి,
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వం.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 లాక్స్ విచ్ హావ్ బీన్ అక్యూములేటెడ్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హీ వాస్ టాకింగ్ మియర్లీ టు ఇంప్రెస్ యూ. హీ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ ఇన్ యాక్షన్ వాట్ హీ రియలీ మెంట్.
0: నాకు 60 లక్షలే కాదు, 60 కోట్ల వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 లాక్స్ బీయింగ్ గివెన్ టు మీ. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: Sai aasinchedi okka nirmalamaina premanu maatrame.
1: All that Sai asks for ever is pure unsullied love.
0: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: Nenu ichukuntanu.
1: Sai will give himself to such a person.
0: Ee satyanni konta సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిలీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: Kanukane Arjunudu kudanu chanchalam mi manakrishna pramadi balavadrudam. Krishna, ee manasu chala pramadamainatuntadi, chala balamainatuntadi, chala drudamainatuntadi, maha chanchalamainatuntadi.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders. But at the same time, it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములలో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్తూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్తూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్తూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand, you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand, you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your words should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చలించిపోయేటువంటి మనసును, కీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: ledu ani thane cheptunnappudu choopu ane adhikaram tanaku ekkadundi.
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
2: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
2: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
2: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
2: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
2: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
2: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
2: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
2: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
2: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
2: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
2: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God, then be of that faith and follow that faith of yours.
2: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
2: Unte choopamani vaari vaadana.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
2: Appudu manam ee reethiga jawabu cheppali.
1: What's the answer that we give?
2: Ayya, paalanu perugga chey.
1: Oh man, make this milk into curd.
2: Perugunu marinchu.
1: And churn this curd.
2: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
2: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
2: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
2: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
2: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
2: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
2: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు, పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
2: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
2: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
3: కన్ఫ్యూజన్ నాస్తికులు రేషన్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Disika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖుడు దిశికుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: Kani Janaka Maharaju aagnanu tirasa vahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నదేని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: సరే ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
2: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasika was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: సో హియర్ ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్. యూ మస్ట్ ఎంగేజ్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ దెర్ ఇస్ అ పాయింట్ టు బి ఆర్గ్యూడ్ అబౌట్. Where statements are clear cut and straight forward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: వాదనకు
1: a thing.
2: సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడా చెరించిపోతుంది.
1: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీల దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: Endukanaga vaadu ooputunte aa dust anta mana chokkala pani poi padipothundi.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: Kanuka attivari sanghanni manam anusarinchinappudu mana yokka bhavalu kuda malinyam avutundi.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad and we also get influenced.
2: Satsangam aneetundi atyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయి బాబా టీవింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సంస్థల వలె ఈ సంస్థ కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochu ilanti varu.
1: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
2: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
1: They might be educated, but it's useless.
2: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
1: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
2: Chadugu chadu anukunte kevalamu oka ganda parichayam anetundi kadani monna nenu cheptanu.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: Inaadu goppa goppa vidyavantulu kuda ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడబెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హెస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
2: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ కుడ్ బి యూజ్ ఫర్ ది ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: Satyasai samasthalu okka naya paisa kudanu durvinyogam cheyatam ledhu.
1: The Satyasai organization does not misuse even a single paisa.
2: Enta mandi workers anaga karyakartala lopala తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్.
2: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: ద పీపుల్ హూ వర్క్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ దే నోబిలిటీ అండ్ దే వర్చ్యూస్.
2: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramainatunte hrudayam galinatunte okka workers okka satyasaya samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the satyasaya organization.
2: Ituvanti workers nu aadharam chesukoni state presidents స్టేట్ కన్వీనర్స్ కూడా వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: అండ్ ల్యాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ సొసైటీ ఆర్గనైజేషన్ ఐ వుడ్ లైక్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇమెన్స్ హ్యూమన్ రిసోర్స్.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ who are also motivated by this sense of purpose and love, they should also come forward with sacrifice.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: It is this sacrifice that is going to be the main support in your life.
2: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later,
2: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
2: జీవించినంత వరకు నీ ధనము నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
2: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu, that ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today, I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chusukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: Yagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
2: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
2: Kanukane charity, purity, unity, ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity, these two three together will confer on you divinity.
2: Kanuka ee naligintini manamu ee jagattunaku aadarshavantamainatundi jyotiluga manu velaginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
2: pavitramu,
1: but they are not the ones. The
2: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity,
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ ది ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson, that charity, purity, unity and divinity, these are the ones that you must
2: keep. Karuka, ee 60 lakshala mottamunu kodanu meeru andukoni mee mee rashtramlo oka committee ga pettukoni tadwara deenini aneka reetiliga kodanu sadvinayogam gavinchalani kadapati reetiga nenu aashistu aashirvadistu naa prasanganni viramistunnanu.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది.
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
2: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai anekamandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the Feeding the Poor program, given, donated many.
2: Santapana kosam kodanu paapam anekamandi steel kodanu 10,000 20,000 ee reethiga kodanu andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this.
2: Adi kodanu nenu veluku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees.
2: Varichinatundi prema naaku cherindi, varichinatundi dhanam naaku akkaraledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: Prema kante minchinatundi kaadu ee dhanamu.
1: I don't want their money.
2: Premaku minchinatundi kaadu ee dhanamu.
1: This money does not exceed this love in value.
2: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
2: Kanuka ee mottamuto paatu santarpanalu kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So, in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
2: Varu varu prantham lopala deenini viniyoginchukoni aanandinchalani kodanu varini nenu aashisthunnanu.
1: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they will be able to be happy.
2: Uttara Pradesham, Punjab, Tamil Nadu, Rajasthan, Orissa, Meghalaya, Maharashtra, Madhya Pradesh, Kerala, Karnataka, Jammu Kashmir, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
2: Sahi yokka vanchani mi yokka dahanga untundali. Bahya vanchanu leka sahi seva dahame meerundo abhivruddhi gavinchali.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sahi likes, and aspire to quench your thirst by fulfilling what Sahi wants you to do.
2: Kanuka sahi vanchanu దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
2: లోక వాంఛన త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
2: Edo tamashaki cheppanu gaani andaru kudanu naa drishti lopala chaala pavitra hrudayamto sevalu chestunnaru.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
2: Talliki pillalu edipinchinappude ekku muddu ostundi.
1: The mother loves the child all the more only when she teases the child.
2: Adi vidhanga appudappudu nenu kontha varakunu varini badinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
2: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్, and other workers in the Sai organization have really been toiling selflessly.
2: Aithe antatone meeru trupti padaka ee aanandanni marinta abhirudhi gavinchadaniki tagina krushi cheyali.
1: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
2: ఎవరే ఏ విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
2: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: This is true sacrifice.
2: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
4: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

సంపాదించిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారుడైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

0: చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: Students, boys and girls, patrons of education, teachers, administrators, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudikini avanni kulanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: Inadu prapanchamlo chaduvulu chadivinatunte varu endaro unnaru kaani varu emaina deshamunaku upayogakaramga jeevisthunnara ledu.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తముడుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivi teetalu undinappatikini chadivi chadavu cheppatikini manavuni antunnatvanti oka nijamainatvanti oka gunamee sannagillina sarvamu kudanu vyartham aipothuntai.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలే లేకుండినా మనిషి మనిషే కాడు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములైపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti valikaina kudanu telivi rakatapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kani మన పిల్లలు చదవటమే కాదు చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నుడు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితము గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernapudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందమేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికీ టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with
0: everybody. గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లోంచి వచ్చినటువంటి ఒక విషయము కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యు విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందమేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక MBA చదువుతున్నారనుకుంటే ఆ MBA ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ స్టూడెంట్ you find them in our boys.
0: Indiye kaakunda uttamainaatvanti oka bhashalu kuda neechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatvanti pillalu vaala bhasha ainaatvanti oka teeni kuda marchipoyi kaani ikkadiki vachinaatvanti oka dinto anni rakamainaatvanti bhashalu kuda neechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desamto vaari pillalu ani kudanu sandeham kaligetattiga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్క్రిట్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వాళ్ళ సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయనా నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టవత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఈ భగవాన్ ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్.

0: even single naya paisa towards any expenditure.
1: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
1: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
0: ఇట్స్ రాదర్ రేర్ టు ఫైండ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ ఎల్సెవర్.
1: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
0: So if you put a question, what is Swami's property? Students are his property.
1: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
0: Without them, Swami will not be able to function.
1: కేవలము స్వామిని చూసుకోవటం కానీ విద్యా సంస్థలు చూసుకోవటం కానీ ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
0: These students take care of all of the institutions. Education institutions and allied institutions all over here.
1: భారతీయ సంస్కృతి అంతా కూడా సంస్కృతంలోనే ఉంటుండాలి.
0: In fact, the entire Bharat rests on the culture, Sanskrit and the Sanskrit.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుండాలి.
0: Right, the day begins and ends with the recitation in Sanskrit.
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
0: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
1: కనుకే ఈ విద్యార్థులు అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
0: The students can certainly bring about change, transformation in society.
1: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
0: There's nothing that our students do not know. There's no language which is not known to them.
1: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
0: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
1: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
1: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడాను డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
1: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
1: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు.
0: In fact, there is nothing that you cannot do with students.
1: వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
0: In fact, their own parents do not know the quality of their own children.
1: ఎట్టి అభ్యాసం లేని కూడాను సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందు అంత తాండవమాడుతున్నాయి.
0: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
1: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
0: They're first and foremost in serving their parents.
1: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
0: They also take care of their friends, the dear and the near.
1: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: They don't have any desire for money.
1: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
0: The chief aim is to execute in toto Bhagavan's command.
1: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
0: Bhagavan doesn't want any other people beyond this.
1: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును.
0: Many more education institutions can be started basing on this type of students.
1: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
0: But how could they become like this?
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమో.
0: The moment you listen to the sounds of the birds, you get up from bed.
1: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణం ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేట్.
0: It's not that the students get up from bed rather late.
1: కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్ర మంచమనుండేము.
0: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
1: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
0: యు బ్రష్ యువర్ టీత్
1: జలక మాడి ధరించి చల్లి భుజించుకు.
0: యు హ్యావ్ యువర్ బాత్.

0: అండ్ హ్యావ్ యువర్ బ్రేక్
1: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
0: And this modern tiffin is not acceptable to our students.
1: ఇది దోశలు సాంబార్లు వడపప్పు మోల్కొడంబు ఇలాంటివంతా కూడా మా పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేదు.
0: Our students do not like the modern breakfast, modern tiffin.
1: రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకుని చక్కగా భుజిస్తున్నారు.
0: They partake the rice which is left over last night and
1: mix it
0: with curd.
1: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుంతుడు మేలవును మాకు.
0: They masticate and eat limited quantity of food.
1: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
0: Oh, they do have the digestive capacity.
1: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుంతుడు మేలవును మాకు.
0: It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable.
1: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
0: This kind of dietary habits you do not find among student community elsewhere.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
0: They go to the school and listen to all lessons in all obedience and hear a good name.
1: Saddaga paatamulu nerchi anakugala baaludu anipinchukundru.
0: They listen to all lessons in all sincerity and they have all humility.
1: Emalo eppudu tirugunga boru.
0: They don't go anywhere.
1: Murigikuntara chetta pogulaninti.
0: And they don't have any dirty
1: clothes. Darinundi neeku daarakeedavunu.
0: And they don't keep anything that is unwanted.
1: Paramulu terugudi bantulaatayunu. పరుగుడి చెడుగుడి బంతులాటయ్యను.
0: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
1: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
0: రన్నింగ్.
1: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
0: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
1: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్లంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు.
0: They don't like games like volleyball and Sugriva ball like that, but they follow the traditional
1: sports.
0: They don't get into such games.
1: వాళ్ళ ఆరోగ్యములంతా కూడా వారే చూసుకుంటుంటారు.
0: They take care of their own health.
1: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
0: Every student here is physically strong. No one is weak.
1: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
0: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
1: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
0: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
0: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
1: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
0: Other colleges can certainly emulate their example.
1: కేరళకపోతే అక్కడ కేరళలో కూడా మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
0: The Keralites also have picked up the local language and following the native culture.
1: Kanuka itlanti vidyarthulu undatam chala adrushtame bharatadeshamku.
0: In fact, the country is very lucky to have students of this quality.
1: Bharatadesham ante pavitramainatvanti oka bharatadesham.
0: Bharat is a sacred land.
1: Bharatiyulaga vajram vanti vaadu.
0: Bharatiyas are diamonds. Diamonds.
1: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు.
0: యు డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
1: పెద్దలను చూస్తే వినయము,
0: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు,
0: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
1: ఈ విధమైన యొక్క సంభాషణలు,
0: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
1: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
0: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ their residences are surprised at this.
1: ఇలాంటి కొత్త కొత్త భావమంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
0: They pick up all that is novel and new, which is most important essential for life. And stand as example. It's nothing particular great in praising our own students. All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
1: రోగం కాదు ఏమాత్రము కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎనీ సిక్నెస్ ఆర్ ఎ కంప్లైంట్ ఆర్ అఫ్లిక్షన్.
1: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
0: వన్ స్టూడెంట్ వాస్ జస్ట్ టైయింగ్ అప్ ఎ బంచింగ్ ఆర్ తోరణం.
1: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
0: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
1: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
0: అండ్ ద బాయ్ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ ఎట్ ద డోర్.
1: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
0: And he literally shook and fell down.
1: అది ఇనపచి ఇది.
0: And it's an iron chair.
1: Iron chair.
0: Iron chair.
1: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
0: The iron chair and the boy both fell on Bhagavan.
1: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
0: And that is the cause for hip bone fracture.
1: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
0: Doctors examined to do something for this.
1: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
1: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకోని
0: గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
1: చాలా బాధపడుతున్నారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: నేను చెప్తాను ఎవరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు. మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోటపడిగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. I have my boys to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
1: Doctors, nurses, computers, anta vare naaku maaripoyadu.
0: So boys are the doctors. Boys are the compounders. Boys are the nurses assisting Swami.
1: Vaari valle nenu inta varaku teligalugutunnanu.
0: That made Bhagavan move like this as we find him today.
1: Andukosame maa pillalu cheptuntaru Swami meerundiga maakem bhayam.
0: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
1: it.
0: We want to serve you and carry our life
1: journey.
0: There are hundreds of boys here who refuse to go. Who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
1: నానిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
0: In fact, that amounts to a self-help also.
1: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు దీన్ని నమ్మరు.
0: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
1: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
0: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
1: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
0: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
1: ఈ దుడ్డు మాకు అక్కర్లేదు అని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
0: They said we don't want this money. They returned.
1: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
0: All the money they earned distributed to poor people there.
1: కట్టగడపటికి ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: They resigned their jobs outside and came down to ప్రశాంతనిలయం to serve Bhagavan.
1: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
0: And they're just working as if though they're in a big workshop.
1: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ ఆల్ నీడెడ్ స్కిల్స్.
1: అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి
0: దే నో హౌ టు హ్యాండిల్ ఇన్స్ట్రుమెంట్.
1: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
0: అండ్ దే హ్యాండిల్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
1: కొనుక్కోనక్కర్లేదు.
0: In fact, we don't need to depend on anybody.
1: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
0: The students can maintain the whole hospital.
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
0: Who can understand the true nature, the quality of our students?
1: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one can comprehend.
1: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
0: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
1: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రము వైద్యం నాకు అక్కర్లేదు.
0: Swami has no pain. He doesn't require, need any treatment.
1: And
0: boys have been attending on Swami. Swami need not think of any small issue, anything
1: whatsoever.
0: There's many, many such students.
1: అలాంటి పిల్లల చేత నేను నా జీవితంను చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
0: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
1: నాకు ఎట్టి ఖర్చు కానీ, ఎట్టి బాధలు కానీ, ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు.
0: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
1: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
0: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
1: ఏం చేయలేపొద్దు.
0: వాట్ ఈస్ టు బి డన్ దిస్
1: స్వామి అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
0: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
1: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
0: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
1: అంతా వారి పనులు వారే చేసుకుంటుంటారు.
0: దే డూ దేర్ ఓన్ వర్క్.
1: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
0: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
1: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
0: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
1: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
0: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
1: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్, the whole country will advance, progress.
1: అందరికి సహాయం చేస్తుంటారు.
0: They help everybody.
1: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
0: There's one thing that is left.
1: వీళ్ళందరికీ తగినటువంటి ఒక ఆదర్శాన్ని నేను చూపించాలి.
0: Bhagavan sets an ideal to all of them.
1: ఎవరిపైన ఆధారపడకోకుండా,
0: without depending on anybody.
1: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
0: They should be self-reliant, stand on their own.
1: తప్పక వారు ఉండగలరు.
0: Yes, they can maintain themselves.
1: Karuka ee venadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kudanu.
0: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
1: Gunavantulu,
0: they are virtuous.
1: Balavantulu,
0: strong.
1: Inka vaaru cheppalante ధనవంతులు కూడాను.
0: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
1: వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకోటి తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
0: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
0: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్,
1: అన్ని మాత్రం చూసుకుంటున్నాడు అని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
0: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
1: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
0: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు.
0: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
1: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
0: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
1: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి
0: this country will prosper and progress by these boys.
1: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
0: భగవాన్ ఈజ్ ఎన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ద వేదస్.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ ద మదర్ హుడ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపేన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారం చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్ప మాంగ్ ఇచ్చాభవతి ఆత్మాభవతి రామోభవతి తప్తోభవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుతూనే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యము లేనటువంటి ఒక జీవులు జగత్తులో కానరారు.
1: Without dynamism there is absolutely no individual.
0: ఆ చైతన్యమే గాయత్రి స్వరూపము.
1: This dynamic consciousness is the form of the Gayatri.
0: అది ఏ సర్వశక్తిమయము.
1: This is so full of strength and power.
0: అట్టి యథార్థ తత్వాన్ని ఈనాడు మానవుడు స్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి రూపనామమును ఆధారం చేసుకుని కేవలము అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించేది గోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఇస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku dini artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee maatrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: The divinity of butter is there in this whole world.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రీ ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచబాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెనాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యూ మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ అ రిచ్ మ్యాన్.
0: ఈ భేదమునకు రూపమే కానీ కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: There might be differences outward, but divinity is the same for everyone.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వము ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
1: So these five elements are all pervasive in every individual.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: So this is called అన్యవతి.
0: అన్యవతి అనగా ఏంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి is taking the form of each of these elements.
0: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ఈ అంగవతి అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: సో ఎవ్రీ ఫార్మ్ హాస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సైన్.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: Ishwarudu pinakapani.
1: Ishwara has got the water.
0: Vishnudu venunadamu.
1: Krishna has got the flute.
0: Saraswati venunadamu.
1: Saraswati has got the sound of the veena.
0: Itta okkoka vyaktiki okkoka angamunu okkoka aadharam chesukoni nirupinchinatvantide ee oka nidanavati.
1: So each of these divinities has got some kind of symbol and this is nidanavati.
0: కృష్ణుని చూసినప్పుడు నెమలి పించంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హిస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరక ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖ చక్రధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖ చక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్వసించవచ్చును.
1: సో త్రూ నైన్ వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: దైవాన్ని పొందవచ్చును.
1: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: దీస్ వేస్ ఆర్ నైన్ పాత్స్.
0: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం.
1: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these nine ways of offering
0: ye margamulo manavudu prayanam chesinappatikini sadhanalu salipinappatikini gamyam okkati gaane koopichustundi.
1: Whatever path he may follow man reaches the same goal.
0: Koruka ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopamainappatikini eka swaroopaniga nirupistunnachindi.
1: Vedas may be infinite but they show to us just one form.
0: సర్వ మానవులు యందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ద శబ్ద బ్రహ్మమయి.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో ద సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ
1: స్త్రీ
0: సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్ మొట్టమొదటి సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్విక గుణము?
1: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము.
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వమునకే సకారములని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యం అంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ land but in all over the world women are very fond.
0: I take konni paristhithula yokka prabhavanu puraskarinchukoni vaari padamulu maarustu untaru.
1: Because of the change of circumstances maybe they may change.
0: Kanuka motta motta vaari peru nindu sakarame prarambham avutundi.
1: So the first in their name is sakara.
0: Idi saatvikamainati gunamu.
1: This is the quality. Saatvik
0: sthreelalo anekattam lopala saatvikamaina gunamulu untunnayi.
1: So in all the diversities the woman has the sattvic quality.
0: Satyam,
1: truth.
0: Dharmam,
1: righteousness.
0: Nyayam, prema. Sadharana, adharana. Ityadyanta kudanu sattvikamainatvanti gunamulu untunnayi.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti? Tamasikamu annaru.
1: తకార మీన్స్ ద తామసిక్ క్వాలిటీ.
0: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టుతున్నారు.
1: ఇట్ మే బి సెడ్ దట్ బికాస్ ఆఫ్ ద తకార ద ఉమెన్ ఇస్ ఫుల్
0: తమో గుణం. అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు.
1: తమో గుణ ఇస్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: విధేయత.
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ.
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ honor is the quality of a woman.
0: Vinay vidayatalu streela yandu adhikanga untuntayi.
1: Humility and modesty is those that are in women.
0: Gauravu maryadalu kudanu gruhaniki kaapaadutu undedi streele.
1: Protecting honor is the work of the woman.
0: Illalun chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they
0: see. Kaga inti yokka gauravanni kaapaadetunte vaaru streele.
1: The woman it is that protects the honor of the house.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా కాపాడేటువంటి స్త్రీలే.
1: They also protect the honor of the nation.
0: కనుకనే మాతృదేశం అని చిన్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణంగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: People think that tamo guna is something that is derogatory. That is not correct.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: రజోగ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ ఫెరోషియస్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్.
0: ఇది కేవలము త్యాగము.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ sacrifice.
0: స్త్రీలు అనేక విధమైన త్యాగములకు సిద్ధంగా ఉంటారు.
1: Women are always ready for sacrifice.
0: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
1: Sacrifice is something which is a part of them.
0: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమైనా కూడా త్యాగం చేస్తారు.
1: When the necessity arises, they are even ready to give up their lives.
0: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
1: The honor of their house, the honor of their husband, the women think that is paramount in their lives.
0: కనుక త్యాగ భూమికి త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: సో ఉమెన్ ఇస్ వెరీ ప్యూర్ హూస్ అ కాంబినేషన్ ఆఫ్ ద
0: స్త్రీలనగా ఎవరు సౌజన్యము సౌశీల్యంతో కూడినటువంటి వారు
1: హూ ఆర్ విమెన్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ అండ్ గుడ్ బిహేవియర్
0: పవిత్రమైనటువంటి భావంతో నిండినటువంటి వారు
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ హోలీ వర్చ్యూస్
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమెన్
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు
1: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల షీస్ అ వీక్ పర్సన్
0: కాదు కాదు వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు
1: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమెన్ హ్యాస్
0: వీరి ఎందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు
1: వుమెన్ హ్యాస్ సెవెన్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు
1: మెన్ హ్యావ్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకారతత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు
1: మ్యాన్ అనేబుల్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ హీ కన్సిడర్స్ వుమెన్ యాజ్
0: వారు మహాబలులు
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్
0: ధీరులు
1: దే ఆర్ కరేజియస్ దే ఆర్ వారియర్స్
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీలతత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ద వుమెన్
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్
0: కులత తీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే
1: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ
0: సత్వ సాగరమే అస్తి తత్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: Akhila
1: chaste women.
0: Deshalaki di upadhyayi kade.
1: For the whole world, is this not a teacher?
0: Bharata desam anetuvanti oka stree tattvamu sarva desamunu kodunu upadhyaya sthanamto undetuvantidi.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: Aada teachers bodhinchinatuvanti oka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Sreelu prema cheta, hrudayam cheta, sahanam cheta, sanubhuti cheta paathamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streela yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kalam nundi undinatundi vedam hitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: కాని ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది
1: బట్ దే హవ్ గాట్ టు పుట్ దట్ స్టడీ ఇంటూ ప్రాక్టీస్
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు
1: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్సో
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు
1: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా
1: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్
0: పిల్లల పోషించు తల్లు లేరి
1: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా
1: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్
0: వంట ఇంటిని తిట్టు వలత లేరి
1: వేర్ ఇస్ ద ఉమెన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్
0: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లు లేరి
1: If she goes and teaches the other children, where is the mother to teach her own children?
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: So such type of differences have come today, changes.
0: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏ మాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: ధనము వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతకెప్పుడు
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever.
0: ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
1: They may be working women, but there's a lot of
0: work చేయవలసిందే. పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్ల స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: But today one is not really making any effort for such type of activity.
0: ee bhautikamainatundi birdu padma sri padma vibhushan ante daniki padichostunnaru.
1: But they crave after these titles like padma shri and padma bhushan etc.
0: ivi kada manam cheskovalsinatundi birdulu.
1: These are not the thing, the titles that we should acquire.
0: Dharma patri anetundi danni manam sadhinchali.
1: We have got to first fulfill the title of dharma patri.
0: గృహ లక్ష్మి ఇంటిలో నిరంతరం కూడా నవ్వుతూ ఆనందంగా ఆనందంగా ఉంటుండాలి.
1: దట్ యు ఆర్ ద గృహ లక్ష్మి హూ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ చీర్ టు ద హోమ్.
0: అర్ధాంగి పతి యొక్క కష్టములకు నష్టములకు దుఃఖములకు అర్ధ భాగంగా తాను నిలచాలి.
1: షీ హూ టేక్స్ హాఫ్ ద డిఫికల్టీస్ అండ్ ద మిజరీస్ అండ్ బేర్స్ ఇట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ధర్మపత్ని ధర్మములో ఎత్తిరి చేయగా ఉంటుండాలి స్త్రీలకు.
1: షీఈస్ ద వన్ హూ స్టియర్స్ ద ధర్మ ఇన్ ద హౌస్.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic activity.
0: ఈ ఆధునిక యుగమందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గమే ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against
0: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయం ఇంకను ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much, they also keep their homes happy and
0: కనుక స్త్రీల యొక్క జీవితం అనేటువంటిది చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the life of a woman is exemplary.
0: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
1: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
0: స్త్రీలు లేనటువంటి ఒక ఇల్లు కేవలం ఒక మఠంగా ఉంటుంటాడు.
1: The home without the mother is absolutely a void.
0: కనుక ఒక చౌట్రీగా ఉంటుంటాడు.
1: It will be like a chowdhury.
0: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
1: సో ద విమెన్ ఆర్ ద ఫౌండేషన్.
0: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
1: దేవ్ గాట్ టు లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్.
0: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
1: దేవ్ గాట్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: తదుపరి నీవు ఏ పనినైనా చేసుకోవచ్చు.
1: ఆఫ్టర్ వర్డ్ దే కెన్ డూ ఎనీ వర్క్.
0: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
1: దిస్ ఇస్ ద ఓల్డ్ వే ట్రెడిషన్.
0: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
1: But today everything is going against such
0: kevala vanta intlo padi kumineetuvanti yokka streeliga bhavistunnaru.
1: They think they are only women who have to be confined to the kitchen.
0: Kaadu kaadu,
1: not at all.
0: Illunanta agunu veligimpa chesetuvanti ee stree.
1: Woman is the one who lights the whole home.
0: Ee streelu chakkaga undinappude tama pillalu kodunu aadarshavantamaina jeevithanga untuntadi.
1: It is when these women are all right that the children become
0: aithe ee streelaku maatra purushulu ee maatram kodu kantiniru pettaniki avakasam ivvakundu.
1: So men should not make a woman shed even a tear.
0: Karukane kalakanti kanti kannirulukina siri intanundanulladu sumati annaru.
1: So no
0: alaga aa intilo oka stree kanti neere pettukunte aa intilo unna sampadanta kuda nu kuri pothundi.
1: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
0: Karukane streelaku aa kanti neeru raanikunda chuchukuneetundi baadhyata purushulu endu untundadi.
1: So it is a responsibility of the men to see that the woman does not shed.
0: Kaani ee satyanni purushulu ee naadu gurtinchadaniki prayatninchatam ledu.
1: But men today are unable to find out the truth of this.
0: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
1: దే థింక్ మెన్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఈ పురుషుడు అనేటువంటి పదంలో అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ పురుష.
0: ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
1: దే థింక్ ఇఫ్ దే వేర్ ఎ ప్యాంట్ అండ్ ఎ షర్ట్.
0: కాదు కాదు.
1: నాట్
0: పురుష అనేటువంటి ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి ఒక ఆత్మతత్వంకే పురుషుడు అని పేరు.
1: పురుష ఇస్ దట్ వేర్ ఇన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
0: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
1: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
0: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
1: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
0: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
1: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్స్యూ ఎ జాబ్?
0: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హావ్ నో జాబ్స్?
0: కాబట్టి పురుష లక్షణం అంటే ఉద్యోగమే కాదు.
1: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
0: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
1: సో టు ఎస్టాబ్లిష్ హ్యాపీనెస్ అట్ హోమ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్.
0: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
1: బోత్ హావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఆనర్ అండ్ హ్యాపీనెస్.
0: ఇరువురి యందు కూడా సమత్వ భావం ఉంటుండాలి.
1: బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ఫీల్ ఈక్వల్.
0: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
1: ఇఫ్ ఆల్ దీస్ లైట్స్ ఆర్ బర్నింగ్ టు
0: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తుంటుంది.
1: ఇఫ్ ద నెగటివ్ అండ్ ద పాజిటివ్ ఇస్ కంబైన్డ్ అండ్ గివ్స్ ద లైట్.
0: పురుషుల యొక్క తత్వము రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద విమెన్ అండ్ మెన్ కంబైన్ టుగెదర్ దెన్ వి ఫైండ్ డివినిటీ.
0: కనుక స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వతూ రావాలి.
1: సో విమెన్ ఆల్సో షుడ్ గెట్ ద ఫ్రీడమ్ టుడే.
0: అనగా దేనికోసం?
1: Why? For what reason?
0: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
1: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
0: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
1: సో ఎవ్రీ ఉమెన్ షుడ్ షో ద ఐడియల్ ఇన్ హర్.
0: చక్కగా చదువుకోవచ్చును.
1: She can study.
0: డిగ్రీలు తీసుకోవచ్చును.
1: షీ కెన్ టేక్ డిగ్రీ.
0: ఉద్యోగాలు చేయవచ్చును.
1: షీ కెన్ ఆల్సో
0: దేశోద్ధారణ తగినటువంటి అవకాశాలను అందించవచ్చును.
1: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
0: పాలిటిక్స్ లో చేరవచ్చును.
1: షీ కెన్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
0: దాంట్లో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్.
0: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
1: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ అ హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
0: ఈ గృహమే పెద్ద ఆధార సమస్య.
1: The home is the one that is the very foundation.
0: Illunu vadali inki em chesinappudiki deento peru pettukole maatrame undavu.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: Kaluka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte oka jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what reason?
0: కాదు.
1: It's not for us. It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీల నుంచి కొన్ని వేల మంది అంతకును బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: So many thousands of people are studying in universities and going outside.
0: ఇది చాలా తెలివి తక్కువ.
1: This is something which has absolutely no reason or rhyme.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: Are you sending them merely to earn money?
0: నాయనా, నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: You need not become a big man but become a good man. That should be
0: good man కావాలి, not great man.
1: You've got to become a good man but
0: ప్రతి తల్లిదండ్రులు కూడా నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to get a great
0: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
1: He must get a good name, a great name.
0: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of earning many names?
0: మంచి పేరు తేవాలి.
1: He has got to get a good name.
0: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? Great person అనే దానికంటే good person అనేటువంటి తేవాలి.
1: What is it that we have got to do today? Not that we should become great persons but good persons.
0: Good person కు great person కు ఉండేటువంటి difference ఏమిటి?
1: What's the difference between a great and a good person?
0: Great person anetunti vaadu
1: the great person
0: naruni yantu kudanu oka narayanu yantu kudanu naruni chustadu.
1: He sees narayana even in man.
0: Idi great person annaru.
1: He is a great person.
0: Kaadu kaadu naruni yantu kudanu narayanu chudali. He is good person.
1: The good person is one who sees God in every man.
0: ఇది గొప్పతనం.
1: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
0: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
1: రావణ అండ్ రావణ అండ్ రామ బోత్ స్టడీ.
0: రాముడు 36 విద్యలు నేర్చాడు.
1: రావణ న్యూ 36 టైప్స్.
0: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
0: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
1: But Rama put into practice what he had studied and he assimilated.
0: కానీ రావణుడు నేర్చినటువంటిది ఆచరణలో పెట్టక అజీర్ణ రోగం తెప్పించుకున్నాడు.
1: But Ravana did not put it into practice and it caused him indigestion.
0: తన విద్యనన్నీ కూడా కేవలం మర్చిపోయి దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: హి ఫర్గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ వెంట్ ఇన్ ద రాంగ్ పాత్.
0: రాముని అన్ని కూడాను తన నేర్చిన విద్యలన్నీ కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
1: బట్ రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ సొసైటీ ఆల్ ది ఎడ్యుకేషన్.
0: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
1: Rama is a good person and Ravana is a great person.
0: Goppavade Ravanudu.
1: Ravana is a great man.
0: Kaani gunam lekapotadilni vaalu good person kaakapoyadu.
1: But because he has no virtues, he doesn't become a good man.
0: Gunam kaliginappude vaadu good person avutundi.
1: Only when he has virtues he becomes.
0: Enta dhanamunu sampadinchu.
1: You may
0: enni padamulu nelu enta medhavi ainaka neelo guname lekapothe neevu kevalam oka manchi vaade kaadu.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest, knowledgeable.
0: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
1: What's the use of this wealth?
0: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
1: There are so many in this world who yearn for money.
0: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of having such wealth?
0: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
1: What is the prize or the status of a man who has studied so much but doesn't have virtue?
0: కనుక మొట్టమొదట మన గుణం కావాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వీ మస్ట్ బి వర్చ్యుయస్. గుణం
0: కలిగినటువంటి మనిషే నిజమైన మనిషి.
1: ద వర్చ్యుయస్ మ్యాన్ ఇస్ ద వన్ హూ ఇస్ ఎ ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాడు గుణం అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: బట్ వీ కెనాట్ సీ గుడ్ క్వాలిటీస్ ఎనీవేర్ టుడే.
0: ఏ మానవుడు చూసినప్పటికీ ధనం ధనం ధనం ధనం.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఆఫ్టర్ మనీ అండ్ మనీ.
0: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
1: So the mind which is just fixed on the mind becomes really distorted.
0: Man nu cheppadu man man annaru.
1: So it is said man man.
0: M anaga emiti?
1: What's the meaning of man?
0: Maya.
1: It's maya.
0: Maya nu sadinchu.
1: You've got to get over the maya.
0: A. Atma nu darshinchu.
1: You've got to see the atma.
0: M. Nirvana pondu.
1: You've got to attain nirvana.
0: Maya nu sadinchi vasham chesukoni
1: getting over the maya,
0: atmanu darshinchi
1: seeing the atma,
0: nirvanamu pondatamu ide man.
1: You will have to attain nirvana, that is man.
0: Ante gaani the proper study of mankind is man annaru.
1: So the proper study of mankind is man.
0: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: Kaligam manam great person kaanakkarledu.
1: We need not be.
0: Na kodugu great person kavalani meer korakoddu.
1: You should not desire that your son should become a great person.
0: Manchi kumarudu kavali.
1: He must become a good son.
0: Manchi perunu tevali.
1: He has got to get a
0: manchi manulu cheyali.
1: He has got to do good activities.
0: Manchi sahayamto jagatunu uddarinchali.
1: He has got to help the world at all times.
0: Ee manchi tananni penchadaniki ee kumarunu pooja aneka vidhamuga protsahinchali.
1: So you have got to encourage your son to become a good man.
0: కాని గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు చూచానందిస్తున్నారు?
1: ఎనీబడి ఇస్
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
1: ద గుడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
1: today you see the scientist
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: He has attained a lot of knowledge.
0: చెంచడానికి ఈ కుమారుని పూజ అనేక విధములుగా ప్రోత్సహించాలి.
1: So you have got to encourage your son to become a good man.
0: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్.

0: Wherever he goes.
1: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
0: టుడే యూ సీ ద సైంటిస్ట్
1: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
0: He has attained a lot of knowledge.
1: చంద్రుని కూడా నువ్వు చేరగలిగారు.
0: He has even gone up to the moon.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: But what is the use?
1: చంద్రు చేరగలిగి కూడాను చందజాలలు శాంతి సుఖములు.
0: Although he has been able to go up to the moon, he has no peace within.
1: మూనుకు పోతున్నారు బాడీ అంతా చల్లగైపోతుంది అది.
0: When they go up, the body becomes cold.
1: మైండ్ హీట్ అయిపోతుంది.
0: Mind gets heated.
1: ఇది గొప్పతనమా?
0: This is a great thing.
1: కాదు కాదు.
0: Not at all.
1: మంచితనమే కాదు ఇది.
0: This is not at all a good thing.
1: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రభావించు.
0: Instead of going to the moon, go inside your mind.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
0: So the moon is the mind.
1: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
0: Going to the moon is not going anywhere.
1: అది నీవు మంచివాడవుతావు.
0: But going inside your mind, then you become a good
1: man. దగ్గరికి పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
0: If you go to the moon, you become a great person.
1: కాని మంచి పర్సన్ కావాలి నీవు.
0: But you have got to become a good person.
1: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
0: You have got to hold your mind under control.
1: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క ప్రభావమే.
0: The whole world is controlled by the mind.
1: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
0: So this powerful mind, you have got to keep it under
1: control.
0: ఇది నీ
1: యొక్క good work.
0: This is the good work that you can do.
1: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
0: So you have got to attain goodness.
1: ఏంటెస్ వద్దు.
0: Not greatness.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
0: So every man should desire that you should become a
1: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
0: Not even in your dream should you ever
1: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
0: Even in your dream you should not feel you should be a great man.
1: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
0: If a person who doesn't know anything feels he must become great.
1: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
0: ఇట్స్ వెన్ ఈజ్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ గ్రేట్.
1: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
0: బట్ సొసైటీ డజంట్ డూ దట్.
1: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
0: But in the world today, they only honor some person who is a minister or somebody.
1: కాని లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
0: But inside they do not have that respect for
1: వాడి హృదయం లోపల కూడాను ఈ మంచితనం రావాలి.
0: He should get that goodness right from the heart.
1: Ayyo adan chaala manchi vaadra.
0: Oh, he should feel, oh, he's a very
1: manchi peru samajamlo manam techukovali.
0: So we should earn that good name in society.
1: Adi ye nijamainatundi okka jeevithamu.
0: That is real life.
1: Moodu dinamulu bratikina kaani hamsavalaya manam bratakali.
0: If you live even for 3 days, live like a swan.
1: Enduku 100 samvatsaram bratikina kaani kaaki vali enduku bratakali.
0: Why live for 100 years like a crow?
1: కాకి వలె కల కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
0: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
1: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
0: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
1: కనుక నేను 19th స్త్రీల దినంగా భావించారు.
0: So the 19th of November is considered the ladies' day.
1: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
0: So November 7th is the day for the goodness of all mankind.
1: రష్యన్ సంతా కూడాను 7వ తేదీ చాలా గ్రేట్ దినం అని పెట్టుకున్నారు. లేడీస్ డే అని పెట్టుకున్నారు.
0: They think the 7th is a great day, the ladies' day.
1: ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క డేట్ ను లేడీస్ డే అనిగా పెట్టుకున్నారు.
0: Each country has kept one particular day as the ladies' day.
1: ఎందుకోసం పెట్టారు?
0: Why is it that it is so?
1: దేశానికి ఆదర్శంగా నిరూపించాలి.
0: Because it's to hold a
1: మాతృమూర్తి ఆ విధంగా ఆదర్శంగా ఉంటున్నప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
0: It's when the mother is exemplary, all the children become exemplary.
1: ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యుయస్.
1: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
0: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
1: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
0: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ద ఎగ్జాంపుల్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
0: జస్ట్ యాజ్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
0: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
1: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
1: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
0: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
1: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
1: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
1: స్వాతంత్రం
0: స్వాతంత్రం.
1: స్వ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వా?
1: ఆత్మనే.
0: ఇట్ ఇస్
1: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
0: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
1: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
0: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ స్వేచ్ఛ?

0: ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్చ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ
0: ఇది కాదు స్వార్థము. స్వ ఆత్మ అనగా ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారూప్య సారూప్య సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్ ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య.
0: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
1: బికాస్ దేర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్
0: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
1: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
0: స్త్రీలంతా కూడా నువ్వు మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ఇఫ్ ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్ ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్
0: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
1: బట్ ఇన్ విమెన్ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
1: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: మెన్ కెన్ డూ వర్క్.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: దే మే డూ హార్డ్ వర్క్.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించిన వారు అవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
1: You've got to give respect to the woman.
0: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
1: Wherever woman is respected, there lives God.
0: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైన స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎరుకుడు సాధించడానికి ప్రయత్నించాలి.
1: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
0: కౌసల్య కనటం చేతనే రాముడు దేవుగా మారిపోయాడు.
1: It's because Kausalya gave birth, we have Rama.
0: చూసారా? ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
1: హూ సో ఎవర్ హూమ్ బి సో ప్యూర్ దే గెట్ ప్యూర్ సన్స్.
0: సీత లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
1: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
0: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండే తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉండినప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టకడపడి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణీ ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దట్
0: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి ఒక భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ అండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
0: కొరకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్ అండ్
0: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
1: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్ అండ్.
0: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
1: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
0: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
1: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
0: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
1: వి హావ్ గాట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ విచ్ వి ఆర్ బోర్న్.
0: ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
1: సో ద చైల్డ్ రికగ్నైజ్ ద ఫాదర్ అండ్ మదర్.
0: అదేవిధంగానే ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: సో ఇన్ విచ్ అవర్ కంట్రీ వి ఆర్ బోర్న్, వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ.
0: ఇంకా ఏమీ లేదు.
1: టుడే దేర్ ఇస్ నథింగ్ వాట్సోఎవర్.
0: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
1: So we do not mind which of
0: our countries are living.
1: We think it's just enough to eat a
0: livelihood.
1: Is this a life? Even all the animals live such a life.
0: It's not that.
1: Man's birth is something very, very rare.
0: ఎలాంటి కష్టపరిస్థితులైనా ఎలాంటి నష్టపరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
1: You've got to pray to God under whatever circumstances, loss or gain.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: కనుక ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: So we got to take God as paramount and then look after your
0: body. పోషణ గొప్ప పోషణ కాదు.
1: It's not looking after the body that is great.
0: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
1: Yes, if you keep eating, the body also I suppose gets nourished.
0: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
1: If you put garbage in a bin, it gets full.
0: కాబట్టి గుంట పెరిగిందనా?
1: It's because a heap of garbage is
0: full.
1: It's not the body that grows.
0: ఇస్తుంటే దేహం పెరుగుతూ ఉంటుంది.
1: If you give nourishment, the body grows.
0: కొరుకుని ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
1: The body will get burnt one day.
0: ఇది శరీరము.
1: This is the body.
0: జీర్ణమయ్యేటువంటిది ఈ శరీరము.
1: This will just deteriorate.
0: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
1: You're not the one who will just.
0: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
1: You're not the person who just vanished.
0: నీవు ఆత్మస్వరూపుడవు.
1: You are the very form of the Atma.
0: ఈ దేహములో ఉండి దీన్ని అనేక రకములుగా పోషింపబడుతూ ఉండాలి.
1: It's the Atma which is within you and is nourishing you and looking after you.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
1: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body.
0: పోషించేది.
1: What is it that he is nourishing?
0: ఏది కాదు.
1: ఇది
0: అజ్ఞానము.
1: This is ignorance.
0: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
1: Is he able to hold back the life that goes?
0: అది చేత కాదే.
1: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
0: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
1: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
0: పుట్టడానికి ఎవరు మూల కారణము?
1: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
0: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
1: We have got to take protection.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We have got to love God.
0: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
1: We have got to get into God.
0: దైవమును హృదయమందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
1: You've got to have that full faith that God is
0: within
1: you. భగవంతుడు
0: క్షేత్రవాసి కాదు.
1: God is not anywhere else.
0: భగవంతుడు హృదయవాసి.
1: He is right within your heart.
0: అలాంటి హృదయం నందే భగవంతుడు ఉంటున్నాడు.
1: So God is within your heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
1: He is so close to you, how can you forget him?
0: ఇది చాలా తప్పు.
1: This is a great fault.
0: అన్నింటికంటే మిత్రుడు.
1: He is your greatest friend.
0: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాని. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
1: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
0: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
1: This is not greatness.
0: అన్నింటికంటే గొప్ప great friend God.
1: God is your greatest friend.
0: Greatest friend.
1: Greatest friend.
0: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get
0: coming out. భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see anything.
0: నీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో కమాన్ కమాన్ అంటాడు.
1: హలో కమాన్ కమాన్ హీ సేస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎన్న కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యూ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
0: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
1: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వేర్.
0: కనుకనే నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: హృదయమే మనకు గురువు.
1: Heart is our teacher.
0: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
1: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
0: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
1: గాడ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అట్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
0: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Make friendship with God.
0: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా అవుతుంది?
1: What type of friendship?
0: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
1: Wealth is not the basis of the friendship.
0: ఇంకేమి అదా ధైర్యం కాదు.
1: It's not courage.
0: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
1: It's no other type of thing.
0: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
1: లవ్ ఈస్ ది ఓన్లీ ఫౌండేషన్ ఫర్ సచ్ ఫ్రెండ్షిప్.
0: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
1: ద బాండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఈస్ ఓన్లీ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
1: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
0: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
1: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
0: ప్రేమ చేతనే ఆనందము.
1: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
0: ఆనందం ప్రేమలోనే ఉంటుంది అది, కానీ మరొక దాంట్లో లేదు.
1: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: ఒక్కరు మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది అది, కానీ
1: it's when you plant the tree in the mud then it becomes a tree.
0: ఒక టిన్ లో పెట్టి నీళ్లు పోస్తే అది మొక్క రాదు.
1: If you put it in a tin it doesn't grow.
0: అదే విధంగా ధార్మికమైనటువంటిది మన హృదయం నందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
1: So righteousness emanates from the heart.
0: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love, we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love, we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనం సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ద నేచురల్ లవ్ దట్ ఈస్ విదిన్ us, we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy. Like
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసు కహో.

భవ సముద్ర సుఖద నావ ఏక రామన భవ సము

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jeevendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga pekunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and speech.
1: Jihvendriyamunu nigrahinchaka daivatvamunu pondatam yogadwaramlo praveshinchatam asadhyamani Gita
2: has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవి మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: Of the sense organs given to man, each particular sense organ has one particular use.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: But tongue as a sense organ is endowed with టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈస్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈస్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీత హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సబీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఏ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దిశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దేని కూడాను అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్.
1: దిశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: Because man has not been able to control tongue, he is afflicted with a number of doubts, a number of emotional turmoil and conflicts, contradictions, confusion, etc.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: Kanuka, matanu adupulo unchukovatamu, shikshanu adupulo unchukovatamu, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana.
2: The most important sadhana for every aspirate is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెటి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇంటి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఆర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
1: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atan nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
2: In the market, if we want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: Manamu dhanamunu tyagam cheyaka aa yokka kooragaayalu manaku labhinchatam ledu.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: Okati tyagam cheyatam anne maruvuta manaku prapthistundali.
2: By giving one, we are acquiring another.
1: Adhe vidhamugane sugunamulu manamuni yandu abhruthi kavalananna durgunamulu tyagam cheyali.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: Asamarthamunu tyagam chesinappude సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
2: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్, వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
1: సుబుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: ఓన్లీ వెన్ వి సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించని ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హియర్ దే సెడ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలంపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take. We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటిరేట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటిరేట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise, good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ ఎలిజ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి యొక్క ధారమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అండ్ టేస్ట్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he hears
1: pravanjame adiki shunyanga kanipistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharanudai tala unchukuntadu
2: he becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనత కంటే కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: If anyone were to praise us, appreciate us, then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
2: It becomes almost impossible to hold him.
1: Ilanti pogadinaku pongi povatamu dushinchinaku kungi povatamu ee pongi kunganatuvanti oka samatattvanni anubhavinchese nimittamai ee aahara niyamamunu ati jagrataga anvistu vachindi Gita.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moodu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra Shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha Shuddhi. Anaga, ee padarthamu anyayamto archinchinatundiga, nyayamto archinchinatundi. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food. Whether these are acquired by proper means, by proper work, by effect of a gross or by stealing the things.
1: Anyaya arjita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulanu kudunu penchutundi.
2: Articles which are acquired by improper means and are used for food, they will not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
1: Paaka suddhi chese kutti vari hrudayamu ye bhavamto untundi ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
2: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
1: of the vessel.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజార్లో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యు ఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
1: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మయువతీ గంతవ్యం బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes the naivedya. ప్రసాదం
1: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
1: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానముగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైనటువంటి సాధనని కూడాను ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage the
1: కళ్యాణాన్ని చేరుస్తుంది.
2: It can make one reach the
1: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
2: చేస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఈస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఇది వినిపించేటువంటి అంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవిస్తే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై మియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ హీ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
2: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ టు బి ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
1: అయ్యా, లేత వయస్సుని ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
2: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్. దీని
1: అనుమానాలు అధికం గావిస్తుంది.
2: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎమర్జ్.
1: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
2: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
2: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
1: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
2: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రై.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
2: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
2: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ you go and take this IAS officer out physically.
1: ee maata vineyatappudiki IAS officer mandi poyadu.
2: The moment he heard this, this IAS officer was
1: patalani kobam utti padindi.
2: He was very much enraged.
1: ee nee evaru anukunnav? Nenu pedda officer, ee vidhanga chinna pilla vaadu nannu medavatti bayataki nettistunnava? Enta garvamu, enta ahankaramu ani aneekamulaga kekalu vestu vachadu.
2: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me out. It is not proper.
1: Appudu ee guru navuthu cheppadu. Sir, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు. ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
2: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ, బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
2: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫార్ యువర్ బికమింగ్ సో యాంగ్రీ.
1: మాటే కదా,
2: ఇట్ ఇస్ వర్డ్ ఇజన్ ఇట్.
1: కనుక ఈ మాట ఇండివిజువల్ గా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
2: Therefore, he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటకు వెళ్ళాడు.
2: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
2: Word is extremely powerful.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
2: It can destroy the world itself.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
2: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ యాగోని.
1: సూటైనటువంటి కట్టెలతో చెట్టు కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది అన్నా.
2: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
2: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనసు విరిగినది మరి పెట్టగలదా?
2: But it is not possible once the mind is broken.
1: మనసును విరిగించడానికి కాని, మనసును అరికించడానికి కాని, అటికించడానికి కాని మాటనే కారణం.
2: It is a word which can cause trouble and which can give joy.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పరులను బాధ పెట్టకుండా, పరులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీనిని ఉపయోగపెట్టాలి.
2: Therefore, the words which we use should be such that they do not hurt others. They do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
2: If you were to slip physically, there may not be much of a problem. But if you were to slip your tongue, if you wrongly use the tongue.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
2: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
2: But if you were to hurt the mind of a person by harsh words,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
2: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
2: Therefore, never use words which are likely to hurt other feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
2: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
2: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్.
1: రసజ్ఞే మసనప్తి యత్వం సత్యం హితం త్వా పరమమోదాభి ఆవర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
2: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు ఆర్ You like sweet things. You better repeat.
1: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: What time you know what sacrifice means? You are very embodiment of sacrifice. Order and you are a very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
2: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
2: We experience this in every day to day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
2: But For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
1: Leka, ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది జీవుకు ప్రయోజనం కాదని భూదేవికి అందించింది వెనుక నెట్టి వేస్తుంది.
2: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach. It would spit it out.
1: మంచి కాని చెడ్డ కాని నాకు ఏమాత్రం కూడా అనుభవించదు.
2: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
2: Tongue lives on honor and with honor.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలి.
2: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
2: Whatever work it does,
1: కానీ చెట్టు కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
2: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుగు.

0: nothing coming out of the mouth, even one.
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా?
0: రావడానికి ఏమాత్రం అంగీకరించదు. వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్, ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ ఉంది.
0: Another feature of the Tangi is it has extraordinary furtherance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits, and it will always observe furtherance and
1: Keshamandi Dushtula Madhya, Dummarkula Madhya, Undina Padikini, Varto Yamatam Kurno Sambandam Lekunda, and the Jagrataga Milutu.
0: It lives in the midst of very harmful people, but still very carefully, with a lot of skill, it conducts itself. It doesn't get
1: నాలుగుకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
0: Very short 32 teeth are around the tongue.
1: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: If it is not very skillful, it gets hurt very easily.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టైమ్ హెస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్, బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్, విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ విల్ బీ ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
1: Mana sattvagunamulanu, mana sattvagunamulanu, sattvagunamulanu okka chalamulo manam kolipothunnam.
0: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
1: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamotta arikattukomani bojinchuvachu.
0: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
1: నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
0: స్వామి would be telling quite often to the students, dear students, you should not talk much. The divine energy which is in you would be wasted by such
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: అంతే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
0: నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాం.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలని,
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా?
0: Is it a fact or not?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ఎ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈస్ ఇట్ విల్ బి కంపేర్ టు
1: ఈ పాటలు మాటలతో బయట బయటపడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: The sacred divine energy in us gets wasted by this kind of talk and words.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేదు.

0: పోతే తలలో తానేనా మాట్లాడుకుంటూ ఉంటాడు. రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ షుడ్ బి టాకింగ్ ఇఫ్ నాట్ లౌడ్లీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అట్లీస్ట్ హీ గోస్
1: రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్ లోనే ఉంటుంది మాట్లాడుతున్నాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్ రేడియో ఇస్ ఆన్
1: మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుంది.
0: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విచ్ ఇన్
1: అసలు ఉద్యోగాలు రావడానికి ఇదే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్
1: మాటలు మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకున్నటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ.
1: ఈ ఇంద్రియములను గ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
0: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
1: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదమెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఏ హార్స్ విచ్ హస్ బీన్ గివెన్ వెరీ రిచ్ ఫుడ్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ టైట్ టు ఎ పెన్ ఇట్ వుడ్ నాట్ బి కీపింగ్ క్వైట్ ఇఫ్ యు స్టార్ట్.
1: అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
0: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
1: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
1: అరుగులైన వ్యక్తి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు.
1: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి లైఫ్ ఫ్లికరింగ్ లైఫ్ ఏ
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కొడుకు ఏమాత్రము అదరదు బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్ బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్ ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు. వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అమిత ఆహారం.
0: ద రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్ వై షుడ్ వీ నాట్ హ్యావ్.
1: నిజమి, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది మానవుడిగా సంచరించు.
0: లివ్ లైక్ ఎ మ్యాన్,
1: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
0: వైల్ లివింగ్
1: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి గుణలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kani aneka roopanamalato koodinatundi okka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవులు యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వముని మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామములను ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్, వీల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్.
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ ద లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్.
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్.
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామము చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతూ ఉంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhutsyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneatundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break, but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఈజ్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: Kanaku upadana karanamainatundi oka bhagavantude taane oka nimitta karana swaroopudai srishtikartaga undi aneka roopanamundanatundi ee kundalanu aabharanannu nirmistu untunnadu.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: కాని నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: Kani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఉండలు మాత్రమే useful and useless.
1: Only the parts that are useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other
0: ఈ నాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second వ్యూహనామము.
0: మూడవది
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntha nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntha managa kuntitam kaanatundi vaikuntham. Maarpu lenatundi vaikuntham.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudunu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డైటీస్ ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: is not given to ordinary people.
0: అయితే ఈ దేవతల యొక్క అభిష్టములన్నిటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: However, this Vyuhanama aspect of the divinity fulfills all the desires of the deity.
0: మీకందరికి సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నిటిని బాధిస్తూ వచ్చాడు.
1: Hiranyakashipu was putting everyone to harm.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణ్ని ప్రార్థించారు.
1: Angels prayed to Narayana, who was reclining.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహనామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహనామ మీన్స్ గాడ్ హూ గుడ్ బి సీన్.
0: విభవనామము విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము, ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో, ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో, ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతలను, దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామం యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెట్ థాట్స్, వికెట్ థింకింగ్, వికెట్ ఫీలింగ్స్, సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు, భగవంతుడికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది,
1: the fourth one,
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్.
0: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము,
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము,
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం,
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఇలాంటివంత సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్, సింగింగ్ హిస్ గ్లోరీ, ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగం యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్స్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు బిలీవ్. కృతయుగంలో
0: ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatuvanti shariram kudanu inta chinnadiga undetundi kaadu.
1: The physical body is not
0: so. Ajanubahulainatuvanti vaaru.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetundi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దెర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ ఎవర్, వెన్ వన్ దెర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుండా ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంట మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: ఆరో. దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: డేస్. ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరు లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding, it lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్, వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్ తో కాదు ప్రధానము.
1: ఇట్ వాస్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతా కూడా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడా ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఈస్ నాట్ ది ధర్మ నార్ ధన, ఇట్ ఈస్ దయమూలం.
0: దయ ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్, బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకొని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: Aryamba and Sivaguru, they had a son.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: What was situation then?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖం కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Because of regular warfare, there is bitter hatred between people.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: Due to this absolute hatred over there, there is no unity.
0: ఈ ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: Due to the absence of unity,
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: Everything was violence all around, unrighteousness, restlessness.
0: ఇంతటితో పోక ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద.
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర.
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద.
0: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
1: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
0: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.
1: దేర్ షుడ్ బి

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: Veda, శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైనటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: They are called amshavataras, the sparks of the divinity.
0: Itta vibhuti vibhavataramulu anetuvanti purnavataramulu.
1: Whereas vibhavataras are total incarnate.
0: Ee archananamulu archana chesukuneetuvanti konni vidhamaitundi amshavataramulu.
1: Archananamas are merely the sparks.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times we find the descent to the Lord.
0: అన్ని దేశములందు ఒక భారతదేశం అందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus కూడాను,
1: Jesus
0: మొట్టమొదటి I am the messenger of God అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dootalu.
1: Yamadhuta
0: avadhutanu rakshincheetvanti dootalu.
1: Avadhuta protects.
0: Kalukuni I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంత అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo inka tandiki ee aasti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu,
1: he recognized this.
0: Andulo unnadi, indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇది విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: the same thing in Persian language.
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light, I am in the light, I am in the light అన్నాడు.
1: He said, I am in the light, I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణ ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: of the inner being. ఈ దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల I am the light అన్నాడు.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్
0: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Ade, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharula 3 dinamul lopalle aa kumaruniki 3va samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హి వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నిత్ర ప్రవేశపెట్టింది.
1: హి హస్ సెంట్ హర్ సన్ టు ఏ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపల పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్.
1: దిస్ ఇస్
0: సూపర్ స్పెషల్.
1: దస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే.
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుమికాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయింది. ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరా.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సెల్.
0: అప్పుడు తల్లి నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఈజ్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఈజ్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్ నోబడీ ఈజ్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyasa, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaramlo illu vadalaadu.
1: He left home at the age of 16.
0: కాని తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్నొక్క తూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: అండ్ షీ వాంటెడ్ హర్ సన్ టు కమ్ టు హర్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్సాప్.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారో వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఆల్ ది స్కాలర్స్ ఆఫ్ వేదాస్ అండ్ శాస్త్రాస్ అండ్ హీ డిఫీటెడ్
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: హీ టాట్ దెమ్ ఓన్లీ నాన్ డ్యూయలిజం.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: డోంట్ గో బై
0: డైవర్సిటీ. భిన్నమే.
1: The forms are different.
0: మీకు తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయం ఒక్కటే.
1: But the heart is
0: spiritual. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes, but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But మండన మిశ్ర followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
0: కేవలం రూపనామం మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
0: అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెంటర్.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ దట్ ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యూవెల్ ఆర్ ఆర్నమెంట్.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ మడ్ యూ
0: కెనాట్ మూలాధారము.
1: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దాట్స్ ద బేసిస్.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మద్స్ అనుకోండి, లేకపోతే హిందువులు అనుకోండి, లేక ఇంకే విధమైన సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: యూ మే థింక్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్ ఆర్
0: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్, గోల్ ఈజ్ వన్ అన్నారు.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఈజ్ వన్ అండ్ గోల్ ఈజ్ వన్.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్టర్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది ఏ అద్వైత మతము?
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఇస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32,
0: చాలా చిన్న వయసు.
1: అట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి ద్వేషములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేషన్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేకమైన పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడా అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఇస్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుందో.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాజ్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ee sugarcane juice ni enta kaalam ani pettukodaniki veel avutundi.
1: How long it would last?
0: Idi shashvatam kaadu.
1: It's not permanent.
0: Idi not amrutam. Amruta swarupamu.
1: It's not the form of nectar.
0: Idi amruta rasam kaadu. Idi
1: it's not sweet any longer.
0: Kaabatti deenni amrutamayanga maarchali ani pettadu.
1: Therefore it should be transformed so as to be totally sweet.
0: Same rasamunu aayanu chakkariga maarchi samskarimpa chesi dento aina veskondi.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
1: రైస్ ఫ్లో
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా
1: వీట్ ఫ్లో
0: బేడల పిండిలో వేసుకోండి తీయగా. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్ ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: The sugar you may mix it in any flour but its sweetness remains all the same.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: The sugar is a permanent state.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: You can use it in any
0: form. కనుక షుగర్ సమనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: Therefore sugar is much more than the sugar cane juice. Therefore it's qualified non dual.
0: మూడవది ద్వైతము.
1: Third one dualism.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: It is founded by Madhvacharya.
0: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These are the three founders.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They founded all the three schools of philosophy. Madhvacharya.
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: All the three accepted one one.
0: అది షుగర్ రసం అన్నారు. ఇతను షుగర్ అన్నాడు. ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి. షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది. నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: నువ్వు భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మార్చుతావు.
1: When do you change me,
0: transform me?
1: When once I offer myself to you, I can taste the sweetness
0: of God.
1: Not that far.
0: Enni vidame sadhanaina cheyandi.
1: You may follow any spiritual path.
0: Tapasana cheyandi.
1: Or penance.
0: Enni yogamulaina cheyandi.
1: Or spiritual practice.
0: Enni japamulaina cheyandi.
1: Or japa.
0: Enni dhyanamulaina cheyandi.
1: Meditation.
0: Enni granthamulaina chadavandi.
1: Go through books.
0: Kani aa sugar tineetundi adhikaram raadu.
1: Yet you will not have authority, you are not qualified.
0: Ivanni kevalam tatkalikanga manasunu matram ariketteetundivi.
1: It will only give you temporary satisfaction to the mind.
0: Anni sadhanalu manasu dwara jarigetundivi ganaka aa manasunu bhagavantuniki arpitamchi.
1: All spiritual pursuits are followed by the mind which has got to be offered to God.
0: Appude మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: హృదయమును సగితి ఓయిసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ లార్డ్, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: టు వర్షిప్ యువర్ ఫీట్, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు.
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: ఇట్ ఆల్
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే, యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్
0: సగితి ఓయిసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ లార్డ్, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.

0: తత్భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
2: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
2: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
2: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
2: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
2: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
2: భగవంతుడు కూడా అంతే.
1: సో ఆల్సో గాడ్.
2: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
2: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
2: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
2: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
2: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
2: నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్.
2: ఈ రూపమే అట్టి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
2: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫార్మ్ దట్ ది డివోటీ వాంట్స్ గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
2: రూపధరం శాంతం.

0: సర్వరూపధరం శాంతం.
1: భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం.
1: అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఎవరతను?
2: విసే
1: సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద రూపం.
2: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్.
0: అద్వైతం.
2: నాన్ డ్యువల్.
0: సత్యం.
2: ట్రూత్.
0: శివం సుందరం.
2: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఎంత చక్కగా ఉంటుండాలి. మూడు విధవిధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే మరి.
2: Though they appear to be three, but they are one and same.
1: సత్యమే సుందరము.
2: Truth is beauty.
1: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
2: Without truth it cannot be beautiful.
1: అసత్యానికి బ్యూటీ ఉండదు.
2: Where there is no truth,
1: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
2: There will be attraction, but there will be no beauty.
1: కాబట్టి సత్యం.
2: So truth.
1: అదే సుందరం.
2: That is beauty.
1: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
2: With truth and beauty there is goodness.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
2: Therefore the trinity, the unity of the three is one.
1: దీన్ని కొను ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
2: He is also taught by Plato.
1: అరిస్టాటిల్ శిష్యుడు ప్లేటో.
2: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్
1: అరిస్టాటిల్. చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
2: అరిస్టాటిల్ టాట్
1: నాయనా, అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే సత్యం శివం సుందరం.
2: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
1: ఈ ప్లేటో అరిస్టాటిల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటిల్. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
2: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: ఈనాటి మానవుడు తనకు మానవత్వానే తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
1: మానవుడు మానవుని ఎందు ఉన్నటువంటి మానవతా గుణం లేదా అని తెలుసుకోలేకపోతున్నాడు.
2: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
1: మానవుని ఎందు ఉన్నటువంటి దైవ గుణం ఏ రీతిగా తెలుసుకోగలడు?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
1: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
2: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
2: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
2: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
1: డిఫైన్ మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
2: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హి నో?
1: స్వర్గానికి ఎక్కిందా?
2: ద వన్ హూ కెనాట్ క్లైంబ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యు రీ ఎక్స్పెక్ట్ హిమ్? తన
1: మానవత గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
2: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఎట్లా తెలుస్తుంది?
2: హౌ డస్ హి నో ది డివైన్?
1: కనుక మొట్టమొదట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
1: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
1: కనుక మొట్టమొదట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడాను నిర్మలమైనటువంటి ఒక భావం కుదురు.

0: నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తాడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీవన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటిల్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ విదౌట్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: భజ గోవిందం.

नाही नाही रे सती तू कुंकरणे नाही।

0: That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Bedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtiyo, atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo, atti variki atti rangu gane kanipistundi ee prapanchamu.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drishtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drishti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకరుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: Shankara said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరుల వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth, while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాడు.
0: స్వామి సెడ్, నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్, ఫస్ట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు,
0: లీవ్ దట్ టు ది నేచర్.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: ది నేచర్ విల్ డిసైడ్.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వం నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ది నేచర్.
1: వాదించనక్కర్లేదు.
0: డోంట్ ఆర్గ్యూ.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పాను.
0: ఫస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్, వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent
1: kanipinchinatundi dekhini asatyanga visvasistunnadu.
0: But the indweller who is non apparent considers it as false.
1: Kanipinchanadi tinipinchunni karmala phalamanu marmamu jeeva. Dariyadi kanipinchado adi nee yokka sukadukkamulaku moola karanamu.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: Andamu prayamu undiya shakti undari nikkakuroranna. Andamu prayamu ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యస్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతైకుడును మార్పు చెందునదే.
0: ఆల్ దట్ అపరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఒక సినిమా చూడటము, లేక టీవీ చూడటము, లేక వీడియో చూడటము, ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకొని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తక్షణమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ది పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ది పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ ది వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ దిస్ జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: అయితే అదే శంకర్ల వారు సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మ స్వరూపమే అన్నారు.
0: బట్ సేమ్ శంకర సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఓన్లీ.
1: అయితే ఈ మిథ్యమైనటువంటి బొమ్మలు కూడాను భగవస్వరూపమేనా?
0: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్, డూ యూ కన్సిడర్ దట్ డివైన్?
1: అవును.
0: Yes.
1: ఎట్లా?
0: హౌ?
1: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all truth, there is the screen in the pictures also.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి ఒక వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ది ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. The air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: ద విండ్ వాత ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ 80 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: పైత్యము, పిత్తం అంటారు దీన్ని.
0: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ 82 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: శ్లేషము,
0: ఫ్లేమ్.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డూ హ్యావ్ సో మచ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: దేర్ఫోర్ సేజెస్ అండ్ సెయింట్స్ ఇన్ దోస్ డేస్ హావ్ అండర్స్టూడ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ వెరీ వెల్ అండ్ హౌ ఫాల్స్ ఇట్ ఈస్, హౌ ఫ్లీటింగ్ ఇట్ ఈస్ అండ్ దే మెయింటైన్డ్ ఇట్.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing problems.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: సే దట్ డోంట్ లాఫ్ సో మచ్, బికాజ్ యూ విల్ సఫర్ ద పెయిన్.
1: కనుక రోగం అనేటువంటిది, ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: సో నోబడీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ సిక్నెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: ద బాడీ జస్ట్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: అంతేకాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్, బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్.
1: దేహానికి సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
0: But do you ever bother about the delight and the joy?
1: నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు. కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: నుంచి వస్తుంది.
0: Where from you get it?
1: వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా?
0: అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందా అది అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put
1: there. ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్లు కనిపిస్తున్నాయి.
0: యూ ఫైండ్ ద లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యూ లిసన్.
1: టైర్ తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పనిచేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: ఆ
0: బ్యాటరీ
1: యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
1: హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్
1: ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: Prema undinattuga kanipistundade kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: Yedaina kanipinchinappudu ah namaskaram andi antaru navvinattuga untuntadi.
0: They pretend and smile.
1: Navvulu hrudayam nunchi vachindi kadu cinema navvulu acting cheyatam.
0: But these smiles are artificial, cinematic.
1: Lopam nunchi vacheatvanti oka aanandamu hrudayam nunchi cheyinatvanti aanandamu mukhamulo nirupistundi.
0: The inner joy
1: reflection
0: reflects on the
1: inner
0: face.
1: Being.
0: The inner feeling reflects on the face, a reflection of the inner being.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of సాగరమేదిగలేని కంప.
0: It cannot cross across the ocean. అమ్ముల పదములను
1: మెప్పు దలంప.
0: It's full of bone.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఈస్ పర్మనెంట్ సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్ సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాత్రం ఉంటుండాలి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గాని ఇక్కడ చూసిన ఎముకలు అక్కడ చూసిన ఎముకలు అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There's one thing that is special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It they sustain the bone.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscle.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Idi bhagavantuni yokka srishti sthiti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందని.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదనాల మిత్రంబులు,
0: అండ్ దట్
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లులు తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మాదిని తమాష చూడర తోలు బొమ్మ.
0: You're only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్.
1: వెంట్రుకలు నడుస్తున్నాయి.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైం?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards us.
1: కొందరి పైన ఏదో చూపి చూపనట్టుగా ఉంటాడు.
0: It appears as though he is not showing it.
1: కొందరి పైన చూపనట్టుగానే కనిపిస్తాడు.
0: God appears as if he is not showing grace.
1: కానీ నీ భ్రాంతియే, కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: Everyone stand in front of a mirror.
1: ఈ అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
0: When some say that they have noticed it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పఠేదు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba, aged 10 at that time, and took him to
1: పటేల్. కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్, ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే ఎనీ లాంగర్.
1: పెంచినటువంటి ఈ పసిపిల్లను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్, టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస, ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: అండ్ ఆర్ టచ్డ్ హిస్ షోల్డర్స్.
1: ఇంత కాలం నీ కోసం కాచుకున్నాను నాయన.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: సరే, అప్పటి నుంచి ఈ పిల్లవాడి పైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్ లుక్డ్ అట్.
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
1: భావములు కొద్ది కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining
1: లోకో భిన్న రుచి.
0: Tastes differ.
1: వారి వారి టేస్ట్ను బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: Because basing on their taste, they waste their intelligence.
1: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ఇస్ ద రైట్ టైం.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచిపోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
1: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 బాయ్స్.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుకు తీసుకున్నారు. పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్ స్ట్రెంగ్త్
1: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ టైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా?
0: where?
1: బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు ఇక్కడ.
0: మీనింగ్ హి స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుటాకు తల ఎత్తలేదు.
0: The stone that should have hit the Baba, it had actually hit the Vinkusa.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: Blood started bleeding.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: Baba immediately tore a piece of cloth of that what he was wearing.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: చెడపకురా చెడదవు.
0: Never ruin, you will be ruined.
1: పరుల తిట్టినంత పాప ఫలం బప్పు.
0: If you accuse anybody, you will be committing a sin.
1: విడువదన్నటికి నీ వేగమందు.
0: You can never escape from that sin.
1: పరులు పరులు కాదు పరమాత్ముడగునయ్యా.
0: The so-called others are not others, they are divine.
1: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురుజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయన నేను వృద్ధాప్యం అయిపోయాను వృద్ధుణ్ణైపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: And they just kept this dead body of this boy at the feet of Baba.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: Not that out of joy that the fellow who pelted stones died.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years life span is prescribed, you cannot believe it.
1: అంటున్నారు ఇది నమ్మరానిటువంటి.
0: You should never believe this statement.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ ద బాడీ డ్రాప్స్ నోబడి కెన్ డిసైడ్.
1: బాల్యమందో
0: యంగ్
1: లేక ప్రాయమందో
0: యూత్
1: లేక ముదిమియందో లేక ముసలియందో
0: ఓల్డ్ అడ్వాన్స్డ్ ఏజ్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: He was smiling because that's quite natural to the body.
1: చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: Baba realized this truth at his that tender age itself.
1: కాని బాబాకు వయసు అక్కర్లేదు.
0: But Baba is beyond age.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: He knows from the beginning.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: Because every creation, everything is in his hands.
1: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు ఈ డెడ్ బాడీ? రేపటి దినం ఇతను నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had happened.
1: జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell
1: the truth. అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated.
1: ఏమిటి?
0: What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే తాను ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రథం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రథం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథానికి శరణ చెచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి
0: సిన్స్ దెన్
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్ హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్,
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ ఇట్,
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: వి హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ అపియర్స్ బిట్వీన్ దట్ వాటర్ అండ్ యు.
1: మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రిమూవింగ్ ఆల్ ద మడ్ ఆన్ ద వే, యు ఫైండ్ వాటర్.
1: అజ్ఞానము,
0: దట్ మడ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఆ మట్టియే అహంకారము,
0: ఈగో.
1: ఆ మట్టియే అసూయ,
0: దిస్ మడ్ ఆఫ్ జెలసీ.
1: ఈ మట్టియే రాగము, ఈ మట్టియే ద్వేషము, సర్వము ఈ మట్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాటతో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు,
0: యు ఫెచ్ వాటర్,
1: వంటలు చేసుకుంటున్నావు,
0: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు,
0: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యువర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యు క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యు హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: ఆ వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గాట్?
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్. ఒక విత్తనం
1: భూమిలో నాటావు.
0: You have sown a seed in the ground.
1: నాటేటప్పటికి అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
0: There germinated a plant.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షం అయింది.
0: It has grown.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: The tree has branches.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: Branches have lakhs and lakhs of
1: leaves. ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: And they have flowers.
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: And these flowers transform into unripe fruits.
1: ఈ పిండిలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: వాట్ ఆర్ దే యాక్చువల్లీ? ది లీవ్స్ అండ్ ద అన్రైప్ ఫ్లవర్స్ అండ్ ద ఫ్లవర్స్ ద బడ్ అండ్ ద ఫ్రూట్, వాట్ ఆర్ దే?
1: అంతా మట్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: భిన్న రూపాలు కానీ కనిపిస్తున్నాయి, కానీ అంతా మట్టిమయమే.
0: దే హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ యూ ఫైండ్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ మడ్.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడప్పటికీ, రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: mattigalpunu janmambu manavundu,
0: and man ruins his life and becomes mud ultimately.
1: Matti nunchi vachinatundi vaade.
0: Yes, come out of the mud.
1: Etta vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanamu.
0: A small example.
1: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
0: సపోజింగ్ యు హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్.
1: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం.
0: యు హావ్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
1: ఎట్టి మంట?
0: As is the fire,
1: atti poga.
0: As is the fire, so
1: yetti pogano,
0: is the smoke. As is the smoke,
1: atti megamu.
0: So is the cloud.
1: Yetti megamu.
0: As is the cloud,
1: atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu.
0: As is the rain,
1: atti panta.
0: So is the crop.
1: Yetti pantano.
0: As is the crop,
1: atti vanta.
0: So is the preparation.
1: As is the food, megamu.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మనం తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ద మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, they have sacrificed their body and sustained in
1: the spirit of divinity. I am not saying that.
0: Bhagavan never wants you to sacrifice your body.
1: Unnanta varaku deenni kaapadukondi chakkaga.
0: You have to protect and maintain.
1: చేసుకోండి.
0: Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: See that it goes along the right path.
1: సత్కీర్తిని అందుకోండి.
0: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. హంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the mother, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetilo katti unte rogani nivaran chestadu.
0: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kadadi.
0: No mistake with the knife.
1: Danni pattina vaani dosham unda.
0: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samayalo kottukottu vaadu okoka beedi kottu vaado lekapothe photolu kottu vaado oka mangalu kottu vaado ogaru kori potladukoni konchi kottladutunnaru.
0: Along the street, there are so many shops over there, and they started fighting one day.
1: ఏదు చిన్నగా కొంచెం చేతిపైన ఒక కొంచెం కట్ రాసుకుంది కత్తి.
0: There is a slight cut there.
1: తక్షణమే పోలీస్ వస్తాడు, కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండపై జైల్లో వేస్తాడు.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
0: Not that much of blood is.
1: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
0: But a big police case is registered.
1: కారణం ఏమిటి?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: He has no right to hold the knife.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: A doctor is there.
1: అయ్యా, రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: All relations, friends came.
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: The body is taken to the operating theater.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ది ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్
1: ఇంప్రిజన్డ్. ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: బట్ వాట్ హి హస్ డన్,
1: చేసిన పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ ది వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు,
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయుడు గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసేది ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతి పోతూ బీడి దాగి చేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: On the other hand, an innocent boy, while smoking his బీడి or cigar, just throws it on a heap of grass.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
0: Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: A monkey could get that good name.
1: వాని పేరేమిటి? వానర.
0: Name is Vanara.
1: Vanara.
0: Vanara.
1: చూసావా? వానర మూడు అక్షరాలు.
0: Vanara, 3-lettered.
1: మానవునికి వా తీసేశారు వీడు, నారాయణాడు.
0: Human being has got only Nara without Va.
1: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
0: Why is he Vanara? Va means వాలము, tail.
1: మీకు వాలం లేదు కాబట్టి నర అన్నారు.
0: Since you have no వాలము, tail, you are Nara.
1: కానీ తోక పోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there is no tail,
1: వానర కుత్యములు అన్ని కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: నర కుత్యములు రావాలి.
0: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో సచార ప్రబోధన సంపత్తి వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానరులు.
1: శివదేవాలయానికి వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యు ఫైండ్ ఎ బుల్, నంది.
1: బుల్, నంది.
2: నంది
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్
1: కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హీ నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు,
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు,
2: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
1: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni nee Sita anveshinchu poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ee maatramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
1: Daivagna
2: is God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ద నీడెడ్ స్ట్రెంగ్.
1: ఆ యొక్క హనుమంతునకు,
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ. నేను
1: పోతినే, ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని, నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్, వాట్ ఈస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞను శిరసావహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command, that is my life, most important.
1: నమస్కారం చేశాడు.
2: He did namaskar.
1: వెళ్ళాడు.
2: And he started.
1: అనగా ఏమిటి? అంత విశ్వాసం, గాఢ విశ్వాసము.
2: He has got an intense faith, strong faith.
1: అయ్యో, ఇలాంటిది ఎట్లా చేసేది? ఇలాంటిది చేస్తానో చేయలేను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితి పోతినే, ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని, నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్,

0: ఇలాంటిది ఎట్లా చేసేది, ఇలాంటిది చేస్తానో చేయను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితికి పోతానో అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
1: హి నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
1: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
0: మంచి మాట వినరు,
1: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్,
0: మనసిచ్చి చెప్పిన
1: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు టెల్ గుడ్ దే డోంట్ లిసన్,
0: మాటలట్లే చెవికి చేరు,
1: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
0: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా,
1: సచ్ పీపుల్ కెన్ దే ఎవర్ నో మీ,
0: ఎట్టి విద్య నుండి ఏమి ఫలము,
1: వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్
0: ఎడ్యుకేషన్.
1: సచ్ పీపుల్,
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్, డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ,
0: మంచి మాట వినరు,
1: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స,
0: మనసిచ్చి చెప్పిన
1: ఈవెన్ హోల్ హార్టెడ్లీ,
0: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు,
1: విత్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఫెయిల్,
0: మాటలంటే చెవిని చేరు,
1: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్,
0: సూటిగా వెళ్లిపోతాయి,
1: ఇట్ విల్ గో స్ట్రైట్,
0: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి,
1: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్, ఇయర్స్ డీప్.
0: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
1: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
0: దీనిని నాగరికత అని పేరు,
1: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్,
0: సార్థకమైనటువంటిది కాదు,
1: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
0: కలియుగం కాదు, ఇది
1: ఇస్ నాట్ కలి ఐదర్,
0: కలహయుగము,
1: ఇట్ ఇస్ కలహయుగము,
0: కల్మషయుగము,
1: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్ ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి,
1: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్ మై
0: ఈజీ, అతి సులభము,
1: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ,
0: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి,
1: డిజర్వ్
0: ఆ ప్రేమకు పాత్రుడైపోతే,
1: వెన్ వన్స్ యు రిసీవ్ హిస్ లవ్,
0: ఎంతటి ఘనకార్యమైన మనం సాధించవచ్చు,
1: యు కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్,
0: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది,
1: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్,
0: కనుక ప్రేమకు పాత్రుడు కావాలి,
1: సో రిసీవ్
0: ప్రేమకు ఎంత పాత్రలు కావాలి, ఆ ప్రేమ మీ ఎందుకు కూడా ఉంటుండాలి,
1: దట్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ,
0: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి,
1: యూనిఫై కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్,
0: ఐ అండ్ యు ఆర్ వన్ అని,
1: దట్స్ వాట్స్ ద మీనింగ్, ఐ అండ్
0: రెండు దేహములు ఒక ప్రాణము,
1: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్,
0: అది నిజమైన ఆదర్శము,
1: దట్స్ ఎ ట్రూ ఐడియల్,
0: అదే ఏకాత్మ సర్వభూతాత్మ,
1: It is only one spirit atma present everywhere in all creatures.
0: Ekatma.
1: Only one atma.
0: Sarvabhutatma.
1: It is present in all creatures.
0: Enta chakkaga untundadi.
1: How easy, how nice it is.
0: Sarva Vedanta grandala saramanta.
1: The essence of all sacred important texts.
0: Okka vakyana cheppudu okka sari.
1: I'll tell you at one instance the essence of all the sacred texts.
0: Sarva Vedanta గ్రంథాల సారమంత,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్,
0: వాక్యాన చెప్పుదు ఒక్కసారి,
1: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ,
0: నీ యందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు,
1: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్, యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్,
0: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే,
1: Atma in you and Bhagavan are one and the same.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్,
0: వేదాంత గ్రంథాల సారమంతా,
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్,
0: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది,
1: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్,
0: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి,
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ,
0: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడవుతాడు,
1: హీ ఓన్లీ డిజర్వ్స్,
0: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు,
1: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్,
0: పూర్వమంతా అప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు,
1: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్,
0: దాసను దాసుడను కావలెనురా,
1: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్,
0: నేని దాసులకు సేవనే చేయవలెరా,
1: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్,
0: దాసను దాసుడను కావలెనురా,
1: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్,
0: నేని దాసులకు సేవనే చేయవలెరా,
1: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్,
0: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు,
1: the wife and children all
0: అందరి కుటుంబం

0: కూడా చేరి ఒక్కతూరి వేళవేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్
0: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
0: భక్తునికి ఆధీనుడైపోతాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ.
0: ఒక్క నిమిషం క్షణమైన కూడాను తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగైనా ఒక అడుగు వేయడు.
1: He will not proceed without asking.
0: అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
1: God is so simple and easy.
0: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
1: He just appears in front of you.
0: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
1: To melt this butter you should.
0: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
1: But such heat is not necessary.
0: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
1: God melts, God moves and proceeds.
0: దేనికి? ఆ ప్రేమకి.
1: What for? For that love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటి అగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. This Brahman is the spirit or the soul, Atma. And the very Brahman represents the atom too.
0: Anu raniyan mato mahiyan. Ee jagattu nandu panchabhutamulu pratyekanga manam chustu anubhavistu undinappatikani panchabhutamulu yokka swaroopame manavuni yokka dehamu.
1: In this world, we notice five of the elements, we watch and experience. But the man is the very personification, the embodiment, combination of the five elements.
0: Pancha bhutamadi yandu, prudvi, jalamu, agni, vayuhu, akasham. Veetine sabda, sparsa, rupa, rasa, gandhamulani pilutaru.
1: The five elements are the earth, the water, fire, the air, and ether. Represent the five of the senses, the sense of perception, the sense of cognition, the sense of touch, the hearing.
0: Prithvi putrudainatuvanti vaadu kanukane Arjunudiki Partha ani pilichadu Krishnudu.
1: Krishna addressed Arjuna as Partha because the very son of Mother Earth.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీ పుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అందే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth, we find the sound, the sense of touch, the fragrance, and the taste.
0: Chutataku ekatma mamatma ani cheptu vastundi.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: Ee panchabhuta swaroopamainatvanti okka ee prakruti chaala shaktivantamainatvanti.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: It rotates in the its existing place.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: There lies all faculties.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: Mother Earth carries the
0: అడవులు ఉన్నవి.
1: Forests.
0: పట్టణములు ఉన్నవి.
1: Cities.
0: పల్లెలు ఉన్నవి.
1: Villages.
0: సముద్రం ఉన్నది.
1: Sea.
0: నదులు ఉన్నవి.
1: Rivers.
0: సర్వమును కూడాను ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: And this Mother Earth that carries the weight of all.
0: Kani vijnana shastram telinatundi manavudu ee prithvi paina inni parvatamulu inni nadulu inni adavulu undinappudu ee prithvi tirugutunnadi kanukane ee ukudanu tirugutuntaya ani oka sandeham kalugutundi.
1: The one who does not know the science begins to doubt. How is it possible while the earth revolves, Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: ఈ సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: You may see it or not, water is present everywhere.
0: కనుక జలము సర్వమయము.
1: So water is all pervasive again.
0: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
1: Water has lost one attribute.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: What is it?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: Water has got four of the aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: దట్ మేక్స్ ద వాటర్ పాసిబుల్ టు మూవ్ టు
0: లైట్ అయిపోయింది.
1: సో ఇట్ బికమ్స్ లైట్.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: rasagandhadu levu dantlo.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: Kanukane ee agni sarvatra vyapistu vachindi.
1: So fire is able to expand everywhere.
0: Ee agni prati manavuni endu kuda untundadi.
1: Fire is present in every man.
0: Jataragni ade agni.
1: Fire in man is called jataragni.
0: Jalamulandu kuda badabagni అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబా.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ వెన్ డాష్ అగైన్స్
0: జడమైన
1: ద ఫైర్ ఎమనేట్స్.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ది స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్ స్టార్ట్స్. కనుకనే
0: ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హ్యాస్ లాస్ట్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది.
1: దెన్ ద థర్డ్ వన్.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There's no place where there's no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There's no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point out the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. So
1: ether has got one quality of sound.
0: రూప రసగంధాదులు ఏమాత్రము లేదు.
1: It has lost three other attributes.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు నాలుగు లేదు.
1: It has no four of the qualities.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Since four are missing, you find the ether spreading everywhere.
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: And that God has none of these attributes.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకు శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యూ ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: గాడ్ ఈజ్ సటిలర్ దాన్ ది స్పేస్.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకు ఏకస్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాన ప్రతి దానికి కూడా ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
0: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీ ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది
0: క్రియేచర్స్. లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are.
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and
0: resound.
1: You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వం అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful, created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful, created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented
0: bomb. ఎవరు భయపడరు.
1: No one is afraid of it.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది, కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగా పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికీ చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువ అయినటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్?
0: మొట్టమొదటి భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: అప్పుడు కూడా తగ్గదు. బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డెన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసెన్ యువర్ ఓన్ బర్డెన్ సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డెన్ వాట్ ఇస్ ద
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యు.
0: ఈ కోరికలను తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ద బర్డెన్.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ నాట్ క్యారింగ్ ద బర్డెన్.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ సట్లెస్ట్.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీంగ్ ద బర్డెన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా?
1: Can we know you?
0: Krishna, నిను గను గొనగలమా?
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమునను బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడవట.
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్
0: గలమా?
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: కూడానికి వీలవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్. అని
0: చెప్పాడు. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమన్నాడు.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ యు ఫైండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ ద ఆల్మనక్ హస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచ అంగ
0: ఎక్కడ చూసినప్పటికి నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: మొట్టమొదటి ఆకాశములకు
1: ద ఫస్ట్ సౌండ్,
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్.
0: అనే శబ్దంగా వస్తుంది.
1: ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యు ఆర్ సపోజ్డ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యు హావ్ టు డు
0: అకారం ఉకారం అకారం యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఊ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: Kalkane aum ee moodinti oka shabdamlo tarangame manavuni yokka swarupamu.
1: Omkara with all these three aum is the very personification present in the human body.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ద ఫార్మ్?
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యు కెనాట్ లివ్ కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో హం తీసుకోవాల్సింది సో వదలవలసింది హం.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హం.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హం అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
1: హం రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ను వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డను వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner significance.
0: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: trees.
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుంది.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుంది.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And is, do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.
0: కనుక
1: సో
0: ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ లైఫ్,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఆల్
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
0: తాను చెడ్డను విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
0: ఇంకా అగ్ని,
1: దెన్ ఫైర్.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హాస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుందది.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self knowledge is true teaching.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: Self knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
1: But you do not have self knowledge.
0: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpajesetmide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kalukune agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that
0: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుక మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra adnyanetundi paapani bhasmam chestundi.
1: Fire burns
0: paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్, దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది,
1: నెక్స్ట్ ఫోర్త్ వన్,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
1: ఫుడ్
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుల నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwana.
0: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: చెట్టును పెంచుతుండాలి,
1: also trees.
0: ఆహారాన్ని అందిస్తుండాలి,
1: సప్లై
0: వడ్డను పండిస్తుండాలి, సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ,
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏంటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయమైనటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: సులభమైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee, I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్ మనీ.
0: ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్స్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous you can accomplish.
0: గుణము లేని స్తుతుడు గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము.
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్.
1: What is the fun of life without virtues?
0: కాబట్టి స్తుతుడు అంటే గురువుతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చు.
0: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he is distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact is not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్.
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దర్ ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: Because of conduct, our conduct are polluted.
0: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంటాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైన
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ది బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: అండ్ ది మెటీరియల్ దేర్.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: బ్యాడ్ ఫీలింగ్.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: బ్యాడ్ హ్యాబిట్.
0: దుష్టంగాని చేరుతున్నాము.
1: బ్యాడ్ కంపెనీ.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: బ్యాడ్ యాక్షన్.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: వి ఆర్ స్పాయిల్డ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్. వి షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: ఇట్ ఇస్ సో సింపుల్.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: ఇట్ ఇస్ వెరీ సటిల్.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుండాలి.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన్?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ turn into good, we have to do bhajans.
0: Vidyarthulara,
1: students,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: సో ఈజ్ ద క్లౌడ్
0: ఎట్టి మేఘమో
1: యాజ్ ఇస్ ద క్లౌడ్
0: అట్టి వర్షము.
1: సో ఇస్ ద రెయిన్
0: ఎట్టి వర్షమో
1: యాజ్ ఇస్ ద రెయిన్
0: అట్టి పంట.
1: సో ఇస్ ద క్రాప్
0: ఎట్టి పంటనో అట్టి వంట.
1: యాజ్ ఇస్ ది క్రాప్ ది పంట ఇస్ ద ప్రిపరేషన్.
0: మంట మంచి మంటగా వేస్తాం
1: అండ్ ఇట్ ఇస్ ఏ గుడ్ ఫ్లేమ్.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్ క్లౌడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సీక్వెంట్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తినేటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ వేపర్ ద టేస్ట్ ఇస్
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్
0: లవ్. ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్.
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఈస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావం అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. Therefore, what you should have, the love.
0: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక మనం
1: చేసే
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: I develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాడు.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్ సో ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cold.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రెయిన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: అండ్ యు ఫైండ్ హెయిల్ స్టోన్.
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
1: హెయిల్ స్టోన్.
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నాదంతా నకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బి యువర్ ఫ్లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడాను.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క,
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధనల యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్,
0: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్,
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు, పీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్,
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్ ఇస్.
0: ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్,
0: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్,
0: అన్ని కూడా మంచిదే బోధిస్తుంది.

0: కనిపించింది మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: When once we enjoy the sweetness, we can share the same sweetness with others.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: In fact, you don't need to do.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లిపాలపైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ తల్లిపాలలోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: ఇది యొక్క నిజం.
1: It is quality of the nature.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిన తీసుకున్నట్టుగా
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సచ్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja duddhyana samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja duddhyana samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Kuru punya maharatram.
1: Day and day out, do good action.
0: Yappudu chusina nivu manchi chetsu avali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
1: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
0: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
1: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: యూ ఆర్ మిస్టేక్.
0: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ప్రేమకు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ప్రేమ ఒకదాన్ని కోరదు.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give
0: any. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debts.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డని ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్య బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా? మంచిది.
1: ఓ యు నో అబౌట్ ఫైన్.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: ప్రతి ఒక్కరి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
1: హ్యావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి,
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్, yes, there is one that
0: is bad.
1: What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద సెడ్, fecal matter.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta. అది తెలియనటువంటి
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డ.

0: కాదు,
1: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ టుమారో.
0: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక ఇష్టం ఆజ్ఞ, ఏం చేసేది, వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చి నారద అని దూరం ఉండి ఉండింది.
1: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం పోవద్దు,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏమిటి చెప్తున్నది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a rice pudding.
0: ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a firm
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేస్తే ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవ యొక్క సంగదోషంతో చెడ్డగా మారిపోతుండాలి, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
0: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నా తేలు కుట్టింది, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor. ఏకైక పుత్రుడు,
0: అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
0: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది,
0: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
1: యాస్ వేర్?
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిటన్ స్కార్పియన్.
0: అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థం.
1: దిస్ ఈస్ ది వే హౌ
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పిపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఇలాంటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి,
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: ఇతరులో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యూ సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ద
0: స్పర్శ రూపరసగంధాదులు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన యందు ఉన్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you, the mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవ నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుండాలి.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: మనం కూడా చెడ్డ చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
1: And we too should not act in a bad way.
0: చెడ్డ చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
1: We should not have bad looks.
0: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
1: Why bad looks?
0: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
1: Kichaka had bad looks.
0: భీముతో తలబగలు కొట్టుకున్నాడు.
1: And ultimately died at the hands of Bhima.
0: చెడ్డ మాటలంతా వినింది.
1: And all bad
0: ఎవరు?
1: Was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: వైఫ్ సో డియర్ టు దశరథ
0: కైక
1: కైక
0: మందరి చెప్పినటువంటి దుర్బోధనంతా వినింది
1: అండ్ హి పేడ్ హీడ్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసింది
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్
0: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్
0: కైక పేరే ఎవరు వచ్చింది
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే
0: కారణం ఏమిటి చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిజనింగ్
0: కనుకనే కైక మంచిది కాదు
1: సో కైక ఇస్ నాట్ గుడ్
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్
0: మంచి శ్రవణం చెయ్యాలి
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్
0: చెడ్డ మాటలు వినకూడదు
1: నెవర్ లిసన్ టు బ్యాడ్
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు
1: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్
0: అది నీ మనసుకు చాలా కష్టం వేస్తుంది
1: యు ఫీల్ సో హర్ట్
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీకు కష్టపెట్టాలి
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్ వై డు యు దెన్ అగైన్ రిపీట్ షేర్
0: మీ అమ్మా నాన్న ఎవరో తిట్టారనుకుంటారు
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు
1: అండ్ యు రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు
1: దే టు ఫీల్ సాడ్
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు
1: అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు
1: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు ఎనీబడీ
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసి
1: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్ నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్
0: వాటి మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్
0: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్ డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్
0: స్వామిని చూడని కనులేలరా
1: వాట్ ఫర్ ఐస్ ఎందుకు సీ గాడ్
0: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్
0: సందులు గొంతులు చూచుటక
1: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
0: కైలాస వాసుని కనులారా కాంచేందుకురా
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి
1: దానికోసం
0: ఇవ్వలేదు మన కన్నులు
1: నో నాట్ ఫర్ దట్ పర్పస్
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి
1: ఐస్ ఆర్ సో సీక్రెట్ విజన్ ఇస్ సీక్రెట్
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
1: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నో
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క అంగము
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్ వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు
1: సర్టెన్లీ యూ రేటింగ్ డివినిటీ
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: భావాలే చెడ్డది
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నారదుడు చూచింది కూడా తప్పు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: ఎందులో కూడా చెడ్డనే లేదు
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి
1: కన్సిడర్ ఎవ్రీథింగ్
0: నీకు ఏదైనా బాధ కలిగింది దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ అనుకో
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్ కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో
1: టేక్ దెమ్ బ్లిస్
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు
1: అండ్ దర్ ఇస్ నో వన్ కెన్
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు
1: అండ్ దర్ ఇస్ నో వన్ దట్ నీ కెన్ హూ కెన్ ఎక్సెల్
0: మరొకటి లేడు
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి
1: యూ షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: You should investigate the five elements.
0: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use
0: నా
1: of them
0: secretly. నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: While as I breathe, I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Sunvanta Vishve Amritasya Putraha Nachiketa, Nee Ekkadinchi Vachchavu? Dani Moola Sthananni Gurtinchu Ani Yamudu Prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chanchalamainatundi. Kani, neevu ee rendintini visarjinchi mukhyamaina mooladharamaina satyanni gurtinchu ani cheppadu.
2: The teaching of Yama to Nachiketa is this: that body is just a water bubble. Mind is wavering and unsteady. Nachiketa, understand the very source of your life, the very origin of your life, and lead your life in full awareness.
1: Maudi gulkiri chandra markanda kalathoda bedidaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda మౌడి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలో బ్రహ్మించు చెదిరేటి జీవితోడ డంబైన పాలనే తమ్ముతోడ. మౌడి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: With the effulgent moon in the hair, with many hair locks, with the Ganges flowing in these hair locks, with a prominent eye in the forehead, with snake skin around his waist, with ash all over his body, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara.
2: Students.
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రియమైన భక్తులారా,
2: అండ్ డివోటీస్,
1: శివరాత్రి యొక్క మూలాధార తత్వమును గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి.
1: భౌతికమైన, నైతికమైన, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ which is fleeting, momentary, ephemeral, transitory and temporary.
1: నీవు చూడవలసినటువంటిది చర్మ చక్షువులతో కాదు, జ్ఞాన చక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ అండ్ నాట్ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు కూడాను చర్మ చక్షువులతో జగత్తు అంతా చూస్తూనే ఉన్నవి.
2: The birds and beasts and insects, all creatures watch the world with a physical naked eye.
1: ఇదే వదిలి నీవు కూడా చర్మ సచ్చులతోనే చూచినా నీవు క్రిమికీచ్చిన వారి, నీవు అనిమలు మారిపోతావు, కాని నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects. And you are no true human at all.
1: ఈ చర్మ చచ్చువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు, మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞాన చచ్చువుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: Dehamu neeti budagala vale perugutundi.
2: The body grows like water bubble.
1: Pachipachi mrugadula vale perugutundi.
2: It grows like the birds and beasts and animals.
1: Kattagalapadiki pachipachi mrugadula vale cheenistundi.
2: Ultimately body also vanishes like any other animals.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: You are not the apparent seeing which involves birth, growth and death.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మ is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మ is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మోర్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి, అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: Then once you understand this chaitanya shakti, the consciousness, then you will be powerful.
1: Migilina prashnalanni kudanu anarthamainatuvi.
2: In fact, all the rest are useless.
1: Tandri prashna prajala kadini loka sambandhamainatuvi vishayamu ivanni kudanu nee adugutunnavu, idi kevalamu adagarani vishayamu ivanni.
2: In fact, you have been asking questions relating to your near, dear and the world.
1: దేనిని తెలుసుకున్న, సర్వము తెలుసుకున్న వాడవుతావో దాని యొక్క తత్వాన్ని గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్, ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నోన్, యూ డోంట్ హ్యావ్ టు నో ద రెస్ట్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantara hitudu anadi vaadu taanu chaavaka puttaka champabadaka sarvamunu saachiyayundu aatma vibudu.
2: This eternal witness atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
2: ఇఫ్ యు నో దిస్ ఆత్మ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
2: That is the divine power.
1: అది వైరు ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
2: అండ్ షైన్స్ ఫోర్త్ ఇస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్,
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్,
2: ధర్మ ఈజ్ ద వైర్.
1: శాంతి అనేది బల్బు,
2: పీస్ ఈజ్ ద బల్బ్.
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: How do you get this light? Through what?
1: Bulb dwara.
2: You get the light out of the
1: bulb. This bulb is dehamu.
2: This very bulb is our body.
1: This bulb ko ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Dehamu ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: Kanukone dharmamu ane wire nunchi.
2: Out of the wire of dharma.
1: Satyam anetundi current.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బు లో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam nivu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamnu charasalla betti beegumestunnaru.
2: But dharma is in chara. Under arrest.
1: ఇది కాదు మనకు.
2: This is not thing we are supposed to do.
1: సత్యమును పలకాలి.
2: We have to tell truth.
1: ధర్మమును నడుచుకోవాలి.
2: We have to follow righteousness.
1: ఒకవైపున నడిపించడము, ఒకవైపున ప్రకాశించడము, ఈ రెండింటి యందు కూడాను ఏకత్వం ఉన్నది.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: కనుక నచికేత.
2: నచికేత.
1: ఈ పంచభౌతికమైన దేహమును నీవు విశ్వసించు.
2: And do not go by this body which is temporary. Anybody will necessarily must come to an end like
1: one moment.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary. Know that which is eternal, which is permanent, which is immortal. And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to see. What is this wisdom jnana? That oneness is jnana. Therefore the eye that carries with it the three attributes is not the truth. That which is one is atma.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుని పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్?
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్?
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్?
1: ప్రకృతి జ్ఞానమా?
2: ఆర్ టెక్స్చువల్?
1: కాదు కాదు.
2: నో,
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనని.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. Ee pichi vaarai poi spiritual sadharani kannu musukoni chethu kattukoni nanaanni vichchestunnaru.
2: In the name of sadhana, the spiritual practice, you close your eyes with folded hands and call it the sadhana.
1: Kaani ee bhautikamainatuvanti anni kudanu bhautikamuli.
2: All these physical practices after all are worldly.
1: Anninti endu prema tattvamainatuvanti daanini mukhyadharanga teesukovali.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikamu.
2: Body has got the senses.
1: Deham kudaka tappaleppudu.
2: It is bound to fall someday.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamandalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రమునే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వీ మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్. మన యందే ఉన్నటువంటి ఈ జన్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి ఇంచెక్షన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీంతో ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact, the fundamental truth is present within us.
1: మన యందున్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి బోధిస్తుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానం అతృప్తించుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as
1: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు.
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణంలో మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: అంతే. ఇది ఏ విధంగా చెప్తుండది బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తుండది.
2: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచర్స్ ద లెసన్ ఆఫ్ సో హం.
1: ఈ సో అంటే గాలిని తీసుకోవటము.
2: సో ఈజ్ ఇన్హలేషన్.
1: హం వదలటము.
2: హం ఈజ్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఈజ్
1: వదలటమే ఒక మరణము.
2: Breathing out process.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి.
2: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ది టూ.
1: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు.
2: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మూమెంట్ ఇస్ ఎనఫ్.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
1: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: The body has got so much of suffering.
1: ఎన్నో విధములు కష్టం నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: This body also suffers like any other body.
1: కానీ నేను దానిని లెక్క చేయను.
2: But Bhagavan doesn't care any of these.
1: అన్నారు స్వామి ఇక్కడ ఎరిగిటముల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
2: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
1: ఉంటుంది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
2: You will suffer the pain if you think of it.
1: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు గుర్తించుకుంటే తప్పగా ఈ బాధ నీకేం గమ్యం చూడలేదు.
2: When once you consider this body does not belong to you,
1: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణం అంతా తుడుచుకోవటం దీని మరణం అంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: So long I feel that this kerchief belongs to me, I make use of it.
1: అయితే ఈ కర్చీఫ్ తగినట్టు మరణం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ ద క్లే దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things had happened to Bhagavan.
1: Ikkada virigindi, akkada virigindi, akkada virigindi, anni vaipra virigindi.
2: Inside there's fracture at different places.
1: Kaani idi body.
2: But this is the body.
1: Idantha indriyamlu yokka cherika.
2: It's combination of senses.
1: Daniki jarigide gaane adi naadi kaadu.
2: And in fact it happens to the body.
1: Aa vidhanga daanini visarjinchinappude neeku shanti kalugutundi.
2: And once the body identification is given up, you will be peaceful.
1: Ippudu oka cheyye untundadi.
2: Here is the hand.
1: దీనికి ఏదో చీమ పోతుండదు అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ విల్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion, that is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రమైతే చూచినంత సత్యమని ఎట్టి నువ్వు తెలుసుకుంటున్నావు?
2: ఆల్ దట్ యు సీ ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూత్ హౌ డు యూ నో ఇట్?
1: చూచినంత కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: All that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంత సేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: తిన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: తిన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి ఎందుకు శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం ఎందుకు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that last in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఎముడు చెప్పాడు.
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if శ్లోకాస్ ఆర్
1: నిత్య జీవితంలో జరిగినటువంటి అనుభవమునంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: Yenu aspatriki teeskellaru.
2: Bhagavan is taken to hospital.
1: Ikkada kuda edo cheyalannaru.
2: They wanted to do something.
1: Yemela cheskoni idi raadu kada idi body.
2: Bhagavan said you do anything, it's not mine.
1: Ee body dharinchinatundi vastuve.
2: Body is just an instrument.
1: Dharinchinatundi chokkane.
2: It is something like vest chin.
1: Kabatti yemaina meer cheskondi.
2: You do whatever you
1: body mee swadhinamlo untunnadu kanukane meer yemaina cheskondi.
2: As the body is right in front of you, and he was not bothered about it.
1: Kalka nene
2: Bhagavan remained himself.
1: Mari chesinaru pettinaru mukkulu vesaru anta chesaru. Hey, mee namaka ke matram badha kalagaledu.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: Ee pain ku nene matramu longaledu.
2: Bhagavan had never any pain.
1: Deeniki matramu nene longaledu.
2: In fact, he never expressed pain.
1: Jarugutundi potundi.
2: Things happen like that.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడు ఈ దేహ బాధలంతా కూడా తగ్గుతాయి.
2: When once he neglected the body, he didn't suffer at all.
1: ఇది నా బాడీని నా దేహమే నేను ఎట్లా బతికేది నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రం భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
1: కనుక యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa,
1: కానీ సంస్కృతంలో ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాన్ని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: It's not the word, nomenclature.
1: పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: The meaning of the terms is most essential.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది.
2: When once you know artha the meaning, there'll be no anartha or danger whatsoever.
1: కనుకనే మనము దేహాభిమానము క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: Therefore we should make an effort to reduce the body attachment.
1: సాధన చేస్తున్నాం సాధన అనగా ఏమిటి?
2: What is sadhana, spiritual practice?
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: Not the knowledge of the body.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: Not the investigation.
1: దేహాన్ని పూర్తి త్యజించాలి.
2: You have to give up the body feeling.
1: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
2: Understand the principle of the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: You will get bliss out of love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: When once there is love, there is no place for any suffering or pain.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: You may hate a person that you come across.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: If you encounter your enemy, what would you say?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకించుకుంటావు.
2: You will try to avoid him because of hatred, enmity.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
2: The enmity, hatred would rise because of avoiding.
1: ఆ ఎనిమి నీకు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he will
1: ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue,
1: దీన్ని వేదము యత్ భావం తద్ భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిలింప చేస్తున్నాము కానీ మనలో ఏమాత్రము ద్వేషం పెట్టుకోకూడదు.
2: All our feelings, all our sentiments we impose on others.
1: వస్తుంది పోతుంది.
2: They come and go.
1: అంతా కూడా నో పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏంటిది?
2: వాట్ ఈస్ దిస్ పర్మనెంట్?
1: నీ హృదయం అనేటువంటి భూమి లోపల,
2: ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హార్ట్,
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు,
2: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ.
1: సర్వము జయిస్తుంది, సర్వము జయిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
1: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆఫ్ గాడ్.
1: క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనలో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చు.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కాట్
1: బాల్
2: లైక్ ఎ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
2: You say that you meditate from dawn to dusk.
1: Nenu dhyanam chestunnavu.
2: What is it you meditate on?
1: Aa dhyanam ni entha varaku nilustundadi neeku?
2: How long does it?
1: Chanamaina kuda nilchatam ledhi.
2: And it's not steady even for a moment.
1: Anni kudunu kadilipoye meghale.
2: All are unsteady.
1: Kaanti kaliginatundi megham tattvam okkate.
2: But there's only the light which is only one.
1: Kanuka ee prapanchiki sambandhamainatundi vishayalu nevu ekku praveshinchavaddu.
2: Do not think of worldly matters too much.
1: ఒకనొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: రామకృష్ణ పరమహంస బజార్ లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు.
2: హి వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
1: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
2: అండ్ హి వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ద స్ట్రీట్.
1: కానీ కొందరు చూచారు, ఏమిటో ఈ పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ ను తీసుకుని కొట్టివేశారు.
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్డ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్టేక్.
1: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
2: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
2: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెమ్ అవుట్.
1: నాకు ఈ తాళములు, ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తిపడ్డాడు.
2: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దానిని నేను చేయగలను, తృప్తి కానటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: Perhaps things are going beyond.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciate like by God, it is sustained.
1: సత్యాన్ని గుర్తించాడు.
2: He has known the truth.
1: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with me.
1: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of love.
1: దాని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: Nee gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
2: In fact the truth is attributeless, the formless, pure, immortal.
1: Ee prema ne manamu pradhananga teeskovali.
2: We have to consider love as the main one.
1: Aati prema nu manamu pradhananga pettukunte evvaru kudanu teeyadaniki veelledu.
2: Then once this love is there, nobody
1: can take it. Daivam kudanu danni etteyadaniki veelu kaadu.
2: Even God also cannot remove love out of you.
1: Kaani okati ఈ కాగితం ఉంటుంది,
2: దిస్ ద పేపర్.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్ద కొట్టినట్టుగా ఉంటుండదు దేవుని ప్రేమ.
2: Therefore, God's love is something like imprinted
1: on the paper.
2: Human heart is a paper which is affixed with the stamp of
1: divine love. None
2: can separate these two.
1: ఎవరు కూడా చేత కాదు.
2: Impossible for anybody.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పూనుకో.
2: Understand that love.
1: అడవులు యందున్నా.
2: You may be in the
1: forest. ఆకాశంలో ఉన్నా.
2: Or in space.
1: పట్టణంలో ఉన్నా.
2: In city.
1: పల్లెలో ఉన్నా.
2: Or village.
1: గుట్ట మీద ఉన్నా.
2: On the mountain.
1: నట్టేటపడి ఉన్నా.
2: Or in the deep sea.
1: ఎన్నిటిని ఒక్కటే అవుతాడు.
2: Maintain that balance, equal mindedness.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: Understand that principle.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: Love that.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: Catch hold of that principle.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: That is the true spiritual practice.
1: సాధన.
2: సాధన.
1: ధనం అనేటువంటిదిగా ఉంటుంది అని చూడండి కాదు అది సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం సారూప్యం సారూప్యం సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ నియర్నెస్ ప్రాక్సిమిటీ మర్జర్.
1: అలాంటి సాధనను నీవు ఏ విధంగా తీసివేశాడు.
2: Well, how can you cultivate those sadhanas?
1: అందుకోసం అది నిజమైన సాధన.
2: That is the true sadhana.
1: సాలోక్యమే నిజమైన సాధన.
2: That identity living in the same.
1: సాహిత్యమే నిజమైన సాధన.
2: Resembling the divine.
1: సాహిత్యమే నిజమైన సాధన.
2: Merger is the true practice.
1: సఖ్యమే నిజమైన సాధన.
2: The truth is the spiritual practice.
1: ఇలాంటి సారోక్య సారూప్య సామీప్య సామీప్య సారూజ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
2: Therefore, go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: None can differ so far as this practice is concerned.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
2: Students go through many of the texts written by great people.
1: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
2: By reading that book you don't get any.
1: కానీ మస్తకంలో అన్ని పుస్తకాలు వచ్చినాయి.
2: But all that is in the head is right reflected in the
1: book. పుస్తకంలో అన్ని తిరిగి మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
2: And you are just taking collecting matter into
1: it. పుస్తకం రెండు కూడా ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one. Therefore, go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: None can differ so far as this practice is concerned.
1: ప్రేమ స్వరూపులారా.

0: are just taking or collecting the matter into
1: it. Pushtakamastakamala rendu kudanu okkate aipothayi.
0: And then the head and the book will become one.
1: Kanuka ee pustakamu mastakamu rendini tejinchu.
0: Give up the head and the book as well.
1: Head open chesko.
0: And keep that which is most important.
1: Adi enaati kudanu neeku maaru.
0: It will never change anything.
1: Maarpu kalagadu.
0: It can, it's not possible.
1: Kanuka divyaatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Atma kudanu elanti ante divyamaina atma.
0: The self atma is divine.
1: Ye maatramu marugalabadindi.
0: And it cannot be hidden.
1: Marupuku raanidi.
0: You cannot forget.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మతత్వ.
1: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
0: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దీస్ ఫిజికల్ ప్రాక్టీసెస్.
1: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
0: అండ్ దిస్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ ఫిజికల్.
1: కాయము పంచభౌతికము.
0: The body is of senses.
1: కాయము కూడా తప్పది ఎప్పుడు.
0: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
0: And the time is eternal. The inveller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
0: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
0: All that you get achieve out of this body will also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
0: Because of close association with the body, we naturally feel the separation.
1: ఇది సహజమే.
0: It's quite natural.
1: కాయము పంచభౌతికము.
0: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
0: It's bound to fall someday.
1: కాలం నిరంతకము.
0: And all the rest of
1: ఇవన్నీ పోతుంటాయి వస్తుంటాయి.
0: All things appear and go.
1: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
0: Never consider this as permanent because it comes and goes.
1: ఏది పర్మనెంటో, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
0: Therefore we should catch hold of this truth which is permanent, which is immortal, which is eternal.
1: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: The divine love is beyond our estimate.
1: కించిటైనదైనప్పటికీ అది అనంతంగా వచ్చేస్తుంది.
0: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి వెళ్ళుతుంటాయి.
0: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
0: ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
0: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
0: But the love that comes from the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దాన్ని తీసుకోవాలి.
0: గో బై దిస్ ప్రిన్సిపల్ విచ్
1: ఎప్పటికీ ఇది తరగదు.
0: అండ్ ఇట్ దే నెవర్ రిడర్.
1: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
1: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
0: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
0: You don't need to buy.
1: ఎవరు అమ్మేటువంటి కాదు.
0: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
0: God is the head of love.
1: అతని ఆఫీస్ నుండే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
0: And if you go to him you will get.
1: అతని షాప్ నుండే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
0: And you will get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
0: And you don't get from anybody other than God.
1: అటువంటి సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
0: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
0: The moment you get this love you don't touch any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
0: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వై డు యు నెగ్లెక్ట్ ఇట్.
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
0: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
0: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్.
1: అదే మీకు ఆనందం అని భావిస్తుంటారు.
0: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్.
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
0: బట్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
0: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
0: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
0: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
0: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
0: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఈ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
0: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడా లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
0: All those that you get by desiring will vanish.
1: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
0: That which will never diminish is divine love.
1: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
0: Aspire.

0: to acquire that divine love.
1: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
0: You can be blissful once for all.
1: పరీక్షలో ఫెయిల్ అయిపోయినవనుకోండి.
0: Supposing you fail in the examination.
1: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
0: It is a worldly situation, a worldly event.
1: ఆ భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది పుట్టుతుంది.
0: You may pass or fail.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది కాదు.
0: But divine love has neither failure nor
1: చావు పుట్టగలేనట్టు శాశ్వతము.
0: He is permanent without a beginning.
1: ఆది మధ్యాంత రహితుడు అనాది వాడు.
0: He has no end nor beginning.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: So he cannot be killed and he lives.
1: శాశ్వతమైనడు సత్యముండు.
0: So truth remains as eternal principle.
1: ఆ సత్యాన్ని నీవు పూజించు.
0: Worship the truth.
1: ఆ సత్యమే నీకు ఆరాధించు.
0: Worship adore.
1: ఆ సత్యం ఎప్పటికీ సత్యమే.
0: The truth remains as it is.
1: ఎన్ని చేరినప్పటికీ నీ సత్యం మార్పు చెందదు.
0: You may join anything, the truth
1: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని
0: truth which is changeless
1: ఆరాధించండి.
0: Worship and adore.
1: దండచేరండి.
0: And be of
1: దండచేరండి.
0: And
1: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
0: And that is the true liberation which is permanent.
1: ఏంటి liberation? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
0: What is liberation? Moksha. Is that an air conditioned room or a beautiful mansion?
1: Moham chayam kavatam mocham.
0: Moha attachment kshaya.
1: Prakritam sambandhamainatvanti yokka mohanni manam tejinchatam.
0: So giving up attachment is moksha.
1: Adi tejinchina tarvatame manaku ekkada leni vairagyam kalugutundi.
0: And when once you are detached, you will be a renunciant.
1: కనుక మీరు ఆ సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమ తత్వమే దీనికి సరైన.
0: టు అటైన్ దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: మీకు తెలుసు శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
0: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
1: మండన మిశ్రుడు.
0: మండన మిశ్ర.
1: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
0: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
1: ఆమె పేరు ఉభయ భారతి.
0: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
1: కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
0: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
1: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహం కావాలి.
0: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఇస్ హూసోయర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
1: దీన్ని జయించేటువంటి వాడు దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
0: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
1: Lawyer. అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
0: మండల మిశ్ర సార్,
1: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అని.
0: హి సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
1: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరిక ఉంటుందా?
0: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
1: లేదు.
0: నో.
1: ఈయన చెప్పేటువంటి సత్యము.
0: What I'm going to tell is true.
1: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
0: And they made Ubay Bharati.
1: Mandal Mishra Shankaracharya vadopavadam jarugutunnaru.
0: And arguments and counter arguments were going on.
1: Chakravarti Ubay Bharati cheppindi Mandal Mishra odipoyadu ani.
0: Finally Ubay Bharati pronounced her judgment that Mandal Mishra
1: odipoyadu ani.
0: She said that my husband lost.
1: Appudu ayana sanyasam teeskunnadu.
0: And then he renounced the whole thing.
1: Bharta sanyasam teeskovatam valla bharya em chesindi?
0: What did the wife do then?
1: Aavi kuda oka sanyasam teeskundi.
0: And she too as an
1: arthangini.
0: I'm half body arthangi.
1: Kanuka bhartha sanyasi ainappudu bharya aa vidhanga undakoodadu. Aavi kuda sanyasam teeskundi.
0: When the husband is a total renunciant, wife also decided to be so.
1: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
1: ఇద్దరు కూడాను గంగానదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటా ఉన్నారు.
0: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాళ్లతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
0: వన్ డే ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గ్యాంజెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
1: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాస్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
1: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళుతుండాలి స్నానానికి.
0: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
0: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
1: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
0: అండ్ హర్ డిసైపుల్ సెడ్ హీ ఈజ్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
1: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
0: సెడ్ విజ్డమ్ ఇస్ ఓన్లీ. one, not
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
0: It's only secular knowledge.
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
0: You cannot call it wisdom.
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
0: They were conversing with each other.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తనకింద పెట్టుకోవాలి?
0: And in fact, if he is enlightened one, why should he have the pot at the pillow?
1: అది విన్నాడు ఆ సన్యాసి.
0: And the renunciant heard it.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
0: While she was returning, he has thrown away the pot.
1: ఇతను ఎవరే అని అడిగింది.
0: And she said, who is he?
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
0: The very same person was meditating with this pot.
1: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసేసాడు.
0: Having heard our words,
1: రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
0: Having heard our words, he has thrown away the pot.
1: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
0: He heard what we said.
1: జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
0: Because he could understand that he is not wise enough, enlightened,
1: he has
0: thrown it away.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
0: It is not true wisdom.
1: అప్పుడు ఆ వి సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
0: And then this renunciant fell at the feet of Ubhay.
1: ఏకత్వం జ్ఞానం.
0: Wisdom is only one.
1: అనేకత్వం అజ్ఞానం.
0: Plurality, multiplicity is ignorance.
1: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
0: As he goes by the dual nature, he is ignorant.
1: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
1: కట్టగలపటికి ఉభయ భారతికే మోక్షం చిక్కింది.
0: And Ubhay Bharati could attain liberation.
1: మండల మిశ్రుడికి చిక్కలేదు.
0: మండల మిశ్రు could not attain.
1: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు ఊరుగుతూ ఉన్నాడు.
0: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
1: కనుక ఇది కాదు అన్నాడు.
0: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
1: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
0: Finally, what happened? The wife became the preceptor to her husband.
1: Evaraina sariye.
0: Let him be anybody.
1: Ajnanamunu bodham chesi.
0: And in fact, the one who is ignorant.
1: Ajnanam dooram chesi.
0: One should distance.
1: Premakutvamaina jnanani abhivruddhi parichetuvanti varu guru.
0: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
1: Appadi nunchi Ubhay Bharati అందరికీ కూడా గురువుగా మారిపోయింది.
0: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
1: ఎందుకోసం గురువు అయిపోయింది?
0: వై?
1: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
0: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
1: త్రికాల జ్ఞానం జ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద విజ్డమ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
1: త్రిగుణ జ్ఞానం అనిత్యం.
0: ద రెస్ట్ ఈజ్ టెంపరీ.
1: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
1: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
0: Therefore, we are experts. Experienced people cannot hand over this.
1: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
0: The annihilation of the mind is the ultimate.
1: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
0: In fact, we should desire only God, none else in this world.
1: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
0: This wisdom is truth and eternal.
1: కనుక ఈ సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
0: In fact, you don't get any kind of intimate association or relation.
1: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
0: Much more than the teaching of యమధర్మరాజు, the heart of Nachiketa revealed to him certain Vedantic truths.
1: యమధర్మరాజు కూడాను జ్ఞానం బోధించింది.
0: In fact, యమధర్మరాజు also could know wisdom.
1: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
0: In fact, there are many enlightened people
1: here. జగతి యందు పుణ్య పురుషులు లేకుండా జగములెట్టు పగులుగాను.
0: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
1: ప్రపంచమంతా కూడాను వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
0: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
1: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటి కాదు.
0: In fact, wisdom will not
1: have any ప్రేమ చేతనే లభించేటువంటిది.
0: You get wisdom because of the divine love only.
1: ఆత్మనే మనం అడగవస్తుంది.
0: In fact, we should seek from the
1: విచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు, భవతి విచ్ఛాన్ దేహి అంటాడు.
0: The beggar comes to the doorsteps and asks for alms.
1: భవతి విచ్ఛాన్ దేహి.
0: Please serve me food.
1: దేహి
0: దేహి, the indweller.
1: యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు మిచ్చం పెట్టు.
0: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ద
1: బాడీ. అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
0: దేహి ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ ద బాడీ.
1: దేహి నడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
0: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ దేహ.
1: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
0: ఇన్ దీస్ స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ కెన్ గెట్ విజ్డమ్.
1: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
0: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
1: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాల్చిన పెద్దవారులైనా,
0: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ,
1: సంపద పరుల నుండి సందార పరులైనా,
0: వన్ మే బి రిచ్ ఎనఫ్
1: పుడమకీర్తిని కన్న పుణ్యుడైనా,
0: మేబీ బి చారిటబుల్
1: ఆయురారోగ్యము అనవర్తం ఉండి
0: విత్ ఆల్ ది పరిపూర్ణ వరకు వారైనా,
1: చెట్టుదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనలు నేర్పు సాధులైనా,
0: దే మే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్
1: సరిరాదు,
0: దే మే మెన్ ఆఫ్ పెనెన్స్ భక్తులైనా, బట్ నన్ కెన్ ఈక్వల్ ఎ డివోటీ.
1: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే.
0: ఆల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
1: ఓన్లీ. ఇది కూడా మనకు ఉండాల్సిందే.
0: Of course, it's also necessary.
1: లౌకిక విద్యలంతా కూడా లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది.
0: The secular knowledge is to carry our living.
1: ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది.
0: The knowledge of the self speaks of the self, symbolizes it.
1: కనుక ఇట్లాంటి జ్ఞానం చదువుతూ మనం ప్రయోజనం లేదు.
0: Therefore, the physical knowledge is useless.
1: కానీ చదువులు దేహభ్రాంతి కోసం ఉండాల్సిందే.
0: It may be essential because of this body.
1: దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్.
0: One is the negative, where spiritual knowledge is positive.
1: ఈ పాజిటివ్ గురించి సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
0: So positive joins the negative. There you find unification.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు.
0: Don't give up the negative altogether.
1: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
0: You may just give up the negativity, negative. But don't lose
1: ఈ నెగిటివ్ లౌకిక సంబంధమైనటువంటి డివిజన్ బోధిస్తుంది.
0: ద నెగిటివిటీ స్టాండ్ ఫర్ ద వరల్డ్, ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్.
1: కనుక మీరు విద్యలను కూడా ఉత్తీర్ణుడు కాండి.
0: బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
1: లౌకిక విద్యను కూడా నేర్చుకోండి.
0: ఎక్వైర్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్.
1: కానీ ఉభయభారతంగా ఉంటుండాల్సింది.
0: బట్ రిమైన్ యాజ్ ఉభయభారతి.
1: నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే.
0: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: దాన్ని పెట్టుకుని
0: విత్ దాట్
1: దీన్ని త్యజించండి.
0: Give up this body attachment.
1: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
1: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
1: అది బ్రహ్మముహూర్తము.
0: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
1: అంటే ఏమి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ కైలాసం నుంచి,
0: ఫ్రమ్ కైలాస,
1: ఆ లింగాలంతా బయలుదేరేటువంటిదంతా కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
0: It is the time of emergence of linga, the brahma muhurta, midnight.
1: Kanuka ma lingam vachinatvantanta kudanu aa brahma muhurta time lo unnai.
0: Therefore the linga emerge at that moment of
1: brahma muhurta. Kaalu undavu, kaalu undavu,
0: and it does not.
1: Ade adi vastundi.
0: It just moves on its own.
1: Adante ante potundi,
0: and it vanishes on its own.
1: Karukane aa brahma muhurta samayam lopala avanni vachinappudu nenu lechanu.
0: Bhagavan got up as linga started emerging.
1: ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ హియర్.
1: చూచాను.
0: స్వామి
1: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
0: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
1: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
0: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
1: మనసు నందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని,
0: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ,
1: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
0: You are real devotee if you got this steady mind and totally attached to.
1: కానీ అందరూ కూర్చున్నారు.
0: All are seated.
1: ఈ హాల్ లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
0: In this hall thousands are seated.
1: అందరూ భక్తులు కాదు.
0: All are not devotees.
1: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతుండాలి.
0: Body is here but the mind has not turned towards God.
1: కనుకనే మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
0: Therefore that which takes your mind the direction,
1: ఎక్కడైనా
0: కూర్చోవచ్చు. You may sit anywhere.
1: కాని దైవానికి సంబంధించినటువంటి వాడు.
0: But understand with your mind that God is near you.
1: అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది.
0: There you will understand, experience divinity.
1: నిద్ర వస్తుంది.
0: You may sleep.
1: నిద్రపో.
0: Yes, sleep.
1: ఆ నిద్రలో కూడా నువ్వు భగవత్తత్వం పెట్టుకో.
0: Even while in sleep, you can enjoy divinity.
1: కేలుకు మలపడకుండా జాగ్రత్త అనేది ఒక సప్తాసక్తిలో అరమల లేకుండా ఇప్పుడు తరచుకుని జీవాత్మ చదివేది తారకం అన్నారు.
0: Therefore, the true attainment, the true wisdom, it lies in oneness in all the three states of consciousness, the waking, the dream, and the deep sleep.
1: ఈ విధంగా ఈ సమయనందు కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకుని
0: keeping you the divine principle.
1: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడా లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
0: Because of that love for the devotees, భగవాన్
1: ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
1: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
0: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ
1: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
0: Therefore, people come, walk along, sit under the shade of a tree, lean back, and then think of God.
1: అది నిజమైనటువంటి భక్తి.
0: That is true devotion.
1: ఏ అనుకూలములు అక్కర్లేదు.
0: You don't need any convenience.
1: ఏ ఆనందము అక్కర్లేదు.
0: Not any pleasure.
1: ఏ ఆహారము అక్కర్లేదు.
0: No food is necessary.
1: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
0: At that time only you can know the principle of Swami, that is oneness.
1: కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనం పెట్టుకోండి.
0: యు మే గో ఎనీవేర్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
1: అది ఏ ఉభయ భారతి సర్వులకు బోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడి.
1: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
0: ఇఫ్ యూ పే హీ టు ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి, వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: భౌతికమైనటువంటి యొక్క దృష్టిలో మనం మనసు మార్చకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్ ద వరల్డ్ ఈ సినారియో.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దిన్ తో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: తంగుతో పలికినటువంటి అంతా కూడా నువ్వు నోటికి మాత్రమే చేరుతుంది.
1: దట్స్ వాట్ యూ స్పీక్ విత్ యువర్ టంగ్ విల్ బి కంటైన్డ్ విత్ ఇన్ ద మౌత్.
0: మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: ద థింకింగ్ ద మైండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇది మూడు రకములైనటువంటి చింతన.
1: దీస్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది.
1: దట్ వాట్ యూ డూ విత్ యువర్ మైండ్ ఈజ్ ఎటర్నల్.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే మనం అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is the royal path.
0: Bhajan bina sukh shanti nahi, hari bhajan bina sukh shanti.

ിയുണ്ട് എല്ല നക്ഷത്രാലു നേലരാലക മിണ്ട നിലിച്ചിയുണ്ട് ഏ പ്രേമം ശക്തി ചേടമി പൈബടകുണ്ട കടലി രായടു കാളു മുടുച്ചുകൊനിയേ ఏ ప్రేమ శక్తిచే ఈ రేడు లోకాలు గాలి దేవుడు సురటీలు విసురే ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల

0: that power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restrict to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude prema.
0: God is love.
1: Premaye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu Jiva Loke Jiva Bhuta Sanatanahani Gita Bodhinchet.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka Bhagavantuni yokka premanu Tanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatundi bhautikamainatundi yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond
1: prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukunchunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find the love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintini kuda nu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gaduputhunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka purvamu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is the mother, who is the child?
1: Appudu ee talliki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then? No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్ ప్రేమ సేవే.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమంగ్ రిలేషన్స్, అమంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: Idi kevalam prakrutamaina sambandha bandhavyamainatundi daniga pochukovachu.
0: We can call it only physical worldly attachment, relationship.
1: Nijamaina premaku ichi puchukuneetundi sambandham kaani inka ye vidhamaina sambandham kaani ledu.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: Bhagavantuni premistaru bhaktulu.
0: devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనది కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంలా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: You expect safety and security in this world. Then once we give up this body attachment and develop love wholeheartedly.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద సమన్వయమై ఉంటున్నది.
0: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: Neka adharmam maatrame undutuku sadhyam kaadu.
0: It's not possible to expect unrighteousness either.
1: Adharmam nirmoolam chesi dharmam sthapinchalani aashistukuntaru.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: Idi asadhyam.
0: It is impossible.
1: Dharma adharmamulu yokka mishramame ee jagattu.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: Ivi rendu undinappude మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: దేర్ లైస్ ది ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: దిస్ వరల్డ్ కెనాట్ సస్టైన్ వితౌట్ ది ట్విన్స్ ధర్మ అండ్ అధర్మ, దట్ సత్య అండ్ అసత్య, ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and righteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashu dharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamulu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi kevalam pashuttvamunu swikarinchi గుణమునందు బుద్ధియందు పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మములు ఏమిటి? పశు ధర్మములు ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువును కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను పశువును కాదు, నేను మానవుడను పశువును కాదు, నేను మానవుడను పశువును కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: dharma. నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a servant?
1: వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మములు మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: the సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్సియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అనుసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
0: in animality there is discipline.
1: ఆహార నిద్రపైనాదులందే మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend

0: life, restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధంగానే మానవుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యం.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against something.
1: భారతదేశంలోకి ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: It's not possible to exist without a religion.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: The agitations are not due to religious differences.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: Religion is not of man's making.
1: అది సహజమైన ధర్మము.
0: It is a natural code of life.
1: కనుక మానవులు కేవలము తన ధర్మమును, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: We consider that our path of life, our mode of worship are responsible for all the agitation and confusion around.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: In fact, the caste and religion are in no way responsible for confusion.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కుల మతములు ఏమాత్రము లేవు.
0: There are no religions in community.
1: కాని రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts,
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ నీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహా ప్రమాణములే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికి,
0: though there are many religions in
1: ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్ ఇన్ భారత్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ స్పైట్ ఆఫ్ రిలిజియన్స్ అండ్ కమ్యూనిటీస్ కాస్ట్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Religions are many but the path is one.
1: Vastra bhedam veru, vastu okate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru, bangaram okate.
0: Jewels are many but gold is one.
1: Pashula vannalu veru, paalu okate.
0: Colors of the cows are different but milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okade.
0: And then there are many kinds of species and beings but
1: poola
0: life
1: jatulu
0: is one.
1: Veru, poojalu okate.
0: Flowers are many but worship is one.
1: Vetuku kosam bahubada baddulaini.
0: In fact, we are bound to carry out our living.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కాని కేవలం ఒకరికొకరు కల్లోలములు అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: All this is due to a kind of feeling to carry out how our living, nothing to do with other aspects.
1: మతములో ఏమాత్రము ద్వేషం లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati, the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If mati, the mind, is good, what is wrong with matamu, the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata, the religion, is responsible.
1: భారతదేశమునందు,
0: in Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: And we have gone by the community caste.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: And in fact, it's not of our own making.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: Let us understand what this caste of
1: జాతి జాతి జాతి.
0: This jati or nationality.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: This jati or nationality as a form.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth world.
1: కాటనే దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి.
0: వేప
1: వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and mint
1: trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున
0: because of that
1: మామిడి విత్తనం నాటి వేప పండును కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree.
1: Lega veepa vitranam naati maamidi phalam aasiste labhistunda?
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem.
1: Idantha vruksha jaati jaati okkate.
0: But they all belong to the world of trees.
1: Kaani phalamulu anekanga untunnayi.
0: But fruits are many.
1: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnayi.
0: And the fruits have different tastes, many many tastes.
1: 450
0: 400 types of taste.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి ఎందుకూడను? మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
1: వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనం.
0: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్
1: మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion in the
1: jagatlo. Inni vidhamaitundi kallolamulaku moola karanamu manasika pravaranamle.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: Vyakti yokka pravartanale deeniki moola karanamu.
0: It is the individual behavior that is the
1: jaati mata kula vedamulu e maatramu deeniki karanalu kaavu.
0: And the reason such as based on caste, community and religion
1: ee moolaadhara satyamu gurtinchukoleni vyaktulu maatrame జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్ నాట్
1: యొక్క ప్రమాణములు వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్
1: ప్రాచీన భారతీయ సంస్కృతి యందు
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్
1: బట్ స్కై ఈజ్ వన్.
0: ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Chusara. Ee satyanni manam gurtinchukuntu povali.
0: We have to recognize this truth.
1: Kaga vyaktitvamlo undetundi oka divyatvanni manam pravatranga bhavinchukovali.
0: We have to consider the divinity in the personality as sacred.
1: Annintikini moola karanamu premane.
0: Love is the main cause for all.
1: Ee prema okari valla erpadinatundi kani okari valla andukunnatundi kani kaadu.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిది.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈస్ లవ్. లవ్ ఈస్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: investigate the nature of love.
1: Prema roopamu brahmammu premamayamu.
0: God is love, is the very embodiment
1: prema,
0: of love.
1: Prema tu sandhimpa neemamagunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamu nandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: కేవలం శరీర అభిమానమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద బాడీ అటాచ్మెంట్
1: దేహ బంధమును వేరువేరుగా భావించుకోవటం చేతనే
0: బికాస్ వీ గో బై మల్టిప్లిసిటీ
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: లవ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్ సెగ్మెంటెడ్
1: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
0: ది డివైడెడ్ లవ్ ఇస్ నాట్ లవ్ అట్ ఆల్
1: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ
0: ఇట్ గోస్ బై ద అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్
1: ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్
1: ఏ వ్యక్తి అయినా కానీ
0: there can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamu nandanga arhudagunu,
0: you attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu

0: It goes by the association and relationship.
1: Prema vakkate.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: లెట్ హిమ్ ఎనీవన్,
1: ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్,
1: కానీ ప్రేమ తత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: అండ్ దిస్ వెరీ లవ్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ది సెంటర్ ఆఫ్ లవ్. అండ్ దిస్ ఎగ్జిస్టెన్స్.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: అండ్ దిస్ లవ్ ఇస్
1: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: అండ్ దిస్ లవ్ ఇస్ బ్రహ్మ.
1: కాబట్టి ఏదిగానే భావించుకోనివు, అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: గివ్ ఎనీ నేమ్ బట్ లవ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahman is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: ద మెయిన్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ లవ్.
1: ఆత్మ ప్రేమనే.
0: స్పిరిట్ ఆత్మ ఇస్ లవ్.
1: హృదయము ప్రేమనే.
0: ద హార్ట్ ఇస్ లవ్.
1: సర్వము ప్రేమమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: వాట్ ఫార్మ్ కెన్ యూ డెఫినెట్?
1: కనుకనే నీ ఎందున్నది నా ఎందున్నది ఒకే ఆత్మనే.
0: సో దాట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ సేమ్ ఆత్మ.
1: నీ ఎందున్నది నా ఎందున్నది ఒకే హార్టే, హృదయమే.
0: The same hridaya, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: సో ఇట్స్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ, లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
1: కనుక మన అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్.
1: దేహము వేరువేరుగా ఉండవచ్చును.
0: వాట్ ఇస్ మే బి డిఫరెంట్?
1: ఇవన్నీ వేరువేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మతత్వం వేరు కాలేదు.
0: బికాస్ యూ థింక్ ఆఫ్ వెరైటీ డైవర్సిటీ, యూ కెనాట్ కన్సిడర్ కాన్షియస్నెస్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: నాన్ డ్యూయలిజం ఇస్ కాస్మోస్.
1: బ్రహ్మనే అద్వైతము.
0: బ్రహ్మ ఇస్ నాన్ డ్యూయల్.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిదే ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
1: సర్వత్రా ప్రవేశించేటువంటిదే భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇస్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని,
0: బికాస్ ద బాడీ
1: ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: మెనీ పీపుల్
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళతారు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే, స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి నా బిడ్డకు వివాహం ఏంటంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్, స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యు మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో హస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా,
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: ఐఎమ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ అస్.
1: మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: ప్రేమస్వరూపమే మీ సత్యజీవం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఇస్ లవ్.
1: అది నిర్గుణమైనటువంటిది.
0: దట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్.
1: అందుకోసమని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్, యూ కెనాట్ సే
1: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?

0: నౌ
1: సిన్స్ వెన్ యూ హ్యావ్ దిస్ మదర్లీ ఫీలింగ్,
0: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడైన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో, వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ మదర్ యూ కాల్ హర్ మదర్.
0: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that so and so is your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
1: Where
0: there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: అండ్ దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
0: ఈ సత్య శాంతిని ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రీడింగ్.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: ఇట్స్ నాట్ అవుట్ వర్ల్డ్.
0: నీయందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విదిన్ యూ.
0: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Peace is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of truth. You are the embodiment of truth.
0: Ekkada nivu vetukutavu?
1: Why do you investigate such?
0: Ah, bayata vetukadame nee yokka parapaatu.
1: You are in search of this outer world. That's your mistake.
0: Edi kudanu neekante bayata okkati ledu.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: Nee nunchi vachinatuntive.
1: It is reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని ఆశించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: Nenu nee veru kaadu.
1: I and you are not separate.
0: Kabatti naa prema nee prema veru kaadu.
1: Your love and my love are not different.
0: Ee premalu okkate.
1: Both are one.
0: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani
1: there may be changes due to body.
0: Prema yokka tattvam okkate.
1: Prema
0: premane.
1: Love is love. Its nature is one.
0: Love. Live in love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమ స్వరూపుడే.
1: ఇది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give any scope for such expectations.
0: ఇవి ప్రతిబింబములే.
1: In fact, they are reflections.
0: కాని బింబస్వరూపుడు కాదు.
1: But you should go by this object.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: Can you call a reflection as an object?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: You stand in front of the mirror.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: You say this my right eye.
0: Kani nee kudikannu addamlo edam kannuga kanipistundi.
1: But in the mirror the right eye is seen as the left one.
0: Adi nee pratibimbam.
1: That's your reflection.
0: Kani addame lekapothe nee bimbam bimbame.
1: Without the mirror you are just an object.
0: Kabatti prapanchame yoka addamu.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుండే.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: ద రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్.
0: ఎట్ట నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్కార ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ మేనిఫెస్ట్?
0: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారము తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫార్మ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: tatkala కాలికమైనటువంటివి
1: ఆర్ టెంపరరీ
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి
1: హౌ డు దే
0: కొంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి తరువాత మారిపోతుంటాయి
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం లేటర్ వానిష్
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు
1: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్
0: ఎప్పటికీ మారదు
1: ఎనీ టైం
0: ఏనాటికి మారదు
1: ఎనీ డే
0: ఎక్కడా మారదు
1: ఎనీవేర్
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్
0: అది ఏ ప్రేమ తత్వము
1: దట్ ఈస్ లవ్
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు
1: లవ్ ఇస్ చేంజ్లెస్ ఎనీ
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది రేపు ద్వేషంగా వస్తుంది
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది రేపు అయిష్టంగా మారుతుంది
1: టుడే దే మే బి లైక్స్ టుమారో ఇట్ డిస్లైక్స్
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే
1: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్
0: దానికోసమనే భజనలో కూడా పాడుతుంటారు ప్రేమ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై
1: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద గాడ్ ఇస్ లవ్ లవ్ ఇస్ గాడ్
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్
0: అనండి జీసస్ అనండి అల్లా అనండి ఇంకే బుద్ధ అనండి గురునానక్ అనండి ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్ అల్లా బుద్ధ నానక్ జీసస్ ఎనీ నేమ్ బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ ఎవరు పెట్టిన పేరే ఇది
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యు
0: కానీ పుట్టిన పేరు కాదు
1: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ
1: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
0: ఈ దేహానికి పెట్టిన ప్రేమలు
1: ది అదర్స్ ఆర్ క్రిజన్డ్
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ యూ కెన్ చేంజ్
0: అది మారేటువంటివే
1: బికాజ్ యూ కెన్ చేంజ్ దెమ్
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం
1: లవ్ ఇస్ చేంజ్లెస్
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు
1: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
0: అట్టి మారనటువంటి తత్వము
1: ద చేంజ్లెస్ నేచర్
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము
1: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి
1: దట్ ఈస్ ట్రూ డివోషన్
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి
1: డివోషన్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ లవ్
0: ఈ భక్తి వల్ల
1: అవుట్ ఆఫ్ డివోషన్
0: అనేక శక్తులు కూడా వస్తాయి
1: యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి
1: అవుట్ ఆఫ్ దిస్ భక్తి డివోషన్ యుక్తి
0: భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి ది ఫుల్ఫిల్మెంట్
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి రినన్సియేషన్
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి
1: అండ్ దేర్ఫోర్ విరక్తి రినన్సియేషన్ ముక్తి ది లిబరేషన్ ద రక్తి ది
0: ఫుల్ఫిల్మెంట్ టీక్ టీక్ టీక్ టీక్ ఒక్కటే
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ
1: డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్
0: కృష్ణ
1: కృష్ణ
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ అనేక ప్రేమ
1: మెనీ లవ్ కృష్ణ
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ
0: కకారము
1: క
0: రుకారము
1: రు
0: హకారము
1: ఆ
0: చకారము
1: ద
0: అకారము ఐదు ఉంటుంది
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్
0: కృష్ణ
1: కకారము
0: కకార రుకారము
1: రుకార
0: చూసారా కకారం అనేటువంటిది ఎవరికి పేరు
1: క స్టాండ్స్ ఫర్ వాట్
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి గాడెస్ ఆఫ్ వెల్త్
0: కకారం అనగా రమాదేవి
1: క మీన్స్ రమాదేవి
0: రుకారం అనగా సీతాపతి
1: రుకార ఐ సీతాపతి
0: సీత
1: సీత
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్
0: షకారము
1: షా
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి
1: షా స్టాండ్స్ ఫర్ పీస్
0: ఇంకా అకారము ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి
1: ఆ ఈస్ ప్రైమల్ పవర్
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ
0: ఈ కృష్ణ అనే పదములకు కర్షతీతి కృష్ణ అన్నారు
1: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ
0: కర్షమనగా దున్నటము
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్
0: కనుకనే కర్షతీతి కృష్ణ
1: సో వీ సే
0: కృషతీతి కృష్ణ
1: ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్

0: నిత్యం చెందిస్తాడు.
1: ఆకర్షతి ఇది కృష్ణ,
0: ఆకర్షితి ఇది కృష్ణ,
1: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
1: కనుక భగవత్తత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
0: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
1: అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: డివైన్. ఈ బట్ట దివ్యత్వమే, ఈ పుష్పం దివ్యత్వమే, ఈ పవన్ దివ్యత్వం, అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
1: ఏది దివ్యత్వం కాదు.
0: వాట్ ఈస్ దట్ నాట్
1: డివైన్? ఈ దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
0: వెల్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
1: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
0: వై డు యు లవ్ దిస్ లవ్?
1: అన్నింటి ఎందు ప్రేమ తత్వం ఉంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
0: That form of love is the hridaya, the heart present everyone.
1: I love you antaru, I pettaru, it's about GCC, you ani pettaru.
0: We say I love you, the I first and you later.
1: Idi it gisi pettinatundi emani neeniki artham?
0: What do you mean by the two lines in the
1: I a mark you ani pettaru.
0: I and then there's another mark you.
1: Idi hridayamu.
0: This is heart.
1: I love you anaga love anetundi hridayame.
0: Love means heart.
1: ప్రేమ అనేటువంటి హృదయమే.
0: లవ్ ఇస్ హార్ట్.
1: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
1: ప్లస్ దయా, హృదయ.
0: హృత్ ప్లస్ దయా, ద వన్ సీట్ ఆఫ్ కంపాషన్.
1: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ ఇస్
1: ప్రేమతో కూడినటువంటి హృదయము.
0: అండ్ లవ్.
1: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
0: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్.
1: హృదయమే దైవ స్వరూపము.
0: అండ్ ద హార్ట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
0: And God resides in human heart.
1: ఈశ్వర సర్వభూతానాం అని.
0: God dwells in all beings.
1: అందరి ఎందుకును ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
0: This God is located in the heart of everyone. ఈశ్వరం
1: నిజం జగత్తు సర్వమంతా కూడా ఈశ్వరే ఉన్నాడు.
0: The whole cosmos is fully divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: Everything is divine essentially.
1: ఎక్కడ చూసినా కానీ బ్రహ్మతత్వమే.
0: You find cosmic divine divinity everywhere.
1: అది ఏ ప్రేమ?
0: దట్ ఈస్ లవ్.
1: కనుక మీ ప్రేమనంతా కూడాను
0: ఆల్ యువర్ లవ్
1: మీ అందే ఉంచుకొనక.
0: డోంట్ కీప్
1: భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
0: దిస్ డివైన్ లవ్
1: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
0: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
1: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
0: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
1: ప్రతి జీవికి కూడా ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
0: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందరికీ ఐకమత్యం కావాలి.
0: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
1: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు, కోపాలు, ఈ తగాదాలు ఉండవు.
0: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు, కలహములు. దీనికి కారణం ఏమిటి?
0: టుడే ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో, వేర్ వాట్ ఎవర్ యూ సీ, యూ ఫైండ్
1: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
0: బికాస్ మ్యాన్ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. ఈ హెస్ కంట్రాక్షన్ లవ్,
1: నాట్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఇస్ నాట్ ఎక్స్పాన్షన్ లవ్.
1: విశాలమైన హృదయం లేదు.
0: ఈజ్ నాట్ బ్రాడ్ మైండెడ్.
1: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
0: ఈజ్ నారో మైండెడ్.
1: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవులు సృష్టించుకున్నటువంటి.
0: ద నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
1: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
0: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
1: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈస్ లిమిట్లెస్.
1: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
0: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore, you are in conflict.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Guru Purnima annaru.
0: Today is Guru Purnima.
1: Guru ante emti ni?
0: Who is Guru?
1: Ukaro Gunatitaha.
0: Gu stands for attribute.
1: Ukaro Rupavarjitaha.
0: Ru stands for formless.
1: Gunatitamainatundi roopam ledatundi.
0: That which is attributeless and formless.
1: Ukaro kevalam andhakaramu.
0: Gu stands for darkness.
1: Ukaro tannivarana.
0: Ru means that dispels darkness.
1: Andhakaram nivarana gavinchetundi prakashame.
0: That light that dispels darkness.
1: కనుకనే భగవంతుడు అందినట్టు బా బా అనేటువంటి ప్రకాశమే.
0: బా మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
1: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
0: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బినీత్ ది లైట్.
1: భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
0: సో యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు లోకంలో
0: టుడే
1: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
0: నారో థాట్స్
1: ద్వేషము ద్వేషము ద్వేషము.
0: వి ఫైండ్ హేట్రెడ్.
1: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
0: అండ్ వి గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్.
1: ఎంత పాపము.
0: దైవాన్ని నీవు కొట్టినట్టే ఉంది. అండ్ ఇట్స్ యువర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక అది చాలా పొరపాటు.
0: యువర్ మిస్టేక్.
1: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
0: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
1: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
0: అండ్ ఇట్ మీన్స్ యువర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మనం ఎవరిని ద్వేషిస్తున్నాము, ఎవరిని హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
0: you are happy that you are hating somebody, that you are
1: killing.
0: It is not true happiness at all.
1: అది కేవలం రాక్షస ఆనందము.
0: It is only demonic pleasure.
1: ఎవరిని సంతోష పెట్టు అదే నీకు ఆనందము.
0: Make others happy, you will be blissful.
1: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
0: That very happiness is your true form.
1: ఎవరిని బాధ పెట్టకూడదు.
0: Don't hurt anybody.
1: ఈ నాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
0: You may harm somebody.
1: అది నా నేచర్ అనుకుంటున్నావు.
0: You think it's your nature.
1: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
0: Tomorrow you will find somebody who will harm you.
1: ఆనాడు నీ గతి ఏమిటి?
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
1: కనుకనే ఎవరిని కూడా నువ్వు మనం తెలియకోకుండా హింసించకూడదు.
0: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
1: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
0: ఇట్ హస్ బికమ్ ఏ మోడర్న్ ఫ్యాషన్.
1: అందరిని హింసించుకోవటం ఫ్యాషన్.
0: వి గో ఆన్ హార్మింగ్,
1: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
0: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
1: అందరిని చంపటం ఫ్యాషన్.
0: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఏ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
1: కీటకమైన గాని చంపుతుంది.
0: Well, even insect also can kill. Why, man?
1: Champadam goppatanam kaadu.
0: Nothing great in killing anybody.
1: Atani betikinchadam goppatanam.
0: And in fact, you have to protect him, there lies greatness.
1: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిపి మన జీవితం ఏమైపోతుండాలి?
0: ఇఫ్ యు గో ఆన్ కిల్లింగ్ ఎవ్రీబడీ, వాట్ విల్ హ్యాపెన్?
1: కూడా ఒకనాడికి చస్తుంది.
0: అల్టిమేట్లీ యు విల్ డై.
1: ఎట్ట చస్తుంది?
0: హౌ డస్ ఇట్ డై?
1: ఏ విధమైన కర్మలు ఆచరించావో ఆ కర్మ యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్ దట్ విల్ పుట్ యు టు సఫరింగ్.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, నెవర్ ఫర్గెట్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: నేను తప్పించుకున్నానని నువ్వు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
0: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ నాటికి తప్పింది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్.
1: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
0: డూ గుడ్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్.
1: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
1: కొంచెం కాచుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్.
1: ఏ మానవుడికి కూడా తత్ఫలితం తప్పింది కాదు.
0: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది రిజల్ట్.
1: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
0: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్, యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అదే కృతజ్ఞత.
0: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
1: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
0: యూ షుడ్ బి గ్రేట్.
1: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
0: యూ షుడ్ బి గ్రేట్.
1: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
0: అండ్ యూ షుడ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: అండ్ వీ సే దట్.
1: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
1: క్షమ సత్యము.
0: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
1: క్షమ ధర్మము.
0: ఫర్గివ్నెస్ ఇస్ ధర్మ.
1: క్షమ వేదము.
0: ఫర్గివ్నెస్ ఇస్.
1: క్షమ అహింస.
0: పేషెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వం బౌ.
0: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
1: క్షమ స్వర్గము.
0: ఇట్ ఇస్ హెవెన్.
1: క్షమ సర్వస్వంభు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్. ఇస్
1: సర్వజీవుల యందు.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: ప్రతి మానవుడి యందు కూడా క్షమ చాలా గొప్పది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ forgiveness is great.
1: వాడెవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
0: ఇఫ్ ఎనీవన్ హార్మ్డ్ యూ, ఫర్గివ్ హిమ్.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
0: హావ్ ద ఫీలింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాడెవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది దట్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఇఫ్ ఎనీవన్ అక్యూజ్ యూ, టేక్ ఇట్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
0: దట్ అక్యూజేషన్ ఛార్జింగ్ ఇస్ నాట్ టు యూ.
1: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ ఇట్ హీ హస్ క్రిటిసైజ్.
1: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ టు బాడీ అక్యూజేషన్.
1: కనుకనే దేహాన్ని తిట్టాడా, ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారణ చేసింది.
0: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్, క్రిటిసైజ్డ్, ఆర్
1: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
0: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
1: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
0: యాజ్ ఇట్ ఇస్ ద బాడీ.
1: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
1: ఏమిటి ఈ పాడు దేహం?
0: వాట్ దిస్ బాడీ?
1: ఏమిటి అనిత్యమైన దేహము?
0: వాట్ దిస్ టెంపరీ బాడీ?
1: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
0: ఇట్స్ ఫౌల్ ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాన్.
1: పురుగు జవ్వాజీలు పుట్టబో.
0: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెంట్రల్ ఆర్గన్.
1: నేనే నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
0: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ, ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ హెల్ప్ టు మీ.
1: ఆత్మను తిట్టాడా?
0: యాజ్ అక్యూజ్ ద ఆత్మ స్పిరిట్.
1: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద వెరీ సేమ్ స్పిరిట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి తను తాను తిట్టుకున్నాడే అనుకో.
0: ఇట్ అమౌంట్స్ టు అక్యూజింగ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: క్షమ ఇది.
0: So what kind
1: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
0: Forgiveness is broad mindedness.
1: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
0: This kind of broad mindedness we should
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు గురు పూర్ణిమనిగా,
0: టుడే గురు పూర్ణిమ,
1: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
0: గురు మీన్స్ హీ స్టాండ్స్ ఫర్
1: ఇగ్నోరెన్స్. ఇది నా దేహము, నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
0: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
1: దీన్ని నేను సత్యమని భావించుకోను.
0: ఐ కెనాట్ కన్సిడర్ యాజ్ ఎటర్నల్.
1: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్.
1: భగవంతుని యొక్క గిఫ్టే.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Body is the temple of God. The indweller is eternal.
1: జీవుడే దేవుడు.
0: And the individual is divine.
1: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
0: So body is the temple and the indweller is divine.
1: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకొని దానికి నమస్కారం చేయి.
0: Consider every body as the temple of God and offer your salutation.
1: విరోధైనా పర్వాలేదు.
0: He may be worst of your enemies.
1: నమస్కారం చేయి.
0: But salute him.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే అతనికే చెందుతుంది.
0: All our salutations to anyone amounts to offering respect to God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అది కూడా అతనికే చెందుతుంది.
0: If you deny anybody it amounts to denial of God.
1: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should have this feeling of oneness.
1: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
0: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
1: బంగారంగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై బంగారు?
1: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
0: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
1: హిరణ్య గర్భాయ నమః.
0: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
0: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
1: కాదు,
0: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్ వన్.
1: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును.
0: యు కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్. కానీ
1: ఏ నగా లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
0: అట్లీస్ట్ యు కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
1: కాబట్టి రూపాలు మారేది బంగారే.
0: అండ్ ద జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
1: రూప రహితమైనటువంటి బంగారే.
0: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
1: కాబట్టి మీ రూపము బంగారే, రూప రహితము బంగారే.
0: ద వన్ విత్ ద ఫార్మ్, ద వన్ విత్ ద ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
1: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
0: అండ్ ఇఫ్ యు టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
1: దీనికి ఒక 500 రూపాయలు అంటుంటావు.
0: యూ హావ్ టు పే 500 రూపీస్.
1: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
0: ఇఫ్ యు మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ది ప్రైస్ కమ్స్ డౌన్.
1: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కే దిగుతుంది.
0: ఇఫ్ యు యాడ్ బ్రాస్ ద ప్రైస్.
1: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
0: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ అదర్.
1: బంగారు లోపల ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
0: ద కాపర్ అండ్ బ్రాస్, వై హావ్ యు
1: చేర్చుకునే కొలది దీని విలువ తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
1: కాబట్టి ఈనాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: చాలా విలువగా ఉంటుంటారు,
0: హైలీ వాల్యూ.
1: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
0: యాజ్ వి గ్రో మోర్ అండ్ మోర్ the copper and the desire
1: ఒక పిత్తాడంతా చేరిపోతుండాలి.
0: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్స్.
1: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
0: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
1: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్?
1: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
0: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
1: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
0: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
1: త్యజ దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: మచ సాధు సమాగమం,
0: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
1: పూర్వ పుణ్య మహోరాత్రం,
0: డూ గుడ్ యాక్టివిటీ డే నైట్.
1: భజ నిత్యం అనిత్యతాం,
0: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫ్రీ మెంబర్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటరీ, దట్ ఇస్ అవర్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మానవ జన్మ మెత్తి,
0: అండ్ వి మోనే
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
0: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ ద టంగ్.
1: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
0: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వి లైక్.
1: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
1: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ ప్రాప్తి.
0: ఇఫ్ యూ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ, యూ విల్ హ్యావ్ యువర్ టర్న్ టుమారో.
1: చెడ్డ చూపు చూడకూడదు.
0: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ చూపు చూచాడు.
0: యూ హ్యావ్ బ్యాడ్ లుక్.
1: కీచకుడు.
0: కీచక హ్యాడ్ బ్యాడ్ లుక్.
1: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
0: అండ్ హ్యాడ్ బ్యాడ్ లుక్స్ టు
1: హిమ్. గతి పట్టింది కడపటికి.
0: వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: భీముడు పోయాడు, వెద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
0: భీమా హ్యాడ్ హిట్ హిస్ హెడ్ బ్రోకెన్ టు టూ పార్ట్స్ అండ్ కిల్ హిమ్.
1: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
0: దాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
1: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
0: సో డోంట్ చేంజ్ ద సేమ్ బ్యాడ్ లుక్స్.
1: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: మొట్టమొదటి దృష్టి,
0: ఫస్ట్ విజన్.
1: దృష్టిని మార్చుకున్నాడు.
0: కరెక్ట్ యువర్ విజన్.
1: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
0: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
1: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
0: సో కరెక్ట్ యువర్ లుక్స్.
1: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
0: యాజ్ యూ హ్యావ్ ఐ, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
1: ఏదని చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
0: వాట్ ఎవర్ యు మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
1: ఏది విన్నా కూడాను ఇది దైవ చింతనగా విను.
0: వాట్ ఎవర్ యు మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
1: దైవ విషయంగా చెప్పు.
0: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
1: అది ఏ నీ దైవత్వంగా మారుతుంది.
0: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
0: దట్ ఈస్ ఇంపార్టెంట్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్
1: ఆఫ్ లవ్. ఇంత కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
1: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
1: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ హస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
0: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
1: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
0: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో దిస్.
1: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
1: నేనెవరికి ద్వేషిని కాదు.
0: నో వన్ హేట్స్ భగవాన్.
1: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
0: సో నో ఫియర్ హియర్.
1: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
1: కనుక నాకే భయము లేదు.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా నా యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
1: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
1: నాకు ఎవరు ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్.
1: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
0: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
1: ఎవరు నన్ను ద్వేషించలేరు.
0: నో వన్ కెన్ హేట్ హిమ్.
1: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటారు.
0: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ వెనక
1: నుంచి పోతుంటారు. ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
0: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
1: అమాయకు బిడ్డ.
0: The innocent child.
1: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
0: And the child smiles, you also smile.
1: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందం.
0: Then భగవాన్ smiles blissfully, you also smile.
1: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
0: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
1: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
0: అండ్ హ్యావ్ ప్యూర్
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
0: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
1: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
0: నథింగ్ బ్యాడ్ అంటూ
1: మంచే మంచే మంచే.
0: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్డ్ టిల్ నౌ.
1: కనుకని మనం గుడ్గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
1: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
1: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
0: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
1: ఎట్టి నింద నిష్ఠూరములు సంభవించినప్పుడు,
0: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
1: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్.
1: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
0: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
0: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: ప్రేమస్వరూపుడే.
0: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షో గ్రాండైజ్మెంట్
1: ఫుడ్.
0: As is the foot,
1: at the head,
0: so is the head.
1: Yetti head,
0: as is the head,
1: at the God,
0: so is God.
1: Kabatti foot head God moodu kunnu oka sambandham ayyindi.
0: So foot head God have got inter relationship.
1: Kabatti mana motta motta manchi food ni teeskovali.
0: So we have to part a good food at the
1: manchi
0: beginning.
1: Manchi food ante viluvainatundi food kaadu.
0: Good food not costly.
1: Sattvikamainatundi food.
0: It should be sattvic food.
1: Adhe mana nijamainatundi oka divyamaina aaharamu.
0: That is the divine food that we can partake.
1: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి.
0: Then you will have divine thoughts.
1: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
0: And you start speaking sacred words.
1: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
0: భగవాన్ pretends to be angry. He is never angry any time.
1: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
0: He just bangs you.
1: ఏ తిట్టు తిడతాను?
0: What?
1: దున్నపోత.
0: He calls you dunnapota, he buffalo.
1: Ante.
0: That's all.
1: Adhe na tittu.
0: That's only worst of accusation.
1: Dunnapota ante he buffalo.
0: He buffalo.
1: Neevu buffalo ne.
0: You are only buffalo.
1: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
0: You have not done anything good. You fellow is a buffalo now.
1: Nijanga neevu manchi pani cheyi.
0: Do good things.
1: నీవు గుడ్ ఫెలో అవుతావు.
0: దెన్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
1: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
0: దట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
1: దున్నపోత
0: హీబ ఫెలో.
1: ఇది ఎంత మంచి పని.
0: What a good
1: example. అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
0: All of us are heap of fellows.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మంచి పని చేయటం లేదు.
0: We are not doing anything good.
1: దున్నపోతుకు ఏమి విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
0: హీప్ ఆఫ్ ఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
1: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి గానీ వర్షం వస్తే దున్నపోతు పరిగెత్తదు.
0: ద కౌ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్ బట్ నాట్ ది హీప్ ఆఫ్ ఫెలో.
1: కుంటూ కూర్చుంటుంటది.
0: హీప్ ఆఫ్ ఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
1: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠురములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ హీప్ ఆఫ్ ఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
1: మానవుని అంటే పరివర్తన రావాలి.
0: There should be transformation in man.
1: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
0: In this transformation you can be a true human.
1: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
0: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
1: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ద్రష్టు పట్టించుకుంటున్నాం.
0: That human value is lost today.
1: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
0: And we should not use harsh words.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: Bhagavan loves all.
1: దేశించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
0: And the one who hates him still Bhagavan loves him.
1: ప్రేమే ఒక స్వరూపము.
0: Love is his form.
1: అదే నిజమైనటువంటి శక్తి.
0: That is the true power.
1: అదే నిజమైన పవర్.
0: That is the true power.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
0: That is the divine form.
1: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
1: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
0: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: మీరు అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
0: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్ షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
0: దెన్ యూ హ్యావ్ టు యాక్ట్.
1: మీరు కూడా భగవత్ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్సో డివైన్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోరణం.
0: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
1: In ye matramo sandeham ledu.
0: Never doubt this.
1: Kanuka prema swarupulara.
0: So embodiments of love.
1: Ee naadu ajnanam anetundi dani nirmoolam gaavinchukoni.
0: We have to dispel this ignorance of darkness.
1: Prakashanni veliginchukoni.
0: And let us light the effulgence of wisdom.
1: Devatvamlo ekyam kavali.
0: And see that love also merges in that effulgence of wisdom. Adi
1: pradhanam anetundi స్వామి యొక్క సందేశము.
0: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
0: When you don't have love, you don't
1: like him and go.
0: So you don't expect anything.
1: కాబట్టి ఆశించేది ప్రేమనే.
0: That which expects is love.
1: డైమండ్ ప్రేమనే.
0: God is love.
1: ఆ డైమండ్ కళాతురికి డైమైండ్ అవుతుంది.
0: And what happens to diamond? It becomes diamond ultimately.
1: Manu nasanam avutundi.
0: And annihilation, withdrawal of the mind.
1: Annitikini premane pradhanam.
0: Love is main thing for everything.
1: Prema chetani enni rogamlo nivarana chesukovachunu.
0: In fact, love cures many ailments.
1: Prema chetani enni rogamlo teppinchukovachunu.
0: And you can also suffer if you don't have love.
1: Anta premane moola karanam.
0: Everything, love is the main thing.
1: Kani daiva prema anetundi nivarana gaavinche prema.
0: The divine love cures you.
1: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
0: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: డెవలప్ దట్ డివైన్ లవ్.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: అందరినీ ఆశించండి.
0: లవ్ ఆల్.
1: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
0: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
0: Love not merely the body. Love meant here loving your heart.
1: దేహం కూడా దాని దగ్గరికి వస్తుంది.
0: And with that the body also comes closer to you.
1: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
0: So you have to love the divine principle in your heart.
1: అంత ఒక మ్యాటర్.
0: It's all matter.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
0: The mind, the inner senses, the intellect.
1: నీవే హెడ్.
0: You are the master of all this.
1: మాస్టర్ కాబట్టి మాస్టర్ ది మైండ్. బీ ఎ మాస్టర్ మైండ్.
0: Master the mind. Be a master mind.
1: అది మీరు సాధించాలి నాడు.
0: That you should accomplish.
1: Master the mind.
0: Master the mind.
1: మీరు మైండ్ కు బానిసలు కాకూడదు.
0: You should not be a slave to your mind.
1: మాస్టర్ కావాలి మైండ్ కు.
0: You should be a master of your mind.
1: ఈ విధమైన దివ్యత్వాన్ని,
0: this divinity,
1: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
0: inquire this every day.
1: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
0: And with this feeling, transform your life.
1: ఏ నామం చెప్పినప్పటికీ,
0: you may speak any name.
1: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
0: any form you may mention.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఒక్కడే ఒక్కడే. ప్రేమముదిత మనసే క

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman, that is the eternal witness.
1: చరిత్రకు పూర్వము దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు.
0: In the earlier period of human history, saints and sages have gone through the Vedas with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rendu vastulu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter, the other one is spiritual.
1: Kani padamunaku arthamulanu prabodhinchi jagattulo vyapti gavinchi ekatvamloni anekatvalu nirupana gurinchi sadhinatundi paadini jnana sambandham.
0: All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: Padarthami yokka swaroopamuni antarathamuga visheshinchi aa padartha swaroopa jnanamunu lokamunaku prapocham prabhajanam chesinatundi mahaniyulu aanachari.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Kanadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిక్షిక.
0: The దర్శన propounded by the saint Kanada is వైశిక్షిక.
1: ఈ వైశిక్షిక దర్శనములకు కాణాదుడే మూల కారణం.
0: It is the saint Kanada who propounded this దర్శన by name వైశిక్షిక.
1: Amadam.

0: శాలువ శాస్త్రం రౌటెక్ అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచమునకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తునకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనమును అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక and the nature of the permanence of the spiritual is taught by this vaikya
0: prapanchamulandagala samasta vidyalu kudanu vedam nundi aavirbhavinchadu.
1: All forms of education in the world came out of Veda.
0: Ee sarva vidyalu kudanu bhautikamaina jagattunu anubhavimpajese kurtivi.
1: All this worldly knowledge is helped to experience the world.
0: Kani anati maharshulu ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. తపశ్శక్తి
0: అభౌతికమైన సత్యములను అస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep lens could understand the spiritual content.
0: పదార్థ జ్ఞానములో పరిశీలన కలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపజేస్తాయి.
1: Then we investigate the matter, we find different forms.
0: అంతరాత్మ భావమునందు దీని ఆచరణ కలిపినప్పుడు ఆలోచన కలిపినప్పుడు పరిశీలన కలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని
1: స్పష్టమవుతుంది. కొండలన్నీ
0: బండలు
1: భూమి
0: అంతయును బృందయమే
1: ది ఎంటైర్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాన్
0: వృక్షములన్నీను కాష్టమయమే
1: ది ఎంటైర్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్
0: మానవులందరూ మాంసమే
1: the entire human body is of flesh
0: ఆకారములు రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove based on the name and the form the significance of the various parts.
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటి యందు ఉండినటువంటిది పంచభూతములు.
1: When we inquire deeply, we'll find the five elements.
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు ఈ కొండలు ఈ భూమి ఈ మనుష్య స్వరూపములు సమస్త ప్రాణికోటిలు కూడా పంచభూతముల యొక్క అంతరార్థములే.
1: The five elements expressed externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this vaisheshika darshana is the physical objects differ externally but actually speaking truly
0: ఒక అణువులకు మరొక అణువులకు భేదము నిరూపింపచేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము.
1: The difference between one atom and another atom is special vishesham.
0: విశేషమును నిరూపింపు చేసినటువంటిదే వైశేషికము అని పేరు.
1: దట్ స్పెషాలిటీ ఇస్ క్రూడ్ ఎక్స్ప్లెయిన్ బై దిస్ వైశేషిక.
0: విశేషము విశేషములుగా ఒక విధమైన కృతి యొక్క అంతర్భావం.
1: వాట్ ఇస్ స్పెషల్ హియర్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్
0: సమస్త పదార్థములు ఎందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారం చేసుకుని
1: ది స్పెషల్ సిగ్నిఫికెన్స్ లైఫ్ Basing on the basis for all organs,
0: విశేషమును నిరూపింప చేసినటువంటిదే వైశేషిక.
1: The vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతనో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom there's a lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika darshana also proves fact, the reality,
0: ప్రకృతి పదార్థము కూడాను సత్యమేని నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ అండ్ ద నేచర్ ఆర్
0: స్వరూపములు మారినప్పటికీ
1: ఫార్మ్స్ మే చేంజ్
0: పదార్థము మారినది కాదు అని కూడా నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ డజంట్ చేంజ్
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: అవుట్ ఆఫ్ మడ్ విత్ పాట్స్ ఆర్ మేడ్
0: కుండలు తగిలిపోయినవి
1: పాట్స్ ఆర్ బ్రోకన్
0: ముక్కలైనవి
1: బ్రోకన్ పీస్
0: ఇంకా మట్టిగా మారినవి
1: ఇట్ హస్ బికమ్ మడ్
0: కుండలు మారినవే కానీ ముక్కలు మారినవే కానీ వస్తు మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: దిస్ వైశేషిక హస్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ పాట్స్ హావ్ చేంజ్డ్ పీసెస్ హావ్ చేంజ్డ్ ద మ్యాటర్ హాస్ నాట్ చేంజ్డ్
0: ఇది వెండి టంబ్లర్
1: దిస్ ఇస్ సిల్వర్ టంబ్లర్
0: ఈ వెండి టంబ్లర్ను కరిగించి వెండి తట్టగా తీసుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఫిట్
0: వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఇంటు
0: ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్ చేంజ్ సిల్వర్ డస్ నాట్
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం
1: సలిపినటువంటిది.
0: ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏనాడు కూడాను మారునది కాదు.
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: పంచభూతములు భగవత్ అంశము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక శబ్దములు ఎందు ఈ కట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఇంటు
0: ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్.

0: never change any time.
1: పంచభూతములు భగవత్ అంశము.
0: The five elements are parts of the divine.
1: కనుక శబ్దములు యందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు.
0: Then there is a lot of difference in sound.
1: ఆధార శబ్దము మాత్రము ఏ నాటికి నీవు మారుతూ ఉంటాయి.
0: The primal sound basis doesn't change.
1: ఒక హార్మోనియం మనం వాయించుకుని ఉండవచ్చు.
0: You may play on harmonium.
1: ఈ హార్మోనియం కు దానికి గాలి వేస్తుంటారు.
0: You apply the air as you play.
1: గాలి ఒక్కటే.
0: The air is one.
1: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారీ గామ బాగా.
0: When you press the reed, you get the sound
1: sa-ri-ga-ma-pa-da-ni.
0: You get these sounds,
1: sa-ri-ga-ma-pa-da-ni. Vastunnai.
0: You get all seven.
1: Ee sapta-swaramanu maravachunu.
0: These seven sounds may change.
1: Kaadu gali maravachunu.
0: The air does not.
1: Ee sapta-swaramanu kudunu okka gali-ye aadharamu.
0: For all the seven sounds, air is the basic.
1: Haa gali-ye onkaramu.
0: Air is onkara.
1: Ee swaramu-ye vikaramu.
0: And the other sounds are aberrated.
1: Inni vikaramulu kuda nu oka omkaram nundiye avirbhavinchinattu.
0: All these sounds came out of om.
1: Padarthamu marina padarthamu maradani.
0: The matter may change but not the base.
1: Ee jagattunandu padarthamu prakruti rendu kudunu shashvatamainadani.
0: And that in this world the matter and nature are permanent.
1: Nirupistu vachindi ee vaisheshika.
0: Vaisheshika darshana proved this basic fact.
1: Deeniki konni aadharamulu kuda nu teesukunnadi.
0: It has taken certain basis.
1: ఈ ఆధారములు కూడాను ప్రాకృతమైన ఆధారముగానే తీసుకుంది.
0: ఇట్ ఇస్ టేకన్ ద సెక్యులర్ ఫిజికల్ బేస్.
1: లోకములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
0: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్.
1: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును, కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
0: వైశేషిక దర్శన హ్యాస్ ప్రూవ్డ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్. Though men and women differ by sex.
1: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
0: And today in the world we consider men more than women.
1: కానీ వైశేషికులు ఇరువురు సమానమే అని.
0: But వైశేషిక దర్శన established equality.
1: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని, అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడా ఎట్టి కార్యమునందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేయడం.
0: బేసింగ్ ఆన్ మెనీ ప్రూఫ్స్ వైశేషిక దర్శన ప్రూఫ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్.
1: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమే.
0: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్?
1: ఈ అల్ప భేదములను పెంచుకొని
0: we develop mean feeling.
1: ఆత్మతత్వాన్ని విస్మరించి
0: we forget the true self.
1: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
0: We turn this unity into diversity and therefore the present opposition to society is not easy.
1: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
0: What is it responsible for the absence of peace?
1: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
0: Man aspires peace.
1: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
0: Man wants to derive happiness out of
1: life. కానీ ప్రతి మానవుడు కూడాను నేను ఈ సమాజమునకు చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాడు.
0: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
1: ee prapanchamunaku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
0: If everyone questions this way, what help I did to society and the world, no reply.
1: Prapanchaniki nee emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
0: If you have done any good to the world and the world will do good to you in turn.
1: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
0: అందిస్తుంది.
1: కనుకనే ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికలు చక్కగా వివరణ చేస్తుంది.
0: ఈ వైశేషిక has explained clearly the pain and pleasure that we experience from the world out of you. ఇస్ ద ఇన్నర్ థింగ్.
1: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
1: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నాదని ప్రశ్నించుకుంటున్నావే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను?
0: వీ క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హెస్ గివెన్.
1: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నానే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోగలం.

0: What good that the world has done to me, but we don't question the good we have done to the world.
1: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు అంటప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
0: వైశేషిక poses such questions to the world. Here I've answered and started teaching to the world.
1: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటి గను మానవత్వానికి సంబంధించినటువంటి గను విచారించి మనం చెయ్యాలి.
0: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
1: పరమాణువులు యందు మహత్తరమైన శక్తి ఉంటుంది.
0: In the microcosm, there is mighty power.
1: ఈ భేదములను మనం పురస్కరించుకుని చేసినప్పుడు లోపల ఉండినటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
0: We should also understand the inner significance that lies in difference.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: ఈ భేదములు,
0: the differences,
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్య జ్యోతిని కూడా ఈ యొక్క వైశేషికులు అందిస్తున్నారు.
0: The differences, the past, present and future and the true form are all well explained by Vaisheshika.
1: ఇది అభాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి.
0: It also proves the truth.
1: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
0: The changeless truth, how do you get the difference?
1: దీన్నే శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేయటం యొక్క అనుభూతి అందిస్తూ వచ్చి.
0: The same fact also gives many experiences in that book, Shukla Yajurveda.
1: ఈ వేదముల యొక్క సూత్రములను ఈ యొక్క వైశేషికము చక్కగా పరిశీలించడానికి
0: the Vedic principles are very well investigated.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: అందరూ ఒక కూటి పువ్వులమే.
0: We all belong to the same.
1: అందరూ ఒక మాట పిల్లలమే.
0: We are all the children of the same father.
1: అందరూ ఒక తీగి పువ్వులమే.
0: We are all the flowers of the same tree.
1: అందరూ ఒక జాతి పౌరులమే.
0: We all belong to the same race.
1: అందరూ మానవులమే.
0: We are all human beings.
1: ఎందుకు ఈ భేదములు?
0: What are these differences?
1: ఎందుకు ఈ ద్వేషములు?
0: Why should they be hatred?
1: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ కరుణను కాదు నాయన అని ప్రబోధించాడు.
0: He taught you are hating yourself, not anyone.
1: ఒక్క భూటి గువ్వలమే.
0: We belong to the same.
1: ఏమిటి ఆ గూడు?
0: What is that?
1: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
0: This body, the house, is present to everyone.
1: ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు.
0: Where the bird is present in that house, the individual.
1: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటుంటారు, పలుకవే బంగారు చిలుక అని. ఆ చిలుకను ఏకమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
0: In those days, they used this song. This bird is an individual present in a golden cage.
1: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి కూడు పంజరం.
0: ద బాడీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ కేజ్.
1: అనేక పర్యాలు చెప్పారని.
0: స్వామి సెడ్ మెనీ టైమ్స్.
1: ఈ దేశం అనేటువంటి పాంచభౌతికం.
0: ద బాడీ హ్యాస్ గాట్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇందులో క్షణ క్షణములకు కూడా నీటి నూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: మూమెంట్ టు మూమెంట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ ఎ రోమ్ ఆర్ సెన్స్.
1: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
0: In this cage, how long the bird lasts?
1: Hello, వచ్చేంత వరకు మాత్రమే గూడును కట్టి గూడును కూడా క్షేమంగా కాపాడుతుంది.
0: So long it acquires wings, it safeguards.
1: రెక్కలు రాగానే గూడును కూడా సిద్ధం చేసి వెళ్ళిపోతుంది.
0: The moment it acquires wings, it runs away.
1: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ గూడును ఆధారం చేసుకుంటుంది.
0: Therefore, until we get the knowledge of the self, we should have this house of the body.
1: ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క రెక్కలు రాగానే గూడును కూడా చిన్న చిన్న చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకోకుండా.
0: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
1: కనుకనే ఈ దేహమే ఒక గూడు.
0: Body is a cage.
1: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుందా?
0: This is present to everyone.
1: కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
0: Body is a house. It may be different, but all are one and the same.
1: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: We take into account unity and diversity.
1: మూడు యొక్క గువ్వలమే మనము.
0: We belong to the same house.
1: ఒక్క తల్లి పిల్లలమే.
0: We are the children of the same mother.
1: ఏమిటి ఆ తల్లి?
0: Who is that mother?
1: భూమాత.
0: The mother earth.
1: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించినటువంటి వాడే.
0: Every man is born out of mother earth.
1: ప్రతి దేహం కూడా మట్టిమయమే.
0: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
1: పుట్టినటువంటి బిడ్డను కూడా భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడా సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనిషి పుట్టింది కాదు, ఏకమే మట్టిమయ్యారు.
0: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given his wing, you find the mud collected in the palms because body is composed of the mud.
1: Matti nundi vachinatundi ee dekhu matti idimayipothundi.
0: The body came out of the mud and goes back into the mud.
1: Kaka patti manavudu kudanu raju mudankunnadu kon varaku kali leki kuti beda mudankunnadu koti shodu varaku kali matti nundi vachinatundi raju.
0: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born into the mud.
1: లోకములో లోహములు ఎన్నో ఉంటున్నవి.
0: There are many metals in the world.
1: అన్ని లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి.
0: All metals came out of earth.
1: కానీ దీనికి విలువలు మాత్రం విభిన్న రూపంలో మనం అందిస్తున్నాము.
0: Values deeper.
1: మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది, కానీ చెట్టు నుండి కాయలేదు.
0: Gem also came out of earth, not out of tree.
1: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలనే.
0: When we recognize this truth, we'll understand that we are the children of the same mother.
1: Manavuda okkatiki poolame.
0: Oh man,
1: okkate poolu veri veri.
0: Oh man, we are the flowers of the same creeper. Creeper is one and the same.
1: Aa tigine hrudayamo.
0: Creeper is the heart.
1: Ee hrudayam andari endukudanu untundadi.
0: This heart is in everyone.
1: Okka hrudayam nundi maroka hrudayaniki sambandham untundadi.
0: A heart is related to another heart.
1: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
0: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
1: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
0: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
1: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
0: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్
1: నేషన్. ఒకే జాతి.
0: ది హ్యూమన్ సొసైటీ.
1: మానవ జాతి.
0: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
1: వ్యక్తివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
0: Will anyone take him that he belongs to?
1: Raksha jati anukuntada?
0: Does he belong to animal race?
1: Pakshi jati anukuntada?
0: Or bird?
1: Nenu manava jati.
0: I belong to the race of human society.
1: Kalakini manava jati lo puttinatundi vidhamaina roopamule.
0: We are born in this human society.
1: Samudramlo puttinatundi vividhamaina alalavale ee sachidananda anetundi divyatvam undi vividha roopamle anetundi alalavustunnayi.
0: Just as the waves emerge out of the ocean, the different forms sachidananda come out of God.
1: Kanuka manaku enduku ee desham?
0: Why should we have faith?
1: Veshamu nirmoolam gaavichinatundi.
0: That which removes it.
1: Veshamu nirmoolam gaavichinatundi.
0: That which kills hatred.
1: Ekatvanni prakatinchi divyatvanni aanandamuga andinchinatundi.
0: Expressing the nature of the body and explaining
1: why it is vishishtame.
0: Is the very same.
1: Indulo undinatundi pedda visheshamu.
0: This is speciality in Vaisheshika.
1: Aneka mandi Vaisheshika darshanaanni gurinchi aneka vidhamuga prabodhistu untaru.
0: Many people begin to teach about this Vaisheshika darshana.
1: Randa parichayam tu nechukunnattu vicharam chesi andistunnaru kaani
0: that's all out of bookish knowledge.
1: Nitya satyamainatundi anubhutilo undinatundi vicharalu andinchi prajala yokka hrudayaniki adukune kattuga aananda parichetattuga prabodhinchinatundi vyaktulu idaadu karuvaipoyaru.
0: Today we do not have individuals who will explain the daily examples from the daily routine are being printed in our heart.
1: Maharshulandari kudanu ee bhautika daushikamulaku atheetamaina sthitini pondaru.
0: But the saints and seers have gone beyond the sense of the world.
1: Vaadanta kudanu kevalam super mind lo praveshinchaaru.
0: They stepped into super mind.
1: Aa super mind lo nunchi chuchinappudu ivanni kudu alpa shaktulugaane untuntaru.
0: From when we view from super mind all of
1: it below nechina sarva vidyalu kudanu alpa vidyale.
0: All forms of education
1: are vidyale అప్రమాణమైనటువంటి విద్యలే.
0: They do not have any standard.
1: ప్రమాణాలు లేవు ఇక్కడ.
0: They have no proofs here.
1: ఏమిటి దీనికి ప్రమాణము?
0: What is the standard?
1: ఇష్టం వచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణము.
0: You say as you like is the standard.
1: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయింది.
0: As it has no measure, therefore the entire nature is beyond the
1: భాషలో చూచినప్పటికీ
0: viewing any language
1: శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చాయి.
0: The meanings of the word satya truth or interpretation
1: పదముల యొక్క స్వరూపములు కూడాను అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
0: The manifestation of the Lord expressed differently.
1: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారం చేయాలనుకున్నప్పుడు
0: when we inquire clearly so as to be understood
1: PUT put అంటారు ఈ పదము.
0: We say this word PUT put
1: కానీ అదే రీతిగా PUT but అంటారు.
0: But the same thing PUT
1: ఎందుకు బుట్ అనకూడదు?
0: Why don't we say బుట్?
1: దీనికి ఏ ప్రమాణము?
0: What is the standard here? Nothing more.
1: Walk.
0: Walk.
1: WALK.
0: WALK.
1: L ని మర్చిపోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
0: L is silent. Why don't we say walk?
1: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణములైన స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి స్థితులను పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
0: But the simple reason that the word, the meanings of the words have not been conveyed properly, we could not go transcend the spiritual level.
1: పదార్థమును గురించినటువంటి ఈ పాణి వ్యాకరణం,
0: the grammar of the Pani relate to matter.
1: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
0: The vaisheshika speaks of the sound.
1: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
0: We have to understand clearly the sort of differences.
1: ప్రపంచములందు అనేక దృశ్యములు మనం చూస్తున్నాం.
0: In this world we see so many things.
1: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
0: We consider few good and others bad.
1: ఈ మంచి చెడ్డలు,
0: the good and bad,
1: కాల మార్పు చేత సంభవించినటువంటివి.
0: They happen because of the change in time.
1: అంతే కాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
0: Only that, in this world, nothing bad.
1: అయితే నేను మానవుడను అనేటువంటి ఒక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడా ఈ మంచి చెడ్డలను మనం పాటించాలి.
0: However, we have body identification, we have to observe good and bad.
1: ee rati manavudu,
0: man today,
1: viveka heerudu kavatam chetane,
0: as he lost discrimination,
1: vairagyamu paramaipothundadu,
0: the renunciation is lost.
1: Kevalamu atmagnanam lekapovatam chetane,
0: because of the absence of the knowledge,
1: shariramu bharamavutundadu,
0: the body becomes a burden.
1: ప్రేమ తత్వం లేకపోవడం చేతనే,
0: బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్,
1: మనస్సు భారం అవుతుంది.
0: ద మైండ్ హస్ బికమ్ ఎ బర్డెన్,
1: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వం లేకపోవటమే.
0: ద మైండ్ హస్ బికమ్ ఎ బర్డెన్ బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్,
1: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
0: ద బాడీ హస్ బికమ్ ఎ బర్డెన్ బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
0: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
1: So prati manavudu kudanu vicharana.
0: So every person think of inquiry.
1: Discrimination. Ee vicharana prati manavuniki atyavasaram.
0: This discrimination is needed for every human being.
1: Edi satyam, edi aadharamu, edi aadheyam.
0: What is the truth? What is the basis? What is the one support?
1: Ikkada manamu కొన్ని విధమైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
0: హియర్ వి హావ్ టు టేక్ సర్టన్ ఐడియా.
1: నిమిత్త కారణము ఉపాధాన కారణము అని చెప్పుకుంటుంది.
0: వన్ ఇస్ నిమిత్త, ద అదర్ వన్ ఇస్ ఉపాధాన.
1: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
0: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
1: ఇది మూలాధారం.
0: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
1: ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
0: The potter will take this as basic box.
1: Kundanu chattanu mukattu chestunnaru.
0: And then he prepares the pot and the clay.
1: Ee kumbari kevalamu oka nimitta maatrude.
0: The potter is just an instrument.
1: Matti meere lekapothe kundalu ee reethiga cheyagalaru.
0: Without mud and water, how do you expect the pot?
1: Kanuka manavuni yandu sarva srishti kudanu aadharamaitu moolaadharame.
0: Therefore the entire creation,
1: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ ప్రైమల్ బేసిస్
1: ప్రత్యని పుట్టించాడు.
0: గాడ్ హెస్ గివెన్ ది కాట్.
1: ఈ ప్రత్యని మానవుడు పుట్టించలేదు.
0: గాడ్ హెస్ నాట్ గివెన్ బర్త్ టు కాట్.
1: ఈ ప్రత్యని బీజమును మానవుడు సృష్టించలేదు.
0: హి హస్ నాట్ క్రియేటెడ్ కాట్.
1: ఈ ప్రత్యని నుండి నూలు తీసి,
0: టేకింగ్ యాన్ ఆఫ్ ద కాట్,
1: నూలు నుండి ఒక వస్త్రం వేసి,
0: అవుట్ ఆఫ్ ది యాన్
1: వస్త్రం నుంచి తాను వివిధమైనటువంటి యొక్క దుస్తులుగా ధరిస్తూ వస్తున్నాడు.
0: క్లాత్ ఇస్ మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్రెస్.
1: ఆధారం ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ద బేసిస్?
1: అది ఏ భగవత్ సృష్టి?
0: దట్ ఈస్ గాడ్స్ క్రియేషన్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా,
0: ఆల్ సైంటిస్ట్ టుడే,
1: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాస్, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
0: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
1: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యని నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారంలో బోధన చేస్తున్నారు. What the ఖర్చు పెట్టున్నారు?
0: Scientists spend crores and crores with the assumption that they can convert salty portion
1: water. శక్తి వల్లను,
0: because of their power,
1: విజ్ఞాన శక్తి వల్లను,
0: scientific power,
1: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
0: The saline water can be made into drinking water.
1: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంతవరకు?
0: How much should you exert?
1: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యని నీరుగా ఏ రీతిగా మార్చగలరు?
0: Without saline water, how do you expect drinking water?
1: ఇది తియ్యని నీరుగా మార్చగలుగుతున్నారా?
0: Are you able to convert
1: lead
0: water?
1: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
0: Certainly not. There's little change. Salt is salt.
1: ఒక టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
0: If you want to make a tumbler full of water,
1: ఈ టంబ్లర్ 40 పైసలు విలువ అవుతా ఉండాలి.
0: This tumbler has got the value of 40 naya paisa.
1: ఈ 40 naya paisalu ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
0: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ ఫాల్సిస్,
1: కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
0: Merely to convert the salt water into drinking water is impossible.
1: మనం మార్చుకోవాల్సింది మీకు ఇది కాదు.
0: Not that we need to change.
1: బయట తెల్లని దుస్తులు,
0: whiteness outside,
1: లోపల నల్లటి హృదయం,
0: inside a dark heart.
1: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
0: What we should do here is convert into white heart.
1: ఇంకా కొంతమంది సైంటిస్ట్ అంటారు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటారు.
0: Some other scientists say hydrogen oxygen together make water.
1: Hydrogen oxygen rendu kalipte water avutundi.
0: True, hydrogen oxygen together make water.
1: Hydrogen oxygen ekkadi nunchi sampayincharu meeru?
0: Where did you get this hydrogen oxygen?
1: Adi e bhagavat srishti.
0: That is God's creation.
1: Adi aadharam ane kodadani teeskoni konni aadhiyani meeru marchukuntunnaru.
0: Basing on the support you have other support.
1: Manavudu bhagavantuni yokka divya tattvamunu divya shaktulaina aadharanni vismaristunnadu kritajnudu.
0: Man has become ungrateful, wretched because he has forgotten the basic.
1: Inni parikaramalu prapanchani andinchade bhagavantuni emaina kinchithena manu kritajnata cheptunnamo?
0: Are we showing least of gratitude for all the equipment given by God?
1: Kevalamu kritajnata buddhito
0: undi. We are all ungrateful.
1: Oka kerchief inda padipothe,
0: when kerchief is dropped,
1: evarina ettiste thanks sir anta.
0: If anyone give you back, you say thanks sir.
1: Na kerchief naaku andinchinandiki neevu thanks ante.
0: When you return back my kerchief, if you say thanks,
1: bhagavantudu tana shaktinantha kuda nu jeevuniki andistunnappudu idi enta kritajnata chupinchadu.
0: When God has given all his powers, how much of gratitude should you show?
1: Kanaka samasta srushti endundinatundi samasta shaktulu kudanu,
0: all the powers in the entire universe,
1: aadharamaina shaktulu kanakane idi shashvatamu.
0: The main basis is permanent.
1: జీవుడు శాశ్వతము,
0: ఇండివిజువల్
1: పదార్థము శాశ్వతము,
0: గాడ్ ఇస్ పర్మనెంట్,
1: ప్రకృతి శాశ్వతము,
0: నేచర్ ఇస్ పర్మనెంట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: మూడింటి యందు ఉండేటువంటి ముమ్మూర్తులైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
0: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
1: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
0: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద ఇండివిజువల్ గాడ్ ఇన్ ద నేచర్, జీవేశ్వర ప్రకృతి.
1: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
0: టీచింగ్ ద డివైన్ బేసిస్,
1: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
0: ఏకీంద్రమంతమని
1: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
0: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
1: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
0: ఎవ్రీ మ్యాటర్ హాస్ గాట్ ఆటమ్.
1: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రం లేదు, ఒక చేరిక లేదు.
0: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
1: భిన్నంగానే ఉంటుంది.
0: దే ఆర్ డిఫరెంట్.
1: చాలా మంది సైంటిస్ట్
0: many scientists know this.
1: Delhi lo radio waves anta vastunnayi.
0: You get radio waves from Delhi.
1: Madras nunchi radio waves akashavadi vaa shabdam vastunnayi.
0: You also listen to the radio from Madras.
1: Anni desam nundi kudanu ee yokka shabda tarangamulu anta vastunnayi.
0: From all countries you get sound waves.
1: Kaani ee tarangamulu yokka divyamaina yokka himamu ee reetiga undi.
0: How do you find the sound waves in the world?
1: Okka tarangamulo maroka tarangam cherakandi.
0: One wave doesn't join another.
1: తరంగము ప్రత్యేకించినటువంటి తరంగములుగానే ఉంటున్నాయి.
0: All waves remain apart.
1: అయితే అన్ని తరంగములు కూడా మూట కట్టినట్టుగా ఉన్నాయి.
0: But it appears as though the waves are together. There's no difference.
1: కలియటము లేదు.
0: There's no
1: confusion. కావటం లేదు.
0: They don't confuse.
1: ఈ శక్తి ఎవరు ఇచ్చినటువంటి శక్తి?
0: Who gave that capacity?
1: ఎవరు చేయగలరు?
0: Who can do that?
1: ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: Not possible to
1: anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
0: God's creation are mysterious.
1: పవళదాలతెగె కెంపి కరియారో. పురందర్దాస్ చెప్పారు.
0: పురందర్దాస్ సెడ్,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: భగవంతుడు చిలుకను సృష్టించాడు.
0: God has created parrot.
1: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
0: It is green body and red beak now.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created that?
1: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
0: If you take a brush and paint it, it is not beautiful.
1: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
0: It reflects art but not the heart.
1: దేవలిగే చిత్రబంగవరు వరిదవల్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
0: What kind of beautiful color that he painted to peacock?
1: Yavaraina ee vidhanga paint veyagalra?
0: Can anyone paint so?
1: Paint vesthe kaale paint gaare kanipistundi.
0: They paint but it appears as a paint.
1: Kaani inta sahajamaina swaroopanni bhagavan yetchinchadu.
0: What natural form that God has given?
1: Idi ee yokka scientist yokka shakti samarthyam.
0: Whose capacity the scientist is this?
1: Idi kaadu kaadu.
0: Certainly not.
1: Aluvuto anni sistune unnaru.
0: We create everything.
1: Kaani aa aluvutone vaadu antham ayipothundi.
0: He's only out of the atom, he can put to end himself.
1: ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏ మాత్రం కూడా అనిదే.
0: This original natural power has no harm.
1: ఏ యొక్క యంత్రంలో సైంటిస్ట్ సృష్టించాడో
0: the machines created
1: by science. ఆ యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
0: He's very much afraid of the machinery.
1: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల్ కును ఒకనాడు చెప్పాడు.
0: Churchill, the stone hearted one, also said at one time.
1: మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
0: Man is knowing everything.
1: కానీ తనని తాను తెలుసుకోవటం లేదు.
0: He is not knowing his own self.
1: దీనిని ప్రహ్లాదు చెప్పాడు.
0: Also said by ప్రహ్లాదు.
1: లోకములను

0: padavu.
1: Father, you have conquered all the world in a moment of time.
0: Indriya lokamu chittamun eluvaneravu.
1: You could not conquer the world of senses and the heart.
0: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
1: యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీ ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
1: యూ ఎంజాయ్ డిలైట్ విత్
0: ఇట్. నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
1: యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్.
0: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
1: బట్ యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
1: యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: నీకు ఏమి అధికారం?
1: వాట్ అథారిటీ యు హావ్?
0: నీవు అధికారివే.
1: You are no authority.
0: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాన్ని నీవు జయించలేనటువంటి వాడు.
1: The one who cannot conquer the physical world.
0: అంతరింద్రియములను నీవు ఏ రీతిగా సాధించావు?
1: How can you accomplish other
0: things? లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలవు.
1: The one who submits himself to the inner enemies, how do you expect him to catch out?
0: ఇంక వీడు బయట శత్రువులు ఎట్లా తెలుసుకుంటారు?
1: He is caught by the inner enemies, how do you expect him to conquer outer enemies?
0: అసాధ్యము.
1: Impossible.
0: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
1: ప్రవేశించి
0: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు విచారములకు కష్టములకు గురియవుతున్నాడు.
1: Man suffers, grieves because he is not able to have a control.
0: ఈ కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
1: How does he face all this?
0: ఈ దుఃఖములు దేని వల్ల లభిస్తున్నాయి?
1: How does he suffer?
0: విచారమే చేసుకుంటాడు.
1: He doesn't inquire.
0: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
1: He just thinks it is an act of destiny.
0: ఇది కానే కాదు.
1: Certainly not.
0: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
1: There's nothing that you cannot achieve with the human effort.
0: గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
1: You can bundle the air and catch hold and palm.
0: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
1: The entire sky can be broken into pieces and thrown out.
0: సముద్రాన్ని ఒక్క తూరి గ్లాస్ ఆఫ్ నీళ్లు వలె త్రాగవచ్చు.
1: The entire ocean can be drunk in a tumbler glass.
0: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
1: The fire also can be caught on palm.
0: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
1: But he is not able to win over the mind.
0: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
1: The one who has got a control over the mind is manishi man.
0: మనసును సాధించక నేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషి కానీ అసలైన మనిషి కాదు.
1: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
0: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
1: So many say,
0: manishi
1: manishi.
0: ఇది తిప్పితే సినిమా.
1: If you read in the reverse order,
0: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
1: He has become a manishi, human being.
0: మనిషిగా తయారు కావటం.
1: He is not a true man.
0: కనుకనే
1: సో
0: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
1: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
0: నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునే వాడు కావాలి.
1: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ ఎ కంట్రోల్.
0: కనుక వైశేషికమైనటువంటిది
1: వైశేషిక
0: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతా కూడా చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
1: The secret mysteries of nature are explained clearly in detail.
0: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
1: The entire world is full of
0: atoms. అఖండమంతా అణువులోనే ఉంటుంది.
1: The entire infinity is present in atoms.
0: విత్తనంలోనే ఉంటుంది పెద్ద వృక్షం.
1: The big tree is in a small seed.
0: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
1: But you don't see this tree.
0: విత్తనంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో.
1: As a part in a seed.
0: ఏ కొమ్మలు, ఏ రొమ్మలు, ఏ ఆకులు, ఏ పువ్వులు, ఏ కాయలు, ఏ ఫలములంతా ఉన్నాయి అవన్నీ విత్తనంలోనే ఉంటాయి.
1: The branches, flowers and the fruits all come out of the seed.
0: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్కడ వస్తాయి?
1: When they are not present in the seed, how do you get them in it?
0: కనుకని బీజం మాం సర్వభూతానాం.
1: So God said in the
0: seed నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది.
1: Out of the seed the entire universe tree has come.
0: కనుకని అణువునందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
1: Therefore the divine power is present in
0: that. ఈ ఘనమునందే ఉంటుందని అణువైన శక్తి.
1: In this macrocosm is the present the power of the microcosm.
0: ఇంత పెద్ద వృక్షమునంటే ఒక చిన్న విత్తనం ఉంటుంది.
1: And in the entire tree is present small seed again.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన అనిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
1: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
0: న్యాయము మానవునికి ప్రాణం.
1: న్యాయ the main basis is life.
0: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చి.
1: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఎస్ ఎ లైఫ్.
0: ప్రాణమున్నటువంటి మానవుడు
1: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్.
0: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
1: వైశేషిక టాట్ దట్ హీ షుడ్ రికగ్నైజ్
0: ప్రాణాన్ని
1: ద లైఫ్
0: తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
1: లైఫ్ ఇన్ ద వరల్డ్ ఆర్ థాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Kanada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.